0: things can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
1: అక్కడ ఉండనటువంటి యొక్క ఆ అశుద్ధమును ఎన్ని విధములుగా కూడా సహించుకొని వారు ఊడ్చి పరిశుద్ధము చేసి పవిత్రమైనటువంటి రీతిగా ఎంత సేవలు చేశారు అనేటువంటిది కూడాను ఒక్క దీనికి దైవమే సాక్షి కాని అనులు సాక్షి కాదు.
0: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood and the witness was only God. Others cannot understand
1: the patience. యొక్క పుట్టిన పండుగ వస్తున్నదని కొండంత ఆశతో కాచుకున్నటువంటి యొక్క అనేక సంస్థల వారు స్వామి యొక్క సేవకుల యొక్క సేవనే మాకు స్వామి సేవ అని భావించుకుని ధర్మవరమునందు ఇంకా గుంతకల్లునందు ఇంకా కొన్ని కర్నూలునందు ఇంకా ఇక్కడ బాగేపల్లియందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధమైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
0: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling
1: manava seve madhava seva ani rajakeeyallo kavalu kevalam uchcharistuntare kani satya sai samasthale endu idi pratyaksha swaroopanni dharistundadi.
0: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations service to man is service to
1: prema swarupulara evaru vanninchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku నీవు నిజమైనటువంటి భావము చేత నీ సేవలు ఎందు నీవు పాల్గొని నీ జన్మను నీవు సార్థకం గావించుకొని నీ దైవత్వాన్ని నీవు అనుభవించుటకై మీరు ప్రతిజ్ఞ పట్టాలి.
0: వెదర్ యూ గెట్ ప్రైజ్ ఆర్ బ్లేమ్ without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
1: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kagithallo cherchinanta maatramuna prayojanam ledu.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: Karma swaroopanni dharinchali.
0: They should be given a form of practice.
1: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
1: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్
1: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడా సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దెర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హ్యావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ us should participate in these programs.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము ప్రేమకు మించినటువంటి ధనము ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
1: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్ ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్టిక్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
1: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్ర చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: The divine and sacred human nature is changed by him into a demonic nature.
1: కనుక ఈ అసూయ అనేటువంటి ఒక రాక్షసుని మనలో ప్రవేశింప చేయకుండా చూసుకోవాలి.
0: We should not allow this demon of jealousy to enter us.
1: ఇంకా ఆడంబరము.
0: Now comes the exhibitionism.
1: వారేదో చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఈ పొద్దు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
0: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
0: Wealth is the form of Lakshmi.
1: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు అర్థమవుతాం.
0: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
1: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
0: When there is a need, you can spend any amount.
1: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: కనుక ఒక చిన్న మరొక విషయము.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ కలెక్టెడ్.
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి.
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్.
1: ప్రపంచ సమ్మేళనం జరుగుతున్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్లు కొట్టించారో, ఎంత రసీదులు ఇచ్చారో అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హ్యావ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: దీనికి డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
1: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ our conferences are so programmed that there is no need for money.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: If there is any
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: If there is any connection with money in this conference, then one will be in the east, one will be in the west. So many divisions will appear.
1: కనుకని ఈ విధంగానే my life is my message. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prasanthi Nilayam, so you must conduct your programs.
1: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
0: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
1: this. Pane lede.
0: There is no need for money.
1: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
0: We must recognize it is these things that we should recognize.
1: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool chesukune tuntiyokka tappu marganni anusaristhunnaru.
0: in some states, the wrong path of collecting money, even for small, trivial programs, is being adopted.
1: Prema swarupulara. Adhikari ayinatuvanti varu, kontavaraku ee marganni avalambinchinappatikini, migilinatuvanti varu, ee bichchameseetuvanti marganiki meeru ematramo angikarinchakandi.
0: Prema swarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
1: Inka katta kadapati vishayam emattundiga, ee samaveshamallo మనము నూతనమైనటువంటి ఒక పద్ధతిని కూడా అవలంబించాలి.
0: ది లాస్ట్ ఐటమ్ విచ్ వీ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ టు యూ ఈస్ దట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వీ షుడ్ అడాప్ట్
1: దేశంలో ఎంతో మంది దీనులు, దిక్కులేనటువంటి వారు, రోగులు, ఇంకా అనేక విధమైనటువంటి వెనుకబడినటువంటి వారు ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: From the time of the conference, each family to protect one poor man should be attempted.
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వారిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: ప్రతి కుటుంబం కూడాను, ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
0: Each family, every day, it should try and give relief to one person by giving him food.
1: Annapurna swaroopanni dharinchinatunte yokka mana Bharat deshamunu annamo Ramachandra ani allaadutunnatunte variki okkadaina aadarinche vaallu edante idi annapurna kshetram ani etta cheppali.
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country if people are crying
1: kanuka neti nunchi manam nootanamaina paddhati emtanaga okkati prati kutumbam kudanu okkoka vyakti kaadu prati kutumbam kudanu మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనుని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈస్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
1: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
0: Which God is there higher than the parents.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
1: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
0: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
1: నీ తల్లిదండ్రులు నీవు ముందు పోషించు.
0: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
1: వారిని నీవు పూజించు.
0: వర్షిప్ యువర్ ఫాదర్
1: వారిని నీవు ప్రసన్నుని గావించుకో.
0: యు ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
0: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దన్ ది ఫాదర్ అండ్ మదర్.
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది.
0: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్.
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది.
0: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్.
1: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది.
0: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దెన్ యాంగర్.
1: రుణము కంటేను నన్నకు రోగం ఏది.
0: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్.
1: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది.
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్.
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakal avutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkoka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second person.
1: Ilante aadambaramulu lekukunda mana samasthe yendu sodaratvanni పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
0: I'm hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

తామసంబు విడక తత్వంబు ఎటుగల్గు రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: All this visible world is the reflection of the three attributes.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: Every human being is the very form of these three attributes.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనా ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి యొక్క గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడాను రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యు ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality,
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటినీ దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయాదాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితం గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయాదాక్షిణ్య రహితమే తామసికం.
0: తామసిక్ క్వాలిటీ డల్నెస్ ఇస్ ద వన్.
1: అక్షస్థితిలో ఉండినటువంటి యొక్క ఈ రత్నకారుడు,
0: రత్నకార ఆఫ్ దిస్ క్వాలిటీ ఆఫ్ దిస్ నేచర్,
1: సప్తఋషుల యొక్క దర్శనం చేత,
0: బికాస్ హీ కుడ్ విజిట్ ద సెవెన్ సెయింట్స్,
1: వారి స్పర్శనం చేత,
0: యాజ్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్
1: సంభాషణ చేత,
0: యాజ్ హీ కుడ్ కన్వర్స్ విత్ దెమ్,
1: మహా తపస్విగా మారిపోయాడు.
0: హీ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ మైటీ పెనెన్స్.
1: కేవలం తపస్వి మాత్రమే కాక,
0: నాట్ మియర్లీ పెనెన్స్,
1: గొప్ప కవిగా కూడా రూపొందాడు.
0: హీ కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: His composition is one of the divine composition.
1: Kavi anaga evaru?
0: Who is kavi?
1: Kavi kraanta darshana. Kraanta darshana. Trikalamulu yandu kudanu tana yokka tattvanni gurtinchinatunti vaadu nijamaina kavi.
0: Kavi the poet is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatunti vaade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulu darshinchi trigunaatmakamainatuvanti daivatvanni దర్శించి వారు త్రికాల బాధ్యులుగా మారిపోయాడు.
0: సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస, దే హావ్ అండర్టేకెన్ ద పెనెన్స్ అండ్ కుడ్ నో దాట్ విచ్ ఇస్ బియాండ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ద డివినిటీ అండ్ బికేమ్ డివైన్ కంపోజర్స్ సబ్సీక్వెంట్లీ.
1: కనుక
0: సో
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార who was totally tamasic in full dullness could become the one of pious quality because of good company.
1: Kanuka tamasikam anetundi maarchukovadaniki veelu kadani manam balahinulu kaakoddu.
0: We should not become weak by saying that we can't turn this tamasic quality.
1: Annitiki nee daiva anugrahamu moola kaaranamu.
0: For everything God's grace is the
1: cause. Eppudu ekkada ee vishayam lopala daiva anugraham manaku praaptinchunu.
0: When, where, how you are going to the recipient of God's grace.
1: Kanuka ee tamasikam tamasikam gaane eppatiki undadu.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikam lo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious
1: quality. Tamasikam rajasikam lo, rajasikam tamasikam satvikam lo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు.
0: ద వన్ విత్ తామసిక్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ లిసనింగ్ టు ద డివైన్ టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్ హీ కెన్ బికమ్ ఎ సాత్విక్.
1: కనుక తామసికుడైనటువంటి యొక్క రత్నకారుడు తపస్సును ఆచరించి మహర్షుల యొక్క ప్రబోధన చేత శుద్ధ సాత్వికుడిగా మారిపోయాడు.
0: Ratnakara, who is tamasic, because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasik.
1: Idi chhatramu.
0: It is one of valor.
1: Deshamu.
0: The hatred.
1: Asuya.
0: Jealousy.
1: Adambaramu.
0: Form.
1: Ahankaramu.
0: Ego.
1: Krodhamu.
0: Anger.
1: Ityadi gunamulato koodinatundi ee rajasikamu.
0: Rajasik carries with it these qualities.
1: Deenikanta సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ద సేజ్ దట్ రిప్రజెంట్స్
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర విత్ సచ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్,
1: తన జీవితం అంతకుడును రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు.
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హిస్ బ్రహ్మర్షి అండ్ దేర్ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: Okanaka dinamu,
0: on one day,
1: Vasishtha varu,
0: Vasishtha,
1: tana dharmapatini Arundhati,
0: with his consort
1: purna vendanilo kurchoni aneka vidhamulu ga kodanu chandruni yokka kalalanu maatadukoni chundinappudu ee Arundhati prashninchindi, ee naadu purna chandrudu ga untunnadu, పూర్ణచంద్రుడు ఏ కించిత్ మచ్చ అయినా కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠులు వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ది సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారించి,
0: they were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful.

0: దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము. ఛీ, ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠుడు వారి పాదాలపైన పడ్డాడు.
1: విశ్వామిత్ర ఫెల్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
0: Yappudu Vasishthulu vari padamu paina padinaadu.
1: The moment he fell on his feet,
0: Vasishthulu vara tana mokamaina chudakunda,
1: Vasishtha didn't look at his face,
0: aashirvadinchi
1: blessed him.
0: Vishwamitra Brahmarshi lemmu annadu.
1: He said, Vishwamitra Brahmarshi, get up.
0: Inta kalamu rajasrishi ani pilustunnatundi okka Vasishthulu varu sahajanga ye vidhamaina vicharamu lekunda బ్రహ్మఋషి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
1: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
0: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మఋషి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మఋషి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మఋషి నౌ, వాట్స్ ద రీజన్.
0: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
1: సో లాంగ్ యువర్ ఈగో,
0: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు,
1: యూ హావ్ లివ్డ్
0: నీ జీవితం అంతా ఇకున్నో అహంకారంలోనే గడిపావు.
1: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
1: యు నెవర్ బెంట్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
0: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
1: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ అట్ మై ఫీట్.
0: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
1: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినావు.
1: నౌ హియర్ ఆఫ్టర్ యువర్ బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
1: హూ ఇస్ బ్రహ్మర్షి? ద వన్ విదౌట్ ఈగో ఇస్ బ్రహ్మర్షి.
0: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో, అటాచ్మెంట్, పొజెసివ్నెస్.
0: ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక,
1: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్, ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్సోఎవర్.
0: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను.
1: దట్ దే విల్ కన్సిడర్ దెంసెల్వ్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డివైన్.
0: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని.
1: దట్ ఎవ్రీథింగ్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్.
0: అతని చేతిలో ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు.
1: ఐఎమ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హీ మే మేక్ మీ డాన్స్.
0: ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించునో అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు.
1: దట్ డే వెన్ మ్యాన్ డెవలప్స్ దీస్ క్వాలిటీస్ హీ బికమ్స్ ఎ బ్రహ్మర్షి.
0: నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి ఈ అభిమాన మమకారములనేటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
1: So long he has got the feelings, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
0: Ahankaram, nadi mamakaram.
1: I is ego, nadi mine is possessiveness.
0: Kabatti, ee mamakara abhima ahankaramlo ikkudunu manavuni yandu nirmoolamavunu atanappudu taanu brahmarshiga maarutadu.
1: That day, when one gives up these two, ego and attachment, he becomes Brahmarishi.
0: Rishi anaga aneka vidyanu nerchatam kaadu rishi tattvaniki.
1: A sage doesn't mean the one who knows all.
0: Aneka vidyanu tapasulu aacharinchatam kaadu rishi tattvaniku.
1: Not the one that has taken to severe penance.
0: Kaani manalo unnatundi yokka gunamulanu manam maarchukovatame rishi tattvamunaku divyatvamunaku taginatundi gurtudu.
1: The true sign of divinity and sagehood is transformation within one's own self.
0: Manavuni yandu undavalasinatvanti yokka sadgunamulu poorthiga undali.
1: All virtues should be totally present in every man.
0: Adi ye daiva preeti, papa bheeti, sangha neeti, ee moodinti yokka gunamulu manavatvaniki chakkani vilavulu andistayi.
1: So human life will have the value if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
0: Dharmamuni enaadu manavudu nadchukolekapothunnado.
1: That day when man doesn't tread along the path of righteousness,
0: manavuni yokka viluva digajari pothundadi.
1: The man loses his

0: వాల్యూ. ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ వి ఫైండ్ ద మెటీరియల్ మెయింటైనింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై
0: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
1: బికాస్ దే ఫాలో దేర్ నేచురల్ ప్రాసెస్.
0: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకుని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బట్ వేర్ హస్ హ్యూమన్ బీయింగ్ హస్ కిల్డ్ హిస్ నేచురల్ ఇన్నేట్ ఇన్ బోర్న్ హ్యూమన్ క్వాలిటీ అండ్ లివ్స్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ స్టైల్.
0: విద్యార్థి చెప్పాడు.
1: ద స్టూడెంట్ సెడ్
0: స్వధర్మం పరధర్మం అన్నారు.
1: హి రిఫర్డ్ టు టూ, స్వధర్మ అండ్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
1: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ఆత్మ.
0: పరధర్మం అనగా దేహ ధర్మము.
1: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
0: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
1: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
0: ఆత్మ ధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
1: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
0: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్ ద ధర్మ ఆఫ్ ద బాడీ అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
0: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
1: టుడే వాట్స్ హ్యాపెనింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the human being has lost his value.
0: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
1: What's the reason behind it?
0: సత్యాన్ని విస్మరించాడు.
1: Has forgotten the truth.
0: ధర్మాన్ని విస్మరించాడు.
1: Has forgotten dharma.
0: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
1: has it forgotten both.
0: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
1: Dharma has forgotten him.
0: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
1: If you follow dharma,
0: ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
1: If you follow dharma, you'll be protected by dharma. If you kill dharma, you'll be killed in turn.
0: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
1: This is the reason why man has lost his value.
0: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
1: Man is not following truth.
0: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
1: One should speak truth and follow dharma.
0: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
1: Today he speaks of dharma.
0: నడుచుకోవటం లేదు.
1: And he is not conducting accordingly.
0: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
1: When one doesn't conduct himself along that, how long does it last?
0: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
1: We speak about dharma a lot.
0: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
1: But dharma would last until we get down from platform.
0: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
1: How do you expect that person to be protected by dharma?
0: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణం చేయటం లేదు.
1: Today we teach, we speak, publicize dharma, but we don't practice.
0: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటి కాదు, ఆచార ప్రధానము.
1: It is not the teaching and publicity that matter. It is the practice that is of utmost importance.
0: బుక్కులో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
1: దర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ బై దాట్
0: ఎన్నో చదువుతుంటాం పుస్తకము లోపల.
1: దేర్ ఇన్ ద బుక్ యూ రీడ్ అండ్ యూ ఫైండ్ అ మెన్షన్ ఆఫ్ మెనీ నేమ్స్ ఆఫ్ ది స్వీట్స్.
0: కానీ ఒక్కతూరి నీవు దాని నోట్లో పెట్టుకుని రుచి చూచినప్పుడే దాని యొక్క తీపి నీకు అర్థమవుతుంది.
1: అన్లెస్ యూ ఈట్ యూ కెనాట్ నో ద టేస్ట్.
0: అదే విధంగానే
1: లైక్
0: ఈనాడు బుకిష్ నాలెడ్జీ గ్రంథ పరిచయం చే మాత్రమే మానవుడు సత్యము ధర్మము అని ఉచ్చరిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ స్పీక్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ బేస్డ్ ఆన్ ది బుకిష్ నాలెడ్జ్.
0: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
1: బట్ హీ మస్ట్ ట్రాన్స్లేట్ ఇట్ టు యాక్షన్ విత్ హిస్ బాడీ.
0: కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
1: రత్నకార టు బిగిన్ విత్ హూ వాజ్ ఎ తామసిక్ కుడ్ బికమ్ సాత్విక్ బికాస్ హీ హర్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ సేజెస్.
0: ఆచరించాడు.
1: హీ ప్రాక్టీస్.
0: కేవలం సప్త ఋషులు చెప్పినంత మాత్రం శ్రవణం మాత్రమే చేయలేదు.
1: నాట్ మియర్లీ లిసనింగ్.
0: ఆచరణ చేశాడు.
1: హీ ప్రాక్టీస్డ్ వాట్ హీ హర్డ్.
0: కడపటికి తన దేహమునే తాను మర్చిపోయాడు.
1: హస్ ఫర్గాటన్ హిస్ బాడీ అల్టిమేట్లీ.
0: ఆ దేహం మర్చిపోయి పుట్ట కూడా పెరిగిపోయింది.
1: దిస్ యాంట్ హిల్ గ్రోయింగ్.
0: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
1: ద హోల్ యాంట్ హిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
0: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు.
1: సో హీ లాస్ట్ the ego and he also lost the body consciousness.
0: Deha abhimanamu విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడా ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
1: సో లాంగ్ వీ హావ్ బాడీ అటాచ్మెంట్, ద ప్రైడ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ ద ఈగో ఆఫ్ హావింగ్ బిలాంగ్ టు కమ్యూనిటీ, ద ప్రైడ్ ఆఫ్ వెల్త్, ఇవన్నీ ఏనాడు
0: వదిలినాడో ఆనాడే తన మహర్షిగా మారిపోయాడు.
1: ద మూమెంట్ హీ గివ్స్ అప్ ఆల్ దీస్ థింగ్స్ హీ కుడ్ బికమ్ ఎ సెయింట్.
0: మహర్షి మాత్రమే మార్చడం కారణం. శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాసేటువంటి అధికారాన్ని కూడా సంపాదించాడు.
1: నాట్ ఓన్లీ హీ బికేమ్ ఎ సేజ్, హీ కుడ్ హ్యావ్ అథారిటీ, ద రైట్ టు కంపోజ్ రామాస్ హిస్టరీ.
0: కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవటానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు.
1: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమో గుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్, ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
0: వారు సంఘం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: విశ్వామిత్రుడు కూడా అంతనే.
1: ఆల్సో విశ్వామిత్ర
0: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
1: హీ హాస్ టేకెన్ అప్ టు పెన్.
0: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
1: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
0: కౌశిక మహారాజు,
1: ఎంపరర్ కౌశిక.
0: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
1: ద కింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
0: అలాంటి వాడు
1: సచ్ వన్
0: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా త్యజించి సుఖశాంతులు కూడా విశ్వసించి విమర్శించి అన్నింటి ఎందుకు కూడా తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
1: సచ్ మైటీ కింగ్ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హాస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హాస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
0: కట్టగలిపటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
0: వశిష్ఠ
1: బ్రహ్మర్షి.
0: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
1: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarshi.
0: Inga sattvikam ante emiti?
1: Then what is sattvika arpanam?
0: Nirantaramu shantamu sahanamu sanubhuti satyamu ilanti vanni kudanu ee yokka satyamunaku margamu.
1: Sattvic quality pious will carry with it these qualities.
0: కామక్రోధ లోపమోహముల వాత్సల్యములకు అవకాశమని అందించేటువంటిది కాదు.
1: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
0: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటు లవ్.
0: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసే ప్రయోజనం ఏమిటి?
1: వెన్ హీ కెనాట్ కన్వర్ట్ ఇంటు లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరెవరు ఏమి తలంచకూడదు.
1: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
0: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
1: భగవాన్ ప్రాపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
1: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
1: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
0: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
0: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
1: Bhagavan has not found any person who mandiram responds lo kaani, with love.
0: Either mandir, canteen lo kaani,
1: canteen,
0: bookstall lo kaani,
1: bookstall,
0: inka accommodation lo kaani,
1: accommodation,
0: hospital lo kaani,
1: hospital,
0: inke vidhamainatundi dantlo kaani, ekkadiki poyinappudiki prema ane paluke ledu.
1: No one speaks with love anywhere.
0: Inki enduku meeri upanyasalu vinali?
1: Then why should you listen to this course?
0: ఒక్కరైన జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
1: Is there any one person who responds with love, answers with love?
0: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
1: the newcomers come here,
0: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
1: When say what is darshan timing, you'll say go go go.
0: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
1: Can't you explain softly and sweetly the thing you know?
0: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంట, this is not my duty, go అంటారు.
1: Then if you ask
0: me to duty kavalna adigina daniki telisinaatundi jababu nemmadiga premato cheppadaniki emi neeku nashtamaindi.
1: What is the loss that you sustain if you answer with all politeness?
0: Endukani magavaru endukani 20 samvatsaramu 30 samvatsaramu 40 samvatsaramu aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu.
1: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
0: Sadhana chestuntaru, japalu chestuntaru, tapalu chestuntaru, dhyanamulo kurchuntuntaru. Deni kosam veellu kurchuntunnaru.
1: They undertake all sorts of spiritual practices, they meditate. What for?
0: Ee prema veellalo em ayipoyindi?
1: What happened to the love within you?
0: Premanu champukuntunnaru veellu.
1: You are killing the love.
0: Keni dveshanni penchukuntunnaru.
1: You develop hatred.
0: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యు హావ్ డిటర్మిన్డ్ టు లిసన్ టు భగవాన్స్ డిస్కోర్సెస్ వై డోంట్ యు ప్రాక్టీస్ లవ్?
0: నివాసం ఆశ్రమము,
1: యు స్టే హియర్ ఇన్ ఆశ్రమ్,
0: కానీ వాళ్ళ చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గానీ నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such word.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్, దెన్ వై డోంట్ వాంట్
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
0: Inka enduku ee upanyasalu meeru vinali?
1: Why should you listen to these discourses?
0: Ee vinnanduku edaina oka gurtu undali kada?
1: Having heard, at least you should practice.
0: Kumbhavarsham kurchindatante kinda thema undali kada?
1: When there's downpour of rain, the bottom, the ground
0: should
1: be wet.
0: Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
1: But you occupy front rows to listen to discourses.
0: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, friendship nadi, friendship nadi, enduku veeliki ahankaram?
1: There in bhajan hall, ladies fighting themselves to occupy front row.
0: Bhagavan namasmarana vintunnanu ade chaalu ani aananda padachukudu.
1: Can't you be happy where I am? Wherever I am, I listen to bhajan of Bhagavan.
0: Daya untundadi, kavalsinanta prema untundadi, kaani meeru nimpukovatam ledu hrudayallo.
1: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
0: Kumbha varsham kuristundadi.
1: There's downpour of rain.
0: Kundani meeku aa varshaniki edulugani moothi petteste dantu ye konchimaina kudanu andulo neeru nilustundi.
1: If you keep all the pots straight, you can collect water.
0: Kaani aa kundanu bolichi petteste enta kumbha varsham vachina oka chukkaina lopala nilchadu.
1: On the other hand, if you turn the pots upside down, reverse, you cannot collect a drop of water.
0: కనుక ఈనాటి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: So all those that listen to these discourses, they turn their pots reverse.
0: కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: Therefore there is not even a trace of love in their hearts.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
1: Why should you come here?
0: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: Why should you be here?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: హావింగ్ కమ్, వాట్ ఇస్ ది యూజ్?
0: ఏం సాధించారు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం సాధిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
0: ఏం అనుభవిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్?
0: ఏం ఆనందిస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
0: ఏమిటి లేదు,
1: నథింగ్. వాట్స్ ఎవర్?
0: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
1: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
0: కనుకనే మీరు నేటికైనా కూడా నువ్వు ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని,
1: at least from this day know the truth.
0: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు ఎనీథింగ్, give the answer in all politeness and love.
0: ee public meetings anta untuntai, public connections anta untuntai.
1: In public congregations there will be public connections, you know.
0: Accommodation office untuntadi,
1: there is accommodation
0: information office untuntadi,
1: information
0: canteen untuntadi, book stall untuntadi, inka enno stalls anta unnai.
1: There are so many stalls.
0: Kaani ekkadiki poyinappatikeni veellandaru kudanu ye bulldogs o ye alsatian dogs gaano tayaravutunnare, kaani ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
1: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషియన్ డాగ్స్. దేర్ ఆర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
0: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
1: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
0: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గరికి పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
1: ద హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
0: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
1: Why don't you treat them with love?
0: కొంతమంది ఉన్నారు చూస్తారు.
1: There are some.
0: కానీ
1: బట్
0: వారు ఎంతో బాధతో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాట, ఒక తీయని మాటను ఒకటి మాట్లాడిస్తే వాళ్ళ రోగం నివారణ అయిపోతుంది.
1: When the patients come to you so many difficulties, why don't you talk to them sweetly?
0: వారినందరూ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
1: When you start fighting with them and drive them out,
0: పోపో అంటారు.
1: You'll say no time, get out.
0: Get out అంటే పర్వాలేదు.
1: It's enough if they say.
0: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
1: They'll speak much more than mere get out.
0: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
1: Such people can't be called
0: doctors. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
1: There are no individuals, there are no devotees.
0: నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
1: If they have really come for Swami, they should improve their
0: Swami దగ్గర ఉండేటువంటి కాళ్ళ నుంచి తల వరకు ప్రేమ ఒక్కటే.
1: భగవాన్ ఫ్రమ్ టాప్ టు టో ఇస్
0: నేను ఇచ్చేది ప్రేమ.
1: He gives love.
0: మీరు పుచ్చుకుంటున్నారు కానీ దానిని వాడుకోవటం లేదు.
1: We receive love from Bhagavan, but we don't use it.
0: ఎవ్వరు కూడా ఒక శాంతంగా ప్రేమతో ఉచ్చరించి జవాబు చెప్పేటువంటి వారే లేదు.
1: There are none who answer with peace and love.
0: కనుక ప్రేమస్వరూపులారా, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమస్వరూపులు అంటాను.
1: Though you have no love, Bhagavan will address us all as embodiments of love.
0: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
1: It's enough if you develop love.
0: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
1: if you improve it,
0: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
1: You will have the power of all penance.
0: వశిష్ఠులు వారు ఏం చెప్పారు ఆనందంతో?
1: What is that Vasishtha say?
0: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు.
1: Moon is shining.
0: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
1: Moon is pure, unsullied and spotless.
0: అది ఎట్ట ఉంది? విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
1: It is like the power of the penance of Vishwamitra.
0: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
1: Though Vishwamitra was not there on the spot, but Vasishtha was extolling him.
0: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
1: The moment Vishwamitra heard this, his heart melted.
0: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి, ఒక హాస్టల్ హోస్టెస్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
1: When new comers come here to Prashanthi Nilayam, the residents must receive them, extend hospitality with all courtesy.
0: Institute లో కూడా అంతేనే.
1: Same thing in the institute.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
1: when newcomers join there,
0: మన బ్రదర్స్ మాదిరి వచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: We should welcome them with all affection and love and concern.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: We should see that they will forget that they are missing their parents.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
1: Outside college.
0: కొత్తగా పోయినటువంటి పిల్లలు చూస్తే ర్యాగింగ్ అనేటువంటిది ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
0: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. It is no education.
0: వివేకం కాదు అవివేకము.
1: It is full of foolishness.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: It is not compassion, it is wickedness.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: So we have to take care of the newcomers.
0: అదేవిధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన పక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: There in the hostel also we should receive them with all affection and concern.
0: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: This is not good.
0: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
1: We should mingle freely with each
0: other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: Then only you can understand the spirit of love of Bhagavan.
0: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: Whatever you speak, speak with love.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
1: If you don't know, you can say, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: అప్పుడే సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యూ వర్షిప్ గాడ్ అండ్ యూ హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మెన్.
0: ఏ పూజ ఇది?
1: What kind of worship is it?
0: Kani Parichese 820 Ratrimpagul Kudan 7th Panches Tuntai.
1: Bulls work day in, day out.
0: What ni Sherukol this to Kotestaro?
1: But we whip them on their back.
0: Rati Nandini Chuste, Pradakshin Jesu Namaskaram Chestaru.
1: But the same bull, if it's a stone form there, Nandi, we go around subcambulated.
0: Ivi Rati Bhakti.
1: It is a devotion of stone.
0: Stone bhakti.
1: A stony devotion.
0: Kani hrudaya bhakti kaadi.
1: It's not the devotion of the heart.
0: ఈ విధమైన హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు.
1: When we have such hearts, how can we call ourselves devotees?
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
1: Everyone speaks of compassion, compassion. Where is compassion? It is only fashion.
0: ఎప్పుడు ఒకరిని బాధించడం ఏది?
1: We hurt everybody continuously.
0: మంచిది కాదు.
1: It's not good.
0: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు?
1: We have been here.
0: ఇది నిజమైన ఆశ్రమం కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
1: This is ashram where we should not put to be to suffering
0: శ్రమ. అయ్యో స్వామి, మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: Many devotees feel sad because why not Bhagavan grant us interview and make us happy there in the interview room, because outside we are simply driven out like dogs. How is it possible to grant
0: interview? It's
1: not possible to give
0: interview. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను.
1: ప్రేమను
0: పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: దిస్ ఇస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి, క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి animal qualities అంతా కూడా దూరం అయిపోతాయి.
1: Then you will be away from the animal qualities.
0: ఈ animal qualities మనలో నింపుకొని హ్యూమన్ వలే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
1: How can we be human with animal qualities within?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: లవ్ అండ్ లవ్.
0: అందరికి ప్రేమను పంచు.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: దిస్ ఇస్ ట్రూ సాత్విక్ పాయస్ క్వాలిటీ.
0: మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వీ లివ్ ఇన్ దిస్ ఎమోషన్, రాజసిక క్వాలిటీ.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షస రాజసికము.
1: దట్ ఈస్ డెమోనిక్ నేచర్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం మానవులము.
1: వీఆర్ హ్యూమన్స్.
0: ఐఎమ్ నాట్ ఎనిమల్.
1: ఐఎమ్ నాట్ ఎనిమల్.
0: ఐఎమ్ నాట్ ఎనిమల్.
1: ఐఎమ్ నాట్ ఎనిమల్.
0: నాట్ డెవిల్.
1: ఐఎమ్ నాట్ డెవిల్. ఐఎమ్ నాట్ డెవిల్.
0: ఐఎమ్ మ్యాన్.
1: ఐఎమ్
0: మ్యాన్. ఐఎమ్ మ్యాన్. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: వీ హావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్ అండ్ గెట్ ది ఆన్సర్ దేర్ అపాన్.
0: నేను పశువుని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎనిమల్.
0: నేను రాక్షసుని కాదు.
1: ఐఎమ్ నాట్ డెవిల్.
0: నేను ఇక ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: ఐఎమ్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నేను మానవుడను.
1: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నేను మానవుడే దేవుడిగా మారతాడు.
1: ది వెరీ హ్యూమన్ బీయింగ్ విల్ బికమ్.
0: ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: వెన్ యూ క్వశ్చన్ లైక్ దాట్ యుల్ గెట్ ది రిప్లై ఫ్రమ్ విదిన్.
0: నిర్దయగా ఉంటున్నారు.
1: యూ హ్యావ్ నో కంపాషన్ టుడే.
0: ఏమాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
1: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: ఫ్రమ్ టుమారో టాక్ పొలైట్లీ, గివ్
0: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: ట్రీట్ ది పేషెంట్స్ విత్ లవ్.
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: నో దేర్ పొజిషన్ అండ్ గివ్ మెడిసిన్స్ అకార్డింగ్లీ.
0: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి,
0: ఈ చదువుకున్నటువంటి వాళ్ళకి మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మోర్ అండ్ మోర్ వికెడ్.
0: కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కల్తలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: There is no culture, but there is kalatar, conflict.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: దెన్ వన్స్ సచ్ లవ్ ఇస్ దేర్
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజ మార్గము.
1: లవ్ ఇస్ ది ఓన్లీ రాయల్ పాత్ to earn Bhagwan's grace.
0: Prema mudita manasika ko

0: భావ మందున తలుపుటే భక్తి ఎగును. భావ మందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: వెల్త్ అండ్ పూర్
1: వెల్త్ అండ్ పావర్టీ రిప్యూట్ అండ్ డిస్రిప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుకార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఎ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ Tomorrow we may be put to disrepute.
0: Aithe ee keerti apakeertulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga viswasinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasure and the pain, the poverty and the property, repute and the disrepute, equally.
0: Sama dukkam sukham anindi geeda.
1: It's
0: sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labha nashtamalu kudanu samanga bhavinchuvi anubhavinchinatundi vaniki nijamainatundi manava jeevitam yokka ruchi telustundi.
1: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
0: నిజముగా దుఃఖమే లేకుండినా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: In order to know the value of the happiness, one should necessarily face difficulties.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడవేయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండినా రాత్రికి ఏమాత్రము విలువ లేదు, రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: He is deluded with the feeling that she should be joyful.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand a simple example from our daily life. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు

0: ఇప్పుడు దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలే లేకుండినా అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టముకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా నిలిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడో ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: కష్టములు ఎందే సుఖం విలువే తెలుస్తుంది.
1: It's only during the period of difficulties we'll know the value of happiness.
0: మీకందరికీ తెలుసును.
1: You all know this.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద is an young boy, aged 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: Out of intense love for God, he has been repeatedly chanting.
0: కన్న తండ్రియే అనేక కష్టములకు గురిగావించాడు.
1: It is only his father that had put him to difficulty.

0: వాటికి ప్రాణమును కూడా తీయడానికి సిద్ధమయ్యాడు.
1: హి వాస్ రెడీ ఈవెన్ టు కిల్ హిమ్.
0: ఇంతటి దుర్మార్గంతో సంకల్పించుకున్నటువంటి యొక్క తండ్రి హృదయాన్ని కూడాను కరిగించి కదిలించి మెదిలించి విజయాన్ని సాధించుతూ వచ్చాడు.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: ఇన్ని విధములైనటువంటి కష్టములను అనుభవించడం చేతను కదా ప్రహ్లాదునికి శాశ్వతమైనటువంటి కీర్తి సంపాదించుకోగలిగాడు.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down the
0: day. ఈ కష్టములకు ఏమైనా లొంగినా లేక కష్టములకు ఏమైనా చిక్కిపోయాడా? లేదు, కష్టములు సాధించుతూ వచ్చాడు.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: కనుకనే కష్టముల యందు మనకు అనంతమైనటువంటి కీర్తిని ప్రతిష్టను గౌరవాన్ని ఆనందాన్ని కూడాను అందించగలుగుతుంది కష్టము.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitham yokka rahasyanni manam gurtinchavaranna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్యనిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్నా కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku ematramu kungadu nashtamulaku ematramu kungadu sukhamulaku aanandamulaku ematramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కానీ ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ మ్యాన్ స్ట్రగుల్స్ వెరీ హార్డ్ ఫర్ లో అండ్ మీన్ థింగ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఫర్ పర్మనెంట్ జాయ్.
0: ఒక బస్ ట్రాఫిక్ జరుగుతుంది, ట్రాఫిక్.
1: దేర్ ఇస్ ట్రాఫిక్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బస్సెస్.
0: బస్సులు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం నడుస్తూ ఉంటాయి.
1: బస్సెస్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: కానీ ఈ బస్సు లోపల 50 సీట్లు అని ఉంటుంటాడు.
1: ద బస్ హ్యాస్ 50 సీట్స్.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్ప బుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: విత్ ఎ మీన్ ఐడియా టు ఎర్న్ 2 రూపీస్ హీ ఫర్గెట్స్ ద ఫ్యాక్ట్ దట్ హీ విల్ లూజ్ ద టైర్.
0: అదే విధంగా ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: లైక్ వైజ్ మ్యాన్ టేక్స్ టు రాంగ్ డైరెక్షన్ థింకింగ్ ఆఫ్ ది లో అండ్ మెయిన్ థింగ్.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటం.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu denin chudalo danin chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: Idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది.
1: After all the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు, అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యు జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడ తగినటువంటి దాన్ని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలనగా
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడా చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్ట ఉందంటే,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న
1: brother 25 years age.
0: elder
1: brother 25 years
0: 20 years sister younger sister
1: age 20.
0: iruvaru kuda ekkado prayanam aipothunnaru.
1: Both of them are going.
0: Kani ee vaya pramanam puraskarinchukoni samajamu veerevaro bharya bhartalu antaru.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: Ee okka prayanam valla enta apakirti vachindi.
1: Because they are going together,
0: nijamga anna
1: chellale got, they are brother and sister.
0: Kanukane prachina sampradayamnu puraskarinchukoni bharatiya sanskruti yokka visheshtatanu puraskarinchukoni anna chellalaina kani iruvuru kudunu oke prayanamlo iruvuru kalisi povakoddu.
1: As per the ancient tradition culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: Cinema kani kani oka beach kani kani oka shopping kani kani anna chellaina kudunu povakoddu amma tho paatu povali leka tandri tho paatu povali.
1: It may be a matter of going to cinema or beach shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: now
0: చెడ్డ భావంతో
1: బ్యాడ్ ఫీలింగ్
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: iruvuru kuda nu ekkadaina prayanam aipothunte,
1: when they go together,
0: grandfather granddaughter antaru.
1: People think one is grandfather and the girl.
0: Kani lopala chintalu chaala cheddavi,
1: but all thoughts are bad.
0: Durmargam antunte bhavamulu,
1: all wicked thoughts.
0: Kani bayata bhavu uhalu ivi grandfather granddaughter,
1: but to the outside everything is grand.
0: Uttamaina bhavamto poyetunte anna chellalu kuda nu veeluku chedda bhavam bayaldeerthundi.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: manchi bhavam undinappudiki lokam samajam varini cheddaga bhavistundi.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: Kanukani ilanti apakirtulaku manam avakasanni kuda ivvakoodadu.
1: So we should never give scope to
0: edaina avasaram ostundi ee okadu vellu.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంతో ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: It's natural to a crow.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow.
0: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
0: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
0: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
0: దీనిని సుదృష్టి.
1: This is good look.
0: దీనిని సునేత్రము.
1: సునేత్ర గుడ్ ఐ.
0: దీనిని సుదర్శనము.
1: This good look సుదర్శనము. ఇంత
0: గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనము.
1: And this darshana, the looks that will give you good name.
0: ఇంకా నోరు.
1: Then the mouth.
0: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
0: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
0: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
0: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
0: మయసభాని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయసభ.
0: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
0: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయసభ?
0: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
0: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are no doors.
0: Neelu lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
0: Kolam len daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
0: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
0: మై గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
0: నేరుగా వెళుతున్నాడు.
1: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్.
0: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
0: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
0: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
0: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్ హౌ అడ్జస్టెడ్.
0: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
0: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
0: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
0: అసూయని ఈ అతపతనంకు మూల కారణం.
1: It's only jealousy that has ruined him.
0: పోతూ పోతూ లేనట్టుగా కనిపించిందంటూ ఒక కొలంలో పడ్డాడు.
1: As he was proceeding, he just fell down in a lake.
0: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally, anybody would laugh the situation.
0: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
0: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదు అప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
0: ఈ చెనికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్
0: దురదృష్టవశాత్తు.
1: అన్ఫార్చునేట్లీ
0: దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరీన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
0: అని అపో చేసుకున్నాడు అపో.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాజ్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
0: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
0: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎంత నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
0: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
0: Prahasan is nowta.
1: Prahasan is loud laughter, smile and laughter.
0: Idi chaala cheddadi.
1: It's very bad.
0: Iddaru muguru mitru cheri navukuntuntaru.
1: Three and two or three or four.
0: Aa daarlo evaru steel velutuntaru.
1: Ladies pass by.
0: Aapohala padtaru. Neevu deeni kosam navvamo adi veru.
1: There will be mistake and why you laugh is a different thing altogether.
0: Kaduka evaraina prayanamai streelu pothunna samayalo manu elanti vishayam nandukaina kuda navvakoodu.
1: If any lady passing by, whatever may be the situation,
0: paraya streelu chusi neevu navvinappudu nee varini chusi inkokaru navvara.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: Kontamandi pani lekunda kudanu shopping mundara poi kurchuntaru towns lo.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటు పోయే వాళ్ళను, అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూసి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారి చుట్టూ ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఇందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with such
0: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూ
0: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు లూజ్ యువర్ నేమ్. యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్, అబ్సర్డ్.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ అవర్ వర్డ్స్ అవర్ లుక్స్ అండర్ చెక్.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యు ఆర్ గుడ్ యు విల్ బి రెస్పెక్టెడ్.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ దీస్ టు రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్ ఈక్వల్.
0: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్ మైండ్.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ మ్యాన్.
0: అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్కోప్.
0: కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హి కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్ హి బికమ్స్ ఎన్ అనిమల్.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
0: పశువు నుంచి వచ్చాడు.
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్.
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
0: ఎంత పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యు షుడ్ గో టు ద ఫ్రంట్ నాట్ టర్న్ బ్యాక్.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషనే వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యు ఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్.
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యు ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యు ఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you have any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది రా. కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you. I am pleased with your character. Come along.
0: Neevu prarthinchanakkaraledu.
1: You don't need to pray.
0: Taane welcome chestadu.
1: He himself will welcome you.
0: Kaaranam emti?
1: Why?
0: Aa vishwasamu.
1: That is the faith.
0: Aa aagnana paripalana.
1: You followed his command.
0: Aa divyamaina bhavalu.
1: The divine feeling.
0: Pettukovali.
1: That you should have.
0: Lekapothe maadavulu aashinchinatundi maadavudu neeminchinatundi neemamulku viruddhanga poyinappudu దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్
0: రివర్షన్. శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: శాస్త్ర మీన్స్ ఇట్ క్లియర్లీ మెన్షన్స్ వాట్ యూ షుడ్ నాట్ డూ.
0: దృష్టి వద్దు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ పలుకు వద్దు.
1: డోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్.
0: చెడ్డ వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసన్. ఇట్స్ నాట్ గుడ్.
0: సీ no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: talk
1: good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think
0: do
1: what
0: no
1: is good.
0: Do no evil, do what is good.
1: Do no evil,
0: this
1: do what is
0: shasanam.
1: Good. This is command, shasanam.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ శాసనం ఉండినప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
0: మీరు విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you will be far off from him.
0: దూరం చేయటమే కాదు, వాని ముఖం కూడా చూడడు.
1: He will not look at your face also.
0: కారణం ఏమిటి?
1: Why?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: You lost your respect in this world.
0: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: You lost all your name.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: You lost your property.
0: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: How do you expect to be near God?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our character.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to develop this equal mindedness.
0: సమత్వం యోగం ఉచ్యతి. యోగం సుఖమ కౌశలం.
1: It is equanimity that is yoga. It is equanimity that is the skill and the talent.
0: ఈ యోగం మాత్రమే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
0: ఈ సమత్వం అనేటువంటిది ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, అక్యూజ్ యూ.
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ ఫర్ దట్ రీజన్.
0: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: బికాజ్ దే ప్రైజ్ యూ డోంట్.
0: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేవి?
1: వెన్ దేర్స్ నో మిస్టేక్ వై డూ యూ బాదర్.
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెన్ వి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాస్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూఆర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞానతత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
0: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
0: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు.
1: ఎవరు
0: లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడాను వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
0: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: She paid her respect.
0: చాలా గౌరవమైనటువంటి ఒక ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
0: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
0: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: What is that she?
0: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరూ కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది.
0: ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఎ చేస్ట్ వన్.
0: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ లిసన్ టు మీ ద రీజన్ బిహైండ్ దిస్.
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగబోదు.
1: Whatever husbands say, she will never oppose it.
0: వారి సేవలు చేయగా తీరదనదు.
1: She will never say, I have no time to serve you.
0: తనకు నున్న దానిచే తృప్తి గనుచునుండు.
1: She has got highest satisfaction with the lot she has.
0: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: No one would ever equal ద్రౌపది in chastity.
0: కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు.
1: So ద్రౌపది is a chaste woman.
0: అలాంటి పరిస్థితుల్లో ఎవరు పంచపాండవులు అంటే పంచపాండవులు పంచ ప్రాణములే.
1: పంచ పాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భక్తులు కాదు పంచ ప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఆమెకు పంచ ప్రాణములే పతి.
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ అ మాస్టర్.
0: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
0: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర.
0: ఈ విధంగా పంచ ప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు.
1: Therefore all the five life principles are
0: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: Not worldly five husbands.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time Bhishma was teaching principles of dharma.
0: Dharmaja.
1: Dharmaja.
0: Rajyanni jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham cheta nee ee pavitramaina danni pondagaligavu.
1: Because of Krishna's grace you could come to this level.
0: Ee emanukunnavu మీ మిత్రునిగా భావిస్తున్నావు భావమర్దిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఇస్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ హీస్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీ గాడ్.
0: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
0: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: యూ హ్యావ్ బీన్ స్పెండింగ్ ద టైమ్ ప్లేయింగ్
0: విత్ పాండవులారా మీది.
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: సో సేయింగ్ హి
0: మానవుడు ఏ విధంగా ఉండాలి,
1: హౌ షుడ్ మ్యాన్
0: ఏ విధంగా నడుచుకోవాలి,
1: హౌ షుడ్ హి బిహేవ్,
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించిన ధర్మాలు బోధిస్తున్నాడు.
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: She didn't laugh sarcastically.
0: అవమానంగా నవ్వలేదు.
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్.
0: అది ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: She just laughed in praise of the teaching.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్.
0: ధర్మము తేన ధర్మజుడు మరేం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు.
1: ధర్మజాది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్.
0: ఇంకా అర్జునుడు,
1: అర్జున
0: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: You don't have common sense.
0: జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్లా అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
0: కాని సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మా who has known the truth,
0: ధర్మజ అర్జున
1: నకుల సహదేవ
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకెన్.
0: ద్రౌపది చాలా పవిత్రతర.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు.
1: నోబడి కెన్ పాయింట్ అవుట్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యు హావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: పితామహ,
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి హావ్ డెడికేట్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent the company. spent your time in the company of Kauravas.
0: ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు?
1: But why did you not teach this dharma to Kauravas?
0: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళకు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దాని వల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
0: ఎవరికి బోధ చేయవల్లో వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
0: appudu
1: teach like
0: Bhishma satyanni gurtinchi than chepparu. Avunu idi na tavashame.
1: Bhishma understood and accepted.
0: Nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: Kauravula madhyalo jeevitamini gadaputu vachanu.
1: I spent my life on amidst Kauravula.
0: Aa paapa tindi nenu tinatam chetane.
1: Because the food I have partaken there,
0: naalo unnatundi dharma sutrullanta kudunu attadugunu padipoyinayi.
1: All dharma is at the bottom level.
0: Naa paapam bhavamulanta kudunu payana teeritu vachayi.
1: All sinful ideas are on the top.
0: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta.
1: Because of the arrow shot by your husband,
0: naa paya raktamanta kaaripoyindi.
1: All the blood on the top,
0: aa chedda raktamanta kudunu పోయింది.
1: ద బ్యాడ్ బ్లడ్ ఇస్ లాస్ట్.
0: ఆ దుర్బుద్ధుల యొక్క దుర్భావముల యొక్క రక్తం అంతా కూడా కారిపోయింది.
1: ఆల్ ది బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ దట్ కేమ్ అవుట్.
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దట్ ప్యూర్ సీక్రెట్ బ్లడ్ ఇస్ నా.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: దేర్ఫోర్
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంట్లో ఈ విధమైన దోషం కల్పించింది.
1: ఐ డి నాట్ టీచ్ ధర్మ బిఫోర్. ఐ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దిస్
0: బ్రదర్స్. తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్, సో మెనీ డిఫెక్ట్స్.
0: పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్,
0: గొప్ప జ్ఞాని భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్
0: విజ్డమ్. కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపం సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: His blood is full of this.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.
1: He accepted his mistakes.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: There is no mistake in the laughter of Draupadi.
0: నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: It's only my mistake that made her laugh.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then at that time kings, sages, saints and seers
0: recognized.
1: Even to laugh there must be appropriate time.
0: ఆరాత ఉంటుండాలి.
1: ద్రౌపది has got that right.
0: ఆమె సత్య సూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life
0: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
0: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: హీ మే బి ఎ గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడి.
0: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్, నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హీ ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాట.
1: దెన్ ద్రౌపది సెడ్, డోంట్ వరీ నౌ.
0: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్.
0: సమయ స్ఫూర్తిగా సార్ సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ది రైట్ మోమెంట్.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
0: అందులో ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
1: దుర్వాస,
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ, సీ దట్ మై హస్బెండ్స్ వుడ్ బి సేఫ్.
0: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed. that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
0: by this meeting?
1: And then he started acting there.
0: Draupadi. Chala aakali vestunnadu.
1: I am very hungry.
0: దుర్వాసుడి అన్నం పెట్టలేకుండా పోతున్నాము. నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటి బొద్దలో ఉన్నట్టు నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: వీ కుడ్ నాట్ సర్వ్ ఫుడ్ ఈవెన్ టు దుర్వాస. ఓ కృష్ణ, హౌ కుడ్ వీ సర్వ్ యూ ఫుడ్?
0: నీవు వేడే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యూ వాంట్ ఫుడ్.
0: నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్?
0: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: స్పెండింగ్ టైమ్ ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేనే ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏదైనా ఉంటే తీసుకుంటా.
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ సీ.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది.
1: Whatever Draupadi does, she'll maintain cleanliness.
0: పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంత కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా?
1: కృష్ణ
0: పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
0: తీసుకుందరా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణార్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ and Krishna tossed that vessel on both sides and found little leaf towards the neck of the vessel.
0: Kinda koncham idi karichundi.
1: And she saw
0: danni ve naaku annadu
1: and said, give me, offer that.
0: Danni teesindi, Krishna ani vesindi paapam.
1: And she just offered it to him. Krishna
0: said, akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
0: Danito కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
0: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
0: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంక వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఇష్టమైనటువంటి ఒక విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితినా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతమైపోతుంది.
1: When once God loves you, you will have the whole world under
0: control. త్యాగరాజు కూడా చెప్పాడు.
1: That's what త్యాగరాజు said.
0: నీ అనుగ్రహ బలం ఒక్కటుంటే చాలు రామ, సర్వగ్రహమును నా హస్తగతమైపోతాయన్నాడు.
1: త్యాగరాజు said, oh Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: కనుక భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే,
1: in order to deserve
0: మనం కష్టం నష్టములు సుఖ దుఃఖములు కీర్తి అపకీర్తులకు అన్నింటినీ మనం ఎదుర్కోవాలి.
1: We should face both of these twins, the pain and the
0: అన్ని
1: సమయంలో the profit and loss.
0: భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరించాలి.
1: At all times we should chant the name of God.
0: భగవంతుని ప్రేమకు మనం పాత్రులు కావాలి.
1: We should deserve the love of God.
0: ఆ ప్రేమకు పాత్రులైతే ఇంక దేనికి మనం వెరవనక్కర్లేదు.
1: When once you are the recipient of God's love,
0: సర్వమును నీవు సాధించినట్టువాడే అవుతావు.
1: It amounts to achieving everything else in this world.
0: కనుక మనము భగవంతుని అనుగ్రహం కోసమని మన యొక్క సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమిటీ.

0: Sai Ram, dear listeners, people of different religions use different names to adore God. However, the divinity we pray to is essentially one and the same. It is changeless and eternal. In today's Divine Discourse, Bhagwan Baba explains how God alone is the sole refuge for everybody in this world. He adds that the names may be many, but the inherent divine principle is only one. Let us now listen to the excerpts from the Divine Shower of Grace by Bhagwan Baba in Prashanta Nilayam on his 80th birthday on the 23rd of November 2005.
1: Embodiments of love.
2: Satya dharma prema chantulu lekunna pijalanni yunechi vilvasunna.
1: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
2: Satya dharma prema chantulu lekunna bahuda satkarya sabambusunna.
1: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
2: Satya dharma prema chantulu lekunna dana dharmalu sarthakatasunna.
1: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
2: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
1: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
2: Satya dharma premam shantulu lekunna bahula satkarya labhambusunna.
1: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
3: Premasarupulara.
1: Embodiments of love.
3: Manavudu shanti nimittame janminchadu kani padavula kosam janminchaledu.
1: Man is born to be peaceful and not to occupy positions of authority.
3: Enni undinappatikini manavulaku shanti lekundina jeevitame shunyam.
1: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
3: Aneka mandi srimantulu unnaru.
1: There are many rich people.
3: Kotlaku vidyavantulu unnaru.
1: There are crores and crores of educated people.
3: Inka aneka vidyaviga kuda nu goppa goppa padavillo elinattu vaaru unnaru.
1: There are people who are occupying very high positions in life.
3: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
1: What is that is all happening in this world with these people?
3: Veerale yokka kanchidaralu chuchuvaliki variki samayam ledu.
1: They have no time to see the suffering of the poor and the needy people.
3: Veerala paristhiti emiti?
1: What is the position of poor people?
3: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
1: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
3: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
1: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
3: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
1: All are involving, indulging in show work and there is no social work.
3: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
1: Even if approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
3: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
1: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
3: అసలు మానవ అంటే అర్థం ఏమిటో గుర్తించుకోవటం లేదు.
1: No one is understanding the very meaning of this word manava.
3: Manava.
1: Manava.
3: Ma anaga manishi.
1: Ma means the human being, manishi.
3: Kani ee manishiki edi mukhyamu?
1: What is important for a human being?
3: Asal vettam mukhyama?
1: Is it desire or ambition?
3: Abhruddhi kavatam mukhyama?
1: Is it progress in life?
3: ఆనందాన్ని అనుభవించటం.
1: ఈజ్ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
3: ఏది కూడా దుఃఖం కాదు. మానవుడు సుఖ దుఃఖములతో జన్మించినాడు కానీ కేవలం సుఖమునే పొందాలని కాదు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
3: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
1: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది ఫెలో మ్యాన్?
3: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
3: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
1: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
3: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
1: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
3: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడా నువ్వు ఒక్కటిగా భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
3: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
3: కనుక సుఖ దుఃఖములు రెండు కూడా మానవుని యొక్క మంచి చెడ్డలే.
1: దేర్ఫోర్ ద ప్లెజర్ అండ్ పెయిన్ would make you happy and also grief stricken accordingly.
3: Kaani manavudu abhivruddhi ayinanduku ee reetini samananga chusukovali.
1: In order to progress in life we have to develop the spirit of equanimity of both pleasure and pain.
3: Kanuka ee samanatvam anedi lekunda pothe manu samajam etta avutam?
1: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
3: Samajamu samajamu.
1: We say samaja, society.
3: Samanatva lenatuntu vaadu samajamlo etta puttutaru?
1: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
3: Kashtamlo sukham unnadi.
1: In fact there is pleasure in pain.
3: Sukhamlo kashtam unnadi.
1: And there is difficulty in pleasure.
3: Kaani ee naati manavudu enni sukhamlu pondinappatikini okka kashtam emaina vachindatte tattukoledu.
1: Man, in spite of repeated pleasures that he passes through in his life sojourn, is very much disturbed with the slightest of the difficulty.
3: Oka srimantun daggariki velli ayya meeru aanandanga unnaru kada ani prashninchandi.
1: If you approach a rich man and if you ask him, are you happy?
3: Ayya naakemi takkuva dhanam unnadi.
1: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
3: Na kumarulu సుఖములో కష్టమున్నది.
1: అండ్ దిస్ డిఫికల్టీ ఇన్ ప్లెజర్.
3: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందట.

0: plenty of money.
1: నా కుమారులందరూ గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
0: My sons are in very high positions.
1: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
0: I got all comforts and conveniences at my residence.
1: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
0: We don't have any troubles or difficulties.
1: కానీ అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు.
0: We have all that's all possible, but there's no mental peace.
1: ఈ పర్సనల్ శాంతి ఎట్లా వస్తుంది?
0: How do you expect this mental peace?
1: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
0: We go on questioning, who are you, who are you?
1: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆర్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
0: When once you know yourself the reality, you will be free from all difficulties.
1: కనుకని
0: therefore
1: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So man must make every attempt to know his own true self.
1: తనను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనములు నాటి ప్రయోజనం ఏమిటి?
0: There are no rains on one hand. What is the fun of sowing seeds?
1: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
0: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: ఎందేయు ఏ పని చేయను మూడు కూడా చేసినప్పుడే.
0: ఎనీవేర్ ఎనీ టాస్క్ కెన్ బి ఫుల్ఫిల్డ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
0: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
1: ఇవి రెండు చేరినప్పుడే మనకు కరెంట్ లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
0: యూ విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
1: కనుక దైవనామం మన ఉండటం చేతనే,
0: because the holy matchless God's name within us,
1: ishvara sarvabhutanam,
0: God is present in all creatures,
1: ishavasyam jagat sarvam,
0: the whole universe cosmos is full of divinity.
1: Kaluka manaku daivattvam anetvadi dani marchi poyi aneka rakamulaitvadi laugika bhautika sukamulanu manam pondalani puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us, and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ టు బిగిన్ విత్.
1: ఆధ్యాత్మికమే లేకుండా,
0: వితౌట్ స్పిరిచువల్ కంటెంట్,
1: మనకు ఏమాత్రం కూడా మనుష్యత్వం అనేటువంటి అధికారమే లేదు.
0: వీ హ్యావ్ నో క్లెయిమ్ ఆఫ్ అథారిటీ టు కాల్ అవర్ సెల్స్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసేట అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బిట్రేయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ యూ టు వర్షిప్ హిమ్ ఆల్ అలాంగ్.
1: ఈ జగత్తులో ఉన్నటువంటి భౌతికమైన జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది కమ్యూనిటీ.
1: ఒకనొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
0: ఎట్ వన్ టైమ్ నారద అప్రోచ్డ్ విష్ణు అండ్ క్వశ్చన్డ్ హిమ్.
1: స్వామి, నాకు ఏ విధమైన మార్గంలో నాకు జన్మ రాహిత్యం అవుతుంది?
0: ఈ ఆ స్వామి, విచ్ పాత్ విల్ టేక్ మీ టు ది బర్త్లెస్ స్టేట్ ఆర్ ఇమ్మోర్టాలిటీ ఆర్ లిబరేషన్?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి ఎందు ఉంటున్నాను.
0: అండ్ గాడ్ రిప్లైడ్, ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అయితే నా యొక్క అంశము అందరి ఎందు ఉంటుండాలి.
0: మై స్పార్క్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవస్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేరుతుంది.
0: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నుంచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్, రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్, దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.

0: ఒక అతని ఎందు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందు ఉంటున్నది.
1: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ గానే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
0: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: నేను ఒకడు ఉన్నాను,
1: ఐఎమ్ హియర్.
0: నా ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ మీ.
0: కనుక ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుక నా దేవుడు నా ఎందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే.
1: God is in me. My name is God Himself.
0: Devudu ante emi?
1: What is the meaning of this word, Devudu?
0: Pratyekichinatvanti oka swaroopam kaadu.
1: God is not a specific form.
0: Daivaniki namaroopam levu.
1: God is beyond name and form.
0: Kaani jagatlo udinatvanti oka samajamunu rachinche nimittamai manam panu cheyali.
1: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
0: Patti manamulu kodanu puttinanduku edo konni panulu cheyali.
1: Having been born as a human being, one should do certain tasks.
0: Satkarmanu acharinchali.
1: One has to go along the path of truth and righteousness.
0: Appude sadaacharam manlo bail deyutundi.
1: Then only there will be good behavior and good conduct in life.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఆత్మస్వరూపులే కానీ దేహ స్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మియర్లీ ద బాడీ, యు ఆర్ వెరీలీ ది ఆత్మా, ద స్పిరిట్ ఇన్ డీడ్.
0: దేహము పంచభౌతికము.
1: ద బాడీ ఈజ్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్ప ఎప్పుడు.
1: ద బాడీ ఈజ్ బౌండ్ టు ఫాల్, డై సమ్డే.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఈజ్ ఇమ్మోర్టల్.
0: దేహి నిరామయుండు.
1: అండ్ ఈజ్ నెక్టరాయ్.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
1: ది ఇన్వెలర్ హ్యాస్ నో ఇన్సిగ్నియా లైక్ బాండేజ్ ఆర్ లిబరేషన్, బర్త్ ఆర్ ఎండ్.
0: కానీ ఆత్మ అందరి ఎందు ఉంటున్నది. ఎవరైనా నా ఆత్మ చచ్చిపోయినదని ఎవరైనా చెప్పగలరా?
1: ది స్పిరిట్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ. కెన్ ఎనీవన్ సే దేర్ ఇస్ నో ఆత్మ ఇన్ మీ?
0: పాంచభౌతికమైనటువంటి దేహం కూలినప్పటికీ పరమాత్మతత్వం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంటుంది.
1: ద బాడీ ఆఫ్ సెన్సెస్ మే బి లాస్ట్ ఇన్ ది పాసేజ్ ఆఫ్ టైమ్. But the self continues on and on.
0: అంత వరకు జీవితం అనేటువంటి నీరు అటు నిండి ఉంటుంది.
1: So long there is atmic principle within you, the body is functional, the negative.
0: కానీ నీరేగిన పరమోస్తుంది ప్రతిబింబమే కనిపించదు.
1: Therefore, without the main object, you cannot find reflection.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: మన ఇంటిలో బావి ఉండాలి.
1: There is a well close to our residence.
0: Inti paina drinking water tank okutunnadi.
1: And there is a tank with drinking water.
0: Pedda cheruvu okutunnadi.
1: And we also find the river there.
0: Kaani samudram kuda okutunnadi.
1: There is ocean also on the other hand.
0: Nadulu kuda nu pravahisthunnayi.
1: And the rivers flow.
0: Anninti endu suryudu prathibimbam kanipisthunnadu.
1: And the reflection of the sun is noticed in all the river, the sea and the well.
0: Kaani gruhamulo praveshinchitivatti సూర్యుడు కనిపించడు.
1: బట్ ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యువర్ హోమ్, యూ డోంట్ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సన్.
0: కనుకనే మన దేహం అనేటువంటి ఒక శరీరము జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: దేర్ఫోర్ విత్ ఇన్ అవర్ బాడీ ఈజ్ జీవా, ద ఇండివిజువల్ సోల్.
0: ఇదంతా కూడా ఒక జలం వంటిది.
1: దిస్ ఆల్ అమౌంట్స్ టు వాటర్.
0: జలం ప్రవహిస్తుంది, నిలిచిపోతుంది.
1: ద వాటర్ ఫ్లోస్ ఆర్ స్టాగ్నేట్స్.
0: కానీ ప్రవహించేంత వరకు కూడా ఆ జలంలో సూర్యుడు కనిపిస్తుంటాడు.
1: In a flowing water, you certainly notice sun.
0: ఒక సూర్యుడు జగత్తులోకమునకు ఒక్కొక్కడై కనిపించు. ఇది మా ఇండియా దేశం యొక్క సూర్యుడు. మీది అమెరికా యొక్క సూర్యుడు. మీకు రాత్రి అయినప్పుడు మాకు పగలవుతుంది, మాకు పగలైనప్పుడు మీకు రాత్రి అవుతుంది.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇండియన్ సన్, అమెరికన్ సన్. ఇఫ్ దట్ ఈస్ నైట్ ఫర్ యూ, దిస్ ద డే టైమ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్.
0: కాలం వ్యత్యాసమే కానీ జలం ఒక్కటే.
1: It is only the difference of time, but that existence remains the same.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడా ను ప్రవాహము వంటివాడు.
1: So every human being is a flow.
0: కానీ ఈ ప్రవాహము అన్ని రకములైనటువంటి పనులు చేసినప్పుడు అన్నింటి ఎందు కూడా ప్రతిబింబం కనిపిస్తుంది.
1: Therefore in this flow you find the reflection.
0: దైవం అన్ని దైవాలకు కూడా చేరడానికి వీలు కాదు.
1: And it's, you cannot understand God in a different way.
0: God is one.
1: God is one.
0: Truth is one.
1: Truth is one.
0: Love is one.
1: Love is one.
0: Live in love.
1: Live in love.
0: కనుక నీవు ప్రేమతో సత్యముతో జీవిస్తూ ఉంటే అన్నిటి అందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
1: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
0: కనుక దైవం ఒక్కడే.
1: God is one.
0: అది ఎవరు?
1: Who is he?
0: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
1: Each one should clearly establish, affirm and confirm
0: కాని
1: that is divine.
0: అహంకారం కానీ ఇంకే విధమైన ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
1: It is not egoistic statement nor observation made on the basis of reflection. I should know this principle of oneness, that I am God and the other person is equally
0: God.
1: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
0: ఓడిపోయినాడు.
1: యు విల్ సే దట్ ది అదర్ పర్సన్ లాస్ట్.
0: కానీ ఎవరో ఓడిపోయినారని భావించకూడదు, నేనే ఓడినాను.
1: నెవర్ కన్సిడర్ ది అదర్ మ్యాన్ హ్యాస్ లాస్ట్.
0: దానికి కూడా నువ్వు తనతో పోల్చుకోవాలి.
1: దేర్ ఫోర్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆ విధంగా పోల్చుకోకుండా అతను పరాయ వాడు, నేను నా సొంతం వాడు అని అనుకుంటే అక్కడే భేదం వస్తుంది.
1: On the other hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity.
0: గెలుపు ఓటర్లంతా కూడా మానవుడికే జరుగుతుంటాయి.
1: And this kind of victory or loss, they do happen to every human being.
0: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
1: But we blame each other.
0: నీవెవరు?
1: Who are you?
0: I am body. బాడీ ఎంతవరకు ఉంటుంటాడు?
1: How long the body lasts?
0: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో. నీటి బుడగ ఎప్పుడు ఉంటుంది? చూరి పగిలిపోతుంది.
1: Body is like a water bubble. It may drop down any moment of time.
0: కాబట్టి తాత్కాలికంగా ఉండేటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
1: You cannot claim to be body which is temporary, ephemeral.
0: Mind. Who are you? I am mind, అంటారు.
1: Then if you put the question, who are you? The response is, I am the mind.
0: Mind అనుకుంటే ఏమిటిది? Bundle of desires.
1: What is mind? Mind is bundle of desires.
0: Mind ko ka roopam ledu.
1: Mind has no form.
0: Manu kore korikalanta kuda mind ga roopamistundi.
1: And all desires constitute the mind.
0: Kanuka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetundi.
1: And the desires must leave you at one time or other.
0: Kanuka manavudi raadu mind ni pettukoni chuste manu mind monkey mind anta.
1: Therefore, you cannot identify with your mind because mind is monkey mind.
0: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
1: But you should have the mind befitting a man.
0: మంకీ మైండ్ కాకూడదు.
1: It should not be monkey mindedness.
0: కనుక నేను మానవుడను.
1: We are human beings.
0: దైవం మానుష రూపేణ.
1: God is in human form.
0: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
1: God is present in human form in front of you.
0: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అనే ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
1: And you should distance yourself with the body identification and experience the divinity within.
0: ప్రపంచంలో కూడాను రాతబొమ్మలు ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి పూజలు పురస్కారం చేస్తుంటారు.
1: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
0: ఆ స్టాచ్యూ ఎక్కడిది?
1: Where from you got this statue?
0: నీవు చేసినదే.
1: ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: కానీ నీవు చేసినటువంటి స్టాచ్యూను నీవు పూజిస్తున్నావు, కానీ నిన్ను నీవు పూజించలేదు.
1: యు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్ స్టాచ్యూ దట్ యు హావ్ మేడ్ అండ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ యువర్ సెల్ఫ్.
0: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ, ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
1: Therefore everyone should respect the self within.
0: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసము.
1: The true confidence is that of self-confidence.
0: కానీ విగ్రహాల విశ్వాసము అది తాత్కాలికమైనటువంటిది.
1: The faith or confidence, the idol, is just temporary.
0: తిరుపతిపోయినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అంటారు.
1: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwar. Venkateswara, you say.
0: Venkateswara Swami na kuladevamu. Ane pogurtunta.
1: And you go on praising Lord Venkateswara, that is the presiding deity of your family.
0: Vrindavana vedinappudu Krishnudu maa devudu.
1: When once you go to Vrindavan, you say Krishna is our God.
0: Krishnudu yokka peru petti poojistuntaru.
1: And you give name to God and start worshipping him.
0: Mari Ayodhya poyinappudu Ramudu maa devudu.
1: When you go to Ayodhya, you say Rama is my God.
0: Kani desha padisthitulu patti akkada aya perlu puttinayi kani bhagavantulaku devudu Ramudu Krishnudu Venkateswarudu Sai Baba anetuvanti bhedam emaatram ledu.
1: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
0: Kanuka prati manavuniki okoka roopam untundi.
1: A human being has got a definite form.
0: Kabatti human life anetuvanti shastram anetuvanti kaadu.
1: So human life is not permanent.
0: Kanuka shastram anetuvanti okka aatmatattvanni manam visheshinchali.
1: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Intayo kachu petti meeru ikkadiki vastuntaru.
1: You spend lot of money and reach this place.
0: Aneka kashtamulaku vachi meeru ikkadi chertuntaru.
1: You bear many difficulties and troubles.
0: Inni kashtamulaku inni nashtamulaku meeru guri ayi ikkadiki vachi cheri prayojanam emiti.
1: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
0: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
0: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
1: వితౌట్ దిస్ వన్నెస్ యూఆర్ ఆల్వేస్ వేవరింగ్, యూఆర్ ఆల్వేస్ డిస్టర్బ్డ్.
0: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఇస్ వన్.
0: గృహచింతలను వేరు, గృహచింతలు.
1: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేటెడ్ టు ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
0: కానీ ఆశలు ఒక్కటి.
1: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కాదు.
1: దో రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
1: దేర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
0: కానీ పెదవులు వేరు వేరే, కానీ సౌండ్ వేరు వేరే, కానీ రెండు ఒక్కటి.
1: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఈజ్ సేమ్.
0: నేను బ్యాడ్ మ్యాన్ అంటారు.
1: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
1: Next day you may say that I am a good man.
0: Good and bad అనేటువంటిది మానవుడు పెట్టేటువంటి పేరే.
1: Good and bad are related to your mind at that moment of time.
0: మనుషులు కనిపించినటువంటిది.
1: And whereas the mind is non-apparent.
0: నీవెప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
1: You are always good.
0: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
1: Life is very precious.
0: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషులు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
1: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
0: ఏ దేవుని యొక్క పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుని యొక్క రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపము ఉండదు.
1: So you may have any name, any form, but essentially yourself is same.
0: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
1: So we should not go by form.
0: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
0: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
1: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
0: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
0: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషిగా ఉండాలి.
1: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
0: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
0: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
1: యు ఆర్ ఏ హ్యూమన్ బట్ ఇఫ్ యు ఆర్ బీస్టియల్ ఫుల్ ఆఫ్ యానిమాలిటీ, వాట్ ఇస్ ద యూజ్?
0: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిమైన్ ఏ రెనన్షియంట్. ఈవెన్
0: సన్యాసి కూడా ఒక మానవుడే.
1: ఈవెన్ రెనన్షియంట్ ఇస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్.
0: మనిషి ఒక మానవుడే.
1: అండ్ నార్మల్ human being also verily say. So both of them are human in form. And God is present in everyone. There is no place without God. All heads are His, all ears are His, all hands are His, all legs are His. He is present in everyone, in every limb of the body. And why we just go by our own differences? And because of this we differ from each other. And because of the husk or the grain that is responsible for rebirth, when once the husk is removed, and we just only the rice, you make use of this rice for all other purposes.
0: మనము పులిహోర చేస్తాము.
1: అండ్ యూ మేక్ పులిహోర.
0: చక్కెర పొంగలి చేస్తాము.
1: చక్కెర పొంగలి.
0: చిత్రాన్నం చేస్తాము.
1: చిత్రాన్నం.
0: పాయసం చేస్తాము.
1: పాయసం.
0: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవే.
1: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
0: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాము.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
0: తర్వాత ఇడ్లీ చేసుకుంటాము.
1: ఆర్ ఇడ్లీ.
0: ఇడ్లీ అని ఒక పేరు.
1: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
0: కానీ పూరి అని ఒక పేరు.
1: అండ్ దట్స్ పూరి అనదర్ నేమ్.
0: అన్నము అని ఒక పేరు.
1: వీ హ్యావ్ ద రైస్.
0: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి, ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి కానీ లేకపోతే అన్ని బియ్యమే.
1: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యూ పార్టేక్ ఆర్ కన్స్యూమ్, బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
0: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము,
1: దో ద రైస్ ఇస్ సేమ్
0: అదే సంస్కారము.
1: This paka, the preparation, is samskara, refinement. We have to polish or refine our mind. Then only that food which is cooked is fit for consumption. So everything needs processing. This samskara means change.
0: ఆ మార్పును మనం భుజించేటువంటి భాగంగా తయారు చేసుకోవాలి.
1: And this change amounts to the process of cooking fit for consumption.
0: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
1: Therefore there is variation in our action, but the object, the material remains the same.
0: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
1: We are betraying ourselves by taking material into consideration. Man is spoiled because of his material consideration. Therefore he has to transform his view of life. God has given all these things in pure, pristine form.
0: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
1: బట్ యు ఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
0: మైండ్ ని మనం కూలగొట్టబెట్టి అంత స్వచ్ఛంగానే ఉంటుంటుంది.
1: వెన్ వన్స్ యు ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
0: హే మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: మీరు ఎంత పవిత్రమైన హృదయుడి.
1: You are all sacred hearted indeed.
0: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestunnadi.
1: But however the clouds of desire appear and spoil you.
0: Kani clouds anetvanti eviti?
1: What are the clouds?
0: Kadili poyetvantivi.
1: They come and pass on.
0: Kani idi kadina prabhu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
1: When once clouds clear you can see the sun.
0: Moon manaku marugu povutadu.
1: And then you will be lay, otherwise
0: hills
1: will be hidden. And all the trees will be hidden in the night
0: time.
1: And these changes are because of clouds. And they are not natural. Therefore all our feelings are like clouds. In childhood, one spends the time playing with the friends.
0: Mudivi vachinanta mulahari ni nammaka adi idi ledani aasha padadu.
1: In old age, without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him. In the middle age,
0: mayandubadi,
1: and he is deluded.
0: Yen yogudu, ani vadinchukuntunnadu.
1: And he is highly egoistic because he is in the stage of youth.
0: Anjima ragane,
1: and as the end approaches,
0: anniyu anubhavisthiri, kani na shantini anubhavisthiri.
1: He goes on regretting that he experienced everything but not peace.
0: Nirantaram kuda nu manishi nechipettavadu baalyamaipai yavanamaipai vaddakyamaipettunnadu.
1: Therefore we pass through different stages in our life: infancy, childhood, youth and old age.
0: Kanuka mana vayasu maarutundade kani vastulu maaraledu.
1: The different stages of life go on changing, but the material remains the same.
0: Kanuka mana drushtini maarchukovali.
1: Therefore we have to change our outlook, vision.
0: Kani srushtini maarchukokunda ee naadu manamanta srushtini teesukuntunnam.
1: Therefore we don't change our drushti, the vision, but we want to change
0: drushtini maarchukovali.
1: Therefore we should change our outlook.
0: Appude manaku sariyainatuvanti chupu vastundi.
1: Then only you will have correct identification.
0: Kanuka manamu సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
0: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
1: ఇన్ ద సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
1: So long there is physical strength and power, you can play and experience in a varied way.
0: కొంత కాలమైనప్పటికి ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
1: After some time you find certain change in the senses.
0: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
1: You know ఎంఎస్ సుబ్బలక్ష్మి, a great personality in the field of music.
0: కానీ ఆమె కట్టగలిపటికి నేను పోతే కట్టిన నీరు గార్చుకుంటూ పండుకుంది.
1: టువర్డ్స్ ది ఎండ్ షీ వాజ్ షెడ్డింగ్ టియర్స్ వాచింగ్ భగవాన్.
0: స్వామి నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది, అని ఈనాడ కంఠం పోయింది.
1: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
1: So long I could sing, all people respected me, honored me.
0: Jagatte nannu gaurinchindi.
1: The whole world honored me.
0: Kaani kantam pothane,
1: the moment I lost the melody,
0: evvaru nannu palakarinchadam ledu.
1: No one at least is talking to me.
0: Kaaranam emiti swami?
1: What is the reason, swami?
0: Nee kanthane neeve paadu chesukunnavu annanu.
1: Bhagavan said you have spoiled your own throat.
0: Edi kaani adhikanga manam ipoyoga pettakoddu.
1: We should not use anything in excess.
0: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
1: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
0: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
0: కనుక కంఠం కానీ,
1: ఐదర్ ద థ్రోట్
0: శ్వాస కానీ,
1: ఆర్ ద బ్రెత్
0: కంటి దృష్టి కానీ,
1: ఆర్ విజన్
0: మార్పు చెందేటువంటిది.
1: They do change.
0: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకొని మనము మార్పు అయిపోతున్నాము.
1: Therefore, if we go by these changing things, we get automatically changed.
0: కానీ జగత్తు మారలేదు.
1: But there is no change in
0: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్తుగానే ఉంటుంది.
1: The universe is same.
0: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాము.
1: We are spoiling our lives because of our own defects.
0: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
1: When once we correct them, we'll certainly improve and progress.
0: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
1: We should see that we'll have good conduct and behavior.
0: నేను మానవుడు.
1: I'm a human being.
0: నాకు తిండి తీర్థములు ముఖ్యం కాదు.
1: It's not the food and drink that are important.
0: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
1: Character is most important to me.
0: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
1: and one, there is no character,
0: ఎన్ని విధములైనటువంటి అవస్థలో పడవలసి వస్తుంది.
1: One has to suffer.
0: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
1: Therefore, this is called sat.
0: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
1: Sat means existence.
0: అందుకోసమని మామిడి కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
1: Mohammedans also say, Allahu Akbar.
0: నీవే మాకు గొప్ప.
1: You are mightiest.
0: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
1: You are only one who is our refuge, none else.
0: కనుకనే మన హిందువులు కూడా అదే రీతిగా చెప్పాలి.
1: Hindus also should repeat the same.
0: I want God.
1: I want God.
0: నేను డివైన్ కావాలి.
1: I should be divine.
0: కానీ ఈనాడు డివైన్ కాకుండా డీప్ వైన్.
1: Today we don't want to be divine, but we want deep wine.
0: వైన్ దాన్ని తాగటమే ఉంటున్నారు కానీ మనం డీప్ డివైన్ కావటం.
1: You are after the wine. In fact, you are divine.
0: ఒక్కసారి రామా అన్న తర్వాత జీవితమంతా రామాయణంగా ఉండాలి.
1: And once you start chanting Rama's name, the whole life should be spent likewise.
0: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
1: Today he says Rama. If he faces any difficulty on the following day, he removes his picture.
0: తిరిగి కృష్ణుని పెట్టుకుంటాడు.
1: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
0: చూడండి ఒక్కొక్క సినిమా. ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
1: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ.
0: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరము చెప్పే చూచేవాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ, హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
0: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేమి మేలు చేయలేదు.
1: He could notice that he was not benefited by Lord Shiva.
0: Lechadu aa shivuni photo billu pettesadu ramuni photo pettukunnadu.
1: He got up and removed Shiva's photo, kept in the almirah, and he kept the Rama's picture in that place.
0: Ramulu pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi. Tarvata ashati bayaldeyadu.
1: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
0: Rama photo kuda oka ade billu pettesadu.
1: So he removed Rama's picture, kept it in the same almirah.
0: మరి గురువు దగ్గరికి వెళ్లి రాముడు నాకేమి చేయలేదు స్వామి.
1: అండ్ దెన్ హి వెంట్ హిస్ గురు అండ్ సెడ్ దిస్ రామ హాస్ నాట్ డన్ ఎనీథింగ్ టు మీ స్వామి.
0: ఆ గురువు చెప్పాడు కృష్ణుని పూజ చేయన్నాడు.
1: అండ్ గురు సెడ్ యు వర్షిప్ కృష్ణ.
0: కృష్ణ పేట పెట్టాడు.
1: హి కెప్ట్ కృష్ణాస్ పిక్చర్.
0: నిరంతరము కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
1: Throughout the day he went on chanting, singing the glory, Gopala Krishna, Gopala Krishna.
0: Mari konni dinamala gatta kuda nu ashanti vachetappudiki aa Krishna photo kuda abhijavudu pettadu.
1: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almirah.
0: Mari evaro okaru stree bhaktralani aa vachindi.
1: A lady came to him, an ardent devotee.
0: Ayya devi pooja anta chesi prayojanam emiti?
1: What is the use of all this form?
0: Devi pooja cheyamannaru.
1: Better you worship goddess now.
0: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
1: Then he has installed the picture of goddess this time.
0: Kanadinamu pooja chestu vachindi.
1: First time she started worshiping.
0: Aa worship chestappudu poojuttunu pettindi.
1: And then she kept incense sticks there.
0: Appudu aa poojuttunu poganta kudanu viru vaipuna vedutu undadi.
1: All this flavor in the perfume started moving towards Almaira.
0: అయ్యో నేను ఈ రోజు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి దేవుడి కోసం పెట్టలేదు.
1: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
0: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా?
1: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
0: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
1: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
0: పిచ్చి మానవుడా,
1: ఓ మ్యాడ్ క్యాప్,
0: ఇది అది భక్తి?
1: Is this the devotion?
0: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరులో పెడతారు?
1: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
0: కనుక నా గతి ఏమవుతుందో.
1: Therefore I don't know whatsoever.
0: ఇది కాదు నిజమైన పూజ.
1: This is not true worship.
0: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండదు.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ వి షుడ్ హావ్ ఓన్లీ వన్ గాడ్.
0: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
1: దీస్ ఆర్ ది చేంజెస్ దట్ డు హ్యాపెన్.
0: ఇది లౌకికమైనటువంటి జీవితము.
1: దిస్ ఇస్ ఆల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
1: వి షుడ్ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
0: నా తల్లిని నేను మార్చవచ్చును.
1: ఐ కెన్ చేంజ్.
0: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటుంది, కానీ అది కూర్పుగా ఉండదు.
1: Even if you go for adoption, that change is just a change.
0: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
1: Therefore, it's the mother who taught you this devotion.
0: కానీ కొంతమంది దైవమే లేడు.
1: Some deny God.
0: ఏదో ఒక ఓంకారం పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
1: They go and repeat, they go by the sound ఓంకారం.
0: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటుంది?
1: This ఓంకార, the primal sound, how long does it last?
0: అనేంత వరకు ఉంటుంది.
1: And you will certainly listen to the sound so long you speak it out. That moment when you go on speaking it out
0: loud,
1: and that will not remain permanent.
0: Sacred thoughts
1: should develop within you.
0: పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
1: When once you have sacred thoughts, you are sacred then.
0: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
1: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
0: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
1: without changing your mind,
0: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
1: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
0: కనుక మనసు కూడా మారేటువంటిది.
1: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
0: కనుక మనసు నీవు కాదు.
1: అండ్ యూఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
0: బుద్ధి నీవు కాదు.
1: యూఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
1: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
0: మనసును నీవు ఏమాత్రమూ మార్చవద్దు.
1: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
0: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
1: అండ్ మైండ్ ఇస్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
0: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రమూ శాంతి పడవద్దు.
1: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యూ విల్ నెవర్ బీ ఇన్ పీస్.
0: ఆ మనసు ఏకంగా చేసుకుని
1: విత్ వన్ పాయింటెడ్నెస్
0: స్థిరంగా పెట్టుకున్నప్పుడే,
1: when once you are steady,
0: నీవు తప్పక మంచి వాడు అవుతావు.
1: యూఆర్ బౌండ్ టు బి గుడ్.
0: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
1: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: కానీ దైవానికి అర్పితం చేయి.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
0: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
1: Every man has got this manas or the mind.
0: కనుక ఆ మనసే దేవుడు.
1: And that very mind should be filled with the divinity.
0: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
1: Because of desires, mind has taken a different turn.
0: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
1: Control your desires.
0: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
1: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
0: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
1: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ద ట్రూత్ ప్రేమ లవ్.
0: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
1: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: There is no other dharma beyond satya, the truth.
0: దీనికి సత్యమే ఆధారము.
1: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
0: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
1: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
0: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
1: దెన్ యూ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: కనుక ఆత్మస్వరూపులారా,
1: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
0: మీరు ఆత్మస్వరూపుడే.
1: యూఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
0: దానికి రూపమే లేదు.
1: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫార్మ్.
0: పంచభౌతికము దేహము దుర్బలము, కాయమైన దుర్బలము.
1: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
1: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక నీవు రామయుడు.
1: You are immortal.
0: Moha nibandha bandhanalu mudra levu.
1: And you do not have any kind of prints or marks like beginning nor the end.
0: Adi lenappude neevu shastramaina vaadiga untavu.
1: Without these things only you can remain immortal.
0: Chintaleni vaadiga untavu.
1: And then only you will be ideal to the rest of the world.
0: Chinta ye maatram undakoddu.
1: Don't worry for anything.
0: ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సాక్షి ఉన్నారా అని చెప్పవచ్చు.
1: You may say, is there any witness for all the experiences I have?
0: దానికి నేను ఒక్కడే సరైనటువంటి ఆదర్శము.
1: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
0: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
1: భగవాన్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: నేను ఇప్పుడు పోవాలంటే కూడా ఇప్పుడు పోవచ్చు.
1: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
0: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
1: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
0: తీసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
0: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
0: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
0: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
1: So never desire those things that would not last permanently. Ask for that which is eternal and permanent.
0: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
1: And you find the clouds that move continuously.
0: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
1: And are the passing clouds permanent?
0: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది.
1: But there is truth which is permanent within you.
0: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుంది.
1: The whole world is sustained, maintained because of truth.
0: సత్యము,
1: truth,
0: love, ఈ రెండు కూడాను అందరి యందు ఉంటున్నటువంటి.
1: Truth and love are present in everyone.
0: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమనే నేను, అందరి యందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: Truth is present everywhere, all pervasive. Love is everywhere, truth is everywhere. That is Bhagavan.
0: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
1: And today you don't accept truth.
0: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
1: యు గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
0: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతులు ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
1: అండ్ ద ట్రూత్ అండ్ లవ్ ఇన్ యూ ఆర్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ అదర్ అనిమల్స్ టూ.
0: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
1: టుడే యు ఆర్ వెరీ హై పొజిషన్.
0: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: And never give up this principle of truth you have understood.
0: దేని మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: You may forget anything, but you should have satya and prema.
0: Prema antarvahini.
1: And love is undercurrent.
0: Satyamu bahirvahini.
1: And the truth is spoken out.
0: కలగై బహిర్వాహిని, అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
1: So we have to preserve and protect the outer and inner current of love.
0: నిజమైన కర్తవ్యము.
1: And that is the duty of every human being.
0: అది లేకపోతే వారు మానవుడే కాదు.
1: Without this you cannot call yourself a human being. Embodiments of love.
0: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
1: Remain in love throughout.
0: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
1: Don't limit your love to your family, to your children and to your relations.
0: ఎవరిని చూసినప్పుడు వారంతా భగవద్భావం.
1: Whomsoever you meet, understand that he is divine.
0: ఆ విధమైన యొక్క సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని, ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
0: కనుక నిరంతరము నేను ప్రేమ సత్యముని మాత్రమే బోధిస్తుంటాను.
1: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
0: ఈ విధమైనటువంటి జీవితంతో మీరు గడిపినప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం చవడం నా నిమిత్తమే.
1: యు ఆల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
0: అది మిమ్మల్ని చూసినందుకు, మీ మాటలు విన్నందుకు నాకెంతో ఆనందం వస్తుంది.
1: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీ ప్రేమనంతకుడు ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: Therefore, don't make your love physical or worldly.
0: కేవలము ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
0: రాధ, రాధ అంటే ఎవరు?
1: రాధ, హూ ఇస్ రాధ?
0: ధారా, ఆమెనే రాధ.
1: రాధ, ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో, కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధరా, ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
0: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
1: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్, రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: So you should understand the meaning of this word Radha.
0: R-A-D-A Radha.
1: R-A-D-A Radha.
0: R ante?
1: R means?
0: Radha.
1: Radha.
0: A ante?
1: A means?
0: Adharamu.
1: Adhara, basis.
0: D ante?
1: D.
0: Dear, anila prema.
1: Dear, so close, love. The
0: worshipful. Devanu premistundali.
1: Respectful nature towards the Prakriti and God.
0: Kanuka aamiku nijamu puramu emi atham teliyadu.
1: And she doesn't know whatsoever other than worshipful spirit. And she worships Krishna only. And with that she attained liberation. People want liberation today. How do you expect to be liberated? When once you dear follow divine life, you will attain liberation.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Na matalu adhikamaipoyayi.
1: Bhagwan has spoken a lot of things to you.
0: Chaala shrama pettunnanu.
1: Perhaps you are put to strain.
0: Kanuka nenu inka velvistanu.
1: Bhagwan wants to conclude his divine discourse.
0: Meeru inintaramu ekkada poyinappatikini emi chesinappatikini inta daiva karyame, inta daiva pradeshame అని మీరు భావించండి.
1: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
0: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
1: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
1: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ హావ్ అసెంబ్ల్డ్ హియర్. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
0: Meerandaru kodanu long life, healthy life, happy life, peaceful life.
1: Bhagwan blesses you all such that you will lead a long life, peaceful life, healthy life, and the divine life.
0: Happy life.
1: Happy life.

0: sweeter than the sugar, tastier than the butter, sweeter than the nectar. It is very ambrosia to repeat the holy matchless name of Ram, chant his name repeatedly.
1: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
0: ద ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ టు కన్వే ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ వేదస్.
1: ఋగ్వేదమే మంత్రస్వరూపము.
0: ఋగ్వేద ద కాంబినేషన్ ఆఫ్ మంత్ర
1: నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకును పాలిస్తూ వచ్చాడు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటల్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మంత్ర.
1: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
1: Ellappudu Ramuni yokka aduzadallo sancharichadu.
0: Lakshmana always moved along the footsteps of Rama.
1: Ramuni yokka vakyamule palistu vachadu.
0: He obeyed the command of Rama.
1: రాముల యొక్క నడతల్ని అనుసరిస్తూ వచ్చాడు.
0: హీ ఫాలోడ్ ద కాండక్ట్ ఇన్ ద వెరీ ప్రొసీజర్ లేడ్ బై రామ.
1: కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
0: సో వెన్ రామ సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామంని నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వింగ్ సైలెన్స్ భరత సింబలైజింగ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, ఫాలోడ్ రామచంద్ర రిపీటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: ఇట్ ఇస్ లక్ష్మణ హూ ప్రాక్టిస్డ్ అండ్ పబ్లిసైజ్డ్ ప్రాపగేటెడ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామనామ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అగదత్తను సగుణోపాసకుడు.
0: లక్ష్మణ ఫాలోడ్ ద ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ.
1: భరతుడు నిర్గుణోపాసకుడు.
0: భరత అడాప్టెడ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
0: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
0: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
1: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయుడను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ ద లైఫ్ అండ్ ద టీచింగ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ది 3 బ్రదర్స్ రామ లక్ష్మణ అండ్ భరత.
1: శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియమును స్వాధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
1: Anduvalanane Vibhishanudu ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: Bhishma wanted to know the depth in full at one time.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను ధరించి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్ర. అధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద వన్ హూ హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద

0: భగవంతుని యొక్క ఆకారములను ధరించి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ఠ విశ్వామిత్రుడు.
1: ద టూ సేజెస్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర అనౌన్స్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఫోర్ వేదాస్ అండ్ ఇన్ ద టీచింగ్.
0: కనపటికీ వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు రామాయణం రాస్తూ దశరథ మహారాజు యొక్క పుణ్యఫలము చేతనే అతని గృహమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేద రూపంలో నిలిచి ఆ ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
1: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ విశ్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్డ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ హిస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
0: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, స్వామి, ఈ వేదములు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నాయన, ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషుల యొక్క సూక్తంగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులాదులు దశరథ మహారాజు లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
1: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
0: Kanuka Vedamulu nirguna swarupamulu kadu.
1: Hence, Vedas do not stand by this attributeless
0: sakara swarupamulu. సగుణోపాసకులు.
1: Therefore, they represent the formful aspect with attributes as well.
0: ఈ సాకార స్వరూపములు ఏమిటి?
1: What is this form then?
0: కేవలము ఋగ్వేదమే రాముడు.
1: This Rigveda is symbolized by Rama himself.
0: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని లక్ష్మణుడు అని.
1: The Yajurveda and Samaveda are represented by Lakshmana.
0: Nirantaramu smaranam tappakunda chintistu vachinatuvanti vadu Bharatudu.
1: Bharata always indulged himself in the thought of Rama.
0: Ee muggura yokka bradamlu yokka aacharananu aacharanalo petti lokamunu indriyamulato chada jayamulu gavinchi kaapadutu vachinatuvanti vadu Shatrughnudu.
1: It was Shatrughna who followed the principles and the life of the three brothers and practiced in his own life, having total control over the senses.
0: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
1: Therefore, you cannot say that Vedas stand for the formless and attributeless.
0: మొదలు త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
1: In the age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
0: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేద శాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
1: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
0: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
1: శత్రుఘ్న got it by heart, the entire Samaveda.
0: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
1: The song of eternal truth, the Veda, has been chanted and rendered throughout his life in exact tune and the rhythm and the beat by Shatrughna himself.
0: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామం ఆధారంగా తీసుకొని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితమును సార్థకం జీవించుకున్నాడు.
1: భరత హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హిమ్సెల్ఫ్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ రామచంద్ర కీపింగ్ హిస్ శాండల్స్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద థ్రోన్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్.
0: రాముడు ఋగ్వేదము, ఈ ఋగ్వేదము మంత్రస్వరూపము.
1: ఋగ్వేద ఈజ్ ఫుల్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రముని ఆధారంగా చేసుకుని లక్ష్మణుడు రామసేవలు చేసుకుంటూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ మంత్ర

0: సేవుడు రామ.
1: తల్లి తండ్రి సర్వం కూడాను రాములనే భావించాడు.
0: హీ కన్సిడర్డ్ రామ యాజ్ హిస్ ఫాదర్ అండ్ మదర్.
1: తన కాలంనంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
0: In fact, he spent all the time singing the glory, chanting the name of Rama.
1: కాలమునే తారక నామముగా భావించుకున్నాడు.
0: He considered the very Kala, the time, as Tarakanama, the one that liberates.
1: ఈ విధంగా కేవలము రామాయణమనగా సామాన్యమైనటువంటి ఒక కథలు కాదు.
0: Ramayana is not an ordinary story.
1: ఇది కేవలము వేద ప్రమాణములు.
0: They represent Veda themselves.
1: Pratyaksha gocharamulu.
0: They are quite apparent.
1: Sakshat avataramulu.
0: They stand as a witness and incarnation.
1: Nirgunakaramulu kavu.
0: They are not formless.
1: Sagala nirgunopasakulu ainatundi yokka Ramalakshmana sir bharta shatrulanu inni vidhamulaga mana lokamulaku chaatutu vacharu.
0: Therefore the formful form of the divinity with all the attributes is very well demonstrated by these four.
1: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
0: అండ్ టుడే యు ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
1: ఏ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
0: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
1: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడే స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
0: Ramalakshmana, while following the command of Vishwamitra, always chanted this mantra, and then they were successful and they led their lives.
1: Ee gnanam anetuvanti oka ramudu evarni varinchadu.
0: This Rama who symbolized the wisdom, whom has he attracted?
1: Amene Sita.
0: She is Sita.
1: Ee yajurvedamulo oka tattamunu samavedamulo oka saramunu sarvamunukunu saramainatuvanti oka ఈ వేదగానమును ఆయన వరించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వేడ్ టు హర్.
1: సీత తన ఆధారమైనటువంటి ఒక జ్ఞానశాస్త్రము.
0: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ద విజ్డమ్.
1: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
0: బికాజ్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఇస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, దే హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
1: భగవత్ నామము స్మరించేటువంటి వారికి నిరంతరము రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ రిపీట్ గాడ్స్ నేమ్ విల్ హ్యావ్ సో మెనీ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
1: కొన్ని నిమిషములు రామా రామా అనేటప్పటికీ ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
0: At once, the devil or the demon appears, makes you forget the holy name.
1: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
0: విశ్వామిత్ర has taken this experience and he wanted the very manifestation of the divine.
1: కనుకనే ఇది రామాయణం అనేటువంటిది ఒక కథగా మనం భావించకూడదు.
0: You should not consider Ramayana as a simple, ordinary story.
1: Tretayugam yokka pratyaksha swaroopamainatvanti yokka jeevitamule.
0: In fact, it's the very life embodied in a form there, in that Treta.
1: Tretayugam anta kudanu ee Ramayana kadha yende, Ramayana mantram nande, Rigveda yagam nande, kalamnu pavitram gavincharu.
0: In fact, the whole Tretayuga is sanctified, purified by the story of the four essences of the Vedas. ఈ
1: మంత్రజస్థుడైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవతాస్.
1: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటం ఎక్కడ ప్రారంభమైనారు?
0: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
1: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
0: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్
1: వీరితో పోరాడి ఆ రాక్షసత్వమును తరివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నడిపించడానికి వచ్చినటువంటి వారే.
0: దేర్ఫోర్ ద డెమోనిక్ ప్రొపెన్సిటీస్, ది ఈవిల్ టెండెన్సిటీస్ హ్యావ్ టు బి గివెన్ అప్ so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
1: కేవలం వేదం శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు,
0: The Vedas are not merely meant to be extolled or praised. The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
1: కనుక రాక్షసత్వాన్ని అణచగొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
0: Therefore, Rama Lakshmana Bharata Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality, and to establish peace in the world.
1: కనుకనే కృతయుగ ధ్యానము, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరయుగ అర్చన, కలియుగం నామస్మరణ అని.
0: And hence, the different ways have been prescribed for liberation in the four ages. The one, the meditation, the other, the performance of Yajna Yagas, thereafter, the chanting.
1: ఈ విధమైన 20 యొక్క స్వరూపాలను ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
0: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
1: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
0: They are not merely mantra alone.
1: ఆకార స్వరూపములే.
0: They are very form themselves.
1: అట్టి ఆకారములు దైవ స్వరూపముగా భావించి.
0: That form is verily divine.
1: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్ర తత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
1: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి ఒక నిరాకారులుగా విశ్వసించి.
0: But the modern man considers it as mere mantra without any form and attributeless.
1: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
0: As ages have been changing, there is a kind of difference in the conduct of
1: the area.
0: Today there is only chanting, but they don't think of the form.
1: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
1: మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
0: Each mantra has a definite form.
1: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
0: Each mantra has got inner significance.
1: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
0: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
1: Vedaha vedam purusham mahantam adityavarnam tamasah parastat annaru. Devatarandaru kudanu veerini darshinchi vedaha vedam purusham mahantam adityavarnam tamasah parastat. Ee vidhamainatundi roopalanu dharinchi ee yokka devatarnu kaapadutu rakshasulanu tarivi vestu vachayi.
0: Therefore, the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
1: Adiye dwapara yugam lopala yogulandaru kodanu dani smarinchi.
0: And this has been thought over, meditated upon in dwapara
1: chittinchukoni dani chittinchukoni,
0: and they could pictureize the whole
1: dani sakara swarupamlo visvesinchi.
0: They had full faith in the form.
1: యజ్ఞయాగాధికతలందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
0: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ.
1: అందువల్లనే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఇన్ ద్వాపర ఏజ్ దేర్ ఇస్ వర్షిప్ ఆఫ్ ది డివైన్ విత్ ఎ ఫార్మ్ అండ్ దేర్ ఇస్ ఐడోలాట్రీ.
1: ఎక్కడ మంత్రమో అక్కడ ఆకారము.
0: వేర్ దేర్ ఇస్ మంత్ర దేర్ ఇస్ ఎ ఫార్మ్.
1: అక్కడే తంత్రము.
0: And there is the procedure, tantra.
1: అట్టి యంత్ర తంత్రములో చేత లోకములను వాళ్ళు ఆరాధన చేసుకుంటూ శాంతిని అనుభవిస్తూ వచ్చారు.
0: Mantra is the essence. There is a tantra, the procedure, and yantra, the paraphernalia associated with it, with the observance of Yajnaniyaga.
1: కాని ద్వాపర యుగమైన తర్వాత కలియుగ ప్రారంభమైంది.
0: After Dwapara age, Kali started.
1: ఈ కలియుగం నందు మంత్ర స్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ of mantra has been forgotten and therefore it is Kalahayuga, the age of conflict.
1: Idi Kalayugam kadu, Kalahayugam.
0: This is not Kali Yuga, this is Kalahayuga.
1: Okka grahamulo pukkinatundi annalammulike kalahamu.
0: There is infight among brothers.
1: Okka bhoomini aacharinchetundi vaadu kalaham chetaneve dveshamulu.
0: In fact, there is utter hatred and conflict.
1: Okka bhojamna bhujinchetundi varike kalahamu.
0: They dine at the same table, but yet there are differences.
1: Kanukane idi Kaliyugam kaadu Kalahayugam annaru.
0: And therefore this is not Kali Yuga, it is Kalahayuga.
1: Ee Kaliyugam nandu sachatkarimpa chesukovataniki tagina shakti samarthyam lekapovatam chetane namasmarana cheyamannaru.
0: Since people do not have adequate energies and capacities to experience the manifestation, the people of the Kali Age have been asked
1: Hare
0: sing
1: Nama,
0: the glory
1: Hare
0: of
1: Nama,
0: God.
1: Hare Nama Kevalam Kalav Nasti Eva Nasti Eva Gatirnidha.
0: Therefore it is said in this age of Kali there is nothing else that would work for redemption other than Namasmarana.
1: Namasmarana, ye Namasmarana?
0: What singing?
1: Ramani Namasmarana.
0: And you should think, chant Rama's name.
1: Anaga Rama Namam anetvantidi sarvatra pramana purukamainetvantidi.
0: Rama's name is beyond all measure.
1: Idi dwapara yugamu takali yugamu. అన్ని కూడా ఏకమైనటువంటి ఒక తత్వమునే రామనామం.
0: రామనామ యూనిఫైస్ ఆల్ ద త్రీ ఏజెస్.
1: త్రేతాయుగమునందు ఈ రామనామం స్మరించి ఆనాటి రాక్షసులందరూ కూడాను హతమారిపోయి దేవతలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: ఇన్ త్రేతా ఏజ్ ఇట్ వాజ్ రామనామ దట్ హస్ ఎనిహిలేటెడ్ ఆల్ ద డెమన్స్ అండ్ దేవతాస్ వర్ ఎంకరేజ్డ్.
1: కనుక రామ అనేటువంటి రెండు అక్షరములు ఏందే ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క తత్వము ఇమిడ్చుకొచ్చు వచ్చాడు.
0: దేర్ఫోర్ ద ఎంటైర్ సాంక్టిటీ ఈస్ ప్రెసెంట్ విదిన్ దీస్ టూ లెటర్స్ రామ.
1: కానీ రామాయణము కొన్ని వేల శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపటకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: Having composed so many infinite number, the entire epic Ramayana, they wanted to convey in a most simple way.
1: Goppa Maharshi,
0: a great sage,
1: ee anni rakamulaina vedamulanu saramulanu shlokamulanu chintinchadaniki sadhyam kaaka.
0: As it was not possible for him to go through all the Vedas.
1: Ramayana nandu konni vela shlokamulu untunnayi.
0: And the thousands of shlokas in Ramayana.
1: Ee vela shlokamulanu vallinchadam evaru taramu kaadu.
0: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
1: Kanukane rishulu hare nama hare nama hare nama iva kevalam kalavu nasteva nasteva kadirandida.
0: Therefore sages and sages declared there is no other refuge. There is no other solution for liberation other than
1: Ramanama.
0: There is nothing else beyond Ramanama.
1: Kalaturiki, ee Vishwamitra, Vishnu vari shishyulandaru, Swami, dinni ee reetiga memu smarinchali ani chepparu.
0: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
1: Nenu aneka paryayamulu chepparu, kontha mandi pillalu kuda ippudu chepparu.
0: Bhagavan said to us repeatedly, now demonstrated by students also,
1: ivi rende rendu padamulu,
0: that just only two letters,
1: avi rama ane namamulu,
0: the two letters are rama.
1: Ee rendu ramamulu kudanu rendu smaranalu lopala chaliste chalu.
0: It is enough if you repeat in full awareness
1: hare nama hare nama hare nama kevalam.
0: Just enough if you repeat Rama's name, God's name.
1: రామనామములు స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
0: If you repeat Rama's name, you will not have any roga afflictions nor raga the attachment.
1: ఇది వైష్ణవ నామము శైవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
0: It is related to the Vaishnava school of philosophy and also Shaivism.
1: వైష్ణవ నామం లోపల
0: in Vaishnava culture,
1: రామాయణం అనేటువంటి దాంట్లో రామనామం ప్రధానంగా తీసుకున్నారు.
0: దే కన్సిడర్ దిస్ రామాస్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఓం నమో నారాయణాయ అనే
0: ఇట్ ఇస్ సెడ్ ఓం నమో నారాయణ
1: అక్షర నామం.
0: దట్ ఈస్ ద నేమ్.
1: అష్టాక్షర నామం.
0: ఇట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ వన్.
1: కనుకనే శైవ నామం లోపల నమ శివాయ పంచాక్షర నామము.
0: ఇన్ శైవిజం ద ఫైవ్ లెటర్డ్ వన్ నమ శివాయ.
1: కనుకని ఈ వైష్ణవ నామమును శైవ నామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ రామనామ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ద వైష్ణవ కల్చర్ అండ్ ఆల్సో శైవిజం.
1: నమో నారాయణాయ.
0: ఓం నమో నారాయణాయ.
1: ఈ ఎనిమిది అక్షరం లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు, నారాయణ.
0: ఇఫ్ యు రిమూవ్ దిస్ లెటర్ రా ఫ్రమ్ నారాయణాయ,
1: నా రా లేకపోతే అది ప్రాణం లేనటువంటి మంత్రము అని.
0: వెన్ వన్స్ రా ఈజ్ రిమూవ్ ఫ్రమ్ దిస్ నారాయణ,
1: నారాయణ
0: ఇస్ జస్ట్ నాయనాయ,
1: నాయనాయ రాకారం పోయింది.
0: రా ఇస్ గాన్.
1: ఇంకా శైవనామంలో నమశివాయ
0: అండ్ ఇన్ శైవనామ నమశివాయ.
1: ఇందు లోపల పంచాక్షరం లోపల నిజమైనటువంటి అక్షరము ఏది పోయింది?
0: ఇన్ దిస్ ఫైవ్ లెటర్డ్ వన్ వాట్ ఈస్ గాన్?
1: నమశివాయ.
0: నమశివాయ
1: మకారం పోయింది.
0: మా లెటర్ ఇస్ లాస్ట్.
1: నశివాయ ఇది అమంగళము అని చెప్పారు.
0: నశివాయ రిమైన్స్ ఇన్ఆస్పిషియస్.
1: కనుకనే వైష్ణవ నామంలో ఉన్న రామమును శైవనామంలో ఉన్నటువంటి మకారమును రెండింటిని చేర్చి రామ అని చెప్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ద లెటర్ రా ఫ్రమ్ వైష్ణవాస్ నేమ్ అండ్ మా ఫ్రమ్ నమశివాయ, దీస్ టు మేక్ రామనామ.
1: కనుక ఇది త్రేతాయుగం నుంచి కూడాను నేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళ కార్యంగా భావిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ రామనాస్ నేమ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ త్రేతా ఏజ్.
1: ఈ రామ అనేటువంటి నామము శైవులకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
0: రామనాస్ నేమ్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ వెరీ లైఫ్ బోత్ వైష్ణవైట్స్ అండ్ శైవ.
1: ఇది రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే
0: విత్ దిస్ Without Sita, the very embodiment of Jnana.
1: కనుకని ఈ రామనామంను స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
0: System which is absolutely essential because so many of the demons have been putting the sages to troubles in those days.
1: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుందని వారు భావించి,
0: when Sita was abducted, there would be no energy remaining with them.
1: Bodhinchatam cheta ee rakshasulu oka bodhanu prapanchamulo manavulu vini aa yokka rakshasa bodhan chetane ee sitamanu kolipoyinaru.
0: And because of the demonic quality they lost this jnana sita, the wisdom.
1: జ్ఞానమునే కోల్పోయిన తర్వాత నామం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వన్స్ ది జ్ఞాన ద విజ్డమ్ ఇస్ గాన్
1: రసము లేని చెలికి పిప్ప వలె అయిపోతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ లైక్ ది The one without the essence.
1: కనుకని ఇటువంటి దీనిని స్మరించి ప్రయోజనం ఏమిటి?
0: What is used in simply chanting without the essence?
1: ఈ రసమును తీసుకుని రావాలి.
0: Therefore it must be brought anyway.
1: ఇది రామరసము.
0: And this is the essence of Ramanama.
1: ఈ రసమును మనము దీంట్లో చేర్చాలని చెప్పని సీతమ్మ కోసమై అనేక పర్యాయములు ప్రయత్నాలు చేశారు.
0: In order to join this Ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
1: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
0: ఇట్ వాజ్ హనుమాన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్, హూ హ్యాస్ స్వాలోడ్ ది ఎసెన్స్ ఆఫ్ ది నెక్టరైన్ రామాస్ నేమ్.
1: అందువల్లనే ద్వాపర యుగమునందు
0: ఇన్ ద్వాపర ఏజ్
1: రామనామం మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఇట్ ఈస్ ఆల్సో సెడ్ హియర్ ఈజ్ రామాస్ నేమ్, ఓ డివోటీస్ కమ్ అండ్ షేర్ ఇట్.
1: ఈ యొక్క యుగమునందు ఈనాడు తీపి చాలా ఇష్టము.
0: ఇన్ దిస్ ఏజ్ పీపుల్ లైక్ స్వీట్స్.
1: కనుకనే దీనికి ఒక మిఠాయి కింద పెట్టారు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ స్వీట్.
1: రామనామం మన మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్
1: లోకము దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
0: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
0: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
1: దీనిని ఒక పప్పు పైన వల్లించి
0: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్
1: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్
1: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్
1: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
0: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎస్ స్వీట్స్ టు ఎవ్రీబడి.
1: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
0: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు అట్టి మిఠాయికి బదులు
0: Instead of such sweets,
1: ఆ మిఠాయిని వాడు గ్రోలక దాని రసమును వారు అనుభవించగా
0: they don't take those sweets, they don't experience the
1: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకుని
0: they go by the worldly sense,
1: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక
0: they eat only the physical worldly sweets,
1: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
0: దిస్ వరల్డ్ ఇన్ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
1: కనుక ఈ డయాబెటిక్ ఉండేటువంటి వాడుకు ఇన్సులిన్ ఇవ్వాలి.
0: Therefore, the diabetic patient should be administered insulin injection.
1: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
0: Because this sweet is the making of their own.
1: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై
0: in order to get rid of it,
1: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
0: People started taking medicines.
1: ఎవరు పెండికి పోయినా, ఎవరి మహూర్తాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా,
0: If you attend any banquet or wedding or any
1: hospital,
0: and they bring baskets
1: of sweets,
0: people go on saying, we don't want.
1: ఎందుకోసం వద్దంటున్నారు?
0: Why do they say no?
1: తీపి ఇష్టం లేక కాదు.
0: Not that they don't like.
1: వారి లోపలనే.
0: Because in them,
1: ఈ యొక్క తీపి అనేటువంటి రోగము చాలా చేరిపోయింది, భౌతికమైన రోగం.
0: There's lot of sweet within. That is the disease.
1: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది, కానీ కేవలం రోగంలో కనిపించే కోసం వచ్చింది కాదు.
0: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్, బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
0: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
1: పాత కాలంలో
0: in olden days
1: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు
0: and all the
1: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు.
0: In olden days those who reared the cows around they take care of, they do their job singing Rama's name.
1: కనుక ఆనాడు ఇన్ని రోగం ఉండేటువంటివి కాదు.
0: In those days there were not so many diseases.
1: ఎవరు పోయినప్పటికీ నీకు ఆ డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నువ్వు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు.
0: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యు ఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్, దట్స్ వాట్ దే సే నౌ.
1: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు, చేరిపోయింది.
0: అండ్ దెర్ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్,
1: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు మేము విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది.
0: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్, that will be a total cure.
1: Kanuka Ramalakshmana Bharata Shatrughnulu naluguru kudanu ee roga nivarana gavinche nimittamai lokaniki enniyo rakamainatuvanti margamannu prabodhistu vacharu.
0: Therefore Ramalakshmana Bharata Shatrughna propagated all the four Vedas which are curative to all afflictions.
1: Ee moodu rogamulaku mukhyamainatuvanti varu Kumbhakarna.
0: Kumbhakarna,
1: ee Kumbhakarnudu eppudu tindilone undetuvanti vadu.
0: Kumbhakarna is a glutton.
1: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
1: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు,
0: దేర్ఫోర్ వీ సే రావణ కుంభకర్ణ విభీషణ,
1: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయ లోపల
0: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్,
1: దీని యొక్క సారమును గుర్తించాలని
0: టు నో ది ఇన్నర్ సిటీ,
1: దేవతలు ప్రత్యక్షమైపోయి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీలీ
1: అపియరెన్స్ పేర్లు చదువుతూ వచ్చారు.
0: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్,
1: రావణ రాభణ అని పెట్టి పెంచుకుంటూ
0: రాభణ
1: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
0: దేర్ ఇస్ భ లెటర్ మోర్,
1: రెండో వచనము,
0: ద సెకండ్ లెటర్
1: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు.
0: అండ్ కుంభకర్ణ భ లెటర్
1: ఇక్కడ విభీషణ కంటే విభీషణ
0: విభీషణ
1: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
0: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భ.
1: ఈ రెండింటి ఎందుకు రాక్షసత్వం చేరి ఉన్నదని
0: and that there is this demonic ingredient here
1: aratanchi ravana,
0: therefore they have changed it and they start calling it ravana.
1: Vibhishana,
0: vibhishana,
1: kumbhakarna,
0: kumbhakarna,
1: kumbhakarna vibhishana ravana,
0: kumbhakarna vibhishana ravana,
1: ravana aneetundi athariki okaram matram vachindi.
0: And therefore va, the letter va is there in ravana.
1: Endukaniga ravana nijamga rakshasudu kaadu.
0: In fact ravana is not a demon in form.
1: Ravana ite puttinappudu minchi kuda inni yagnyagadikatavulu gavinchadu.
0: He performed number of yagnyas and yagas right from the beginning.
1: Kaani atti ravanaku inni vidhamainatvanti oka shantino bodhinchi
0: and all lessons of peace are taught to him.
1: మండోదరి కూడా తనకు ఎన్నియో బోధించి,
0: మండోదరి ఆల్సో అడ్వైస్ హిమ్,
1: దుమ్మార్ కూడా ఈ పీడు వడైవేడా భర్త దుర్మార్గుడే కీడు వడవి వేడా.
0: వెన్ ద హస్బెండ్ ఈస్ అలాంగ్ ద రాంగ్ ఫాత్
1: మంత్రి అట్టుల మేల్కీళ్లు వడవి చేసి
0: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్
1: పతికి హితమును గనపగా పడతలేవరు.
0: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైజ్ ద హస్బెండ్
1: నామస్మరణ చేయాలి అని చెప్పారు.
0: Therefore, she should be able to advise her husband who is in the wrong path.
1: Kanuka, aa Vibhishanudu anetunte vaadiki bakaram vachesindi.
0: And in Vibhishana, I got this letter bha.
1: Karanam emiti?
0: Why?
1: Nirantaram kodu Ramanamam smaristu vachadu.
0: And he chanted Rama's name.
1: Ee Ramanamam chetane aa bakaram poyindi.
0: And because of this Ramanama,
1: Vibhishana bakaram vachesindi.
0: And then bha appeared there.
1: Kanukane aa yokka tattvamu బకారంలో ఎంతనో ఉంటుండాలి.
0: Therefore, there's lot of meaning here.
1: భస్మం గావించేటువంటిది బటం.
0: This bha represents bhasma, the ash.
1: కనుకనే మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిది బకారం.
0: Therefore, that which brings down to ashes is this bha.
1: రావణ అని పెట్టారు.
0: So, he's called రావణ.
1: కనుకనే ఈ యొక్క రావణతోను చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు.
0: Therefore its exact name because it burns down to ashes.
1: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు.
0: He performed యజ్ఞాస and యాగాస్.
1: కానీ కామక్రోధములు రెండు కూడా మర్చిపోయినవి.
0: But yes, the two, the kama and krodha, the desire and the anger.
1: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక బాలిని నియమించాడు.
0: They were pacified and silenced by the advice of his own wife, Mandodari.
1: Mandodari.
0: Mandodari.
1: ఆ మండోదరి ఎన్నియో బోధించింది.
0: Mandodari taught him in every way.
1: భర్త దుర్మార్గుడే కీడు వడై వేడ మంత్రి అట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితము పడతలేపడు నరయవరణ మండోదరి ఎట్టి భూమిని.
0: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
1: భార్య అనగా
0: కేవలం
1: భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకునే కాదు.
0: A wife should not be a wife just from the physical point of view.
1: పత్తి పెడమార్గం పట్టినప్పుడు ఆ పత్తిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు.
0: And in fact, it is the duty of the wife to correct the husband and set him right.
1: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు.
0: Today, a woman, the wife is considered as a servant maid.
1: Kaadu, kaadu.
0: No.
1: Aame patiki hitamunu ganapaga padatalevaru.
0: In fact, she is meant to direct, to advise.
1: Patiki hitamunu gavinche nimittamai sati vachindi.
0: In fact, the wife is there to direct in the correct husband.
1: Itti tattavanu bodhinchukune nimittamai Sitanu akkada andincharu.
0: To demonstrate this principle, you find Sita over there.
1: Sita kudanu రాములకు ఎన్నో బోధనలు చేసింది.
0: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ.
1: రాములు కూడాను ఎన్నో పెడమార్గములు కొట్టుపట్టడానికి ప్రయత్నించాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ.
1: అప్పుడు రావణు ఎన్నో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరిమార్గంలో పెట్టారు.
0: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ద టైమ్లీ అడ్వైజ్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఆన్ ద రైట్ వే.
1: ఇప్పుడు ఇన్ని విధములైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యావ్ నాట్ కమిటెడ్ సిన్స్ ఓన్లీ ఫ్యూ.
1: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు.
0: ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడి.
1: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది.
0: సీత టోల్డ్ రామచంద్ర దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్ నాట్ ఎవ్రీబడి.
1: కనుక స్త్రీలు చాలా గొప్పవారు.
0: Women are really great.
1: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వారు.
0: అండ్ విమెన్ ఆర్ లైక్ ద లైట్ ఆఫ్ మ్యాన్.
1: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికి పతులను కూడా రక్షించాలి అని చెప్పి.
0: అండ్ దేర్ఫోర్ సచ్ విమెన్ హావ్ గాట్ టు బి సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు.
0: దేర్ఫోర్ సీత సింబలైజెస్ జ్ఞానతత్వ ద విజ్డమ్.
1: ఒకనొక సమయం లోపల
0: వన్ టైం
1: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు
0: ది విమెన్ ఇన్ ద రావణస్ కోర్ట్
1: స్వామి ఎందుకు ఈ పురుషుల్ని మాత్రమే చంపటము.
0: వై డు యు వాంట్ టు కిల్ స్వామి దట్ వాట్ దే ఆర్.
1: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు.
0: దర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెమ్.
1: గొప్ప రాక్షసులైనటువంటి ఒక విష్ణుడు కానీ రావణాసుడు కానీ గొప్ప గొప్పవారు కాదా.
0: డోంట్ యు ఫైండ్ మెనీ గ్రేట్ అండ్ నోబుల్ పీపుల్ అమంగ్ ద డెమన్స్. వై డు యూ వాంట్ టు కిల్ ఎవ్రీబడి.
1: స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
0: అమంగ్ విమెన్ దర్ మెనీ గ్రేట్.
1: వారి యొక్క ప్రోద్బలం చేతనే.
0: Because of their encouraging words.
1: వారి యొక్క దివ్యశక్తుల చేతనే.
0: Because of their energy.
1: పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
0: Men also could advance and progress in life.
1: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
0: వన్ టైం రావణ వాజ్ యాంగ్రీ.
1: ఈ రావణు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషుల్ని చంపటం?
0: అండ్ జస్ట్ ఆస్క్ వై యూ వాంట్ కిల్ ఎవ్రీబడి.
1: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
0: అండ్ టు టీచ్ హస్ పుట్ ఎ క్వశ్చన్ టు సీత.
1: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
0: యూ కెనాట్ కన్సిడర్ ఆల్ మెన్ గుడ్.
1: కేవలం బలం కలిగినంత మాత్రం పురుషుడు కాదు.
0: యు కెనాట్ కన్సిడర్ మ్యాన్
1: కలిగినంత మాత్రం పురుషుడు కాదు.
0: యు కెనాట్ కాల్ హిమ్ ఎ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్
1: వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
0: అండ్ దట్ సో మెనీ విల్ లాప్స్.
1: ఆ గుణములను సవరించాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ ఫీచర్స్ షుడ్ బి కరెక్టెడ్
1: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
0: సో సేయింగ్ హి హాస్ పుట్ ఎ క్వశ్చన్.
1: అయ్యా పశువులంతా ఉన్నాయి.
0: దట్ సో మెనీ కౌస్ హియర్.
1: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
0: All men are not good.
1: స్త్రీలందరూ మంచివారు కాదు.
0: You can't say all women
1: are. వీరిలో వారిలో ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
0: In both there are good and bad.
1: పశువులు ఎంత గొప్పవి.
0: Cows, how great they are.
1: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు?
0: And why do you say that these bulls that you make use of them, how do you say that they are bad? Because they are useful in
1: farming. And
0: you say cows are great.
1: Kaadu kaadu.
0: No.
1: Avi kuda nu manchi unnai, ivi kuda manchi untunnai.
0: They are good in both.
1: Appudu taan cheppadu.
0: Then he said,
1: ee pashuvulu maatrame maga pashuvunu champatamu aada govulunu champakunda undatamu adi chaala nyayam annadu.
0: And he said, not to kill the cow and you're also just killing the bulls. Well, there's some justification.
1: Appudu bhagavati yokka srishti lopala unna bhedanu chupinchadu.
0: And the difference in God's creation was clearly shown.
1: Lokam lopala
0: in this world
1: govulu anni kudanu manchivi.
0: All cows are good.
1: Kani bulls anta kuda chaala cheddavi annapinnadu.
0: And it is said bulls are very bad.
1: Appudu taan cheppadu.
0: Then he said,
1: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
0: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
0: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్.
1: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
0: ద బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: వాటి గోపురము వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
0: దేర్ ఫార్మ్ దేర్ స్ట్రెంగ్త్ ద హార్న్స్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
0: And the bulls are made to dance in front of the door steps along the streets.
1: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు.
0: And how beautiful Rama is.
1: ఆ గోవు ఎంత ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి.
0: Whereas the cow is so simple.
1: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
0: So bulls are very good.
1: ఇంతేకాకుండా
0: అతోందేశ్
1: లోకంలో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ బీయింగ్స్.
1: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
0: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
1: కనుక మంచి చెడ్డలు రెండింటిలో ఉన్నాయి కానీ ఒకదాని ఎందు మాత్రమే లేదు.
0: Good and bad are present in both.
1: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
0: రావణ మండోదరి దే ఆర్ వెరీ గ్రేట్.
1: వాడు ఎంతనో బోధించారు.
0: And Mandodari taught in different ways.
1: కనుక ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
0: In this world you find this mixture of good and bad.
1: ముఖ్యంగా
0: most importantly
1: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
0: The students should observe such an important thing.
1: విద్యార్థులు తమ గుణములను ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: Students should have good conduct and character.
1: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచినే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
0: Right from this age you can certainly become good people.
1: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
0: Students should have good character, virtues.
1: ఆ గుడ్ క్యారెక్టర్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ వర్చ్యువస్ మెన్ ఆఫ్ క్యారెక్టర్
1: సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
0: అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ ద విజ్డమ్ సీత ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ బై రామాయణ లక్ష్మణ.
1: రామాయణం లోపల రాముడు తన యొక్క అంకితమును గావించి సీతను రక్షించడం కోసం పాటుపడ్డాడు.
0: ఇన్ఫాక్ట్ రామ స్ట్రగుల్ హార్డ్ టు ప్రొటెక్ట్ సీత.
1: ఎక్కడికి పోయినప్పటికీ గుణమే ప్రధానము అన్నారు.
0: Wherever you go, character is important.
1: గుణం కలిగినటువంటి వారు ఎక్కడ ఉండినా వారు గొప్పవారే.
0: The men of character, wherever they live, they are great.
1: కనుక గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
0: So good and bad are based on your character.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ ఫస్ట్ హావ్ ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
1: గుణగణములు ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
0: ద వన్ విత్ గుణగణ, ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈజ్ పురుష, ద మ్యాన్.
1: కనుక ప్రతి రామాయణం ఎందుకు అని మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు అని గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ అండ్ రామా ఇన్ పర్టికులర్ హూమ్ వీ వర్షిప్ హాస్ గాట్ సో మెనీ వర్చ్యూస్.
1: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుడి గుణము మానలేడు.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఏ మీన్ పర్సన్ వుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్ హ్యాబిట్స్.
1: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిస్ మీన్.
1: తరచు చదువు చదువు తర్కవాదన గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
1: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
1: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ అండ్ అవర్ ఆడిషన్ ఇన్ పర్ఫెక్ట్.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందుకుడను
0: ఇన్ ఆల్ ది లైఫ్ బ్రెత్స్
1: కన్నులు
0: అండ్
1: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారైపోతారు.
0: ఇఫ్ వీ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ కరెక్ట్ దెమ్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: మంచి చూపు,
0: గుడ్ లుక్స్,
1: మంచి వినికిడి,
0: గుడ్ హియరింగ్,
1: మంచి యొక్క పలుకులు
0: అండ్ గుడ్ వర్డ్స్.
1: పలుకులు మంచిగా ఉంటుండాలి.
0: అండ్ స్పీక్ సాఫ్ట్లీ,
1: సాఫ్ట్లీ ఉండాలి,
0: స్వీట్
1: గా ఉండాలి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
0: When once you protect and save God, thought, word, and
1: మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
0: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
1: కనుక విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు తలపులు మంచిగా పెట్టుకోండి.
0: హ్యావ్ గుడ్ థాట్స్.
1: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
0: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్.
1: మీ యొక్క నాలుకను మంచిగా, చెవులు మంచిగా పెట్టుకోండి.
0: అండ్ హియర్ గుడ్.
1: ఇది మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
0: అండ్ దిస్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లెర్నింగ్.
1: ఇది మూలాధారంలో.
0: దిస్ ఇస్ ద మెయిన్ బేసిస్.
1: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చచ్చు.
0: వెన్ వన్స్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ యూ కెన్ గ్యాదర్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
1: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దీస్ త్రీ ది ఆల్ ది ఎపిక్స్ ఆర్ మెంట్.
1: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
0: ద ఫోర్ వేదాస్ విల్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
0: స్టూడెంట్స్ నెవర్ నెగ్లెక్ట్ వేద.
1: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
0: యూ మే నో లిటిల్ బట్ ప్రిజర్వ్ ఇట్.
1: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
0: ద వేదిక్ కల్చర్ విల్ హెల్ప్ ఫర్ ఎమాన్సిపేషన్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: అది మన వేదమును బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి పాత.
0: అండ్ దిస్ వేదిక్ ప్రొసీజర్ పాత్ ఈస్ ది ఏన్షియంట్ వన్.
1: అప్పుడే మానవులము మానవులుగా భావించుకోవచ్చు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడు కూడా సర్లేనప్పుడు మానవుడు రాక్షసుడిగానే మారుతాడు.
0: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటివి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రమే ప్రధానం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not. దాన్ని
0: పాటించి దాన్ని వరించి దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ ఎన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండు అడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani yematramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasya yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: Aneka paryayamulu tapassu aacharinchi kadapatiki oorimi lekapovatam chethanu chamamu lekapovatam chethanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamunu kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragam atishayiluchunundu tinaga tinaga vepatiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: Inati bhajanlo paadetunte vidyarthulu kudanu entayo prayatnamulu chesi enniyo vidhamula sadhana cheyatam vallane inaadu suswaramga paadagalugutunnaru.
0: Singers, as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: Durvasudu mahashakti sampannudu.
0: Durvasa is highly powerful.
1: Mahatapas sampannudu,
0: the one of deep penance.
1: Kani atani yandu శమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూసినా గానీ కనిపించదు ఇక్కడ.
0: ఈవెన్ యూ వాచ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ లెన్స్ వీ డోంట్ ఫైండ్ ది కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఎ ఫ్రాక్షన్.
1: అతనికి అతి కోపము,
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతిని లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa, chama yajnambu, chama santoshamu. కారణం శాంతిని లేకపోవటమే.
0: ద రీజన్ ఇస్ హి హస్ నో పీస్.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును

0: It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatuvanti yokka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalu kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: You see with your
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులని కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత.
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధములైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: daytime
0: experience either.
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there is no night dream.
1: Night dream lo day dream ledu.
0: There in the night dream, there is no day dream.
1: Kaani night dream, day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream de.
0: So both are dreams.
1: Kanukane raatri pagalu rendu dream lainappudu life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That is religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all, love is essential.
1: Kathinamaina adavuliyandu kruramrugamulu sancharinchetundi karadavuliyandu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals, you find sages doing penance.
1: Aneka vidhamaina krura mrugamulu anta kudanu andulo sancharistu vachayi.
0: You find all cruel wild animals move about in the
1: kani
0: forest.
1: Kani rishula daggara ee pistol kani ee tupakulu kani ee kattulu kani ee yokivi kani okkati aayudhalu levu.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: Kani ee rishulu aa mrugamulu రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులయందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints nor the saints of these wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగములు యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down, percolated

0: into the wild animals around.
1: కనుకనే యట్టి సంఘము అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: As is the company, so is the effect.
1: కనుకనే tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you
1: మనం
0: are.
1: మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడాను మంచివిగానే ఉంటాయి.
0: And once we are in good company, we'll have good qualities.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: Of all, love is important.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to live in love.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోనీ ఉండేటువంటి వాడు.
0: There in Italy, a very great violinist by name Anthony was living.
1: ఈ ఆంటోనీ వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితులు వచ్చి, ఆంటోనీ నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరంలో ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోనీ చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుకనే నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నానన్నాడు.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పరిష్కరించుకుని ఏ వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విదిన్,
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా, ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ టు గాడ్.
1: ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even if what we are small.
1: అదంతా కూడా నువ్వు మనం భగవంతుడు ఎప్పుడు నువ్వు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడదు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటెడైన చాలు, కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్, వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యు సే దట్ ఐ మీన్ మెడిటేషన్
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యు కెనాట్ కంట్రోల్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలేగా భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాస్ గాడ్స్ వర్క్.
1: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్, వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్?
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: చూచే కన్నులంతా కూడాను తన ద్వారానే చూడగలుగుతుంది అది.
0: Eyes see because of God.
1: చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే.
0: The ears appear as loud speakers, but it's the divine power that's responsible for audition.
1: కనుక మన ఇంద్రియములన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి ఒక కర్మేంద్రియములే.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వి మే డూ విత్ దీస్ సెన్సెస్ వి షుడ్ డూ ఇట్ సో
1: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నామని చక్కగా విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యు రియల్లీ ఎంక్వైర్ ఫర్ హూ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యూ
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ ఇస్ మై బాడీ.
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్
1: యు ఆర్ ది మాస్టర్
0: యు ఆర్ ద మాస్టర్.
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపులైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore in everyone there is consciousness
1: nidam jagat jagatanta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishara sarvabhutanam
0: God is present in all.
1: Chusara kanukane bhagavantudu evarindu unnante andar yendu untunnadu.
0: If you say where is God you will know that he is in all.
1: Aithe
0: however
1: enduku kanipinchakoodadu.
0: Why don't you see him?
1: Pillalu meeku andarki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో తులసి మాల
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాయి.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్
1: ఆఫ్ కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాయి.
0: సమ్ ఆర్ మేడ్ ఆఫ్ రుద్రాక్ష
1: కానీ కొన్ని స్ఫటిక జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ ఆఫ్ క్రిస్టల్స్
1: అన్నింటి ఎందు కూడా దారం ఒకటే చేరి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద
1: రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు నో ద థ్రెడ్.
1: అందరు కూడాను మానవాకారులే.
0: So all are human in form.
1: కానీ
0: బట్
1: అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
0: బట్ ద వన్ విత్ ద ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్ విల్ హెల్ప్ అస్ టు సీ ద థ్రెడ్ ఆఫ్ బ్రహ్మన్ విద్ ఇన్ యాజ్ సంథింగ్ లైక్
1: కనుకని సర్వులు ఎందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము.
0: So in everyone there is present
1: this Brahma అనేటువంటి దారమే సర్వులు ఎందు చేరి ఉంటుండాలి.
0: This thread of Brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విద్ ఇన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు ధ్యానములు చేస్తున్నాడు యోగానికి కూర్చుంటున్నాడు అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హాస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్
1: ఎక్సర్సైజ్.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు పోవాలి.
0: వీ షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము భాగవతము భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్డ్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్
1: రామాయణము భాగవతము భారతాన్ని. ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు?
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: These three symbolize three qualities, the kama desire.
1: Ramayana kamamu.
0: Ramayana stands for kama desire.
1: Ante emiti inta pavitramainatuvanti charitranu kamam ani cheptunnara ani meeru vicharinchavachunu vichitranga vinavachunu.
0: You may take it funny when we call that Ramayana symbolizes
1: desire. Ee Ramayanamku moola karanamu Ravanude. Ravanuni yokka kamame ee yokka Ramayananiki moola karanam. Ramayanamantakunu Ravanu yokka durgunamee kuntuntundadi.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: Kanuka kamamu anetundi ee Ramayanamlo unnatundi Ravanude.
0: So Ramayana signifies this desire of Ravana.
1: Krodhamanaga Bhagavatamu.
0: Krodha the
1: ee Bhagavatamlo emiti untundadi.
0: What do you find in Bhagavata?
1: Hiranyakashipudu Hiranyakshudu Bhagavantuni paina maha krodhamu.
0: Hiranyaksha is full of fury and anger.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్ కనుకనే
1: భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా అవసరం ఈ స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ.
1: రావణుని గతి ఏమైపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు రావణ.
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అవిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును తన బంధువులను తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము క్రోధము
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ది మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయాదాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హీ డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిజ్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హీ హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్
1: కట్టగడబడికి ఏమైపోయాడు.
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్.
1: తాను అన్ని విధములు కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తులు ఉంటుకున్నాడు.
0: అల్టిమేట్లీ హీ గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా అస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హీ హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ
0: హీ ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై
1: పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవర్స్ దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards the spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము?
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమై వైకుంఠమునందుందా?
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
0: మోక్ష The liberation means mohakshaya, detachment.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
0: When we develop this detachment, it is direct liberation, moksha.
1: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time Narada asked Vishnu,
1: Swami, నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: Swami, I come and visit you to have your darshan.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల ఎమర్జెన్సీ. ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీది ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యూ అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణు చెప్పాడు, నారద నా అడ్రస్ నువ్వు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ కైలాస హెవెన్ దర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీసు మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్టయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని.
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐ యామ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్. ఇన్ ప్రొసెషన్
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వి హావ్ పుట్ ఆన్, వి కన్సిడర్ అవర్ సెల్ఫ్స్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ది ట్రూత్.
1: సత్య నిత్యాన్నిమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితమంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీని ఎందే కాలమును గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve shringara gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane shringara aakashamunaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudra ke taraye shringara samudramunaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shringara swami nee bhaktulu yokka talalataku premane shringaram.
0: Swami, for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakuta ledu.
0: There is no other decoration or the jewel other than
1: alam leni samudramu,
0: ocean without waves,
1: chandrulu leni aakashamu,
0: sky without the moon,
1: kalamu kamalamu leni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainativo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
1: కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore, it's love that adds to our beauty.
1: కనుకనే love is God, living love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, living love.
1: అందర్నీ ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమ ఎదుటి వాళ్ళలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass. అది ఎక్కడ పెట్టినా గానీ ఉత్తర దిశకే చూస్తూ ఉంటుంది.
0: You may keep it anywhere, it directs towards the north.
1: అదే రీతికి మనం ఏ పని చేసినప్పటికీ,
0: whatever you may do,
1: ఏమి చింతించినప్పటికీ,
0: whatever you may think,
1: ఏమి కోరినప్పటికీ,
0: whatever you may ask for,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: whatever you may think,
1: అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణమైపోవాలి.
0: All should travel towards the direction of God.
1: మనం వ్యాపారం చేసి ఉద్యోగం చేసి ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: జస్ట్ యాజ్ వీ ఎర్న్ మనీ త్రూ బిజినెస్ అండ్ అండర్టేకింగ్ ఎ జాబ్,
1: అదే విధంగానే
0: లైక్
1: మన నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మలందు కూడాను ప్రేమను సంపాదించాలి.
0: ఇన్ అవర్ ఎవ్రీ డే టు డే రొటీన్ వీ షుడ్ రిసీవ్ లవ్.
1: ప్రేమ ఏ విధమైనటువంటి రీతి కూడాను పెరిగేది తరిగేది కాదు.
0: లవ్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: కనుక ఎప్పుడు కూడాను ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాయి.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడాను సమత్వం గాని పూర్ణ మద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: The love remains full all the time.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే పుడతాడు భగవంతుడు.
0: Where there is total love, full love, you find God there.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: Not only that, he is born there only.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: You don't understand how easy the divinity is. Divinity, way to divinity is so easy.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: You may find it difficult even to just pressure.
1: కానీ భగవంతుని పొందటము అంతకంటే సులభం.
0: But earn God's grace is much easier than that.
1: ఎన్ననైనా కూడా నలపడం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be difficult to handle the butter.
1: భగవంతుని చూడటం అంతకంటే సులభం.
0: To see God is easier than
1: that. ఇంత ఈజీ పాత్ ను,
0: ఇట్ ఇస్ ఎన్ ఈజీ పాత్.
1: ఇంత సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు?
0: వై డోంట్ వీ ట్రై టు నో వెన్ దట్ ఇస్ ఈజీ పాత్.
1: మన భావములే దీనికి మూల కారణము.
0: అవర్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అయ్యో
1: భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వతోచి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ ఈస్ ఎవ్రీవేర్ వై డు యూ సెర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచానే చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషం ఏమాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్, ద్వేషంతో
1: చూడు ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుకా మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందుండినటువంటి ఒక శక్తి సామర్థ్యము మరి ఏ దీని యందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty, magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంతమంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: మీరందరికీ ఏమి కారణము?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ కాజ్?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ హాస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యూ టు స్వామి.
1: మీ అందరికీ స్వామి పై ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పై ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబ్ల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No. Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine love.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this love.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: talisman. చేతులో జపము, చెవులు మంగళిల్లు శాఖలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: జ్ఞానంలో కూర్చుంటాము.
0: You sit for meditation.
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: ఇది ఆ మనం చేసే ధ్యానము.
0: Is that the meditation?
1: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
0: Is that the japa?
1: కాదు.
0: No.
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెన్స్ ఇస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే,
0: దద్దవాట్ ఐఎమ్ యూ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయామ్ బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోని, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ku meer choti ivakandi.
0: So don't give ee kasrat
1: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamaina tundi margamu, adi maduramaina tundi margamu, adi aanandamayamaina tundi margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase kaho Ram Ram Ram Ram Ram Ram.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashami Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu Veda Vedangamul వివిధ శాస్త్రజయము వేద వేదాంగములు జీవి మనసు తెరను చీర్చలేవు. వివిధ శాస్త్రజయము వేద వేదాంగములు జీవి

0: కార్యమిలను అవల కారణంబు జీవుడివ్వలనుండు దేవుడవ్వలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వలనుండు. ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అసెండ ద కర్తర్ ఆఫ్ ద మైండ్. జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ. మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి. కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ. సంకల్పము సజీవమైనటువంటిది. సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇది మహాశక్తివంతమైనటువంటిది. ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మానవుని ఒక మనసు నుండి మరొక మనసునకు ప్రయాణం చేయుచుండును.
1: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
0: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
1: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
0: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో సామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
1: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
1: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి.
0: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
1: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస.
0: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
0: పవిత్రమైన కార్యములు ఎందు పరోపకారమైన కార్యములు ఎందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
1: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్ హెల్ప్ఫుల్ థాట్స్ థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
0: కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
0: స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దుష్టభావములచే
1: విత్ వికెట్ థాట్స్
0: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
1: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
0: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
1: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జాయ్
0: యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
1: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ సంకల్పములు.
1: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
0: మానవుని ఎందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
1: Man has different types of duties.
2: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: There are two types. One is the animal nature, the other is the divine nature.
2: మానవుని యందుగల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం అనేటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై,
1: man who is subjected to the six types of enemies like desire and anger, hatred, jealousy and pride,
2: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని, గతిని, స్థితిని, సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక,
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్,
2: దుస్సంస్కారముల చేత,
1: విత్ బ్యాడ్ టెండెన్సీస్,
2: వివేక భ్రష్టుడై,
1: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్,
2: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
1: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
2: అట్లు కాక తన మనసును, తన కాయమును, తన కర్మను, తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి,
1: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ, హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్, హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్, హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
2: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ,
1: నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
2: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ,
1: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
2: దైవత్వాన్ని పొంది,
1: ఒబ్టైనింగ్ డివినిటీ
2: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం,
1: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
2: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు యందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి, ఏకత్వాన్ని విస్మరించి, దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని, పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వెన్ హీస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
2: ఏ దేశమునందైనను, ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు, ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని, లేక రూపరేఖలచే కాని, తలంపులచే కాని, విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
2: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా, ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి, ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
1: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
2: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
1: Other people who are having the same amount of satisfaction and contentment
2: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
1: Are they having same amount of wisdom and knowledge?
2: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
1: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
2: భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
1: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
2: కాదు కాదు, అనేకత్వంనందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటుందను, దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ది పరుచుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
2: ఆత్మానం రతినం విద్ది శరీరం రతినం వచహ రథం వచహ, అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
2: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
1: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
2: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
1: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
2: వేరువేరు సమయములందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయం నందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
1: There can be only one charioteer at a time. There may be charioteers two or three coming and
2: going. Kani aatmatattva vatti kaadu. Enni janmalu ettinappatikini, enni taramalu maarinappatikini, ee hrudayam aneetuvanti sthayilo, ee yokka rautu okkadigane untunnadu, atane aatma.
1: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of atma occupying bartha.
2: Adiye okka hrudayamu.
1: And that is
2: rendu hrudayamulu kaliginatuvanti manavudu jeevinchaledu.
1: A person with two hearts cannot live.
2: Okka dehamu okka hrudayame.
1: One physical body and one heart.
2: Idi andari endu samattame.
1: This is equal to all human beings.
2: Janana maranamulu prati okka manavuniki sahajame.
1: Birth and death are natural for every human.
2: Samaname.
1: They are equal.
2: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
1: Even if it is a highly wealthy man,
2: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
1: And even if it is a poor man, it is not different.
2: కోటీశ్వరుడు కూటిపేదని కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
1: Rich man or poor man, they come from the womb of mothers.
2: ఆకలి దప్పులు అందరికీ సమానమే.
1: Similarly, thirst and hunger are equal for all people.
2: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
1: A wealthy man may eat delicious and very costly dishes.
2: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చు.
1: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
2: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
1: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
2: కనుక ఆకలి దప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
1: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
2: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
2: కార్యమిలను అవల కారణంబు. కారణం లేని కార్యము జరగడానికి వీలు కాదు.
1: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
2: వితౌట్ కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
1: The relationship between cause and effect is inextricable.
2: ఈ అన్యోన్యాశ్రయము.
1: They are mutually
2: dependent. ఒకటి వదిలి ఉండలేవు.
1: One cannot be without the other.
2: కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు.
1: There cannot be any effect without a cause in the world.
2: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
2: అది ఏ అహంకారము.
1: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
2: ఇది మహాకారము. ఇది మహాకారము.
1: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
2: ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది.
1: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
2: తనను తాను కూడాను మరిపింపజేస్తుంది.
1: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
2: తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
1: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
2: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
1: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
2: ఇదియే దాని యొక్క మహత్యము.
1: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
2: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
1: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యునిక్నెస్.
2: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
1: Person who is full of ego would not be able to discriminate between good and bad.
2: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
1: So long as man has this ego, he would not be able to recognize his own
2: divinity. Kante danavattam kante heenudai pothuntadu.
1: He would become worse than an animal or even a demon.
2: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము. అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
1: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
2: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
1: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
2: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానము నుండే ఉంటున్నది.
1: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ద మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
2: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తలను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love.
2: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయటం లేదు.
1: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్
2: ఎన్ని సంవత్సరంలో మీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
1: వి హావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెంబ్లీస్
2: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు
1: ఫర్ ఎ లాంగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్
2: ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు.
1: వి హావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్
2: టైమ్ కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
1: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అంటు హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
2: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
1: If you take a small stone and put it in water, not a drop of water can enter into the stone, even though it remains
2: contained at that time.
1: The reason is our hearts have become like stones.
2: Sila hudayalu avutunnare kaani kevalamu oka pavitramainatundi oka prema hudayalu kavatam ledu.
1: We are becoming stone hearted rather than people with love filled hearts.
2: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
2: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
1: ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హీ విల్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్.
2: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్.
2: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
2: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
1: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
2: కానీ
1: పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్
2: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
2: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి

0: థింగ్స్ యు ఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
0: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
0: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమునున్న దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి పట్టి,
0: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలోకి చేర్చుకోవాలి.
0: Fill your hearts with these sacred thoughts.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
0: We should reflect and remember the great thoughts which are given to us.
1: యజ్ఞ యాగాది కృతములంతయును ఆచరించటము జీవిత నిమిత్తము.
0: All these yagnas, yagas and sacrifices are performed.
1: మన జీవితమే ఒక యజ్ఞము.
0: For the sake of our life.
1: మానవునికి 116 సంవత్సరములు ఆయుష్.
0: Man is supposed to live 160 years.
1: కాని మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
0: The first 24 years of life is spent in play.
1: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
0: The next 40 years of maybe,
1: అనగా అతిశిక్షణమై,
0: ఇట్ ఈస్ వెరీ సివియర్,
1: ఇంద్రియ ప్రోద్బలము చేత
0: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి,
0: ఫిల్లింగ్ హిమ్సెల్ఫ్ విత్ సెన్స్
1: వివేక విజ్ఞానమును మరచి,
0: ఫర్గెటింగ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్,
1: కన్నులు తెరవక,
0: క్లోజింగ్ వన్ సైజ్,
1: భుజబలం ఉన్నదని
0: థింకింగ్ ఆఫ్ హిజ్
1: ఎర్రవీగటము,
0: గెటింగ్ ఓవర్ జాయ్,
1: ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి.
0: For 40 years మ్యాన్ స్పెండ్స్ హిజ్ లైఫ్ లైక్.
1: తదుపరి 48 సంవత్సరములు
0: Next 48 years
1: టైం సమయంగా మారిపోతుంది.
0: దట్ బికమ్స్ ద ట్విలైట్ పీరియడ్,
1: అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు,
0: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని,
0: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ థాట్స్,
1: దారాపుత్రాల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
0: హీ స్టార్ట్స్ వరింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్, he will have pride and ego and arrogance.
1: Kalaka deha balamunu chusi manam mirchi poradu.
0: One should not be overjoyed by merely physical.
1: Ee deham anetundi kevalamu aisugadda vantidi chana chanamunu deeni aayu pramanam tarigipothu untadi.
0: The strength and power of the physical body melts away like a stone of ice over a period of time.
1: Inka dana balamu chustama ante adi dana balam marinta anityamu.
0: Same thing is true of ది పవర్ ఆఫ్ వెల్త్.
1: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాటను పడవచ్చును.
0: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
1: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేసింటూ వారు ఎవరు కూడా ఉండరు.
0: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దెర్ విల్ బి నన్ హూ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
1: అతి అంధకారము కమ్ముకుంటుంది.
0: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
1: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
0: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
1: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
0: వెన్ దెర్ ఇస్
1: లైట్ వెనువెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
0: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
1: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
1: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
0: Make efforts to live a life full of good qualities.
1: బాల్యమునందు నుంచి,
0: right from your childhood,
1: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: Enter your life into a sacred way.
1: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
0: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected

0: అతను అనుసరించే నిమిత్తమే ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనమును పొందినది.
1: టు ఫాలో ద హస్బెండ్ అండ్ పార్ట్ లైక్ డౌన్ ద హస్బెండ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
1: లోహితాస్ ఆల్సో followed in order to obey the parents what amount
0: anuka arichindinavanti satyamunu
1: that is therefore you have
0: chandramati vatti vanti sahanamunu
1: patience of chandramati
0: lohitasini vanti yokka oka vidhamainatundi shantini
1: and peace which
0: vinayanni had inaati prati pillalakunu talidandrulu bodhinchali.
1: Every small child has to teach to their parents.
0: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
1: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఏ హ్యాపీ లైఫ్.
0: మానవత్వములో జగత్తునందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
1: There is a great need to have a transcendental power manifested in human body much more than the physical powers.
0: Karukane ee yokka padartha shakti kante pavitramainatundi yokka divya shakti chaala uttamamainatundi ani kuda nenu nirupistu vachindi vedam.
1: Veda has proved much more than the material power and strength, it is the divine power which is very important.
0: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి తరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
0: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
1: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
0: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
1: You have been coming to prashanthi nilayam for a long period of
0: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
1: There are people here who have been listening to swami's teachings for
0: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కాని త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
1: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
0: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
1: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
0: ఉన్నది ఆశ్రమంలో చింతించడం అంతా సంసారములు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ inside you are living in a family life in your own.
0: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
1: This cannot be a good sadhana.
0: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
1: One day or the other you have to give up your body.
0: దనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
1: You have to just give up all your possessions and wealth and
0: అవి మనలను వదలక పో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
1: That person is a great hero. Who is prepared to give them up before
0: అవన్నీ ఇప్పుడు మనం వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి?
1: When all those properties and the physical body gives up, what is the use of our
0: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
1: What do you mean by త్యాగం or sacrifice? It is sacrificing.
0: కుళ్లిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
1: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
0: Kanuka shariramlo balam undinappude,
1: only when you are having
0: mano shakti vikasinchinappude,
1: only when your mind is strong,
0: buddhi prakatinchinappude,
1: only when your intellect is
0: kaalam manapaina kalakuttamulu salpakamulupe,
1: only before when it is too late,
0: kaalani yokka shapamu anaga paashamu mana pillalapaina kadalaka munipe,
1: before the god of death makes his call on us,
0: manam ati jagratana vahinchi
1: we have to exercise great care and
0: cheyavalsinatundi yokka satkaryamlo manam palgonali.
1: We have to undertake activities which are sacred and which must be performed.
0: Adiye jana seva,
1: that is
0: adiye samaja seva,
1: that is this service to the society.
0: Attu kaakunda kevalam ahankaramto virraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
1: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
0: Ravanudu deharitiga maha balavantudu.
1: Physically speaking, Ravana was a great
0: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
1: హీ హడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యను చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేస్తుంది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
1: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవడం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
1: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
0: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
1: వాట్ ఎవర్ అకాంప్లిష్మెంట్స్ వన్ మైట్ హావ్ డన్ యాజ్ అ సైంటిస్ట్ ఈవెన్ ఇఫ్ హి గోస్ టు వి కెన్ గో టు మూన్ ఇట్ సెల్ఫ్ బట్ ఇఫ్ హి స్లిప్స్ హీ విల్ కమ్.
0: అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీనస్థితికైనా కూడాను ఎంతటి సన్యాసినైనను ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలజేస్తుంది.
1: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్ వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్ ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్
0: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాదు.
1: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్ రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
0: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin in order to give up the war he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu.
1: It is not one doesn't one should not become sannyasin only
0: dehamto kaadu sannyasamu.
1: Not by dress either.
0: Gunamuto sannyasi kavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tanatanu maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagatlo magnamaipothunnadu.
1: He is getting lost in the world.
0: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going to happen in him to him in future.
0: Vittalo pettina tachame chettai balam nandinchadu.
1: The moment you sow a seed it is not going to become a tree.
0: Ee chesinatvanti yokka doshamulaku చెప్పినటువంటి అసత్యములకు ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యువర్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యువర్ టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకుని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్,
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్ యాక్ట్,
0: రక్షణను అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ to live a life which is sacred.
0: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
1: Today is the end of
0: సమాప్తం అనగా బ్రహ్మ ప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
1: సమాప్తి రెఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
0: బ్రహ్మ ప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మ ప్రాప్తి.
1: బ్రహ్మ ప్రాప్తి రెఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద
0: సర్వలు ఎందు ఉండినటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
1: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
0: ఈనాడు మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వం లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు give as offering into fire all your bad qualities, bad thoughts, bad actions, and start developing good thoughts, good qualities.
0: జీవితం అనేటువంటిది ఎండ నీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సారో.
0: ఎక్కడ ఎండ ఉండునో దాని పక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ కెన్ బి
0: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
0: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
0: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: If you are operating the torch, you get darkness.
0: Bulbu ledannamata.
1: There is neither bulb
0: nor... ee bulbu cells rendu undinte ee vidhamainatu cheekadu raavadaniki avakasam ledu.
1: If there is bulb and cells in the torch, then there would
0: be ee naati vijnanam kevalam swarthamu sapriyojanamuto abhrudhiga unchutunnade, kaani vishalamainatu hrudayamuto pavitramaina bhavamuto jagat kalyanamuto jarigeetunte yokka abhrudhi kaaneradu.
1: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
0: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
1: One country is trying to destroy another.
0: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: Is it that is what science has to
0: do? ఇదే సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: Is it the knowledge which science has?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానం.
1: This is complete ignorance.
0: కానీ కీడు కీటకమైన చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్,
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్, బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్,
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదమకున్నా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మనసు పలుకులు లేవు,
1: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
0: మంచి మనసులు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ టు గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకును మనం ఉచ్చరించాలి.
1: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
0: మంచి నడతలో ప్రవేశించాలి.
1: యూ ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అట్టి మాత్రమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
1: Only when we there is unity of word, mind and deed, you will have
0: manas anyatma. Vachas anyat, karman anyat, duratmanam.
1: If your thinking is something, word is different and action is different, then you are a duratmani,
0: yinaru
1: wicked one.
0: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
0: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్,
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world, the people, the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veelavutundi.
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
0: nirantaramu dhaneshana dhareshana putreshana,
1: all the three times aspiring for money, aspiring for wealth, and
0: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
1: Aspiring to perform dharmic activity,
0: part time devotion, పార్ట్ టైం డివోషన్. అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఊరుగాయ నంచుకున్నట్టుగా నంచుకుంటారు.
1: దిస్ ఈజ్ ఓన్లీ రిమెంబర్డ్ అకేషనలీ అండ్ వెరీ రేర్లీ.
0: లైక్ యద్భావం తద్భవతి, నీవెట్టిదో అట్టిదే ఫలితం.
1: యాజ్ యూ థింక్ యూ బికమ్, యాజ్ యూ డూ, ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ యువర్ యాక్షన్.
0: ఎంత మాత్రమున్న ఎవరు తలచిన అంత మాత్రమే నీవు, అన్నమాచార్యు చెప్పారు.
1: అన్నమాచార్య
0: ఒక్కొక్కరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే వస్తుంది.
1: అన్నమాచార్య హాస్ డిక్లర్డ్ గాడ్ అపియర్స్ టు దెమ్ డిపెండింగ్ అపాన్,
0: సముద్రంలో కావలసినంత జలం ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్
0: ఓషన్. ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని రావాలి.
1: వాటర్ విచ్ యూ కెన్ బ్రింగ్ డిపెండ్స్ అపాన్ ది వెసల్.
0: సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా?
1: ఇఫ్ యూ క్యారీ అ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్, ఐ షుడ్ హావ్ మోర్, కెన్ యూ గెట్ మోర్?
0: భక్తి ప్రపత్తులంతా కూడా ఆస్థితికి ఉంటున్నాయి.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu, venaka maroka veshamu.
1: Before there is one type,
0: mundu oka nadata, venaka maroka nadata.
1: There is a difference in your
0: jagatane mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sariyainatunti oka bhavam kadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచి ఏ నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఈ నాస్తికత్వానికంతా ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: చెప్పినట్టు చేయకపోవడమే దీనికి మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్
0: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారములను సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: good feelings. I don't want a reply from you that
1: you are not careful. I don't
0: want your
1: appreciation of the divine discourse.
0: Baga marinaamu aneetundi kavali jawabu.
1: You should be able to say that we have transformed ourselves into good
0: people. Atti marpu raavali.
1: Such change must come over you.
0: Appude bhaktiki sariyaina guttu.
1: That is the correct sign of true devotion.
0: Pavarsham kurchindani cheptu, కుంభవర్షం కూర్చిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యు సే దేర్ ఇస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఇస్ నాట్ వెట్, హౌ కెన్ యు సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన, చెడ్డ మాటలంటే చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
0: వారు సత్యం ఎరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యమెరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
1: కెన్ సచ్ పీపుల్ ఎవర్ అండర్స్టాండ్ ద ట్రూత్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఐదా
0: మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్ళిపోతాయి.
1: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ లిసన్ ఇన్ వన్ ఇయర్,
0: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
1: On the other hand, if it is bad words, both the ears come together and get united to hear such bad words.
0: Ida mana manavuni yokka pravartana.
1: Can this be called human conduct at all?
0: Idi kaadu.
1: This is
0: manchini vinali.
1: You should hear always good things.
0: Andukosame deeniki oka chinna katha untundadi.
1: Here is a small story to illustrate this.
0: Purvamu in sanavopasana chesetunti varaku రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
0: నోటితో ఓంకారమును ఉచ్చరించినట్టు చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుకులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్, ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
0: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
1: These rishis gave up రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
0: చెవులతో ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
0: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
0: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కాని ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ,
0: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: నిజముగా సాయి రామ్ అనేటువంటి హృదయ నాళము నుంచి కూడా ప్రారంభం కావాలి.
1: దట్ వర్డ్ సాయి రామ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
0: ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు.
1: ఆల్ దీస్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ డిసీవింగ్ ద వరల్డ్.
0: సమస్యలు ఎందుకని, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ, మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ యు ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహమునంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
0: ఫిజికల్ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: There will be no diversity at that
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There will be unity in our own feeling at that time.
0: అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతం యందు.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు పూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ try to bring about a change in your devotion and in your conduct to some extent.
0: Andarni sodha bhavanato penchukondi.
1: Consider everyone as your brother.
0: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
1: There may be some differences of opinion between one and the other. Try to adjust అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలన గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డెస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండం.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాడు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back.
0: Swami cheppina okati rendu matalu aina aacharanalo petti mee jeevithanni dhanyam chesukondi.
1: Practice at least one or two things which Swami has said and sanctify your lives.
0: Bhajana bina sukha shanti nahi.

0: కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఈస్ డివైన్ and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu lokamulo kottadi mandi chadutunnaru chadinaru.
1: In this world today you find crores and crores of educated people and they are still through the process of education.
0: Kani వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రము జరగలేదు.
1: దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బ్రాట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
0: ఈనాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది కానీ ఏమాత్రము ప్రజాబహిణ లోపల చేరలేదు.
1: ఆల్ ది ఎఫెక్ట్స్ సెంటర్ అరౌండ్ ద స్టూడెంట్ ఓన్లీ. ఈ డజంట్ థింక్ ఆఫ్ ది అంబియన్స్, the surroundings and the position.
0: Kanukune ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu patta kuti nimittamu samsaramu poshinchukune nimittamu ee vidya palikostunde kaani inka deeniki kudanu aadhyatmikamulo laukikamulo ee maatram kudave palikaradu.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamuga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: Aithe ee naalugu margamulo nindu kodanu edi manchidi aneetuvanti vishayamu neeku nevu nirnayam cheskovali.
1: Of these four forms of knowledge you have to decide for yourself which one serves best.
0: Andaru chadutunnaru,
1: all study no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్.
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు.
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే.
1: All study, all try to educate themselves.
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: They have bought education, చదువుకున్నారు. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore it is the true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయులు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: Teachers gather information from these texts and teach in the classroom. And you consider these lessons as eternal truth.
0: Anta kulinave gani tan andukunnatuvanti kaadu.
1: All that is just stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mem aa vidhamaina chaduvu chaduvamu.
1: We don't want that type of education today.
0: Manu endunnatuvanti yokka antarvaani yokka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt to listen to our inner voice.
0: Kanuka manamu ye chadu chadvali.
1: So what education we should acquire?
0: Kevalam aksharamato printikabadinatvanti ee grandhamulu matrame chadivinanta matramana manaku telivitechadu galagu.
1: By merely learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
0: Kana manamu ee chaduvunu mana lopam nunchi tevali gaani bayata nunchi koragoddu.
1: Therefore we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Antarvani chaduvu kaadi, bahya chaduvu chaduvu kaadi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatuvanti peddalu ఈనాడు విచారిస్తున్నారు.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: Aithe manam ye vidhanga chadavali chadu andukovali gaani chadavalsinatundi avasaram ledhu.
1: In fact we should receive the essence of education and not merely go through the books.
0: Mana antarvani nunchi vacheetundi oka chadavu nijamaina chadavu.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: Satyamu dharmamu shanti prema ahimsa ee aidu kulanu panchabhutamule.
1: Truth, righteousness, peace, love, non-violence are the five elements.
0: Ee aidu kulanu cheyinappude తాను పంచభూత స్వరూపుడు కాదు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ but they don't go through in depth.
0: Aa vinnatvanti yokka ee panchavachyakulu kodanu manam practical lo pettali.
1: All that is heard should be put to practice.
0: Manam pettalakkaledu mana ente ee panchabhutamulu kuda untunnavi.
1: We have not realized the five elements are within us.
0: Satyamu
1: truth.
0: Satyamu anetuvanti manam ekkada chadivinam.
1: Truth. Where have you learnt it? Where have you studied it?
0: Mana ente untunnadi aa satyamu.
1: The truth is within you.
0: Dharmamu.
1: Dharma.
0: Idi ekkada nunchi vachindi?
1: Where from you acquired it?
0: Aa dharmam kulanu mana ente imidi unnadi.
1: Dharma. Righteousness is within you.
0: Truth is God.
1: Truth is God.
0: Not God is truth.
1: Not God is truth.
0: Ee truth anetuvantidi evaru nunchi vastunnadi? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము ధర్మము జాంతి ప్రేమ అంశాలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్ సత్య హాస్ గాట్ టూ లెటర్స్ హియర్ సత్య
0: సత్య
1: సత్య
0: సత్య అనగా స త్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
1: హియర్ ద టూ లెటర్స్ స త్య
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా.
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: And the very expression of the truth is very dharma.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము తలచడము చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word, and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: సత్యం చెప్పడమే కాని చేయటం అనేటువంటిది కాదు.
1: Truth is said and it is not done.
0: సత్యం పలుకు.
1: Speak truth.
0: ధర్మం చేయి.
1: Act righteously.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్తున్నారు.
1: But today, truth is just said.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్ దే ఫాలో బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసడం అనేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మం చేయి.
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: These two reflect the culture of Bharat.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: These two essential satya dharma are responsible for the birth, for the origin of the remaining three.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతి లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: When there is no truth, there is no righteousness. When there is no righteousness, there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
1: Therefore, we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: The tyaga sacrifice is renunciation or vairagya.
0: Anni tyagam chestunnam manamu.
1: We sacrifice all.
0: Tyagam cheyinatundi vastuvu mana daggara okkati kuda ledu.
1: In fact, we don't have any that we are not prepared to share or sacrifice.
0: Kani anni vintunnamu chadutunnamu.
1: We hear and we also read.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ అ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్?
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ is just one word.
0: Sat gunamu.
1: Sat guna.
0: అంటే గుణం అనేటువంటి లేటది రూపము లేదే.
1: This quality, truth, has no form.
0: అదే సత్.
1: That is సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: ధర్మ likewise is also a word.
0: ఆ ధర్మం అనేటువంటిది చేసి తీరవలసింది.
1: ధర్మ must be practiced.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎట్ పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: దెన్ వన్స్ యు ఆర్ ఎట్ పీస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ టెలింగ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ బై హైడింగ్ సర్టన్ ఫ్యాక్ట్స్, హౌ డు యూ సే ఇట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ఏమిటని?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: పలకటము,
1: స్పీకింగ్ అవుట్.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: వాట్ ఈజ్ విత్ ఇన్ యూ మస్ట్ బి స్పోకెన్ అవుట్, మస్ట్ బి సెడ్.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: బై స్పీకింగ్ అవుట్ వాట్ ఈజ్ విత్ ఇన్ ట్రూలీ ఈజ్ ధర్మ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటాడు.
1: సత్య ధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: This walk would be perfect and it would take us to the destination.
0: Kaluka manu satya dharmamulo rendittini kulanu kalipponi sarainatvanti arthamu telusukoni manu jeevithamu jeripadali.
1: Therefore we should understand satya and dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Ee mankind ante emtadi?
1: What is this mankind?
0: Ante karunato chudinatvanti.
1: Mankind is the one with kindness.
0: Satyamu dharmamu rendu cheyinappude idu koodinattu avutundi.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: Ee rendu cheyinappude
1: when both of them are in union,
0: manu koorinattu okka sthalamlo manu cheragalamu.
1: We'll certainly reach that point where we would like to reach.
0: Satyamu dharmamu rendu kodanu manu jalukukunta cheravalsi sthalam cheyalanukunte adi ela cheragalamu?
1: Without this satya and dharma, you cannot reach your destination, the point where you want to go.
0: Kanuka satya dharmam rendu kuda manu aadharam teeskoni
1: basing on satya and dharma,
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వి కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మం యొక్క ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మము.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: వెన్ ది ఫౌండేషన్ ఈస్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
0: కనుక సత్య
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మం యొక్క ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.

0: we can make rooms in the mansion.
1: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
0: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
1: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
1: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
0: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
1: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
0: వీ థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
1: కనుక మనము రెండింటి గురించి ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
1: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
1: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములను కట్టవచ్చు.
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
1: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
0: Today in this world, some people who acquired the secular knowledge,
1: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
0: The worldly actions are separate.
1: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
0: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
0: Therefore, dharma should be acted upon.
1: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
0: And it should be said and also should be translated to action.
1: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
0: Therefore when once we keep perfect balance between these two satya dharma, you can acquire shanti and prema.
1: Satya dharmam nu manu nadchukunnappude shanti manlo yerpadutundi.
0: When once we proceed along satya dharma, the peace will be installed there.
1: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు, అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
0: ఇఫ్ ఎనీ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్, కెన్ యూ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్, ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
1: ఆ ఫౌండేషన్ బట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
0: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
1: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
0: We should follow the correct procedure right from the state of foundation.
1: Kanuka.
0: Therefore,
1: motta motta satya dharmamulu manamu aadharam cheskovali.
0: Therefore, we should base, rely on satya and dharma.
1: Satya and dharmam. Satyam vadalakunda, dharmam cheyakunda matram unte, adi em matram prayojanam undadu.
0: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
1: Truth palukutaru chaala mandi.
0: Many speak. People speak truth.
1: Kani cheptare kani chesi chudaledu.
0: They say, but they don't act according to what is said.
1: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamavutundi.
0: So when one acts according to what is said, that is proper way.
1: Ee proper way ni manam pattukovali.
0: We should proceed along this proper way.
1: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
0: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
1: ఈనాడు సత్యం చెప్తున్నారు అంతమంది.
0: Today many people speak truth.
1: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
0: But there is no trace of dharma there.
1: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
0: While you retain truth without dharma, it is useless.
1: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ధర్మం ఆల్సో పర్మనెంట్.
0: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
1: రెండు పర్మనెంట్ వెంటూ ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
0: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
1: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్.

0: అండ్ ధర్మ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ప్రేమ లవ్.
1: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
0: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్, వాట్ ఈస్ సత్య దేర్.
1: సత్యం అంటే ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పడం.
0: Here satya meant the narration description of what all that had happened or transacted.
1: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
0: When it's not in the form of action, how is it possible to say about it?
1: Satya dharma rendu kuda ekam chesinappude,
0: when you unify satya and dharma,
1: shanti manaku yerpadutundi,
0: then you will attain peace.
1: Ee shanti yerpadinappude,
0: then once shanti is attained,
1: manaku saukhyam kalugutundi,
0: then you will have all
1: saukhyam kaliginappude,
0: happiness when once with that,
1: manaku ee vidya paina manaku abhiruchi kalugutundi.
0: Then only you will advance progress in education.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Dinni practical lo pettinappude,
0: when once you put it in the practical field,
1: adi nijamainatvanti shanti yerpadutundi.
0: You will earn the true peace.
1: Kaduka manam anni kulanu manayende untunnayi gaani satya dharma shanti prema anetvanti ekkada bayat nunchi grandham nunchi teeskovali raavatam ledu, teachers manaku bodhinchatam ledu.
0: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
1: ఈ రెండు ప్రాక్టికల్ లో జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది. అంతర్బలము,
0: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
1: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే,
0: వెన్ వన్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
1: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము,
0: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
1: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే,
0: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్,
1: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
0: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
1: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
0: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
1: ఈ శాంతి అనేటువంటిది మనలో చేసినప్పుడే,
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఈస్ విత్ ఇన్ అస్,
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడి ఆర్ యూ హ్యాపీ?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుంది, నేను ఏ విధంగా శాంతిగా ఉండగలను అంటాడు.
0: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హ్యావ్, ఐ హ్యావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ మెనీ చిల్డ్రన్, ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హ్యావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
1: ఈనాడు మానవుడు ఎందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
1: రెండింటిని ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
0: When once these two are unified, you will have your aim fulfilled, goal reached.
1: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: When once you set them apart, you are dividing them.
1: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
0: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
1: ఈనాడు పూర్వపు సత్యం చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాప్ట్ చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సెపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మికమంటారు
0: స్పిరిచువాలిటీ వి సే.
1: ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
0: The spirituality means that which is ephemeral and that which is eternal, that which is mundane, which is permanent.
1: అప్పుడు మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: Then only we will have true strength.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: Therefore, the unity of these three is essential.
1: నీవు ఒక సంకల్పం చేశావు.
0: You have one thought.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే.
0: Then once you express your thought,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: బోధపడినప్పుడే
0: దెన్ వన్స్ దే అండర్స్టాండ్
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నువ్వు బలం సంపాదిస్తావు.
0: విత్ ది పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది.
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: Body is the combination of all the organs or the limbs.
1: Kanuka ee body okati pradhanamainatundi.
0: Body is the main thing.
1: Aithe idu enduku pradhanamu?
0: Why is it main thing important?
1: Idi pradhanam ichinappude
0: when once we take it as main thing,
1: mano buddhulaku manchi balam vastundi.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: దేర్ఫోర్ ద స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ టు బాడీ అలోన్.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ కీప్ దిస్ బాడీ హెల్ అండ్ హెల్దీ.
1: చూడండి, మనం భుజిస్తున్నాము.
0: వీ టేక్ ఫుడ్.
1: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ దట్ యు ఆర్ ఈటింగ్ ఫర్ ద బాడీ.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: ద ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద మైండ్ ఆల్సో.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
0: దెన్ వన్స్ ద ఫుడ్ ఈజ్ గివెన్ టు ద మైండ్
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీల్ హ్యావ్ the proper spirit, the proper strength to proceed ahead.
1: Meevarina doctor nadigandi meevarina dehaniki bujistunnaru chakaga.
0: You ask any doctor, we are eating well for our body.
1: Sir, my body kuch balanga unda ani antaru.
0: But they ask, sir, do I have proper strength?
1: Naina body kuch balanga undi kani telivitejanu gurtinchadaniki mind kuda chaala avasaram.
0: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
0: When once the mind is weak, intellect also would be weak.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడాను ఏకమైనటువంటిదే ఈ దేహం.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, అంతఃకరణ.
1: అన్నింటికీ అంతఃకరణ అత్యవసరం.
0: ఇన్నర్ సెన్సెస్ అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలము చూపటం లేదు.
0: But we don't have the proper strength in the true spirit.
1: కనుక మనం ఏ ఒక్కదైనా చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
1: కనుక ఈ ఏనాడుకులను యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
1: Purity ఏర్పడినప్పుడే,
0: when once purity is established,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: Then only we will have the proper form of the divinity.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: Therefore, for every aspect, we should assume a specific form.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: The one who understands it well will study properly in the correct way.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: First we have to understand perfectly.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు లోతు కూడా తెలుస్తుంది.
0: Then once we understand, we will know, notice its depth and profundity.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: Therefore, unity is highest and noblest of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind, rendu kuda ekamainappudu,
0: when once body and mind are united,
1: ee buddhi anetundi tanantra tane vastundi veta.
0: Intellect follows automatically on its own.
1: Kaluka manu buddhiki prayatnam cheyanakkaledu.
0: You don't need to make special effort to direct the intellect.
1: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్ మైండ్ ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
1: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
0: Therefore we should give proper place, correct importance to this mind.
1: Mind entity daniki oka roopame ledu.
0: Mind has no definite form.
1: Mind aniga sankalpam yokka chedikane.
0: Mind is the combination of thoughts.
1: Ee thoughts anipindi koorinappude therinatvanti balam vachesestundi.
0: Thoughts constitute the mind which is powerful and strong.
1: Chudandi, ee kerchief.
0: This is the kerchief.
1: Kerchief anetundi em cheyindi daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: Ee rendintu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasam lo pettali.
0: Therefore we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
1: Appude manaku sarinatvanti anandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpali.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintu yokka ekatvame manava yokka sharīram.
0: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
0: What effort should we make to combine all these four?
1: Organization చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి కూడా ఏర్పడుతుంది.
0: then only you will have Shraddha, the sincerity, steadfastness, bhakti and devotion.
1: కనుక శ్రద్ధా భక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్ అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పరిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈస్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: ప్యూరిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటినీ ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థ.
0: Therefore, everyone must practice.
1: జ్ఞాన ధ్యానం విశేషతే.
0: And out of this practice, you will be able to acquire.
1: జ్ఞానత్ కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటి లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేరిపోతున్నాడు.
0: వెన్ వన్స్ యూఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కర్మ ఆర్ బాండేజ్ యూ విల్ బి అటైనింగ్ దట్ ఇమ్మోర్టల్ స్టేట్ ఆటోమేటికలీ.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ బాండేజ్.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
1: కనుక మీరు ప్రతి ఒక్క దానికి కూడా సాధన చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver. It does not move in different directions. So we should have concentrated attention, single-pointed attention on this mind, such that it would not waver.
1: కాని ప్రపంచంలో ఈ చంచలించటువంటిది చాలా సహజమైపోయింది.
0: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
1: కానీ అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaratvam, nischaratvam jivanmukti.
0: Therefore, it's only out of good company, we'll be in the proper way of life, then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించిపోకూడదు.
0: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా నువ్వు ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అంత నిమ్మితమైతేనేమో ముక్కు తట్టు చూడాల.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసుకోవాలి.
0: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: అట్లా చూసుకుంటూ ఉండగా కొద్దిసేపటిగా అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: And you should not fail even in this way.
1: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
0: Nor you should open your eyes totally.
1: అది అర్ధనిమీలిత నేత్రమై ఉండాలి.
0: It is అర్ధనిమీలిత, half closed eyes.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kanukoni peddalateta telusukoni dani practice chestu ravali.
0: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
1: Appudu idi sarinaatuvanti sthanam chikkutundi.
0: And then only you'll hold on to the correct spiritual path.
1: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudiki
0: you may not be doing anything.
1: Manlo unnatvanti yokka ekagratanu sakkaga pettukunte adi anni vidhala bhakti chestundi.
0: When once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
1: Kanuka meeru rest of the people aa vidhanga bayata vallanu tagineatvanti oka sthitilo teppinchali.
0: Therefore we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in peace.
1: కనుక మనం ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్లుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టిని పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డు యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అంతేగాని పది నిమిషం నిమిషానికి మార్చకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
1: ఆ విధంగా మనం ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతట తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటిది చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్,
1: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాన్ని ఒక జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనన్స్, యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
1: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
1: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని,
0: విత్ దట్ ఫెయిత్,
1: నమ్మకం రెండు నయనంబు లేని అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు,
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరి ఎందుకు కూడా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: Kaluka aa vidhamainatundi namakam pettukoni manam namaskaram chestutunte anta taane teesukuntadu.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: Kalukane manam sarinatundi namakam lekunda urike manam japam japam chestunte prayojanam undadu.
0: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
1: Chanting chestu ravali.
0: You can chant, repeat God's name.
1: Kani chanting lo oppadu kuda veliko mundu kuda chudagudu.
0: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
1: Antarvani yokka tattvanni artham chesukovali.
0: We should understand the nature of the inner voice.
1: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
0: Then only you will have true bliss.
1: ప్రేమ స్వరూపుల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడాను ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: దే సిట్ అండ్ మెడిటేట్, వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
1: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
0: What we understand by meditation is to simply sit with closed eyes. The one who sits for meditation should have concentrated mind. What we should aspire for is only one.
1: Concentration is also necessary.
0: Concentration is most essential. When once the concentration is total, all the rest of the things will be perfect. Therefore, we should sit for meditation in the correct posture. Some sit in Padmasana in the correct posture. Though they sit in Padmasana, mind goes about everywhere. We should not allow our mind to go round. When once the mind has got this single pointed attention, you can certainly attain. We should know this truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth. So we should understand clearly the unity of these two. Truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves.
1: Keshavaya Maham.
0: Say Keshavaya Maham.
1: Narayana Maham. Anantutaru. Keshavaya Maham. Keshavunne Tachukovali.
0: They repeat so many names. For example, when once they Keshava Namaha, they should think of Keshava only. So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When this light is one, there may be any number of
1: powers.
0: Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani. Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటిది ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: ఎక్కడ చూసినా ఉంటుంది అది.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఎక్కడ ఇది సత్యము.
0: Here is truth.
1: ఇదే సత్యము.
0: This is truth.
1: ఇదే సత్యము.
0: That is truth.
1: చెప్పుకుంటే అంత సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: In fact, there is no place where there is no truth that is divine.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: Whatever is done with this understanding,
1: it is correct.
0: And we should hold on to this fundamental principle of truth. All the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those.
1: తన యొక్క ప్రతిబింబమే దానికి కనిపిస్తూ వచ్చేసింది.
0: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
0: వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
1: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో ఈగల్ల.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ దట్ సెల్ఫ్.
1: నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
1: వింటే కానీ అర్థం కాదు.
0: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: Not simply listen about it, you should also consume and know the taste.
1: ఈ విధంగా చేసుకొని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
0: But what we do is, we go on mixing up things, making a mess of it, and land up in confusion.
1: అందులో ఈనాడు యువకులందరూ కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
0: Many youngsters are following meditation techniques.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికి అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ only on one.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివినీతిగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
1: కానీ అందులో ఏదో కొంతదైనా.
0: బట్ హౌఎవర్ యు ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence and proceed henceforth.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: We are completely blind, it is good to some extent.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, ఎట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ కి పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: కనుక ఇది అందరికీ ఒక చూడ పొందపట్టడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే, ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
1: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
0: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్, హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్, మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
1: కనుక మీరు ఏది చేయగలిగారు వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
0: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్, అట్లీస్ట్ డూ నామస్మరణ, చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
1: భజన బినా శాంతి నహీ.

0: ప్రేమ స్వరూపు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ ఈజ్ వ్యూడ్ యాజ్ గాడ్.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: వేర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ రైచియస్నెస్ టు ప్రివైల్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లా.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యూ ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
0: Vijyanama naraswarupam adikam prachanna guptam danam. Ee naadu prati manavudi endukodanu guptamainatundi danam untundadi. Adi emiti? Jnanamai danam.
1: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
0: Itti paristhitulu yandu deenini devamani, deenini prakruti ani, deenini vibhajinchadaniki ee maatram kudano avakasam ledu.
1: Under these circumstances is not able to possible to bifurcate, differentiate the divine and the nature.
0: Ee vyakti chusinappudikini taanu ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ఫాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్ అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాపం మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈస్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు ప్రేమను ఏ విధంగా భావించాలని వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గం ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: Itti paristhitulu yendu premanu gurinchi ye vidhanga bodhinchali?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone in fact loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్మదర్ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వి నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫామ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హవెవర్ విత్ డిటర్మినేషన్ ఇంటెన్స్ ఎఫర్ట్ one way able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvato shi shiromukam sarvata sutimalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Anninti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా, తత్ సర్వతో శ్రీ శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe, all over the cosmos, with all

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యుర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: దేర్ ఇస్ లవ్ లేటెంట్ ఇన్ యూ.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలే.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిలో ఎందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby.
0: కానీ ఈ ప్రేమ తత్వము ఎటువంటిది?
1: What is the nature of love?
0: ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: This love is immanent in everyone.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo prema aneetundi okkati tappa inka chelinchinatundi ee okkati kuda maaku kanipinchatam ledu.
1: In this world you don't find anything else other than love which is unshakable.
0: Idi nitya satyamainatundi okka స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఈస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకూడను ఇది మెదిలించడానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద నేచర్ ఆఫ్ లవ్ యాజ్ ద వెరీ అట్రిబ్యూట్ ఆఫ్ డివినిటీ.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మానవుని యొక్క అంగములో ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ పర్కొలేట్స్ all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: Ee oka ekatvam nandu ee divinity kanipistundi.
1: In this coordination oneness you find divinity. Ee
0: okatane endu maatrame okati kanipinchutu unnappudu ee divinity anetundi emiti?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకుని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎంజాయ్ ది డివైన్ బై గివింగ్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: కనుక మనం ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటిగా నిర్ణయం చేసుకుంటే మనకి ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: దేర్ఫోర్ ఆన్ ఎంక్వైరీ వీ విల్ నో that the same love is uniform, present everywhere.
0: Idi manavatvamulo tappa prati jeevatvamunandu kodanu unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani yandu kodanu ee divinity nirantaramu untundadi.
1: In every living creature you find love existing.
0: Kani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: ఈ ఎనిమిటీ లోపలనే డివినిటీ లోపల ఒక విధమైనటువంటి ఒక ప్రేమతత్వం ఇమిడి ఉంటున్నది.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: కానీ ఈ ప్రేమతత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి ఒక భావము.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
1: హౌ డు యూ డెమోన్స్ట్రేట్ సుప్రీం డివైన్ లవ్?

0: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
1: దిస్ డివైన్ సుప్రీం లవ్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ షేర్డ్ బ్లిస్ఫుల్లీ.
0: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్.
0: సర్వత పాణిపాదం, తత్సర్వతం వచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
1: That the divinity is present in everyone as all the hands, the feet, ears and eyes are his.
0: అయితే దీనిని మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేర్లు ఉంటున్నాయి.
1: How are we to name it? Each one of us has a name, in fact.
0: పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never
0: change. నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా నువ్వు భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
1: Therefore, God is in human form.
0: దైవం మనుష రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
1: Therefore, in reality, everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద.
1: Therefore, God is described as multifaceted, multi-dimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఇమిడి ఉంటుండాలి.
1: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దాని కోసమని మనం నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore, we need to maintain silence.
0: పూర్వ ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: What is silence?
0: వాక్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు.
1: In fact, it is not so.
0: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: Beyond this, there is a higher level of silence.
0: ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవర్ణించుకోచరం అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: In fact, the material object can be viewed in a definite form.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: We will also find a unifying factor in all this.
0: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
1: To experience God, it is possible only in the depth of silence.
0: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature అంటే ఏమి? దీనికి ఇంకొకటి అంట్రూత్ ఉంటుందా?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: కనుక ఇది ట్రూ నేచర్.
1: Therefore, it is truth of truth.
0: సూచనంతా కూడా ట్రూత్.
1: So what all that you say is truth.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఆల్ దట్ వీ సీ.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారణ చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: సూచన అంతా కూడా పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of.
0: Kanuka manaku roopa naamanni pettadaniki manaku ye maatram adhikaram ledhu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
1: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫామ్.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వీల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
0: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: Therefore, divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore, in any form, we can experience the divinity.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatninchadam chala porapadu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukani silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God annadu.
1: And this very gold is God.
0: Kanika ee God anetundi e vidhanga untundalante anni roopallona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kudanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: Sahasrasicha purushah anni kudanu sahasramainatundi.
1: He says that God is multidimensional, has so many forms and names.
0: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: Just as you make so many jewels out of the same gold.
0: ఒక్క దైవమే అన్ని రూపములను పొందుతున్నది.
1: The same God takes upon himself many forms.
0: కనుక దైవాన్ని విశ్వసించేటప్పుడు లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన యందు కలగాలి.
1: Therefore we should see that we have faith in God.
0: అయితే మనము దానిని చూడటానికి ప్రయత్నించకపోతే తప్ప కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ ఇన్వెస్టిగేట్ యుల్ బి ఏబుల్ టు సీ హిమ్.
0: ఎన్నియో మంది అనేక మంది సాధనలు చేసి అనేక సాధనలో ప్రవేశించి తద్వారా ఆ దివ్యత్వమైనటువంటి ఒక మౌనత్వాన్ని తప్పక దర్శించారు.
1: ఆస్పిరెన్షన్ సీకర్స్ ఇన్ ద పాస్ట్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్.
0: ఈ సైలెన్స్ లోపలనే ఎన్నో విధమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
1: ఇన్ సైలెన్స్ యుల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద మల్టీ డైమెన్షనల్. aspect of divinity.
0: చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుండాలి.
1: You see a different form at a distance from here.
0: దాని రూపం ఎట్లా ఉంది?
1: What is its form now?
0: కేవలం డైమండ్ రూపంలో ఉంటుండాలి.
1: It has the form of a diamond.
0: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
1: Say it is the diamond as you know.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ should be explained this
0: మనసు నాశనం చేయాలి.
1: Therefore the mind has got to be changed.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: Therefore the withdrawal of the mind will help us to experience the divinity.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందు కూడాను ఉంటున్నది.
1: Mind is present in everyone everywhere.
0: మనస్ ప్రారంభం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: Mind has no specific form.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore you cannot call this mind a diamond.
0: ప్రపంచము లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: Bhagavan says, mere investigation will not help you to experience
0: the స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: Have one specific form of your choice.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
1: And see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the taste.
0: చలనముకు మారేటువంటిది మనసు మనసు కాదు.
1: Therefore the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: But today the mind is wavering.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: We cannot rely on this wavering mind.
0: చలించినటువంటి ఒక దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: Therefore we should have a concentrated steady mind.
0: చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
1: You find it moving to distances.
0: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
1: It might move anywhere, but it comes to its original place.
0: కానీ ప్లేస్ ను మాత్రం మార్చడం లేదు.
1: But it doesn't change its name, identity.
0: అది నిజమైనటువంటి దైవత్వము.
1: That is the true divinity.
0: ఈ డివినిటీ అనేటువంటి దానికి పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడాను అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
0: ఏకాత్మ బ్రహ్మ.
1: It is only God who is one.
0: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు, అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకనే సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
0: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: There's one great primordial principle above all these.
0: నిర్గుణం నిరంజనం సమాధానం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-jewel.
0: కనుక అలాంటి ఈ తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: And that very nature is right now in your grip.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నావు.
1: When that is your very true nature, you are in search of it elsewhere.
0: నీ మనసునందున్నటువంటి ఒక తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: It is only your feelings that are reflected in front of you.
0: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: This what is called imagination.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three, reaction, reflection, resound.
0: Ee moodu kalisi okate.
1: In fact, all the three are one.
0: Aa reaction anetundi deeni oka prabhavame.
1: And the reaction is the effect of the action.
0: Kaani ee reaction anetundi deeni oka prabhavam chethane reflection ga maarutundali.
1: And this reaction will also take you to other state of reflection of the object.
0: Aa reaction rendu kuda chudukokunda nee reality ni nee manasulo pettuko.
1: Therefore keep that reality, the divinity in your attention, in your view, beyond reaction, reflection and resound.
0: Kanuka idi okka nimshamlo meeku gocharam avutundi.
1: In a moment of time you can experience the divinity.
0: Kaani itti danni meeru angikarinchatam ledhu.
1: But you are not prepared to accept this one.
0: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ నో వీ నీడ్ ఇస్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవం.
1: దట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక అటు ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
1: దట్ యూనిటీ, దట్ వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: Kaluka nature anetundi kevalam oka creature.
1: The nature is full of creatures.
0: Creature.
1: Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: Ee preacher anetundi dalane mana preethiga anubhavinchali.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకనే ఆర్టి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
1: Therefore the nature of the preacher is present in one's own heart.
0: మన యందే పుట్టి మన యందే పెరిగి మన యందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడికూడా మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
1: ద ప్రీచర్ హూ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ హాస్ గాట్ టు బి లుక్డ్ ఆఫ్టర్ విత్ ఇన్.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇన్ సంస్కృత్ ద ప్రీచర్ హాస్ సెమినీ నేమ్స్.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: అండ్ దిస్ ప్రీచర్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నేచర్.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
1: దిస్ ప్రీచర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి ఆర్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్ యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహం ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకు ఏమాత్రమూ కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
0: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: దేర్ఫోర్ చేంజ్ ది కలర్డ్ గ్లాసెస్.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి యొక్క రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
1: Catch hold of this love firmly.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: With this love you will be able to see anything in this world.
0: సర్వ ప్రదేశమునందు కూడా నువ్వు ప్రయాణం చేయగలవు.
1: You will be able to travel, reach across.
0: నీతో పాటు అది కూడా నువ్వు ప్రతిబింబంగా వస్తుంటుంది.
1: And the love will follow you like shadow, the reflection.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: It's not merely limited to reflection, reaction and sound.
0: ఇది రియాలిటీ.
1: This love is the reality.
0: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: You can, if you are watchful of this love, you can continue to witness it.
0: కనుకా మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
1: So develop this stability first.
0: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
1: If you are steady, you'll be able to accomplish the rest.
0: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
1: How can you be steady?
0: ఒక్క మాటను ఒక బాటను ఒక విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
1: Be steady in your own path, in your own chosen form, so
0: endearing. We
1: just dismiss it because things are seen with the physical naked eye.
0: It's
1: not the physical naked
0: eye.
1: It is the wisdom eye that's important.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ డివైన్ హూసోఎవర్.
0: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
1: ఫీల్ దట్ ఆల్ ఆర్ డివైన్.
0: మీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
1: యువర్ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ ఆల్ ఆర్ డివైన్.
0: అందుకోసమని త్వమేవ మోదాచ పితాస్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
0: అన్ని కూడా నువ్వు ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
0: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: Do not doubt any.
0: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనకు మనసును అయోమయమైపోతుండాలి.
1: Because of so many doubts we are confused.
0: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any scope for doubts.
0: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
1: Many approach Bhagavan and ask him.
0: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
1: Bhagavan always tells him, have full faith on one.
0: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
1: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
0: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
1: అండ్ సీ దట్ ద ఫార్మ్ ఈ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
0: అది నీ యొక్క ధ్యానము.
1: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏదో కనులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
0: ఈ కనులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: Mere closing your eyes does not amount to meditation.
0: Kani dani sthiramainatuvanti oka roopanga ga teechukovali.
1: And the form should be steady. It should be installed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema ku minchinatuvanti sadhana varakatu
1: ledu. There is no other spiritual practice beyond love.
0: Aa prema tattvam ye kolukuntai tappaga nenu cheppagalanu.
1: And how do you acquire this love? You should be able to know.
0: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
1: And this love should flow in one direction.
0: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: It should not be diverted in different ways.
0: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే గోచరిస్తుంది.
1: Let the love flow in a single direction so that you will experience.
0: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: But where can you get this direction?
0: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
0: కాని అది చేయటం లేదు.
1: That you are not doing.
0: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
0: కాని నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direct direction, యూ షుడ్ హావ్ స్టడీ మైండ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ మనసును స్థిరంగా ఉంచుకో
1: మేక్ యువర్ మైండ్స్ స్టడీ
0: ఈనాడు ప్రతి దానికి కూడా మనసే మనసే మనసే
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యు ఫైండ్ ద మైండ్ దట్ యాక్ట్స్
0: మైండ్ అనేటువంటిది ఒక్కదాని వలన సర్వము మనకు గోచరిస్తుండాలి
1: ఇట్ ఓన్లీ ద మైండ్ దట్ విల్ హెల్ప్ యూ టు కాంప్రిహెండ్ టు విజువలైజ్
0: ఈ మైండ్ కు అనేక మార్గములు లేవు
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ఓన్లీ వన్
0: కానీ మనమే మనం దాన్ని పంపుతున్నాము గాని దానికి ఎక్కడికి పోవడానికి చేత కాదు
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ డస్ నాట్ మూవ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్స్ ఓన్లీ వీ డైరెక్ట్ ఇట్ డైవర్ట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే
0: అది కదలడానికి వీలు లేదు
1: ఇట్ కెనాట్ చేంజ్ ఇట్ కెనాట్ మూవ్
0: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో
1: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ
0: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్
0: చూడు కనిపిస్తుంటుంది
1: హౌ హియర్ యూ సీ దట్ దేర్
0: ఎంత హాయిగా కనిపిస్తుండది
1: హౌ బ్లిస్ఫుల్ ఇట్ ఈస్
0: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది
1: ఇట్ ఈస్ బ్రిలియంట్ షైనింగ్ బ్రిలియంట్లీ విత్ ఆల్ రేడియన్స్
0: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది
1: దిస్ బ్రిలియన్స్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్
0: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్
0: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం
1: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్
0: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్
0: దానిని నీవు బానిసగా చేసుకోవాలి
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్ లెట్ ఇట్ బి ఎ స్లేవ్
0: అదాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి
1: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ
0: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుండాలి అని భావిస్తున్నారు
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే రైడ్ ఓవర్ బై థాట్స్
0: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో
1: డూ నాట్ ఫాలో దెమ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ సో సింపుల్
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు
1: మెడిటేషన్ ఈజ్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు
1: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్
0: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్
1: మెడిటేషన్ ఈజ్ మెడిటేషన్
0: కదలనటువంటి ఒక స్థలము మార్పు చెందినటువంటి ఒక భావము
1: That feeling which is changeless, which does not change.
0: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్
0: అన్ని నీలోనే మార్పులు ఉన్నాయి
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ
0: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు ప్రతి క్షణం కూడా మార్పు చెందటం
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్
0: మనసు ఎందుకు మారుతుండాలి
1: వై షుడ్ మైండ్ చేంజ్
0: మారడానికి వీలు లేదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్
0: దానికి ఆ శక్తి లేదు
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్
0: మనసు మనసుగానే ఉంటుండాలి
1: మైండ్ రిమైన్స్
0: ఆ మనసే మనిషిగా మారిపోవాలి
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్
0: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి
1: మనిషి ద మ్యాన్ మనసు ద మైండ్ షుడ్ బి వన్
0: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతుంది
1: When both are made into one, you will be able to experience that unity.
0: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది
1: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
0: మరొక ప్రేమ స్వరూపులారా
1: embodiments of love.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి
1: Be strong enough to experience the divinity.
0: మానవత్వం రావడానికి దేనికోసమని
1: Why the human life is gifted?
0: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని
1: Not to waste time for food, raiment and shelter.
0: కాదు కాదు
1: No.
0: మనకి ఇచ్చిండే 5 senses, 5 marks, 5 vastus దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి
1: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి
1: All the 5 senses have got the underlying same principle.
0: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది
1: If you make a sincere effort, you can know this underlying unity.
0: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది కాని ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
0: కనుక మీరు ఏకత్వం కోసమనే మీరు పుట్టారు.
1: That you are born to experience this unity.
0: అనేకత్వంలో సంచరించడానికి కాదు.
1: Not to go by diversity.
0: ఏకత్వంలోనే నీ జీవితాన్ని ఒక అంత్యం కావించుకోవాలి.
1: We have to end our lives by experience this oneness or unity.
0: అప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుంది.
1: Then only our lives are redeemed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో

పాప కటే దుఃఖమిటి నేత రామనా. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: Amma puttinappudu munchi kudanu dehamulo raktamulo poorthi diabetics.
1: Right from birth she is highly diabetic.
0: Kaani aa diabetics ku thalli tannulu doctors enno vidhamaina mandulu anta isthu vacharu.
1: The parents also and also doctors gave her many medicines for
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: Aa maataku enne thaanu sthiranga untundali.
1: And she followed Bhagwan's teachings.
0: Anduvalane thaanu inta peddaga avutundali. Amma inka paiku chadavagaladu.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: Pattina patteda pattane pattithiri pattune kirdaka atte undu.
1: Having determined, do not leave it until you achieve it.
0: Kolunda deviyo korane kolithiri korka theerudaka povakundu.
1: Having wished, never go until you get it.
0: Adiginadedi you adiginadigithe adiginadiraka vidukundu.
1: Having asked once, don't go until it is given to you.
0: Poru padaleka nene enna povaliyo.
1: God should bless you out of disgust.
0: Padalaleka neevaina adigavu.
1: Or else you should get lost or forget yourself.
0: Antiye kani tirigi povuta bhaktulu teecha kadu anni.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇన్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudu. Satyamu niramayundu ganutimpagavu

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: Neti Pudemu. Hyderabad Chuchina Bhaktalu. మృదు మధురంగా శ్రవణానందాన్ని అందించారు.
0: దిస్ మార్నింగ్ డివోటీస్ ఫ్రమ్ హైదరాబాద్ మేడ్ ఎ ప్రెజెంటేషన్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ క్వైట్ మెలోడియస్.
1: ఇది కేవలము శ్రవణానందమే కాకుండా ఇది మననానందం కూడాను కలిగించింది.
0: It's not merely feast to the ear, it also feast to the mind.
1: Premaku minchinatuvanti padartham marokati ledu.
0: There's no other material beyond the love.
1: Itti premanu gurinchi evaranni cheppinanu idiki takkuve avutundi kani దీనికి మించినటువంటిది కానేరదు.
0: హౌవర్ వెల్ వన్ ట్రైస్ టు నారేట్ ఎక్స్టోల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇట్ వుడ్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్అడిక్వేట్.
1: ప్రేమ లేని మానవుడు ప్రేమ లేని జీవుడు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎ క్రీచర్ విదౌట్ దిస్ లవ్.
1: దీని స్థాయికి తగినటువంటి ఒక బరువు ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: ది ఇంటెన్సిటీ అండ్ ద ప్రొఫండిటీ డెప్త్ ఆఫ్ లవ్ డిపెండ్స్ అపాన్ ద స్టేచర్ అండ్ ద లెవెల్.
1: ముఖ్యంగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ declare with all the decision this state of love this way or that way.
1: Chimalo brahmalo sivakesha bhadamalo prema mira velasi unde mirdu vahinchina rama nannu brovara annadu tyagaraja.
0: It was Saint Chagaya who sang in praise of the principle of divinity that exists right from an end to the cosmic Brahman, and there is this divinity in Shiva and Keshava. O Rama, you are present in all of them, and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi, Brahma yokka rupamu ettidi, ani vicharinchutu pote, Brahmamu akanda jyoti vale velugutu untundadi. Chima atyanta swalpamainatuvanti repani dharinchi tirugutu undadi.
0: What is the form of an ant? What is the form of Brahman? The Brahman is an infinite effulgence, brilliance of light, while ant is so small and subtle creature moving around.
1: ఈ విధంగా ఒకదానికి ఒకటి పోల్చి చూచినా దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: తెలుగు బంటుకు ఆకలి వేసింది.
0: ద బేర్ వాస్ వెరీ హంగ్రీ.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు అది ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: Chimaku navu vachindi, nenu ekkada nee swaroopam ekkada ee swaroopanni penchetuvanti yokka idi naa daggara unnada led nenu chaala alpa swaroopanni అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను, అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: కానీ ఈ చీమల యొక్క సహజము 6 నెలలంతా కూడాను తమ భవిష్యత్తుకు తగినటువంటి యొక్క ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: అలాంటి నా శక్తిని ఈ యొక్క ఇది బంటు వర్ణించటము చాలా హీనంగా ఉంటుండాలి.
0: It's belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: చీమ లోపల వెళ్ళింది, కావలసినంత ఆహారాన్ని తమ స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకున్నవారని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: కానీ ఈనాటి మానవుడు, చాలా అఖండ తెలివి కలిగినటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ టుడే,
1: తన ఆనాటికి తగినటువంటి యొక్క తిండిని తాను కూడబెట్టుకోలేకపోతున్నాడు.
0: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్యాదర్ ద ఫుడ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: దీంట్లో మనం ఆశ్చర్యపడనక్కర్లేదు.
0: You don't need to be surprised at this.
1: జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: మనము భగవంతుడు అందించినటువంటి యొక్క ఆహారమును అంతో ఇంతో తిని దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకొని పోషిస్తూ వస్తున్నాము.
0: However, we acquire the food that is essential for us and partake to the extent we need and carry on our life sojourn.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: This intelligent man can, certainly intelligence can be noticed in the life of an ant.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని, ఇంత ఫుడ్ను భుజించి, ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: These ants are able to have their own food besides sharing with others and yet store for future.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడి కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
0: If you inquire and investigate, you do not find any other living being or creature more intelligent than human being himself.
1: కాని అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకోలేకపోతున్నాడు.
0: Man being intelligent, but he is not able to grow to the stature of an intellectual.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకొని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమ ఎందు మాత్రమే ఉంటున్నది.
0: This sort of ordinary intelligence of gathering the food essential for one's own life and to store for future is present in an ant itself, a tiny creature.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఎండోడ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీన స్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ఫాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. There's no dearth, there's no shortage, in fact, for man.
1: అన్ని కూడాను ఉన్నవి, కానీ దేనిని ఎప్పుడు దేనిని ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి విధి విధానమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణమును
0: అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ఫాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. దేర్ నో డెర్త్ దేర్ నో షార్టేజ్ ఇన్ ఫ్యాక్ట్.

0: when.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి యొక్క అల్పమైనటువంటి గుణము అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to improve himself out of his mean qualities.
1: జీవులను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: In fact, there's wide scope to learn from ants and mosquitoes.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారెక కుట్టితే తల వరకు కూడా ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కాని తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: In this vast universe, there is no greater power, there is no higher material than love.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: Everywhere, wherever you notice, you will find the most powerful love existent.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: And this love certainly takes care of the residences of homes.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరి పోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: Man's intelligence is misdirected, perverted because of increasing selfishness and selfish interest.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడా గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: When once we distance ourselves from selfishness, even small virtues, qualities would certainly increase.
1: కనుక మన యందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: You may be intelligent to a little extent, but you can be mighty intelligent which is in your hands.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: Man is not short of his intelligence.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where and how.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee naati vidyarthulu enyo paatamunu chadutunnaru.
0: Students today study a lot.
1: Aa chadivi chadivi aa vidyarthulu chadavunnatundi okka pustakam le garimichadaledu.
0: In fact, we don't come across books which are not read out by our students.
1: Pustakamala nundi మస్తుగా చదువుండే.
0: There's lot of knowledge in books.
1: మస్తకము నుండి మట్టి మెండు.
0: The pustaka book has got mastuga, plentifully knowledge, but mastaka, the head, is full of mud or matti.
1: అనుగా ఉపయోగము లేనటువంటి పదార్థములను తన తలలో చేర్చుకున్నాడు.
0: It only means he's stuffing his head with all unnecessary material.
1: మానవుడు జీవితమునకు అవసరమైనటువంటి యొక్క శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: Man is misusing the energy which is necessary for his daily life.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: Therefore, the knowledge is given to students.

0: that they gather from books to lead a proper life.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువు అది.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: యూ హ్యావ్ గాట్ గుడ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ పుట్ టు యూ, బట్ యూ డు నాట్ నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ అన్ అప్రోప్రియట్ టైమ్.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా,
0: having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu saddana parulaina pudavagitini ganna punyulaina,
0: you may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu nanavasantam undi paripurna parulagu varulaina,
0: you may be physically strong and blessed with a long life.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ us ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you will find the spirit of service.
1: Paropkarartham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatundi tini tirigatam kosam kaadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore the knowledge, education and intelligence is not to be self centered.
1: Samajam yokka sadviniyogamunakai సమాజం యొక్క తోడ్పడటం కై కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఇంటెలిజెన్స్ ఫర్ సొసైటీ టు సర్వ్ ఎవ్రీబడి ఇన్ ద నేబర్హుడ్.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: Manavattu managa emtu thalaki inta varaku kodanu emattu artham chesukoledu.
0: Man has not understood, truly speaking, till now what humanness, human quality is till this day.
1: Asalu manavudu ante emiti ani kuda artham chesukolekapothunnadu.
0: He is not able to understand the meaning of this very word manava.
1: Manava
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా మీన్స్ గుడ్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వాటిని లేకుండా.
0: అండ్ మ్యాన్ వితౌట్ దిస్ గుడ్ ఇంటెలిజెన్స్
1: వా వర్తించటము. మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: విత్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ యాజ్ ఎ డన్స్ బికాస్ హి హస్ నాట్ రియలైజ్డ్ దట్ హిస్ intelligent enough.
1: Kana manavattvam yokka divyattvamu pavitramu ee daivattvam yokka kirti nunchine dinni bayiki teppinchukovali.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకొని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ఆల్ ది అఫ్లూయెన్స్, ద మెటీరియల్ వెల్త్, ఇంటెలిజెన్స్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ టు సర్వ్ ఎవ్రీబడి ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even a cow also knows how to serve, how to feed itself, and how to lead a comfortable life.
1: ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి మెలగవలను తెలివితోడ.
0: యు హ్యావ్ టు మూవ్ అబౌట్ బీయింగ్ ఇంటెలిజెంట్.
1: మానవత్వమే లేకుండా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దానికి దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ క్వాలిటీ అండ్ హి హ్యాస్ డెవలప్డ్ దానవత్వ ద డెమోనిక్ నేచర్ అండ్ లీడింగ్ దీనత్వ ఏ మీన్ లైఫ్, ఏ లో లైఫ్.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meer chadivina chadavulu.
0: All the education you received.
1: Telusukunna telivitetalu.
0: The intelligence you have acquired.
1: Edo chinna chinna pasivachi mrugadulu kuda nerpi manamu dani sarthakam gavinchukovali gaani pasivachi mrugadulu nunchi manam nechukovalsi vachindi ee naadu.
0: Can even be learned by close observation of tiny creatures, the birds, beasts and animals in nature.
1: It is satyanni teachers bodhinchadaniki veelu kaadu.
0: It's not possible for teachers to teach this truth.
1: Aa teachers kudanu tamu telusukokunda tamalo unnatundi devatvanni tamu marchipothunnaru.
0: Even teachers also have forgotten the latent divinity in them.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు, దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, raising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: ఈ సమత్వమే పోనప్పుడు ఇంకా ఏ మాత్రం కూడా మానవత్వం ఉండి ప్రయోజనం లేదు.
0: Without this samatva, equality, manavatva, the humanity is useless.
1: కనుక మొట్టమొదట మనం సమత్వాన్ని తీసుకోవాలి.
0: Therefore, we should consider basically this principle of samatva, equality.
1: ఈ సమత్వం అనే మానవత్వంలో లేకపోయినప్పుడు ఈ దివ్యత్వం అనేది ఉండి కూడాను ప్రయోజనం లేదు.
0: Without the samatva, equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatva anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity, has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni yandu kudanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi taru dani vadalapettunnadu manavudu.
0: Man is not able to be benefited by the latent divinity within himself. He is not able to receive.
1: Kanuka manam divinity ni manam chakkani bhavamuto manam dini develop cheskovali.
0: Therefore we have to develop the latent divinity with very good feelings and sentiments in a proper way.
1: Manavattvamu entati kaalam nundiyo perugutu vastu untundadi.
0: Humanity has been growing since ages.
1: Ee naatri kaadi manavattvamu.
0: Human being is not of today.
1: Edo talli garbham nundi puttina takshame manavuduga puttadani bhavinchukokoddu.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కాని మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వన్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇన్ ఫార్మ్ అండ్ ద హ్యూమానిటీ హాస్ గాట్ టు బి అచీవ్డ్ ఇన్ సబ్సీక్వెంట్లీ.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉండనే ఉండాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ గాట్ దిస్ దివ్యత్వ ద డివినిటీ.
1: ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోయినట్టు చేతనే మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ డివినిటీ అండ్ దేర్ఫోర్ హి హస్ ఫర్గాటన్ ఈవెన్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక మనము హ్యూమన్ క్వాలిటీని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్.
1: ఈనాడు మనము మానవత్వాన్ని తెలుసుకున్నాము అని అనుకుంటున్నామే కానీ ఏమి తెలుసుకున్నాము మానవత్వం అంటే?
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: Kevalam aakaram matram telusukovatam matrame kaadu.
0: Is not enough if you know a human being by his form.
1: Ee aakaram telusukunnanta matramena aacharana lekapothe prayojanam emiti?
0: Just aakara, the form, is not enough. Acharana, the practice, is most important.
1: Kaadu aa practice ni kuda manam telusukovali.
0: Therefore you have to learn how to practice.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకములైన శాస్త్రములు ఉపనిషత్తులు.
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts, like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts, like Upanishads, will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: ఎడ్యుకేషన్ అనగా సహజంగా వచ్చేటువంటి యొక్క స్వరూపము.
0: అండ్ దిస్ ఎడ్యుకేర్ ఇస్ వన్ విచ్ ఇస్ న్యాచురల్.
1: ఎడ్యుకేర్ అనగా లోపల దాగబడినటువంటి దీని పైకి లాగటం.
0: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్ విదిన్.
1: మన ఎందు దాచబడినటువంటిది ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఇస్ దాట్ విచ్ ఇస్ హిడెన్ విదిన్ అస్.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: Education is the one you can acquire by going through books.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చును.
0: You can make use of all the knowledge that you read then and there itself.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకును అడుగడుగున కూడాను క్షణ కూడాను గడిగడి కూడాను మనకు కనిపిస్తూనే ఉంటుండది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద డివినిటీ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ యువర్ బాడీ, ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ యువర్ బాడీ.
1: డివినిటీ అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ దిస్ డివినిటీ యూ కెనాట్ బి ఎడ్యుకేటెడ్.
1: కనుక ఈనాడు చదివే చదువులన్నీ కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా కనిపిస్తుండదు, కానీ ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: ది ఫార్మల్ ఎడ్యుకేషన్ ద సెక్యులర్ నాలెడ్జ్ ప్రివైలింగ్ టుడే రిలేట్స్ టు ఎడ్యుకేషన్ ఓన్లీ అండ్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ అంటే కేవలము మన చదివిన చదువుల లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేరస్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: ద రియల్ పవర్ ద కెపాసిటీ లైజ్ ఇన్ బ్రింగింగ్ అవుట్ దిస్ లేటెంట్ ఎడ్యుకేర్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
0: ఎడ్యుకేషన్ ఇస్ అప్టైన్ బై లెర్నింగ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: ఎడ్యుకేర్ ఇస్ ద వన్ దట్ మేనిఫెస్ట్.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్లీ విత్ ఇన్.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటిది కాదు.
0: ఎడ్యుకేర్ ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రిసీవ్డ్ బై ఫార్మల్ రీడింగ్.
1: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హ్యావ్ దిస్ ఎడ్యుకేర్.
1: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
0: దేర్ఫోర్ ది ఎడ్యుకేర్ ఇస్ క్వైట్ న్యాచురల్.
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: వేరస్ ఎడ్యుకేషన్ ఇస్ అప్టైన్డ్ బై ఫార్మల్ లెర్నింగ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: వేరస్ ఎడ్యుకేర్ ఈజ్ విత్ ఇన్ యూ, ఫాలోయింగ్ యూ త్రూ అవుట్.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: దేర్ ఫోర్ లెర్నింగ్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, information is not enough. Transformation is most important.
1: మానవుని యందు ఉండేటువంటి ఒక తెలివితేటలన్నీ కూడాను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడాను అంత వేస్ట్.
0: Without transformation, all this information is merely a waste.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
0: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
1: అది కాదు మనకు.
0: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మన యందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకును మన వెంట జంట వస్తుంటుంది.
0: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
1: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రాధాన్యపడలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: దేర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: Therefore, God-given powers, the intelligence, intellect, have got to be preserved and improved upon for our use. God has given a lot immense power to everybody. None can estimate because divine power is beyond all
1: estimate.
0: There is no other greater power than the divine power. Love is most powerful and greatest.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
0: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
0: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
1: అది కాదు ప్రేమ.
0: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ, రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ the unification of love in you with the love with others.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: Combination of these two speak about the true nature of love.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: In fact, we utter this word love repeatedly.
1: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: What form the love has, in what way the love has got to be used.
1: Prema evvarini badinchadu.
0: Love will never hurt anybody.
1: Enta kaalam ni unchukunnappatikini neekune sahayam cheyadu kani adi evvarini badinchadu.
0: It will never hurt anybody, it will help you being within you.
1: Kanaka prema anetundi eppudu kodi nu help chesetundi.
0: Love is always helpful.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలరాదు.
0: In this world, there is no greater, higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కొలిచినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: You may make use of this love to any extent and share with anybody, but love will never diminish because God has granted us this infinite love to everybody.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనము దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: When we misuse this divine love, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: Therefore, the God's gift love has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: వీ షుడ్ గో ఆన్ హెల్పింగ్.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: దేర్ కెనాట్ బి గ్రేటర్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ బియాండ్ దిస్.
1: ప్రేమ స్వరూపాల
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: లవ్ ఇస్ సో సేఫ్, so steady and permanent.
1: కాని అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: దేర్ఫోర్ లవ్ ఇస్ లైఫ్ టు ఎవ్రీ క్రీచర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో లవ్ యూ హ్యావ్ టు లవ్ ఓన్లీ, దట్స్ ఓన్లీ వే.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమతత్వం మనకు అర్థమవుతుంది, కానీ ప్రేమకు పైపై తెలియజేయడంలో ప్రేమతత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: వెన్ యూ గ్రో ఇన్ లవ్, వెన్ యూ ఆర్ సో లవింగ్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెత్ వాట్ లవ్ ఈజ్.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంతా కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టేస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: But the divine love is not such.
1: Annitini koodinatvantidi idi.
0: It includes all.
1: Premamayundu sridharudu.
0: God is love.
1: Aa premaye athani property.
0: And this love is God's property.
1: Kavukani ee devam yokka property ni manam etta rakshinchukovali aneetundi vidhananni mottamottu meeru gurtinchali.
0: Therefore you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: దైవమే ప్రేమ.
0: గాడ్ ఇస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే దైవము, దైవము ప్రేమ ఉన్నప్పుడు ఇది ఎట్టు మనం విభాగం చేసేవుతుంది.
0: వెన్ గాడ్ ఇస్ లవ్, వెన్ లవ్ ఇస్ గాడ్, హౌ కెన్ యూ సెపరేట్ దెమ్?
1: లివ్ ఇన్ లవ్.
0: దేర్ఫోర్ భగవాన్ సేస్ లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ విల్ బి నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమతత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు స్పెల్ అవుట్ టు అటర్ దిస్ వర్డ్ లవ్.
1: దాన్ని అర్థం చేసి చాలా కష్టము.
0: బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ఇట్స్ మీనింగ్.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో అండ్ రికగ్నైజ్ దిస్ లవ్.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ యువర్ ఓన్ లవ్, it is quite possible and so easy to know the love of others.
1: Kanuka motta mota tana premanu tanu gurtinchadaniki prayatninchadi.
0: Therefore one must understand one's own love.
1: Tana prema tana chuttu tana prakara tana sundu ekkada chuchina unnatundi premane.
0: Therefore this love is around him, in him, above him, below him, in the vicinity.
1: Kanuka prema aneetundi tattvanni motta mota meeru telusukondi.
0: Therefore this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపం అయిపోతాం.
0: When once you know what love is, you become the embodiment of
1: love. ఈ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది?
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: Vidyarthulara,
0: students,
1: ee prema tattvanni enta peddaga chesukuntaro anta goppa vaaru aipotharu meeru.
0: Therefore if you consider love in its profundity, in its depth, you certainly become great.
1: Kanuka prema tattvanni mottamotta gurtinchandi.
0: Understand the nature of love in the beginning.
1: Appude mee oka prema tattvam parlokudam artham avutundi.
0: Then it is possible for others to learn from you and understand love.
1: ee ramayanam lopala rama lakshmana bharata shatrughnulu nalugure kaakunda veeru dharmapatrulu kudanu ee ramayanamlo pradhanamaitvanti paathralu vahincharu.
0: Besides the four brothers of this great epic ramayana, their concerts also played a major role.
1: Varandaru kudanu var jeevithamlo unnatundi yokka saramunu teesi prapanchaniki panchutu vacharu.
0: In fact the essence they have had out of their life experience is shared with everybody.
1: Ramanu matrame goppa vaadani chaala mandi palugutu untaru. Kaadu kaadu kaadu kaadu.
0: Many think that Rama is greatest.
1: Indulo prati oka vyakti kudanu Ramulu kante goppa vaaru.
0: In fact every character in this epic is so important and equally great.
1: Meeru vinuntaru Sumitra.
0: Sumitra, you must have heard of
1: Sumitra. Emi palikiraani manushiga meeru bhavistunnaru.
0: We consider Sumitra as a minor role, not very important.
1: Ramayanamlo Sumitra ante emti manchi snehitralu ani.
0: The word Sumitra means a good friend.
1: Kaadu, denlo good friend.
0: In what sense?
1: అన్నింటి ఎందు కూడాను ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ వచ్చింది.
0: She is not bothered of the kingdom. And what she did was she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
1: ఆ వెంట్రుకలు ఆరబోసుకుంటున్నప్పుడు గ్రద్ద వచ్చింది. ఆ వెండి కప్పు లోపల పోసినటువంటి పాయసాన్ని ఎత్తుకొని పోయింది.
0: In the meantime, some eagle came over there and picked up that vessel with pudding.
1: ఇది తీసుకొని పోయింది.
0: It has taken it away.
1: కట్టగడపడికి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం, మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
0: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకనే ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూచటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుడి వారు వచ్చినప్పుడు వశిష్ఠుడి వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: He said, don't cry anymore. Everything happens according to God's will.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడి పక్కలో పండబెట్టండి.
0: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుడి తట్ట లోపల పెట్టమని చెప్పింది.
0: Let the first son be kept by the side of the son of Kausalya.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుడు పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: The moment Lakshmana is kept by the side of Rama in the same cradle, the Lakshmana started drinking milk and sleeping joyfully.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ యొక్క భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: Similar is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
0: And from the next day, Sumitra had no work to do.
1: అయ్యో, నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
0: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఫ్యూచర్.
1: వీరిని నేను కాపాడుకోవటమే నా యొక్క కర్తవ్యము.
0: ఇట్స్ మై డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టుడే
1: అని అనుకుని శ్రీరాముని ప్రక్కన ఈ మొదటి కుమారుని పండబెట్టేసేసింది.
0: అండ్ షీ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ శ్రీరామ.
1: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్న దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: అండ్ శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లిస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవింప చేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: యాజ్ ది డేస్ వెంట్ ఆన్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
1: శత్రుఘ్నుని వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
0: అండ్ శత్రుఘ్న ఫాలోడ్ భరత.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
0: భరత్ అండ్ లక్ష్మణ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు,
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: And this power is also there in Bharata.
1: ఈ ప్రేమ తత్వము లక్ష్మణ దగ్గర ఉంటుండాలి.
0: The principle of love is there with Lakshmana.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
0: Therefore, Lakshmana was always in the company of Rama wherever he went.
1: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్న జతను భరతుడు ఉండటం.
0: So also శత్రుఘ్న followed Bharata wherever he has gone.
1: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
0: వి జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
0: ఆల్ ద ఫోర్ టుగెదర్
1: అన్యోన్యంగా
0: ఇంటిమేట్
1: అనుకూలంగా
0: కన్వీనియంట్లీ
1: ఏకంగా
0: యునైటెడ్లీ
1: కాలం గడుపుతూ వచ్చారు.
0: స్పెండ్ దేర్ టైమ్.
1: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
0: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్.
1: రామాయణం. కనుకనే రామాయణము అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి యొక్క భరతుడు, భరతుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి యొక్క లక్ష్మణుడు.
0: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
1: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
1: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
0: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
1: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ త్రీ ఇండివిజువల్స్, టూ త్రీ అట్రిబ్యూట్స్.
1: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
0: They could earn this blessing this way.
1: Kanuka Ramulu unnadunte pakkaloku lakshmanudu undali.
0: Where there is Rama, by his side is definitely present Lakshmana.
1: Shatrughna unnadunte pakkaloku Bharatudu undali.
0: Wherever you find Shatrughna there, you'll find Bharata also there.
1: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanamu.
0: Therefore unity among these four brothers strictly speaking the sense of Ramayana.
1: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: None can estimate, declare the strength and the message of Ramayana.
1: కనుక వీరు ఒక్కొక్కరు దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
0: as each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
1: Manavata swarupamu.
0: The human form.
1: Kevalamu.
0: Merely.
1: Akaram matrame kadu.
0: Not limited to form only.
1: Hudayamu. Hudayamuku taginatuvanti manasu. Manasuku taginatuvanti chittamu. Chittamu taginatuvanti indriyamudu.
0: Therefore, there should be the heart as per the mind. There should be the intellect as per the heart. And there should be sentiment and feeling.
1: Kanuka Ramayana telusukovatamu kevalam entakalamainappudiki Ramayana telusukovatam veelu kaadu.
0: You may read to any extent, to any length of time, but it is not possible to know in depth.
1: Vari okarikokariki aapyayata ettidaraga danni kuda polchukovatam veelu kaadu.
0: It's not possible to know the mutual love, the prevailing love existed among them.
1: Okanadu Kausalya edo pani chesukuntunte Ramulu parigetti vachadu.
0: One day when Kausalya was doing some work, Rama came there running.
1: Kausalya vadilo padi edustunnadu.
0: And Rama fell on the lap of Kausalya and started crying.
1: Eviti Ramulu edchatam eviti ani ayana chaala aashcharyapadindi.
0: And she was very much surprised why Rama was crying.
1: Ee aashcharyapadutu undinatte Lakshmanudu vachadu.
0: And in the meantime came there.
1: ఆయన కూడా వచ్చి ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
0: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
1: ఏమిటి దీనికి విచారణ చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాముడు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
0: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
1: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
0: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
1: రాముడు జయించాడు.
0: రామ వన్.
1: లక్ష్మణుడు ఓడిపోయాడు.
0: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్
1: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
0: అండ్ టుడే వీఆర్ హ్యాపీ దట్స్ వాట్ దే సాడ్.
1: కనుక రామ లక్ష్మణుడు ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటుంది.
0: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్ ద యూనిఫైడ్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్.
1: భరత శత్రుఘ్నం కూడా ఉంటే
0: సో ఆల్సో ఇస్ ద కేస్ విత్ భరత శత్రుఘ్న.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ.
1: రాముడి యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు కానీ అంజునుడికి తెలియదు.
0: The nature of Rama is very well known to Lakshmana only and no one else.
1: Shatrugh్నుని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు కానీ మరొకరికి తెలియదు.
0: So also the nature of Shatrugh్న is very well known to Bharata and no one else.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: Therefore the nature of Rama is beyond transcendental.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివియర్ అడోర్ గో త్రూ సేక్రెడ్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది కానీ అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: యువర్ బ్రదర్ రామ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
1: తప్పక పోతాను.
0: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
1: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుకు.
0: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యోన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడు అనగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: Therefore, Ramalakshmana Bharata Shatrughna are ideals to society.
1: ఇది ఆదర్శ ప్రాయణను మనం అనుభవించాలి కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: We should follow these ideal people. We should not limit ourselves by knowing ideals.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: We should experience the same love that existed among those brothers and share with others.
1: కనుక రామాయణం అంటే కేవలం ఒకరి కథగా మాత్రమే కాదు.
0: దర్ఫోర్ ఎపిక్ రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ స్టోరీ.
1: ఇది ఆత్మ యొక్క అంతరాత్మ.
0: ఇట్ ఇస్ ద రెవలేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ఆత్మ యొక్క అన్యోన్య భాగములను అవలంబించి ఆదర్శాన్ని అందించేటువంటివి.
0: ఇట్ ఈస్ ద లిమిట్లెస్ ఇంటిమేట్ రిఫ్లెక్షన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఎవ్రీబడి.
1: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఇట్ క్యారీస్ ద త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భర్త శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: అండ్ దిస్ ఈజ్ వెరీ వెల్ నోటీస్డ్ బై బ్రదర్స్ భర్త అండ్ శత్రుఘ్న.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతాం.
0: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమా ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని సంవత్సరముల లోపలనే.
0: Not only now, in within couple of years to come.
1: ఎక్కు కాలం కూడా కాదు.
0: Not very long.
1: అత్యంత స్వల్ప కాలం.
0: In a very short time.
1: యావత్ ప్రపంచం అంతా కూడాను.
0: The whole world.
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: Will understand, transform into the epic Ramayana itself.
1: అంతర్యందు ఉండేటువంటి ఒక ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: And the nature of the self in everybody. Is the quality the nature of Rama.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు ఇన్ని మతములు ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: కాదు కాదు కాదు కాదు.
0: Certainly not.
1: కొంతకాలం లోపలనే.
0: Within a short time.
1: ఒక్కటే జాతి ఒక్కటే మతము రూపొందింపజేస్తుంది.
0: Very shortly. You will notice only one religion, one caste, one humanity.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటిది ఒకటే ఒకటి.
0: దర్ఫోర్ దర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యుమానిటీ.
1: ఇట్టి మానవత్వాన్ని ఏకత్వంగా భావించుకోవటమే రామాయణం చాటేటటువంటి ఒక గొప్ప బోధ.
0: సో ద మెసేజ్ ఆఫ్ రామాయణ ఇస్ దిస్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యూనిటీ ఇన్ హ్యుమానిటీ.
1: ఈ యూనిటీ చేరినప్పుడే
0: వెన్ వన్స్ దిస్ యూనిటీ ఇస్ దేర్
1: పవిత్రత ఏర్పడుతుంది.
0: Then you'll find purity.
1: Purity vachinappude
0: when once there is purity
1: anyonyata kalugutundi
0: and there will be intimate association.
1: Ee anyonyata kaliginappude
0: when once there is intimacy
1: prapanchamanta kodunu okate aanandanni anubhavistundi.
0: The whole world will uniformly experience bliss.
1: Kaluka andariki aanandamu icchetundi ramayana okate.
0: Therefore it's only ramayana that will make everybody blissful.
1: కనుక ప్రతి మానవుడు కూడా రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ చాంట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
1: కానీ వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: అండ్ దర్ కాన్సర్ట్స్ ఆల్సో హ్యాడ్ దట్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: లక్ష్మణుడు భార్య
0: వైఫ్ ఆఫ్ లక్ష్మణ
1: ఆమె గొప్ప పెయింటర్.
0: షీఈస్ ఎ గ్రేట్ పెయింటర్.
1: కానీ రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: అండ్ అట్ దట్ టైమ్ షీ వాస్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామ.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: అండ్ ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ ద వైఫ్ లక్ష్మణ స్టెప్డ్ ఇన్.
1: ప్రవేశించగాని ఆ యొక్క పెయింట్ అంతా ఉలికిపోయింది.
0: అండ్ ది హోల్ పెయింట్స్ స్పిల్డ్ అవుట్.
1: అప్పుడు అయ్యో, నేను రావణ యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful.

0: నావు
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ్ భార్య
0: లైక్ వైజ్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ
1: లక్ష్మణ్ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: అండ్ సచ్ ఎ సిచ్యువేషన్ వాజ్ ఫేస్డ్ బై హర్.
1: ఈ లక్ష్మణ్ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: షీ హాడ్ ఎ కంపాషనేట్ హార్ట్.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: అండ్ ద టు మో
1: సీత లక్ష్మణుడు.
0: అండ్ వీ ఆల్సో ఫైండ్ అదర్ రోల్స్ లైక్ సీత అండ్ లక్ష్మణ అండ్ సో ఆన్.
1: కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: సీత అండ్ సుమిత్ర వర్ ఆల్వేస్ టుగెదర్. దే వర్ నెవర్ సెపరేటెడ్
1: అట్టి సమయంలో.
0: అట్ దట్ టైమ్
1: వీరిద్దరు కూడా బయట వెళ్ళినారు.
0: దే హ్యాపెన్ టు గో అవుట్.
1: ఏం చేసేది, అన్నగారు అడుగుకు వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి
0: all the four ladies
1: వీరు నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి
0: were thinking of Rama continuously.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే
0: as they were thinking of Rama
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికీ చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారణ చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: Kani, okanoka samayam lopala, ee Hanumantudu, thanu, aliga lakshana mochi kosamani, mandu tevatam kosamani, Sumat Parvatham paina pothunnadu.
0: But at one time, Hanuman had to bring the medicine that was required for Lakshmana, and he left.
1: ఆ వచ్చి వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
0: అండ్ హీ వాస్ లెఫ్ట్ దేర్ నియర్ ది ప్లేస్ వేర్ కౌసల్య స్టే.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: దెన్ కౌసల్య కాషన్ హూ ఆర్ యూ?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: Mari ikkada padivesina vaadu evaru?
0: And then who dropped this body here?
1: Hanumantudu.
0: It was Hanuman.
1: Ramagnan puraskarinchukoni.
0: And he paid all his respects to Ramayana.
1: Aa yokka parvatamlo undunnatundi mandunu teeskoni vastunnadu.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: Teeskochetappudiki అయ్యో నా కుమారుడు మరణించినాడా, మోచి చెందాడా అని కౌసల్య చాలా గొల్లు ఏడ్చింది.
0: అండ్ ద మదర్ ఫెల్ సో సాడ్ బికాస్ హర్ సన్ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: అప్పుడు సుమిత్ర చెప్పింది, అక్క మీరు రాముల కోసమని ఇంత తపిస్తున్నారా, తపించకండి, రాములకి ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: దెన్ ద యంగర్ సిస్టర్ టోల్డ్ కౌసల్య, యు మే బి వరీడ్ ఆఫ్ రామ, లెట్ మీ అష్యూర్ యూ నథింగ్ కెన్ ఎవర్ హ్యాపెన్ టు రామచంద్ర
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇన్ రామాయణ విల్ మేక్ అస్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: Kanuka manam Ravanachundu matrame darchukuntunnam kani indulo okokaru induku okoka bhagani teeskunnappudu entano vichitramaina chitramlu ento jarugutu untuntai.
0: We study the whole epic together collectively, but when you observe every role, every character, it is significant.
1: Chitrambulu trairokya chitrambulu.
0: are very peculiar and mysterious.
1: Vajralana vittambulu.
0: And they're so intimate to saints.
1: Kani ante kadu. Munijana vana pautrambulu.
0: And they're so sacred, so important to saints and seers.
1: Ramachandra charitramulu.
0: That is the story and the history of Ramachandra.
1: Ee charitra attidi ittidi ani cheppadaniki veelu kadu.
0: The story of Ramachandra cannot be estimated.
1: కనుక ఎత్తి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క మృతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly. That one has to be peculiar and mysterious.
1: వజ్రాల విత్తంబులు.
0: And they're so intimate to saints.
1: కానీ అంతేకాదు. ముని జన వన పౌత్రంబులు.

0: అత్యంత అవసరము.
1: దేర్ఫోర్ దిస్ మిస్టీరియస్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఎపిక్ రామాయణ హ్యాస్ గాట్ టు బి రెడ్ అవుట్ థరోలీ, దట్ వన్ హ్యాస్ టు ఫాలో ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ మెన్షన్ ఇన్ ది ఎపిక్.

ਵਿੱਚ ਪਾਲੀ ਜੀ ਕਿੰਚ ਨਾ ਕੈਨੂ ਕਤ ਪਾਲੀ ਨਿਦੂ ਜੀ।

0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్ దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్ what we call Brahman. This Brahman is the spirit or the soul, Atma. And the very Brahman represents the atom too.
0: Ano raniyan mato mahiyan. Ee jagat nandu panchabhutamulu pratyekanga manam chustu anubhavistu undinappatikani panchabhutamulu yokka swaroopame మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము వీటిని శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతురు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్ ద వాటర్ ఫైర్ ద ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ద సెన్సెస్ ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ అడ్రెస్డ్ Arjuna as Partha because the very son of Mother Earth.
0: Anaga prati manava shariram kudanu Partha swaroopame.
1: It meant everyone represents Partha.
0: Prati manavudu kudanu Parthude.
1: Every human being is Partha.
0: Prithvi putrudu avutu cheta itaniki Partha ani peru vachindi.
1: As is the son, the representative of the Mother Earth, he is called Partha.
0: Ee prithvi ende శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: హియర్ ఇన్ దిస్ ఎర్త్ వీ ఫైండ్ ద సౌండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ ద టేస్ట్.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: ఎక్స్టర్నలీ ఇట్ ఇస్ సెడ్ ది ఎంటైర్ యూనిటీ ఈజ్ ద డివినిటీ.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: ఇట్ హ్యాస్ నో కెపాసిటీ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
0: ఉన్న స్థానం నుండి తాను చక్కగా ప్రయాణం సలిపి తిరుగుతుంది.
1: ఇట్ రొటేట్స్ ఇన్ ది ఇట్స్ ఎగ్జిస్టింగ్ ప్లేస్.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: దేర్ లైస్ ఆల్ ఫ్యాకల్టీస్.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: మదర్ ఎర్త్ క్యారీస్ ద
0: అడవులు ఉన్నవి.
1: ఫారెస్ట్
0: పట్టణములు ఉన్నవి.
1: సిటీస్
0: పల్లెలు ఉన్నవి.
1: విలేజెస్
0: సముద్రం ఉన్నది.
1: సీ
0: నదులు ఉన్నవి.
1: రివర్
0: సర్వమును కూడా ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: అండ్ దిస్ మదర్ ఎర్త్ దట్ క్యారీస్ ద వెయిట్ ఆఫ్ ఆల్.
0: కానీ విజ్ఞాన శాస్త్రం తెలియనటువంటి మానవుడు ఈ పృథ్వీ పైన ఇన్ని పర్వతములు ఇన్ని నదులు ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఇవి కూడా నువ్వు తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్డ్ ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetunte trainu trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokku gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatunte yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose, and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వీకి? పృథ్వీకి పరమాత్ముడే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantriduga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramena daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రవేసివ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water konta varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light
1: some extent.
0: Light aipoyindi.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హెస్ గాట్ ఓన్
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హెస్ నో రస, ద టేస్ట్ గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: సో ఫైర్ ఇస్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఎవ్రీవేర్.
0: ఈ అగ్ని ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: ఫైర్ ఇన్ మ్యాన్ ఇస్
0: జలమునందు కూడా. బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వాటర్ కాల్డ్ బడబాగ్.
0: వృక్షమునందు కూడా అగ్ని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ఏ ట్రీ.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: వెన్ టూ ట్రీస్ ఆర్ బ్రాట్ విల్ డాష్ అగైన్స్ట్ జడమైన ద ఫైర్ ఎమనేట్.
0: రాయి ఉంటుండాలి. రాతిలో కూడా అగ్ని ఉంటుండాలి.
1: ఫైర్ ఇస్ లేటెంట్ ఇన్ ఏ స్టోన్.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ స్ట్రైక్ టూ ఆఫ్ ది స్టోన్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ద ఫైర్ స్టార్ట్స్.
0: కనుకనే ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: సో ద థర్డ్ ఎలిమెంట్ ఫైర్ హ్యాస్ ఆల్.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతున్న వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: యాజ్ ఇట్ హెస్ లాస్ట్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇట్స్ ఏబుల్ టు రైజ్ అప్.
0: ఇంకా మూడవది.
1: దెన్ ద థర్డ్ వన్.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు కూడా మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: that. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space you will notice is
0: కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు. అది కాదు ఆకాశం.
1: Is not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of
0: ether. చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యూ ఫైండ్
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకని పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతముని ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికును ఒక అంశం ఉంటుండాలి. మమ ఇవ అంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి
1: మదర్ ఎర్త్.
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ ఇన్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయ వర్షిప్ ఎర్త్
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయములు అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్స్.
0: ఓ భూదేవి నీ పంటనే మేము భుజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్స్.
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాతను కనుకొని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact, all are held and protected by Mother Earth, and so it was worshipped in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖుడు.
1: The one who says that you are fools for worshiping the earth,
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and
0: resound.
1: You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun, you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ క్రియేటర్ యు హావ్ క్రియేషన్.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: వెన్ క్రియేషన్ విత్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇస్ సో పవర్ఫుల్ హౌ అబౌట్ ద క్రియేటర్.
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ సో పవర్ఫుల్ క్రియేటెడ్ బై గాడ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: ఎయిర్ ఇస్ వెరీ పవర్ఫుల్
0: ఎందే ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: వెన్ ది క్రియేషన్ ఇస్ సో పవర్ఫుల్ ది క్రియేటర్ మస్ట్ హావ్ బీన్ మోర్ పవర్ఫుల్.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ నాట్ గివెన్ టు దిస్ అండర్స్టాండింగ్.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములను సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: the bomb. పంచభూతములను సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: ముని జనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: The burden remains as it is.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: And when once you lessen your own burden, so also
0: the
1: burden. What is the
0: heaviness?
1: The heaviness burden in you
0: is that desire.
1: If there is feeling on desire, naturally you will
0: be light. Less luggage, more comfort, make travel a pleasure.
1: Bhagavan says, less luggage, more comfort, make travel a pleasure.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది. తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonagalamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutma roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivudinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species. Anuvu
0: rendu kashtamu modalu akandaru pudavai velajiduvata.
1: You are the magnificent
0: galama.
1: You are the magnificent form right from the atom to the largest. How is it possible to know?
0: Evariki sadhyam kadu.
1: It is impossible for anyone.
0: Cheppadu ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమన్నాడు.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేదు, కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: There you find all the five elements.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, the almanac has got five angas, పంచాంగ.
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: Everywhere you find this panchanga, five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: మొట్టమొదటి ఆకాశములకు.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుండాలి, ఎట్లా వినిపిస్తుండాలి?
1: Then where do you hear the sound?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: It is the ear that hears.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అది శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకారం ఉకారం అకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ, అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దమే ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: కనుకనే ఆ ఊం ఈ మూడింటి యొక్క శబ్దము తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్, ద ఫామ్?
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్ ఇస్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ లివ్, కంటిన్యూ టు లివ్ విదౌట్ ఎయిర్.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో This goes in the so. Madhavas in the hum.
1: So what is to be taken in inhalation is so. What is to be breathed out? Hum.
0: Is so and it with the oxygen.
1: This so stands for oxygen.
0: Hum and it with the carbon dioxide.
1: Hum represents carbon,
0: carbon
1: dioxide.
0: Carbon dioxide vadal pettali.
1: So you should exhale carbon dioxide.
0: Kale oxygen teeskovali.
1: And you should inhale oxygen.
0: Keddanu vadal pettali.
1: Give up the bad.
0: Manchini sweekarinchali.
1: And receive the good.
0: Idi ee gaali bodhinchetuvanti upadesham.
1: This is the lesson of air.
0: Cheddadani neevu sweekarinchavaddu.
1: Never accept bad.
0: Cheddadani visarjinchu.
1: You should give it up.
0: Manchini sweekarinchu.
1: Accept good.
0: Neevu paramanu sweekarinchu. Manamunu visarjinchu.
1: And accept, consume the fruit and leave out the excreta.
0: Kanukane ee angamulanta endukosam ichadante manchini pondadaniki ichadu.
1: Why these limbs are gifted only to see?
0: అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. కేర్ చేయటం లేదు.
1: And though it is said you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి.
1: Trees.
0: ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we exhale.
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి.
1: And we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డను విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: To give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంకా అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమేకృత్వ లాభో లాభజయ సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వలీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హెస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞాన అగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుండాలి.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self knowledge is true teaching.
0: ఆత్మ జ్ఞానం అత్యవసరము.
1: Self knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మ జ్ఞానం లేదు.
1: But you do not have self knowledge.
0: ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpa chesetmide agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamas undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukune agni manaku tamasam dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that sun?
0: సర్వలోక ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: Sun sheds light.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: Dispels darkness.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: Sustains the life.
0: ప్రాణాన్ని కూడాను అందిస్తున్నాడు.
1: And he gives you life too.
0: కరుకను మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: And cools your heart.
0: కరుకనే ఇది రా ఆ.
1: So రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండేటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ టు సిన్,
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ,
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి. కాబట్టి రా ఆమా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaga ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra adnyanetundi paapani bhasmam chestundi.
1: Fire burns the sin,
0: paapani bhasmam cheyatamu, taapani challarchatamu, chikitini pogortundi. Ee moodu ఈ రామనామంలో ఉంటుంది.
1: Dispelling the darkness, these three principles are there in the very name of Rama.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: That is inner significance in naming Rama this way.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: And this is the nature of fire.
0: నాలుగవది,
1: next fourth one,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమని అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ లోపల? ఏదో ప్రార్థన చేస్తున్నారే, అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ,
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishwana.
0: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి. ఇటుకలు చెట్టును పెంచుతుండాలి, ఆహారాన్ని అందిస్తుండాలి,
1: వడ్డను
0: పండిస్తుండాలి. సర్వ విధములైనటువంటి యొక్క శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు. సర్వ ఫలములు కూడా నువ్వు భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈజ్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య జరపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్ మెనీ మెనీ,
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో ఒక పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏంటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమీ లేదు, ఒక రూపాయి చాలు.
1: One rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: ఏమైన మార్గం ఇదంతా?
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: One rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With one rupee, I will see there will be no mosquito.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లో ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభమా మార్గము?
1: ఇస్ దట్ సింపుల్?
0: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
0: ఎర్న్ మనీ. ఇన్ని మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ద టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: His conduct is not proper.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: And for good conduct, virtues are necessary.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous, you can accomplish.
0: గుణము లేని స్తుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనం?
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
1: What is the fun of life without virtues?
0: కాబట్టి స్తుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చ్యూ.
0: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: అండ్ హీస్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్.
0: గాయకుడును వాడి వైపు సోకటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ఎంజాయింగ్.
0: ఎలా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ పొల్యూటెడ్.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: ఫర్ ది పొల్యూషన్ మ్యాన్స్ కాండక్ట్ బిహేవియర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుడి బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్.
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్.
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness, compassion or
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: And therefore virtues have declined.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గుని దగ్గర.
1: And they're afraid of this wicked man.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: Virtues are not ready to approach you.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
1: The elements are afraid of man today.
0: కనుక ఈ పొల్యూషన్ కంతా మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And five elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
0: ఒక చిన్న చూడండి, చదువు కాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ, వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం, పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
1: అండ్ వెన్ ఇట్స్ దేర్ ఇన్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లోగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్ కాదు.
1: The Ganges water is neither red nor yellow or black.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: Ganges water is pure.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుపుతున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: But it is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: షుడ్ హ్యావ్ సీక్రెట్ క్వాలిటీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ప్రతి గుణములు కూడా సద్వినియోగపరచుకోవాలి.
1: యూ షుడ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన్?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సాంగ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్ట భావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయటానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ turn into good, we have to do bhajans.
0: Vidyarthulara.
1: Students.
0: Manam yetti manta vestunnamo.
1: As is the flame.
0: Atti poga vastundi.
1: So is the smoke.
0: Yetti poga vastundo.
1: As is the smoke.
0: Atti megham kalugutundi.
1: So is the cloud.
0: Yetti megamo.
1: As is the cloud.
0: Atti varshamo.
1: So is the rain.
0: Yetti varshamo.
1: As is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Yetti pantano. Atti vanta.
1: As is the crop. The panta
0: kavati
1: is the vanta, the preparation.
0: Manta manchi mantaga vesam.
1: And it is a good flame.
0: Chedda padarthalanta techidanta vesi aa mantanu vesthapudiki adi chedda smoking ga potundi.
1: And in fact if you add all bad material you
0: adi
1: get
0: chedda
1: bad.
0: Cloud ga mari potundi.
1: It transforms into bad cloud.
0: Chedda cloud ga mari poyinappudu chedda varshame vastundi.
1: And you have bad rain consequently.
0: Chedda varsham vachinappudu chedda pantale pandutayi.
1: And you have bad crops.
0: Chedda pantalu pandinappudu chedda vantane manam tintamu.
1: Naturally you have to eat bad
0: chedda vantalu tintappudu చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకని మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: It's sun who makes the water of the sea to vapor.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: when sun converts
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: As is transformed into vapor, the taste is sweet.
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: And it settles as a cloud.
0: ఆ మేఘములు తీయని జలాలుగానే రూపొందుతున్నాయి.
1: And the cloud has got sweet water.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: It comes down as rain.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: And it's the rain of love.
0: ఈ ప్రేమ వర్షమే
1: the rain of love.
0: గంగా జలంగా మారుతుంది.
1: Is the Ganges.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
0: క్వాలిటీస్.
1: Therefore what you should have the love.
0: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక మనము
1: చేసే
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ వస్తుంది మన దగ్గరికి రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: అట్లనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: Develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: దేర్ యూ గెట్ గుడ్ ఎయిర్.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: అండ్ దెన్ ది గుడ్ ఎయిర్.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: అండ్ యూఆర్ ఇన్హేలింగ్ దిస్.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్ యాజ్ యూ ఇన్హేల్ గుడ్ ఎయిర్ ఇట్ జస్ట్ entertains good ideas in you.
0: మీరంత ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్ ఇస్
0: నాలో ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాలి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ ఎవర్
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it cools.
0: కానీ అది కూడా నువ్వు ప్రేమనే.
1: ఇట్స్ ఆల్సో లవ్.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రెయిన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: అండ్ యూ ఫైండ్ హెయిల్ స్టోన్.
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
1: హెయిల్ స్టోన్.
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: పంచభూతములు కూడా ప్రేమమయం గావించండి.
1: యు బీ ఆఫ్ లవ్.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడాను.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క,
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను,
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
0: ప్రచారం యొక్క చర్యల చేతను,
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను,
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడాను సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్,
0: వేదం ఏ మార్గం నందు కూడాను చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచెస్ ఎనీథింగ్ బ్యాడ్,
0: అన్ని కూడాను మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ టీచెస్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద, యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్
0: పరమాత్మ ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్,
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్,
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: ఈస్,
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్డ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్,
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టర్ ఆయన్.
0: ఇలాంటి తీపిదనాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్, వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: ఇన్ఫాక్ట్
0: తల్లిపాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: ద చైల్డ్ హాస్ గాట్ ఎవ్రీ అథారిటీ.
0: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్
0: యొక్క నైజం.
1: ఇట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా,
1: మదర్ స్మెల్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా,
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సక్స్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ, రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali,
1: join the good company.
0: Teja duddena samsargam,
1: give up, run away from the bad company.
0: Teja duddena samsargam,
1: run away from the bad company.
0: Baja sadhu samagamam,
1: join the good company.
0: Puru punya mahoratram,
1: day and day out do good action.
0: Eppudu chusina nivu manchi chesu ravali,
1: do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ,
0: ఎప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వీఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: టేక్ గుడ్.
0: సులభంగా ఫ్రీగా ఇచ్చేటువంటి మంచిని మీరు ఎందుకు తీసుకోవటం లేదు?
1: వై డోంట్ యూ రిసీవ్ దట్ విచ్ ఇస్ గివెన్?
0: డబ్బు పెట్టి కూడా చెడ్డని మీరు కొనుక్కుంటున్నారు.
1: అండ్ యూ వాంట్ టు పర్చేస్ థింగ్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: మంచి చెడ్డలు తెలియనటువంటి మూర్ఖుడుగా ఉన్నప్పుడు వాడే ఇలాంటి చెడ్డని కొంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ నిండుకు ప్రేమనే ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ప్రేమకు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ప్రేమ ఒకదాన్ని కోరదు.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give
0: any. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debt.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: The five elements are sacred.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకిలా భార్యా బిడ్డలా?
1: Narada said, I don't have any family. I go around the entire universe. Have you understand the mystery of my creation?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: యువర్ ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: అండ్ విష్ణు సెడ్ ఐ హావ్ క్రియేటెడ్
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: హావ్ యూ నోటీస్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్. నేను
0: సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్ yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said fecal matter. నారద సెడ్ fecal matter.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta.
0: పొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: The moment you watch, well, you cannot bear the sight of it.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: Why have you created this bad excreta?
0: అది చెడ్డదే కాదు.
1: It's not bad anyway.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: He said, you go and ask tomorrow.
0: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్, ఐఎమ్ నాట్ ప్రిపేర్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోమని.
1: It's my command, conduct accordingly, go.
0: సరే, ఇంక ఇష్ణు ఆజ్ఞ ఏం చేసేది? వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీట్ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్, ఫీస్ స్టార్టెడ్ ఆస్కింగ్, గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: పొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
1: అండ్ ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: ద మూమెంట్ యూ వాచ్, వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్.

0: Ask him, get out, don't be anywhere near.
1: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం పోవద్దు.
0: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
1: ఏమిటి చెప్తుండది?
0: అండ్ వాట్ ఇస్ ఇట్?
1: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
0: వై నాట్?
1: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
0: ఐఎమ్ సో సేక్రెడ్.
1: నిన్నటి దినము
0: యెస్టర్డే
1: మంచి వంటగా ఉన్నాను, మంచి పాలగా ఉన్నాను, మంచి పాయసంగా ఉన్నాను, ఉన్నాను మంచి పెరుగుగా ఉండినాను, పవిత్రంగా ఉండే భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
0: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
1: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
0: The moment I joined your company, this is my plight.
1: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
0: If I am to be in your company for the second time, what is it that is awaiting for me?
1: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
0: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
1: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్.
1: ఒకానొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
0: And a father has got only son.
1: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
0: And he was bitten by a
1: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
0: The son started crying because the scorpion bite.
1: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
0: And the father ran to the doctor.
1: అమితమైన ప్రేమ.
0: Oh, he has got intense love.
1: కొడుకు యొక్క కంటిదార చూడకూడదు.
0: Well, he cannot bear the pain.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
0: He went to the doctor.
1: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
0: And he reported to the doctor that the son is crying because the scorpion bite.
1: ఆయన చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
0: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
1: తెచ్చాడు పాపం.
0: ఫాదర్ బ్రాట్ ది.
1: ఎక్కడ నిన్ను తేలు కుట్టింది?
0: యాస్ వేర్?
1: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
0: And they said, in that corner I was bitten a scorpion. There he applied.
1: అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
0: This is the way how
1: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు, కానీ నొప్పి పోలేదు.
0: In fact, he applied this ointment there in the corner, the ground.
1: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
0: That is spiritual practice today.
1: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
0: the place where bad quality started,
1: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి.
0: There you have to rectify and be extra careful.
1: వీడి సంఘంతో వచ్చింది, వాడి సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
0: You blame others.
1: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
0: Never blame anybody.
1: ఇతరులో ఎట్టి దోషము లేదు.
0: There's no mistake.
1: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
0: It's only your mistake that pains you.
1: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
0: You work for your own relief.
1: నీకు బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరి అయినటువంటి మార్గము.
0: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
1: ఈ పంచభూతములు ఎందుకు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: పంచ ప్రాణము యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
0: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
1: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
0: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై
1: స్పర్శ రూపరసగంధాదులు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
0: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
1: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
1: సరి అయిన భావంతో మనం అనుభవించాలి.
0: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
1: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
0: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప.
0: Everything lies in you. The mistake is in you.
1: Padartha dosha evi levu.
0: Nothing wrong with the material.
1: Anni manchive.
0: All are good for the
1: man. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
0: Because of bad feelings within you, you consider everything bad.
1: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
0: Develop good feelings.
1: దైవ భావాన్ని మీరు చింతించండి.
0: ఎంటర్టైన్ డివైన్ థాట్.
1: దైవనామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
1: అది నీకు దుర్గుణాలు దుర్భస్తులంతా దూరం చేస్తుంది.
0: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
0: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
1: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
0: డోంట్ బ్లేమ్.
1: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
0: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
1: అవి గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్ లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
0: దే గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇంటు సమ్వన్ ఎల్స్.
1: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
0: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
1: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
0: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
1: Manam kudunu chedda chedda padavulu upayog pettakoddu.
0: And we too should not act in a bad way.
1: Chedda chedda choopulanta manam choodakoddu.
0: We should not have bad looks.
1: Chedda choopulu choochi em prayojanam?
0: Why bad looks?
1: Keechakudu chedda choopu choochadu.
0: Keechaka had bad looks.
1: Bhimunto tala bagala kottukunnadu.
0: And ultimately died at the hands of Bhima.
1: Chedda maatalanta vinindi.
0: And all bad was heard.
1: Who?

0: రాజు ప్రేమయ్య యొక్క భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ద వర్డ్స్ ఆఫ్ మందర
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్
0: ఈనాడు సమాజంలో ఎవరైనా కానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్
0: కైక పేరే ఎవరు వచ్చింది
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే
0: కారణం ఏమిటి చెడ్డ పలుకులు విన్నటువంటిది కాబట్టి
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్
0: కనుకని కైక మంచిది కాదు
1: సో కైక ఇస్ నాట్ గుడ్
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి
1: బ్యాడ్ లుక్స్
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్
0: మంచి శ్రవణం చెయ్యాలి
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడి వంశమే నాశనం చేస్తారు
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన క్లాన్
0: చెడ్డ మాటలు వినకూడదు
1: నెవర్ లిసన్ టు బ్యాడ్
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు
0: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు
1: సంబడి మే కమ్ అండ్ స్టార్ట్
0: అది నీ మనసు చాలా కష్టం వేస్తుంది
1: యూ ఫీల్ సో హర్ట్
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాడ మనసు కూడా నీవు కష్టపెట్టాలి
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్ వై డు యు దెన్ అగైన్ రిపీట్
0: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు
1: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్ పేరెంట్స్
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు
1: దే టు ఫీల్ సాడ్
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడవుతావు
1: అండ్ యువర్ రెస్పాన్స్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకోరు చెప్పకూడదు
1: అండ్ ఇఫ్ యు హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు ఎనీబడి
0: అలాంటి మొట్టమొదట మీరు భద్రం చేయాలి
1: ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ నో దట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు
1: యాక్సిడెంటల్ యూ మే
0: లిసన్ నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్
0: వాటి నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్
0: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్ డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ డోంట్ హ్యావ్ బ్యాడ్
0: థాట్స్ స్వామిని చూడని కనులేలరా
1: వాట్ ఫర్ ఐస్ యు కెనాట్ సీ గాడ్
0: కన్నులను నిచ్చింది ఎందుకు తెలుసా
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్
0: సందులు గొందులు చూచుటక
1: ఇస్ ఇట్ ఓన్లీ టు సీ ద
0: కైలాస వాసుని కన్నులారా కాంచేందుకురా
1: ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి
1: నో నాట్ స్టేరింగ్
0: దానికోసం ఇవ్వలేదు మన కన్నులు
1: నో నాట్ ఫర్ దట్ పర్పస్
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి
1: ఐస్ ఆర్ సో సీక్రెట్ విజన్ ఇస్ సీక్రెట్
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నో
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: ఈ ప్రకృతి పరమాత్మని యొక్క అంగము
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి
1: హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్ వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు
1: సర్టెన్లీ యు రేటింగ్ డివినిటీ
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: భావాలే చెడ్డది
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్ ఇన్
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు కానీ నారదుడు చూచింది కూడా తప్పు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: ఎందులో కూడా చెడ్డదే లేదు
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి
1: కన్సిడర్ ఎవ్రీథింగ్
0: నీకు ఏదైనా బాధ కలిగింది దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ అనుకో
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్ కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో
1: టేక్ దెమ్ ప్లీజ్
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు
1: అండ్ దర్ నో వన్ కెన్
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు
1: అండ్ దర్ నో వన్
0: మరొకటి లేడు
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి
1: యూ షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచభూతం నాయందు కూడా ఉంటున్నాయి
1: దే ఆర్ విదిన్ మీ
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి
1: అండ్ ఐ షుడ్ మేక్ ప్రాపర్ యూస్
0: ఆఫ్ దెమ్ నా విశ్వాస విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి
1: ఇన్ వై యాజ్ ఐ బ్రీత్ ఐ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ
0: అని భగవత్ నామాన్ని చింతించు
1: సో వన్ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
0: భజన బినా సుఖ శాంతి నహి

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ or universe. It is Vishnu the sustainer who will take care of the sustenance and the maintenance of the whole creation. And it is Lord Shiva the annihilator who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయమునియందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవులు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ and full of fathomless depths of thought and worries, the man being totally worried and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru praaptamainatvanti chintala nimittamai mari kondaru apraaptam nimittamainatvanti oka chintalu salaputu kaalamulo vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamunandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine. They want to converse with him. They want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: There is nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti oka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti oka gunakarulai unnaru.
1: If you want to know their real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: ఏమిటి ఈ యొక్క ఆకారములు?
1: What is the vesture, the form they have put on?
0: ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all of the creatures.
0: ఈశ్వరుడు అన్ని భూతములు యందు ఉంటున్నాడు.
1: God is present in all of the beings.
0: కానీ ఏ ఆకారంతో ఉంటున్నాడు?
1: Yet in what form is he present?
0: ఈ ఆకారం తెలియనటువంటి ఒక రూపమును చింతించి ఏమిటి ప్రయోజనము?
1: What is that you derive by contemplating on that which has no form?
0: కనుక ఈశ్వరత్వమనగా కేవలం మానవుని యందు కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu e vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనినే ఉపనిషత్తులు,
1: దిస్ ఉపనిషత్స్,
0: బ్రహ్మ అన్నారు.
1: కాల్ ఇట్ బ్రహ్మ.
0: ఆత్మ అన్నారు.
1: ఆల్సో కాల్ ఇట్ ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet what is the form behind this sound?
0: Itti shabdaprahmamainatundi yokka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Deenine ishwarathvam annaru.
1: This is the divinity.
0: Ishwarathvam anaga artham emiti?
1: What is the meaning of ishwarathva?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: దట్ ఓన్లీ మీన్స్ ద బ్రెత్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ ఆస్పిషియస్ బ్రెత్?
0: ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: ద డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫార్మ్.
0: అది ఏ నా ఆకారం అన్నారు.
1: దట్ ఈస్ మై ఫార్మ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫార్మ్?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్స్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అమౌంట్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రము గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైన గుణము సోహం.
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi ee vishnutvamu ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psychic domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka mano tattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi din nundi anni rakamaneetundi shabdamulu kodanu aarambham avutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తూ ఉండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: Out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మ అని.
1: That is Brahma.
0: కనుకనే ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance annihilation, begin with the soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvane nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasandi vachetvanti yokka eeshwarattva anaga daivattvamu brahmatvanga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idiye వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటిది అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ అటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాకు కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివ్.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is ishwaratva divinity.
0: Kalakane ishwaratvame swasa.
1: Therefore ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvanti idiye vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame nijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి యొక్క సోహం తత్వమే దైవత్వం.
1: దేర్ఫోర్ ద డివినిటీ రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోహం ఆర్ ద ప్రైమల్ సౌండ్.
0: అది ఎప్పటికీ ఏనాటికైనా కూడా మనల్ని వదిలిపెట్టబోదు.
1: ఇట్ నెవర్ లీవ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడా ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ దిస్ బ్రెత్ కంటిన్యూస్.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈస్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఇస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుకు ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడాను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetvanti sankalpam lekunda ee maata anetvanti raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasam nunchi vachinatvanti yokka vaaku.
1: So the word come out of breath.
0: Vaaku nunchi vachinatvanti antaratamu.
1: And the inner significance of the words.
0: Ee munindi yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుక పరిశోధనలు చదివినప్పుడే
1: when you
0: పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: the truth which is the standard
0: సత్యస్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: that which is eternal truth
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: and that bliss which is the ultimate
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: the harmony of the three
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make an attempt to recognize.
0: కనుకనే
1: so
0: మానవుడు ఈనాడు
1: మ్యాన్ టుడే
0: ఉపనిషత్తులు ఎన్నియో చదువుతున్నాడు.
1: హీ గోస్ త్రూ మెనీ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్?
0: ఉపనిషత్తుల యొక్క సారము నీ యొక్క తత్వాన్ని బోధించడమే.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ teaches you your reality.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే.
1: ఇట్ క్లియర్లీ ప్రూవ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దేహము అభ్యసిస్తున్నాము.
1: అండ్ యూ హ్యావ్ ది బాడీ.
0: కానీ దేహాన్ని పోషిస్తున్నాము.
1: అండ్ యూ మెయింటైన్ యువర్ బాడీ.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకు నువ్వు భుజించాలి.
1: So long the body lasts, you should partake.
0: భుజించినంత వరకు నువ్వు నిద్రించాలి.
1: You have got to sleep.
0: నిద్రించినంత వరకు నువ్వు ఆనందాన్ని పొందాలి.
1: And you can be happy as you sleep.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: కనుకనే ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం విస్మరించి,
1: we have forgotten the essence of Upanishads.
0: వికృతమైనటువంటి ఒక అంతరార్థాన్ని మనం ఆశ్రయించి,
1: we are after the perverted interpretation.
0: నామ విషయమైనటువంటి ఒక స్వరూపాన్ని విశ్వసించాలి.
1: వి జస్ట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ ఓన్లీ.
0: కనుకనే నామమే ప్రధానమైనటువంటిది.
1: సో గాడ్స్ నేమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
0: అన్ని పేర్లు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: హీ ఈస్ ఇన్ ఎవ్రీ నేమ్.
0: తనది కానటువంటిది,
1: there is nothing which he is not.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: There is no place where he is not present.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమని.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్స్ నేచర్ ఈస్ దిస్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ కుడ్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నియో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ, ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉండటం చేతనే.
1: బికాస్ ఆఫ్ ది సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్,
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి.
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere, are with you, in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి,
1: out of the heart of the Veda,
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ యాక్ట్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణి పాదం అన్నది.
1: ఇట్ ఈస్ సెట్ సర్వత పాణిపాదం.
0: తత్ సర్వతోక్షి శిరోముఖం అన్నది.
1: తత్ సర్వతోక్షి శిరోముఖం ఇట్ డిక్లేర్స్.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే,
1: ఇఫ్ వీ నో ద మీనింగ్ క్లియర్లీ,
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: దెన్ యుల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ ఫిలాసఫీ.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దమును వింటుంటేనే ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది, కానీ పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the
0: utterance of the meaning.
1: There are lots and lots of meanings for these terms.
0: కానీ నానార్థములో ఉండు
1: in different meanings
0: anarthamulu teeskoni
1: and you go by the wrong interpretation
0: visheshisthunnamu
1: and you have forgotten the reality
0: edakani vismarinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi
1: because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema swarupulara
1: embodiments of love
0: vidyarthulara
1: students
0: పదములు మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: Every word has many meanings.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: Each one should take his own interpretation.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
1: You can understand the true spiritual pursuit.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: if you want to follow the spiritual pursuit
0: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
1: You should observe true silence.
0: అర్థం తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఈస్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు కాని దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడ నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుడు ఉచ్చరించినటువంటిది కాదు మానవుడు ఉద్భవం చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ న్యాచురల్ క్వాలిటీ
0: చెరకు లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: చెరకు లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వములు అనుకుంటారు.
1: We think we consider it as a natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్
0: కాదు కాదు
1: not saying
0: paramatmani yoka tattvame ee prakruti swarupamga ganipistundali.
1: It is the very manifestation of the divinity that we experience in this nature.
0: Kanukane ee nature yoka tattvani manam chakkaga artham chesukovali.
1: So we have to understand this nature clearly.
0: Nature lopala anek rakamainatundi bhavalu untunnayi.
1: In this nature there are so many sentiments.
0: Anek rakamainatundi bedhamulu kuda untunnayi.
1: There is variety of the
0: anek rakamainatundi anthamulu kuda untunnayi.
1: There are so many meanings too.
0: Ilanti పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: స్పిరిట్ ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము.
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ బ్రహ్మత్వ
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాస తత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహం నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We just carry on our life sojourn basing on the sound.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: Without this soham, the primal sound, you cannot know your life.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's the purpose?
0: సోహం యొక్క తత్వాన్ని అర్థం గావించుకోవటం కోసమని.
1: The purpose of life is to know the meaning of soham.
0: కనుక దీని అర్థం ఏ విధంగా ఉంటుంటారు?
1: How is its meaning?
0: సోహం.
1: సోహం.
0: ఇది హంస గాయత్రి అని చెప్పారు.
1: ది సోహం ఇస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో అంటే అది.
1: సో దట్.
0: హం అనగా నేను.
1: హం ఐ.
0: అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ఇది అది నేనంటే ఏది?
1: ఐఎమ్ దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ హియర్.
0: అక్కడ ఏది ఉన్నది అది నేనే అనడానికి?
1: వాట్ ఈస్ ప్రెజెంట్ దేర్?
0: అక్కడే మనస్సు ఉన్నది.
1: There lies the mind.
0: ఈ మనస్సే నేను అనుకుంటే.
1: And if you think that you are the mind.
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
1: And this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనస్సే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రమో అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గంలో పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: We cannot understand the Upanishad principles in depth.
0: ఈ ఉపనిషత్తుల లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: There are many many sacred noble interpretations in Upanishads.
0: కానీ ఇలాంటి అర్థం మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: యూ జస్ట్ ఫైండ్ ది సోహం.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: వాచ్ ది సోహం.
0: ఏది సో, ఏది హం?
1: వాట్ ఈస్ సో, వాట్ ఈస్ హం?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్, ది బిగినింగ్ ప్లేస్?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద నాస్ట్రిల్ త్రూ విచ్ హమ్ కమ్స్?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: వన్ ఈస్ ఇన్హలేషన్, అదర్ ఈస్ ఎక్సలేషన్.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: okati lopara pothundadi.
1: One goes in breathing,
0: adi so.
1: Breathing in is so.
0: Hum.
1: Hum.
0: Ide ahankaramo.
1: That is ahankara.
0: Adi bayata poyetundadi.
1: That is ahankara, ego. Breathe out.
0: Kabatti bayata poyetundadi manu vadali pettali.
1: All that is breathed out must be left out.
0: Lopara poyi pranaanni andinchetundadi dani manu gattiga pattukovali.
1: We have to hold on to the life oxygen that is breathed in.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటుంటారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణాలను మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: And if we don't go by the timing interval process and think of the maintenance of the time, it is not simply pranayama, breathing process, it is prana apaya, leads the danger of your life.
0: కనుక సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: the time you take it to breathe in,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి,
1: must equal for its retention కుంభక.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: The time that you take to retain the breath must equal the time that you breathe out.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ, గాడ్ ఈజ్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈజ్ బ్రహ్మత్వ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈజ్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: When we act appropriately,
0: కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ రావాలి.
1: We have to recognize our duty.
0: ఈ కర్తవ్యం అంటే ఏమిటి?
1: What is this కర్తవ్యం?
0: అది మనసు యొక్క సంకల్పమే.
1: It is just the thought.
0: కాబట్టి మనసు ఎట్టి సంకల్పాలు చెందుతుంది?
1: What kind of thoughts are there in the mind?
0: పవిత్రమైన సంకల్పాలు వచ్చుకుంటారు అప్పుడు దీని కర్తవ్యం అవుతుంది.
1: And then to entertain sacred thought is your duty.
0: కనుకనే విష్ణువును సాత్వికుడు అన్నారు.
1: So Vishnu represents piousness.
0: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: All thoughts must be pious.
0: కనుకనే మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: Therefore we should see to it that you have pious thoughts.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే,
1: in order to entertain such thoughts,
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమంలో అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
0: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామినేషన్.
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్.
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ.
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో.
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వి ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వి షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద ట్రినిటీ.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగానో ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే,
1: if you want to describe every shloka,
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే,
1: in order to teach the depth of every
0: shloka, కనీసం ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: You require one full month to know the meaning in depth of every shloka.
0: అనగా ఏమిటి? అనేక అర్థములతో కూడినటువంటిది.
1: Meaning it has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: But the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
1: Anything can be said that represents
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: Here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: And he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: at that moment,
0: ఆ వయస్సు ప్రమాణాన్ని పురస్కరించుకుని రామా అని నీవు చెప్పిస్తే,
1: బేసింగ్ ఆన్ హిస్ ఏజ్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు రిపీట్ రామా,
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: దట్ బాయ్ విల్ సే లామా.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హ్యాస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: హౌ ఇట్ ఇస్ ఎ ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
0: వాడు కూడా చిన్నకు రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయస్సుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఈజ్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మూమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: అన్ని ప్రమాణములను మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు.
1: హియర్ మెనీ పీపుల్ హియర్.
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దే ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్.
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say chapa, many can't say
0: chapa ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha sa sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: One should know the difference between cha sa sa.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: Well, to say, spell out this word chapa, the tongue is important.
0: Kaani akkada enta prayatnam chesinappudiki chapa ani vastundi gaani chapa ani raadu.
1: Chapa the mat, but you say chapa the fish.
0: Cha cha sa saha
1: sha sha saha.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఇన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: అండ్ దేర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్?
0: అన్న లేరు.
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప
1: అన్నట్టు.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: అదేవిధంగానే
0: మహాభారత యుద్ధ సమయం నందు
1: at the time of Mahabharata war
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: There was lot of fighting there.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాజ్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుంది, అతను ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: అండ్ లక్ష్మి డిడ్ ఫైండ్ టైమ్ టు ఆస్క్ హిమ్ వేర్ హీస్ ప్రొసీడింగ్.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ద మూమెంట్.
0: అడిగేదన్నని కడి వడిజను, అడిగేదన్నని కడి వడిజను.
1: షీఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ టు నో ద రీజన్.
0: అడిగిన తన మగడ నుడి నడి నుడుగును వెడ వెడ చిడిముడి తట్టబడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అని అన్నాడు. అడిగేదనని కడి వడిజను.
1: She is going very fast to know the reason where
0: adigina thana magadu nuduga nadinadugun tan cheptado cheppaledo.
1: The husband would respond or not.
0: Veda veda chidi mudi tadabada parigetti povadani potunte mudi kuda jari potundadi.
1: And he was running if this in the platform there is dropped down.
0: Nadigina nadigidu jarimi nadugidu annadu. Adugu pettadaniki ledu, adugu divadaniki ledu.
1: He cannot proceed nor retreat.
0: Idi chaala sariyainatu samayam kaadu.
1: This is not the right time.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతనే ఇది అంతరాత్మంగా పోకుండా వికారమైనటువంటి అంతరాత్మంగా పోతున్నాయి.
1: బికాస్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూజ్ ఎట్ ద రైట్ టైమ్ వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్.
0: ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్ళి దాని అంతరాత్మాన్ని గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ want to know the meaning of these Upanishads, you should approach the scholars and try to learn.
0: ee sarva upanishattu saram anetundi brahma tattvam nundi vachinetundivi.
1: And the essence of Upanishads has come out of Brahma.
0: ee brahma tattvam anetundi vak swaroopame.
1: And this nature of Brahma is a very speech faculty.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: విష్ణు తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: వెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు.
1: మహేశ్వర
0: అది ఏ వాక్కు.
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ద మనస్సు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఆల్ సీరియస్నెస్.
0: అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనర్థాలు చేసుకుంటారు.
1: నేచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: సమయ స్ఫూర్తిగా,
1: at right time,
0: ప్రవర్తన పవిత్రంగా,
1: making the conduct
0: వాక్ శుద్ధిగా,
1: and in good words,
0: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
1: And then you can have the purity.
0: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
1: And the breath should be purified.
0: కనుకనే దీనికి ఉపనిషత్తుల లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
1: ఈ ఉపనిషత్ ఏ మంత్ర ఇస్తే
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: దెన్ యు విల్ బి సాంక్టిఫైయింగ్ ది బ్రెత్.
0: పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: And the blood is so thick because of cholesterol content.
0: ఆ మంత్రం చెప్పటం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: As you repeat these mantras, the blood becomes rather thin.
0: కన్నునకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడాను నివారణ అవుతుంది.
1: And it also cures the cataract problems.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడాను పవిత్రమైపోతుంది.
1: And the sound out of your throat also is going to be sacred.
0: కనుకనే మనము ఈ శబ్దములు కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్
0: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్ యు నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
0: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యు నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్ యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
0: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుంటుంది,
1: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్,
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
1: అండ్ విల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వి పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి,
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దేర్,
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000
1: టేస్ట్ బర్డ్స్.
0: ఈ అన్ని కాకుండా దృష్టి
1: అండ్
0: వికాసం యొక్క శక్తి
1: అండ్ ద లైట్ విజన్
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము,
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్.
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ myriad vision, what is it that is proper?
0: కనుకనే నీవు సమయ సందర్భానుసారంగా నీవు వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగం
1: 36,000
0: 51,000
1: టేస్ట్ బర్డ్స్
0: ఇవన్నీ

0: appropriately based on the situation.
1: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా
0: not only cure for the
1: సరైన అర్థాలు గుర్తించినప్పుడు
0: when we know the true meaning
1: ప్రవర్తన కూడా మారిపోతుంది.
0: Our conduct also changes.
1: ఈ ప్రవర్తన మారినప్పుడు
0: when our behavior changes
1: మన వర్తన కూడా మారిపోతుంది.
0: And all our mentality
1: మన వర్తన మారిపోయినప్పుడు
0: when the whole thing changes
1: సరైనటువంటి ఒక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
0: You will have proper thoughts.
1: కనుక ప్రాపర్ థాట్ మనలో వచ్చినప్పుడే ఇది సరైనటువంటి ఒక పదంగా రూపిస్తుంది.
0: When one there is a proper thought, you will have proper words.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: లోకము లోపల
0: in this world
1: ఎన్నో విధమైనటువంటి పదములు ఉంటున్నవి.
0: There are so many words.
1: ఎన్నో విధమైనటువంటి అర్థములు ఉంటున్నవి.
0: Many meanings.
1: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
0: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
1: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
1: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
0: యూ గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
1: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాను, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
0: ఓంకార్, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
1: ఓం అంటారు.
0: మెనీ సే ఓం.
1: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
0: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
1: ఇది ఒక పదము.
0: ఇట్స్ ఎ వర్డ్.
1: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ ది స్పెల్లింగ్?
1: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఓం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
0: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఓం.
1: ఈ పదం చెప్పాలంటే అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
0: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
1: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
0: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
1: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
0: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
1: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
0: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నావెల్.
1: కనుకనే హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్.
0: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
1: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
0: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
1: తెల్లవారుజాము కూడా ఓంకారంలో చెప్పారంటే ఆ ఊం అంటారు.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ ద ఓంకార ఇస్ సెడ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: ఇంటి యొక్క సేవం ఏంటి, స్వరూపం అనేది సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సే అటర్ ఓంకార ఇన్ ద కరెక్ట్ వే.
1: ఎక్కడి నుంచినో ప్లెయిన్ వస్తుంటుంది.
0: The plane is dashing forward.
1: ఆ శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టు తెలుస్తుంది.
0: And you will be able to know its sound.
1: కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది.
0: And you will listen.
1: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
0: And you will also hear the sound from distance.
1: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
0: That is Omkara principle.
1: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
0: And it should come from within.
1: ఆ నాభి నుంచి రావాలి.
0: It should come out of the nose.
1: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
0: And when once it comes out of the throat,
1: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
0: And then at the final stage, it declines.
1: కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
0: So we should consider every word in the proper sense and know its meaning.
1: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
0: Many people chant repeat Omkara.
1: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
0: They do it for many years.
1: స్వామి, ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదురుతుండేది.
0: Many comments say, Swami, I have been repeating Omkara, but I am not able to have steady devotion.
1: కుదురుతుంది.
0: How is it possible?
1: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
0: You are not doing it meaningfully.
1: సరైన స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా.
0: You don't say it
1: properly. స్థితిలో రాగ తాళములు మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
0: And there should be a kind of proper rhythm and the beat.
1: కనుకనే శృతి కూడా ఉండాలి.
0: And the tune is necessary.
1: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
0: And there should be proper rhythm.
1: ఈ కాలము కూడా ఉండాలి.
0: And the time.
1: కనుకని మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
0: So the beat and the rhythm and the time, all these factors have got to be taken into
1: consideration. ఉపనిషత్తులనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
0: We think the Upanishads are very tough.
1: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
0: But if you know its meaning, there's nothing that could be simpler than that.
1: కనుక నీ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
0: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల
1: యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
0: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
0: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
1: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటారు.
0: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
1: నీవు బయటకు తెలుసుకోవడం లేదు.

0: బయట ఉచ్చరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
0: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నా.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును.
1: యు నో సమ్.
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి ఒక దోషము ఇలాంటిది.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
1: దే గో బై దిస్ వాయిస్.
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పోస్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పోస్చర్.
0: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పోస్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారంలో అనంతమైన అయినటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో.
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్.
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా?
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతేప్పుడు దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఏ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mind.
0: Gontu marakoddu.
1: And you should not change your tone.
0: Inta dooram raakoddani.
1: And you should not be so
0: in control lo pettukovali.
1: You should be on your
0: Gontu vandi kannulu musukuntaru.
1: Some close their eyes.
0: Kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
1: And one eye upward direction, another eye downward.
0: Ee vikaramulu kodunu chaala tana yokka swaroopanni maapu chestundi.
1: And these postures also change your form.
0: Anduvalli harmony vaayinche samayam lopala,
1: as you play your harmonium,
0: harmony paina oka addam pettaru.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your past, your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యు విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్ ఆఫ్ దట్.
0: ఆకారం సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ని అనేక విధమైనటువంటి అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ది పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ అదర్స్.
0: ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా.
1: దిస్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
1: వీ డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ,
1: యాజ్ యూ డ్రింక్ మిల్క్,
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
1: అండ్ యాజ్ యూ డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
0: అంతేకాకుండా గొంతు కూడా పాడైపోతుంది.
1: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
0: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
1: వై ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
0: ప్రాచీన కాలం ఉన్నటువంటి మానవులందరూ కూడాను,
1: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్,
0: భోజనం చేసేటప్పుడు ఏమీ మాట్లాడకూడదు.
1: అండ్ నో వన్, దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్.
0: బ్రహ్మావిత్, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడాను నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే, దెన్ స్టార్ట్ టు
0: ఈట్. చాలా మందికి ఇది తెలియాలి.
1: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోజనం చేయాలి.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
0: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
1: నార్ షుడ్ యు క్రై.
0: ఎండు లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
1: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థము దానికి తగినటువంటి రీతిగా నేను భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతను కూడా తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని,
1: దిస్ నేచర్,
0: దీనికి విష్ణుతత్వాన్ని,
1: ది విష్ణు
0: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
1: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
1: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఈ అశాంతి లేకుండా,
1: వితౌట్ రెస్ట్లెస్నెస్,
0: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్,
1: అండ్ వన్ డే ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్, వన్ డే ద మైండ్ అండ్ ద టాక్.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ వాక్కు.
0: అది రామతత్వము,
1: దట్ ఈస్ రామా ప్రిన్సిపల్,
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము,
1: దట్ రిప్రజెంట్స్ పైయస్ క్వాలిటీ.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: అండ్ దెన్ వెన్ కమ్స్ ది బ్రహ్మత్వ ది క్రియేటివిటీ ఆస్పెక్ట్,
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సెక్రెడ్ నో.
0: కనుకనే విష్ణు క్రాంత, జయ క్రాంత, సూర్య క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: యు ఫైండ్ సో మెనీ క్రాంత.
0: ఈ క్రాంతలంతా తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ కన్సిడర్ దీస్ క్రాంతాస్ ఆర్ చేంజెస్ అండ్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు థింక్ ఆఫ్ శ్లోకాస్ ఓన్లీ.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: యు ప్రాక్టీస్ శ్లోకా,
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ in full understanding of its interpretation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
1: We speak of spiritual practice. Sadhana
0: now
1: is not
0: the margam lopala shravanam kirtanam vishnusmaranam padasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
1: It's quite easy to repeat the 9 steps of devotion.
0: Eppudu aatmanivedanam avutundi.
1: Surrender, the final. How do you reach it?
0: Snehamu erpadina tarvata surrender vastundi.
1: When there is friendship, there will be surrender.
0: Snehamu kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
1: Prior to friendship, it's not possible to have surrender.
0: Sneham anetundi friendship.
1: This sneha is friendship.
0: Adi vachchenta varaku maatramu nivu enni prayatnam chesina prayojanam ledu.
1: Until you reach that sneha,
0: atma nivedana kaane kaadu.
1: It will never lead you to surrender. Atma
0: nivedana. Sneham ayin tarvatane atma nivedana vastundi.
1: It's only after sneha, friendship, there will be nivedana, surrender.
0: Sneham ante emo teliyadu.
1: But people do not know what sneha, friendship.
0: Em sneham ante hello hello hello hello hello.
1: We think friendship meant hello hello.
0: Emtidi hello?
1: Is it hello? It is hello.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుకనే వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యు జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉన్నప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ది సీక్రెట్ పాత్, యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల, కాలాయన మహా కాల, తప్పమాయన మహా కాలాతీతాయన మహా కాల, స్వరూపాయన మహా కాల, నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుక ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలంలో సాత్వికంగా భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: to make proper use of kala time
0: karmanu kuda sakramainatiga undali,
1: we to discharge our duty karma
0: kala karma karana kattavyalu ante ekam kavali.
1: Therefore all the three, the kaya, the body, kala, the time,
0: dekham emiti duty must be unified. Water bubble,
1: body is like water bubble,
0: pote potundi
1: and it may bubble may just vanish.
0: Em enaatikaina poyetundi,
1: body is bound to fall.
0: Nedu gaakapoyina repaina potundi,
1: either today or tomorrow.
0: Ee poyetundi daliki manam vicharinchakoddu.
1: You cannot escape from death.
0: Vachindi poka tappadu,
1: that which is born
0: poyindi raaka tappadu,
1: that which has gone will come back.
0: Kalukuni ee poka raakalato manam kevalam విచారం చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: నో దట్ విచ్ ఇస్ బియాండ్ దిస్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్.
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: వాట్ ఈస్ సీక్రెట్ వాట్ ఇస్ అన్సీక్రెట్.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: బట్ సమ్ కన్సిడర్ ది సీక్రెట్.
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: సమ్ కన్సిడర్ ది రివర్స్ వే.
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాట్ యు కన్సిడర్ సీక్రెట్ మోర్ దాన్ దట్
0: కష్టమే మనకి చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్
0: గివ్స్ సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ డిజైర్ ఓన్లీ హ్యాపీనెస్.
0: కష్టంనే ఆశిస్తూ రావాలి.
1: అండ్ థింక్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: ద విజ్డమ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్.
0: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: యు ఆస్క్ ఎనీ సేజ్ ఆర్ ఎనీ సేజ్,
0: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు?
1: హౌ కుడ్ యు అక్వైర్ దిస్ విజ్డమ్?
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు, ఎంతో కష్టాలు పడ్డాను, ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
1: అండ్ యూ విల్ రెస్పాండ్ బై టెలింగ్ యూ దట్ I suffered, I passed through the
0: countless problems. నాకు కావడానికి ఆ కష్టం లేదు దీనికి మూల కారణము.
1: I could be a wise man because of the difficulties I passed through.
0: కష్టే ఫలి.
1: Only difficulty gives you joy.
0: కనుకనే అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: When you go through these crucible of difficulties, you will have bliss.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంట్లో మనకు లభించదు.
1: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
0: కాస్ట్ ఖర్చు కాకూడదు.
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్
0: మనీ. కరెక్ట్ దాటకూడదు.
1: అండ్ దే డోంట్ స్టెప్
0: కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: చెమటాచి మనం పని చేయాలి.
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీ ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయం లోపల కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
0: కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ కేమ్.
0: నాయన ఎప్పుడొచ్చావు నాయన, మన యుద్ధవారంతా ఎట్టున్నారు, ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్, ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ.
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డు యు వాంట్?
0: నాకేం వద్దు నాయన.
1: హి సెడ్ ఐ డోంట్ వాంట్.
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రే టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై, అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్, కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్? సో
0: పాండురాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
1: రైట్ ఫ్రమ్ ద
0: బిగినింగ్ కష్టం ఎందుకు కావాలి?
1: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యూ వాంట్?
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు, నాకు తెలుసు.
1: షి సెడ్ కృష్ణ యు డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏం సుఖం నీకు?
1: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
1: టు ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్. నా
0: పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: అండ్ ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణుని యొక్క పాత్రులుగా ఉన్నారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ యువర్ డివోటీస్.
0: అదే నాకు ఆనందము.
1: దట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: వితౌట్ దట్ హ్యాపీనెస్ వాట్ ఫర్?
0: కొలుకులు పుట్టిన కౌరవేంద్రుని కలయకులు ఏదో తిని పడిచింది.
1: దేర్ ఆర్ 100 కౌరవాస్ దేర్, వాట్ హ్యాపెన్ టు దెమ్?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రుడు కనేకులు వారి చేపతీర్థ పెట్టింది.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనేకులు దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్స్ ద ఎండ్?
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: After all, by begetting a son, you will not derive happiness, nor by
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: And the son should bring a good name.
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: And he should lead a good life.
0: సత్సంగము చేరాలి.
1: He should be in good company.
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: And he should be close to
0: God. కుమారులు అందరూ కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకును కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: All my sons are in the company of God. They repeat God's name. నాకు
0: ఆనందం ఉన్నది.
1: That makes me happy.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: And grant me that state of bliss.
0: కానీ ఈనాటి తల్లు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: ద గుడ్ సన్ షుడ్ బి గుడ్.
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: బట్ ద మదర్ డజంట్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: అండ్ మై సన్ ఈస్ క్లోజ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధి చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then having been born, we should reach the destination.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: Having determined, you should hold on.
0: పట్టు నెగ్గినదాకా అట్టే ఉండు.
1: Until it's fulfilled, hold on.
0: కోరినదేదియో కోరనే కోరితివి.
1: Having desired,
0: కోరిక తీరుడుదాకా పోకుండు.
1: Until the desire is granted,
0: అడిగినదేదియో అడగనే అడిగితివి.
1: Having asked,
0: అడిగిన దిడుగా విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచింది తలచనే తలచితివి.
1: Having thought over,
0: తలపు తీరుడు దాకా పోవకుండు.
1: Until the thought is fulfilled, don't
0: go. కోరుపడలేక నేనే ప్రభు వలయు.
1: And out of disgust, you should confirm.
0: కడుతనియక నీవైన అడుగు వలయు.
1: Or you should ask
0: repeatedly. అయితే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు అన్న.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult, in this life, you experience
0: so చేయకూడదు.
1: And you should not be bothered of them.
0: దైవ సన్నిధిని పెళ్లిగా అనుభవించాలి.
1: And you should consider proximity to the divine.
0: దాంతో అచేతనమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: And then only you will grow in devotion.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: And never entertain disbelief or any
0: thought. సత్యమైనటువంటి యొక్క దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: You should have strong faith in God.
0: అది ఏ నీకు కావాల్సింది.
1: That is what is needed.
0: కనుకని నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ఒక స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ సెల్ఫ్లెస్ ప్యూర్ డివోషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కానీ అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
0: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
1: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
0: ఎట్లా లభిస్తుంది?
1: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
0: ఒక నోరు ఆ నోటి తోపల నేను పాలు తాగాలి నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: After all, we have got only one mouth. You cannot have the water and the milk together at the same time.
0: కాబట్టి ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవత్వాన్ని?
1: అండ్ దట్ ఇస్ గాడ్.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: And when Pandavas were triumphant,
0: andulo appudu edi pradhanamainatundi?
1: What was the main factor?
0: Edi sukhamainatundi?
1: What is that?
0: Edi shashvathamainatundi?
1: What is permanent?
0: Edi aanandam nandinchetundi?
1: What is blissful?
0: Ani anukunte,
1: if you think so that way,
0: aanandam nandinchetundi bhagavantu yokka sannidhiye.
1: And it's only closeness to God that gives you happiness.
0: Aanandam chekurchedi bhagavantu yokka aanandame.
1: And it's only the bliss of God that you experience.
0: Bhagavantu daggara dukham ledu.
1: There's no misery in God.
0: Bhagavantu daggara ashanti ledu.
1: There's no agitation in God.
0: Bhagavantu daggara vicharam ledu.
1: There's no worry.
0: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: When once you are close to God, misery has no chance to be there.
0: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుందని అన్నాడు.
1: But someone comes to Swami and say, Bhagwan, I am a devotee but yet I am suffering.
0: నిజంగా నీవు భక్తుడివి అయితే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: If you are really true devotee, how is that you are miserable?
0: నీవు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా?
1: Whatever you receive from God is just bliss and joy. Nothing less than that.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: God will never give you any sadness.
0: అందుకే ఆ దుఃఖం లేదు.
1: There's no sadness whatsoever.
0: కాబట్టి నీకు ఎందుకునేది ఏంటి?
1: Then what is that you receive then?
0: నీవు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
1: And in fact you are suffering the misery of someone else. not from God.
0: ఎవర్దీనో నీవు తీసుకొని భగవంతుడి నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
1: యూఆర్ మిజరబుల్ అండ్ సాడ్ ఆన్ సమ్ అదర్ కౌంట్.
0: ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: గాడ్ గ్రాంట్స్
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: యూఆర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్ ఇన్ రిటర్న్.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావంలో వస్తాయి.
1: బీయింగ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ హ్యావ్ డివైన్ క్వాలిటీ.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
1: బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ యూ విల్ రిసీవ్ ది గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదొస్తుందా?
1: వాట్ ఆల్ ది గిఫ్ట్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఆర్ బౌండ్ టు బి స్వీట్.
0: రాదు, ఎప్పటికీ రాదు.
1: ఇట్ కెన్ నెవర్ బి బిట్టర్.
0: కానీ కొంతమంది భావిస్తుంటారు అట్లా.
1: బట్ అజ్ఞానపరులు సమ్ దే ఫీల్ సో.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: అట్ వన్ టైమ్ దేర్ ఇస్ మధ్వాచార్య ఇన్ దట్ రీజన్ ఆఫ్ కన్నడ.
0: చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ కృష్ణ.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: అండ్ హీ హాస్ ఎ డిసైపుల్.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గురు మధ్వాచార్య.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: మధ్వాచార్య ఇస్ ఎ గ్రేట్ ప్రిసెప్టర్ విత్ ఆల్ నోబిలిటీ.
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ.
1: అండ్ హీ ఆల్వేస్ చాంట్స్ సింగ్స్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు ఇప్పుడు కష్టం లే అందించడం.
1: అండ్ కృష్ణ నెవర్ గాట్
0: అందించేటువంటి కూడా సుఖమే.
1: అండ్ వాట్ ఎవర్ కృష్ణ గివ్స్ హిస్ హ్యాపీనెస్.
0: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: టుమారో ఇస్ భీష్మ ఏకాదశి.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: త్రీ డేస్.
0: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డే పీరియడ్ యూ షుడ్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: అండ్ హీ కెనాట్ స్వాలో ద సెలైవా.
0: పిచ్చితనం.
1: అండ్ వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కల్లో వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది ఎడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave you. వదలటం కట్టుకోవటం ఇది ఏంటంటే ఇంక ఎప్పుడు దీనికి సార్థకం చేస్తావు?
1: What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టుదివా ఇంక దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటిది అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండుతిందేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ 4th డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది 4th డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టే ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ దేర్ విల్ బి నో అపిటైట్.
0: ఆకలి తప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: ద సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుడు తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
0: దశరథ మహారాజు కుమారుడు సరస్సు కుమారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సన్స్ ఆఫ్ దశరథ
0: కాదు.
1: They never faced difficulty.
0: ఎలాంటి ఆహారం కూడా భుజించిన వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్.
0: కనుక వీరందరినీ అరణ్యం తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరం పోయేటప్పటికి
1: క్లోజ్ టు ద రివర్
0: రామ లక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ్ టు కమ్ క్లోజ్.
0: ఆనంద హృదయంతో వెళ్లారు.
1: అండ్ దేవర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామ ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ద నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధన అయినా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, one has to follow the path. You can also be sleepless. And you can win over any demon. Along the river shore, these two forms of knowledge were taught. After some distance, Lakshmana, Swami, why did you teach these two?
0: Nayana, meer sukumara putrulu.
1: You are so tender.
0: Aakali deeni jetragni.
1: And then you have appetite.
0: Aakali kaakunda undali.
1: In order to see that you will conquer hunger.
0: Nuvvu ekkada ostundo ee putana.
1: Because the demon may come any moment.
0: Nuvvu nidrapothuntunte ee rakshasa ekkada ostaro emto.
1: When you are fast asleep, the demon may mind.
0: Kannulantakunnu rakshasa paine pettali.
1: So you should watch the situation.
0: నీ యొక్క భావం అంతా కూడా నువ్వు ఆనందంతోనే నింపాలి.
1: యు షుడ్ ఆల్వేస్ బి విజిలెంట్ బ్లిస్ఫుల్.
0: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
1: సో బల అబల ఆర్ టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కారణం నిమిత్తమై మానీయులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో దీస్ మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్. కానీ
0: మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రామునని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బి టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలము దేవుడిని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమై.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వము కేవలము ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారము.
1: ది క్వింటెసెన్స్ ఆఫ్ ఉపనిషత్ centers around these three aspects. The Atma, the self, Manas, the mind, manasu, and the Vaku, the talk.
0: Bhajana bina sukha shanti nahi.
2: Bhajana bina sukha shanti nahi.
0: Bhajana bina sukha shanti nahi.

కారణమునన్న కార్యమొకటే. మనసు లేనివాడు మందిరమునన్న కాననమునన్న కార్యమొకటే.

0: Wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: Vidyarthulara.
0: Dear students,
1: Vishwam Darpanadrushyamana Nagare Ani Dakshinamurti annadu. Ee Vishwam antayi kudanu Manasane Darpanamanandu Oka Patnam vale kanipistundadi.
0: Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
1: విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుచున్నవి.
0: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintiki ni manase karanam.
0: For everything therefore mind is the cause.
1: Manageva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation mind is responsible.
1: Aithe ee manasu shuddhamaina addam vantide.
0: But then mind is like a pure mirror.
1: Kani manasuku swatasiddhamainatvanti yokka shakti ledu.
0: But it does not have a self luminous capacity.
1: Ee manasu indriyamulanu aashrayinchi untunnadi.
0: It is taking shelter with under senses.
1: Idi netramulu dwara chustunnadi.
0: It sees through the eyes.
1: Tanu swata siddhanga chudaledu.
0: But it cannot see by itself.
1: Karnamulu dwara vintunnadi.
0: It can hear only through ears.
1: Tanu swata siddhanga vineetuvanti shakti ledu.
0: But by itself it cannot hear.
1: Ide vidhamugane anni indriyamulu dwaranu ee manasu karyamulu salputunnadi.
0: In this way mind starts functioning through the senses.
1: Kanukane ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
0: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
1: Mala, vichepa, avaranamulani moodu.
0: Those three are mala, vichepa and avarana.
1: Mala managa emiti?
0: What do you mean by mala?
1: Mana jeevitamulo telisiyo teliyakuno aneka vidhamulantiyokka doshamulu chestunnam.
0: Knowing or unknowing, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములను మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
1: ఈ మనస్సు అనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హి హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing it?
1: ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయేది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నమునకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: Students who are youth should partake pure and faultless food.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: Under whatever circumstances be it, we should not partake faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatvantidi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyaina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: Dinine bhagavadgita yendu పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: హ్యావ్ వీ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ by unfair means.
1: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములను అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ compelling circumstances in a worldly way in order to get some benefits.
1: Kanuka mottamota ee malasuddha nimittamai parishuddhamaina aaharanni manam sekarinchali.
0: For the purity of mind we should partake pure food.
1: Aithe idi edi anyayam edi nyayam anetunti vichachana gnanamu samanyulaku idi chaala takkuva.
0: Ordinary people may not have that power of discrimination to decide what is fair and what is unfair.
1: Patra shuddhiga unnado ledo teliyadu.
0: Whether the vessel is pure or impure.
1: Patra shuddhi antakante manaku teliyadu.
0: And the food articles, the purity of it.
1: Patra shuddhi vantavani yokka bhavamulu ee reethiga unnavo adi manaku ye maatramu teliyadu.
0: And the process of cooking depends upon the feelings of the cook.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: ఇఫ్ వి వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఫైండ్ అవుట్ ది ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్,
1: కనుకని ఆహారం స్వీకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధమవుతుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఇఫ్ యూ కెన్ ఆఫర్ ఫుడ్ బిఫోర్ యూ పార్టేక్ ది ఫుడ్ గెట్స్ ప్యూరిఫైడ్.
1: ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది.
0: వెన్ ఈచ్ పర్సన్ పుట్స్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వేర్ గాడ్ ఈజ్,
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచాన్యన్యం చతుర్విధం అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వాన రూపం లోపల నీ యొక్క ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈజ్, in the form of Vaishwanara, I am in your stomach and I am responsible for digesting all the food partaken by you.
1: Aithe eppudu athra jeeninpa chestunnadu?
0: When does he get that?
1: Manam bhujinchina tarvatane idini jeeninpa chestunnadu.
0: Only after we partake food he will be getting it digested.
1: Kanuka bhagavata arpitam gaakunda manam bhujinchatam cheta aneka malinyamu aneka doshamulu aneka paapamulu deenlo praveshistunnayi.
0: Without offering food to God, when we partake it, we commit a number of mistakes, sins, and the result of disaster. Kanukane
1: brahmarpanam brahmagno brahmanahrutam. Brahmarpanam. Ee brahmarpana bhavamto manam bhujinchatam cheta, adi aaharamu kaadu, adi prasadam avutundi.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: కనుక అందులో ఉండినటువంటి దోషములన్నీ కూడాను పరిహారం అవుతాయి.
0: ఆల్ ద డిఫెక్ట్స్ ఆర్ రిమూవ్డ్.
1: తద్వారా మన యొక్క మనసుకు అంటుకున్నటువంటి మాలిన్యము క్రమక్రమేణ కొంత పరిశుద్ధం కాగలదు.
0: బై దిస్ మెథడ్ ద ఇంప్యూరిటీస్ ఆన్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ కెన్ బి స్లోలీ రిమూవ్డ్.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: దెన్ ఓన్లీ ది మిర్రర్ కెన్ బికమ్ ప్యూర్.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయంతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: తరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaga nanaga raga matisi illuchundu tinaga tinaga vepa tiyenundu sana raapidi cheta sagamayi povunu aapaina variyichu antyamugadu oka vajramunakaina kudanu vela kavalanukunte aneka rakamulentundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is a need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparandiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam aneetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa cheskovali.
1: In the same way, there is a need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indilo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane adhyam cheppa chanchalam ee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు
1: అర్జున. ప్రే టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్, ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యూ మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇంటూ ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్

0: ఈ నవవిధ మార్గములయందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam surrender, it would be possible to steady the mind.
0: యువకులయందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దెర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: yuragato kudinatvanti yokka vastuvunu parishuddhamainatvanti telamto kadagali.
1: If any piece is associated with marshi,
0: kani ee naati yuvakuru yendu atti parijnanamainatvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that.
0: Ee naati vidya vidhanamulandu sariyainatvanti viveka vijnanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైన యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్. మార్షి పీస్ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షి డర్ట్ ఆన్ ఇట్, ఇఫ్ యు గో ఆన్ మిక్సింగ్ విత్ దాట్,
0: యురతతో కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి

0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
1: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
0: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ ఓన్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
0: స్టూడెంట్స్ విల్ హావ్ టు ప్రిసైడ్ ఓవర్
1: భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
0: The hearts of students who are going to be the future citizens are filled with dark. There is no future and hope.
1: Vidyarthulara, mee vidya vidya vidya anetundi kevalam potta kooti kosam anetchetundi vidyalu kaadu.
0: The students, when you say education, it should not be for eking out a mere livelihood.
1: Vidya anaga kevalamu jeevita paramavadhi nimittamai yerpadinatundi vidya.
0: Education is meant to show the very goal of life.
1: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: In the very first instance, students should recognize that education is not
1: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
0: For eking a living, one need not be born.
1: పశుపక్షి మృగాదులు కూడాను జీవిస్తూనే ఉంటున్నాయి.
0: Animals, birds and beasts are also living a life.
1: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
0: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్, వీఆర్ నో బెటర్ దాన్ యాక్
1: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
0: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్, ఎన్ ఐడియల్ అండ్ ఎన్ ఎగ్జాంపుల్.
1: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్టడీ యువర్ మైండ్ అండ్ రిమూవ్ ది అన్స్టడీనెస్.
1: ఏకాగ్రత,
0: that is concentration.
1: ee yokka ekagrata manaku labhinchalante deeniki cheyavalsinatundi pani emiti?
0: If you should develop concentration, what is it that you will have to do?
1: Manamu bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
0: Bend the body, mend the senses and end the mind is the process.
1: Kanuka manamu dehamunu unchi shraminchi kartavya karmalu aacharinchali.
0: Bend the body and undertake physical task, physical work.
1: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyinaatundi sthitilo pettukodaniki taginaatundi yokka balamunu manam sampadinchali.
0: We should gather sufficient strength to keep our senses under control.
1: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
0: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
1: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
0: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
1: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
0: దట్ ఈస్ వై
1: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశం చేసుకున్నటువంటి వాడే మాస్టర్.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
1: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
0: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్, he gets the stage of
1: tarvata atanu mister avtadu,
0: then he becomes mister.
1: Kanuka meer ippudu master sthitilo untunnaru.
0: You are in the stage of master now.
1: Peru master ga pettukoni slaves ga manam jeevisthe ee yokka mana yokka jeevithaniki oka kalankam kada?
0: If you have got the name master and behave like a slave, is it not
1: vidyarthulu kevalamu indriyamulaku lobadi indriyarthamai manam peda margam pattakoodadu?
0: Students, becoming slaves of senses, we should not go on the wrong path.
1: Vidyana arthinchali,
0: you should earn and learn education.
1: Itara chintala paina ye matram kodunu manasunu pravesha pettakodudu.
0: Should not divert your mind on
1: laukika bhautika dharmika aadhyatmika rajakeeyam yendu manam ye matram kodunu praveshinchakodudu.
0: We should not divert our mind on the worldly, physical, political and such other things.
1: Appude nee vidyarthi avtavu,
0: then only you can be called a student.
1: Lekapothe nee vishyarthi avtavu,
0: otherwise you are seeking vishayas.
1: Manasunu sariyaina sthitilo nunchukunnappude neevu student. Deenini vividhamaina margamlo praveshapettinappudu you are stupid.
0: You are student only when you put

0: your mind in the proper path. Otherwise, you are stupid.
1: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
0: Dear students, transform yourself into real student.
1: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
0: To get such a sanctified life, there is a need for purity of mind.
1: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
0: Steady your mind.
1: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
0: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టేట్.
1: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
1: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
1: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి అందే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
1: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
1: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెద్ద మార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులను అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్. Whether it is by fair means or unfair means.
1: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
0: This is the reason why most of the students are aspiring to go abroad.
1: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము మన ఏమిటి? గుణమే నిజమైన ధనము.
0: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
1: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
0: We should earn the wealth of character and good qualities.
1: మనం పుట్టి పెరిగినటువంటి ఒక దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: We should develop faith in our own country where we are born.
1: ఇది మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరిని బతికిన పీనుగొక్కడు వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంక పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
0: If we don't have love for our own nation and love for another country,
1: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
0: A person who forgets his own mother, would he not forget his stepmother?
1: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
0: For the sake of earning money, we should never convert ourselves into beggars.
1: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
0: If you really want to beg, beg in your own country.
1: Kaani videshalu poyi neevu kevalam విచ్చాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
0: వై డు యూ గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
1: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
1: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
0: వీ షుడ్ హ్యావ్ సచ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
1: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ మాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంకా ఎందుకోసం మనం జన్మనిస్తాడు?
0: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వీ బి బోర్న్ అట్ ఆల్?
1: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
1: ఏదైనా ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
0: ద మూమెంట్
1: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
0: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
1: ఇప్పుడు నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
0: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
1: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
0: సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
0: Serve your mother country.
1: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
0: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
1: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
0: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
1: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అవర్ మైండ్ కెన్ బి
1: గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
0: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
1: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
0: If you really want to develop steadiness of the mind, you must first now
1: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
0: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
1: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
0: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
1: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
0: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
1: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు.
0: స్టూడెంట్స్ యు షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
1: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
0: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
1: వారిని ప్రసన్నులు చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
0: What is the use of your education if you do not have gratitude for your parents?
1: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
0: If you cannot satisfy your own parents, what is the use of your education?
1: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaga inda taggipotam etta avutundi?
0: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
1: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
0: When your parents become old, it is your responsibility to serve them.
1: Kartavyamu,
0: it is your duty.
1: Kartavyam yoga muchyati, adhe nijamainatundi yogam.
0: That itself is real yoga.
1: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
0: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ.
1: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
0: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
1: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
0: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
1: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
0: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
1: మాధవుడిగా మారటం అటువంటిది, మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
0: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
1: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
0: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
1: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే. పాసింగ్ క్లౌడ్స్,
0: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
0: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
1: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
0: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ.
1: అన్ని మార్పు చెందేటువంటివి.
0: ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్.
1: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దానివల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
0: వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్
1: డిప్రెషన్. ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
0: ప్లెజర్ ఈజ్ ఫౌండ్ ఓన్లీ బిట్వీన్ టూ పెయిన్స్.
1: దీనిని వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
0: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
1: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
0: ఇఫ్ యూ స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
1: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
0: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
1: కష్టమే పడకుండా సుఖము యొక్క విలువ మనకు అర్థం కాదు.
0: Without undergoing difficulties, you will not really appreciate the value of
1: కర్మణ్యేవ అధికారస్తి. కర్మనే మన యొక్క అధికారము.
0: We have got every right for action.
1: కర్మను చేయాలి.
0: We should perform.
1: కాయమును వంచాలి.
0: We should bend our
1: body. హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
0: Purify your heart.
1: కేవలం సోంబేరి పోతులు మాదిరి తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
0: It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy.
1: Laziness is rust and dust annaru.
0: It is said that laziness is dust and rust.
1: Realization is the best and rest.
0: Realization is
1: kanuka manam realize cheyali. Nenu evaru, nenu evaru, nenu evaru, nenu manushina pasuvuna aneetuvanti vishayanni chakkaga vicharana cheyali.
0: Who should inquire as to who we are, whether we are man?
1: Ade mana yokka religion. Religion anaga realize is religion. Manam realize cheyali.
0: We have to realize ourselves. Religion is meant for realization.
1: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
0: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ బై వేరియస్ యాక్షన్స్ కెన్ బి క్లియర్డ్ బై దిస్ కైండ్ ఆఫ్
1: ఆవరణము. ఇది ఏమిటి ఈ ఆవరణము?
0: వాట్ డు యు మీన్ బై ఆవరణ?
1: అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా?
0: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
1: ఏ మాత్రము కనిపించదు.
0: Certainly not. Nothing.
1: కనుకనే మనం చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము.
0: We are seeing our own real image.
1: విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: On account of vichepa, we suffer from unsteadiness.
1: ఈ చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము.
0: We consider unsteadiness as our very nature itself.
1: నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటిది సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము.
0: We go on defending as a human being, all these are natural for us.
1: కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
0: On account of the impact of ఆవరణ, we feel that we do not have any other thing excepting our body and
1: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: Dear students, whatever we see, whatever we experience,
1: is merely
0: reflection, reaction, resound. But there is one reality.
1: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
0: But we are forgetting that reality.
1: రియాక్షన్ అనుసరిస్తున్నాము.
0: We are following reaction.
1: రీసౌండ్ ని వింటున్నాము.
0: We are hearing resound.
1: రిఫ్లెక్షన్ చూస్తున్నాము.
0: We are seeing reflection.
1: కానీ దానికి ఒకటి ఆధారం అనేటువంటిది ఉండదని కొంతవరకు గుర్తించాలి.
0: బట్ ఇట్ ఇస్ నెసెసరీ టు రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఎ బేసిస్ ఫర్ ఆల్ దిస్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇది కవర్ కావటము, ఈ అద్దమును దట్టమైన బట్టతో మూయబడిందంటే ఏ దట్టమైన బట్టం ఇది?
0: ఇఫ్ ది మిర్రర్ ఇస్ కవర్డ్ బై ఎ థిక్ క్లాత్, వాట్ ఈస్ దట్ క్లాత్?
1: అది కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యం అనేటువంటి ఈ అరిషద్ వర్గం.
0: దట్ ఈస్ ది సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్. Starting from desire,
1: ఇవి కొంతవరకును మానవుని యొక్క దేహమునకు సహజములే అయినప్పటికీ,
0: దిస్ మే బి నేచురల్ ఫర్ హ్యూమన్ బాడీ.
1: ధనమదం, ది విద్యామదం, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
0: This mirror is covered by the pride and conceit of wealth, education, caste and beauty.
1: Dhanam enta varaku untundi?
0: For how long does this wealth last?
1: Kadili potundi kalakinda neeru kadili poyinattuga ee kshanamulo potundo cheppadaniki veelu kaadu.
0: It is highly slippery and it is a passing cloud.
1: మన యవ్వనము ఎంత సేపు ఉంటుంటాది? మించు మించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
0: Even our beauty, like a flash or a lightning, it disappears.
1: Mana vidyamadamu emiti vidya yokka madam?
0: What is the education after all the pride arising out of that?
1: Meekante goppa vidyavantulu lokamlo entha mandi leru?
0: How many more people are there who are better educated than you?
1: Kanaku varini vicharana chesthe nee vidya vaari yokka deento entha sthayiki?
0: Compare it to them, what is after all your accomplishment?
1: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: If you go on thinking on these lines,
1: ఇది కేవలం భ్రాంతి, భ్రమ.
0: It is only a type of delusion.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: After having studied all types of education, the stupid person does not know who he really is.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: Whatever education you have acquired, if you are a mean fellow, you do not give up your mean quality.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
0: If you go on reflecting, mere education leads to argumentation.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అని ఉన్నారు.
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? యూ షుడ్ స్టడీ సచ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ బి కన్ఫర్ లిబరేషన్ అన్ యూ.
1: చదువులు నేర్చితినంచు గర్వము వహించను రాదు.
0: డూ నాట్ బి ప్రౌడ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: నీకున్న చదువు ఈ పేట ఏ పాటది?
0: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: విద్యకు వినయమే సత్వరూపం.
0: Obedience and humility is the
1: vinayam ravalamanavaniyandu vidyarthuleyandu,
0: and that humility must be found in the school.
1: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
0: As there is no humility and obedience, this pride is entering into the head of
1: ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
0: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
1: youth. ఈ క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
0: All these qualities are making man forget his real human nature.
1: ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
0: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ with this thick cloth.
1: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దిస్ థిక్ క్లాత్.
1: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: అది ప్రత్యక్ష పరమాత్మ.
0: దట్ ఈస్ ది డైరెక్ట్
1: లవ్ ఆఫ్ గాడ్. లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే స్వర్గులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
0: బై సేక్రెడ్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
1: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
0: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
0: You think that there is multiplicity.
1: Oka kinda oka candle lamp pettesam.
0: There is a candle kept below.
1: Dani paina aneka randramulanta kotti dani oka patranu moosinam. Anduvalla unnadi oke light ainappatikini aa randramulu dwara bayitiki aneka light undinattu kanipistundadi.
0: There is only one candle light inside the vessel. But passes through the different holes and looks as though
1: దాని పైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
0: You have covered this vessel by a thick cloth.
1: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
0: You have not been able to see light at all on account of this covering.
1: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
0: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
1: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
0: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
1: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
0: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
1: అదే ఏకజ్యోతి. అదే ఆత్మజ్యోతి. ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద సింగిల్ లైట్, ది ఆత్మిక్ లైట్. దిస్ ఇస్ కవర్డ్ బై ది నైన్ ది బాడీ విచ్ హాస్ గాట్ నైన్ హోల్స్.
1: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
0: దేర్ ఆర్ నో డిఫరెంట్ లైట్స్.
1: ఒక్క జ్యోతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్.
1: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
0: త్రూ ద హోల్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ యు సీ డిఫరెంట్.
1: దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పి పెట్టాము.
0: ఆన్ దిస్ పర్టికులర్ వన్ యు హావ్ కవర్డ్ విత్ థిక్ క్లాత్ ఆఫ్ మైన్నెస్, మమత్వం.
1: నాది అనే మమత్వము, నేను అనే అహంకారము, ఈ రెండు నేసినటువంటి వస్త్రం ఇది.
0: ది టూ క్లోత్స్ ఆర్ ద ఈగో ఆఫ్ ఐ అండ్ ద పొసెసివ్నెస్ ఆఫ్ మమత్వ మైన్.
1: ఆ రెండింటినీ మనము తీసి పారవేస్తే
0: యు రిమూవ్ ఐ అండ్ మై,
1: తద్వారా దేహం యొక్క భ్రాంతిని మనం క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటే,
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ ఐడెంటిఫికేషన్,
1: ఏకోహం బహుశ్యాం, ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
0: దెన్ యు కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
1: విద్యార్థులారా, ఈ మనసులకు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
0: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
1: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
1: కరణమనగా పనిముట్లు, ఇంద్రియములు.
0: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
1: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
0: దట్ మీన్స్ ఇన్నర్
1: ఇన్స్ట్రుమెంట్. మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్.
1: కన్నులు బయట చూస్తున్నాయి,
0: ఐస్ ఆర్ లుకింగ్,
1: చెవులు బయట వింటున్నాయి,
0: ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్,
1: నోరు బయట మాట్లాడుతుంది,
0: మౌత్ ఈస్,
1: చేతులు బయట పనులు చేస్తున్నాయి,
0: హ్యాండ్స్ ఆర్
1: పర్ఫార్మింగ్, ముక్కు బయట వాసనే చూస్తుంది,
0: ది నోస్ ఇస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: కానీ వీటికన్నిటికి కొన్ని రూపములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఫర్ దెమ్.
1: మనస్సుకు నో ఫార్మ్, నో రూపం.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
1: బుద్ధికి రూపం లేదు.
0: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
1: చిత్తమునకు రూపం లేదు.
0: చిత్తం ఆల్సో డజంట్
1: హ్యావ్. అహంకారములకు రూపం లేదు.
0: ఈగో డస్ నాట్ హ్యావ్.
1: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
0: ద రియల్ ఫార్మ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
1: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
0: There are four types of defects associated with
1: ఒకటి భ్రాంతి.
0: వన్ ఈజ్ భ్రాంతి, ఇల్యూజన్.
1: రెండవది ప్రమాదము.
0: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
1: మూడవది కరణపాఠన. కరణపాఠన,
0: కరణపాఠన ఈజ్ ది థర్డ్ వన్.
1: ఇంకా నాలుగవది,
0: ఫోర్త్ వన్ ఈజ్
1: విప్రలిప్స అని నాలుగవది.
0: విప్రలిప్స, విప్రలిప్స.
1: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
0: ఇట్ ఇస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టీయింగ్ ది అంతఃకరణ.
1: మొట్టమొదటిది భ్రాంతి.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
1: ఇది భ్రమ.
0: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
1: ఎట్టిది ఈ భ్రమ?
0: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
1: త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము.
0: కన్సిడరింగ్ రోప్ యాజ్ స్నేక్ అండ్ స్నేక్,
1: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
0: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్, అన్ ఇంపర్మనెంట్.
1: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం.
0: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
1: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
0: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
1: ee naati manavudu andakudanu dekhame satyamu ani vishwasistunnadu.
0: Today's man is believing his body as truth.
1: Kaadu kaadu kaadu,
0: certainly not.
1: Idi kevalam oka neeti buduga vantidi.
0: Body is a water bubble.
1: Eppudu ekkado ee rakamgano idi nippulo padipothundi.
0: When, where and how, we do not know. This water bubble breaks.
1: Kaadu,
0: this is not truth.
1: ఇది కేవలము అస్థపంజరం.
0: దిస్ ఈజ్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
1: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
0: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
1: ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: స్టూడెంట్స్, రికగ్నైజ్ అండ్ రియలైజ్ వన్ థింగ్,
1: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి, ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే, మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది, ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు చూడటం లేదు, ఎందుకు వినటం లేదు?
0: We have eyes, ears, nose, tongue, and we think that they are doing the functions. But if that is really so, after death also they must be performing the functions. They don't do it.
1: Body ni nivaipothe nivu appudu enduku chuttaniki veelu kaakunda undi.
0: If you are the eye, if the eyes
1: ani chupinchetvanti oka shakti akkada ledhu.
0: There is no power which is making the eyes see.
1: Deham oka pedda torch light vantidi.
0: The body may be compared to a big torch light.
1: Kannulu bulbs vantivi.
0: Eyes are bulbs.
1: Kevalamu buddhi switch vantidi.
0: Intelligence is switch.
1: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledhu. Karanam enti?
0: New bulb, new torch, switch is on but you are not getting the light. Why?
1: Cells ledhu akkada.
0: There are no cells inside the torch.
1: కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
0: As there are no cells inside, you are not getting the light.
1: కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
0: Those cells are our blood cells.
1: కానీ సెల్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కతూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
0: There may be cells, but without that power, the power might have declined.
1: అది ఇందులో దైవత్వమే.
0: అండ్ దట్ పవర్ ఈజ్ డివైన్ పవర్.
1: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకములైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
0: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
1: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
0: డూ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ట్రూత్ అండ్ యువర్ facing all
1: దగినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం.
0: పీపుల్ ఇన్ హూమ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ యు ఆర్ నాట్ హ్యావింగ్, బట్ యు ఆర్ బిలీవింగ్ థింగ్స్ ఇన్ విచ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్.
1: నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంత కాలం ఉండగలరు?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ హ్యావ్ దోస్ పీపుల్
1: ఎవరికి
0: యాజ్ యువర్స్? హూ ఈస్ ఫర్ హూమ్?
1: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారు అనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
0: పేరెంట్స్ హూ హ్యావ్ బ్రాట్ యూ అప్ అండ్ గివెన్ యూ ఎవ్రీథింగ్, డూ యూ థింక్ దట్ దే ఆర్ యువర్స్? యెస్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైవ్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ డిశ్చార్జ్.
1: ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి?
0: ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ డ్యూటీ.
1: ఎవరికి ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
0: While coming into this world, no one carries with him a piece of cloth.
1: Poya samelo vaari address aina ichi poru.
0: While leaving the world, no one leaves even the address to where he is going.
1: Evariki sambandham?
0: What is the type of relationship that
1: aithe ilanti dani satyam anukuntunnamu? Idi satyam kaadu, mithyam.
0: But we are thinking this world as truth. It is not truth.
1: Oka vedanti naa daggariki vachadu.
0: One philosopher came to me.
1: Swami, brahma satyam jagat mithya ani శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
0: హీ సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్యా.
1: ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి.
0: వెల్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు సీ దిస్ వరల్డ్.
1: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
0: ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వరల్డ్.
1: జాగ్రత్త సుషుప్తులందు జీవిస్తున్నాము.
0: ఇన్ ద వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ ఐఎమ్ లివింగ్.
1: ఇది మిథ్యమని ఎట్లవుతుంది?
0: హౌ కెన్ ఐ కాల్ దిస్ మిథ్యా స్వామి
1: అని ప్రశ్నించాడు.
0: హీ క్వశ్చన్ మీ లైక్ దట్.
1: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
0: లెట్ ది వరల్డ్ జడ్జ్ ఫర్ ఇట్ సెల్ఫ్ వెదర్ ఇస్ మిథ్య ఆర్ సత్య. ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రూత్.
1: మొట్టమొదటి ఎవరికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
0: ఇఫ్ ఈచ్ వన్ కెన్ రియలైజ్ వెదర్ హీస్ ట్రూత్ ఆర్ మిథ్య, ది వరల్డ్ విల్
1: కీ నాటి విద్యార్థులు కూడా అంతే.
0: Today's students are similar.
1: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: He is not trying to find out what his reality is.
1: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
0: He He is aspiring to know all about the world.
1: ఆ దేశములో ఏమ జరుగుతుందాది, ఈ దేశములో ఏమ జరుగుతుందాది, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా, నీ దేశంలో ఏమ జరుగుతుందాది అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
0: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
1: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు, నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
0: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ సెన్స్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
1: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో,
0: ట్రై టు ఫైండ్ అవుట్
1: నిన్ను నీవు చక్కపరచుకో,
0: ట్రై టు రెక్టిఫై యువర్ సెల్ఫ్,
1: ఆ తర్వాత ఇతరులను చక్కపరచడానికి ప్రయత్నించు,
0: దెన్ యూ కెన్ ట్రై టు మెండ్ అదర్స్.
1: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
0: దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ ది స్టూడెంట్ షుడ్ రియలైజ్.
1: కనుక భ్రమచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ఇల్యూజన్ డేంజర్స్ కమ్.
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్ వన్,
1: కరణాపాఠన.
0: కరణాపాహం,
1: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియములు.
0: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్, ఇంద్రియ.
1: అపాఠన అనగా దౌర్బల్యం.
0: అపాన మీన్స్
1: దౌర్బల్యం, వీక్నెస్,
0: వీక్నెస్.
1: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
0: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
1: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
0: There is a particular type of disease, ailment.
1: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
0: The mind is enjoying all the things through senses.
1: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
0: Mind also is getting diseased.
1: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
0: What are the types of ailments which these senses have?
1: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
0: Senses can never show you the true color of the things
1: you see. సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
0: The senses conduct themselves in the context. Contextually,
1: చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
0: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
1: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
0: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
1: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
0: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
1: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
0: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
1: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
1: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
0: The bullock relating to this head of the village died on account of that fight.
1: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
0: The other farmer was rather frightened.
1: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
0: He is the head of the village. Wealthy
1: person. గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: He has got a big name.
1: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
0: My
1: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
0: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
1: ఈ భయం చేత నర్వస్నెస్, అదే ఒక బలహీనత.
0: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
1: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
0: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
1: దొరగారు, మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
0: హి సెడ్, ఓ ల్యాండ్ లార్డ్, యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
1: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
0: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
1: నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
0: వెల్ చైల్డ్, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
1: Norli ani jantuvulu pasuvulu.
0: After all, the animals are dumb.
1: Deeniki vijnana pragnana sugnanamulu em matram kudanu levu.
0: They do not have any type of intelligence.
1: Pasuvulu okadaniki okati pochukoni champukunte evaru em cheyagalaru?
0: When the animals fight among themselves and kill, who can be held responsible?
1: Deeniki em matramu nee yochinchanakkaraledu nayana. లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
0: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
1: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
0: But this farmer realized the mistake.
1: Doragaru, chala parpaatu chesanu nenu. Maa yeddu mee yeddunu champindi annadu.
0: Oh master, I have committed a great mistake. Well, my animal has killed your animal.
1: Reddi garu udrekamu pogi poyindi.
0: He was overwhelmed with excitement.
1: నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంకా కావలసిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
0: హీ బికేమ్ హైలీ ఎక్సైటెడ్ అండ్ సెడ్, హౌ ఇంపర్టినెంట్ యువర్, హౌ కెన్ యువర్ ఎనిమల్ కింగ్ మై ఎనిమల్ అండ్ ఐఎమ్ లివింగ్ ఎ ఫైన్ ఆఫ్ 500 rupees.
1: తమ ఎద్దు ఇతరుల ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతరు ఎద్దులు తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
0: యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్, హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్.
1: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
0: Senses have therefore an ailment.
1: Manaku malaria jevaram vachindi.
0: There was malaria fever.
1: Deeniki puramu nivu ye padartham tindina karamu karamu, uppu uppu, chedu chedu, ee vidhanga kanipistu vachanu teepu teepuga.
0: Before you got the malaria fever, the taste was really appropriate to the one which you tasted salt.
1: Malaria jevaram vachinappudu laddu tinna cheduvane untundadi.
0: But after you got malaria fever, even sweet laddu was bitter.
1: Padartha doshama? Kaadu kaadu kaadu, nee indriya dosham.
0: Is it the defect of the object? No, it is the defect of your
1: manchi aarogyanga untunnappudu telupu telupu, erupu erupu, nalupu nalupuga chustavu.
0: When you are healthy, you see things as they are, red as
1: kaani jaundice vachi deeniki vachindante anta pachaga kanipistundi.
0: But once you get jaundice, everything looks yellow.
1: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
0: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
1: fashion. కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి.
0: కరణ పాఠం means an account of the defects and weaknesses of the senses, mind and man also behaves
1: in a vipra lipsa ani.
0: Vipra lipsa is
1: another. Vipra lipsa anaga kevalamu orvaleni taramu asuya ani diniki artham.
0: Vipra lipsa means jealousy.
1: Ee asuya manavulaku chala chedda gunam.
0: Jealousy is a very great weakness for man.
1: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
0: When he sees someone who is better, he can never be happy.
1: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
0: When he comes across a good person, he can never feel satisfied with it.
1: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను, ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో, కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
0: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ for any type of disease, but not for jealousy.
1: Kanuka itharulu manchini chuchi kevalam oorchukolekunda potamu idi oka chedda gunam.
0: Not being able to enjoy when some people are
1: happy, manchini chuchi aanandinchu.
0: When you see someone happy, be happy.
1: Aanandipinchetunte varini chuchi neevu kuda aanandinchu.
0: When some people give you joy or happiness, you should also
1: recognize. Ante kaani vaari paina veeri paina asuyanu neevu abhiruddhi parchukokoodadu.
0: Why should you develop jealousy against this
1: one? Neekante ekku marku vachinatunte varini chuchi neevu asuya padavaddu.
0: Do not suffer from jealousy.
1: Naaku lekapoyina naa brother ki manchi marks teesukunnadu ani aanandinchu.
0: You enjoy if someone gets a higher mark than you as if your brother himself has got it.
1: Andaru naa brothers.
0: Everyone is my brother.
1: Brotherhood of man, fatherhood of God. ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
0: డెవలప్ సచ్ సేక్రెడ్ థాట్స్.
1: ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ డెవలపింగ్ జెలసీ?
1: స్వార్థము, స్వార్థము,
0: సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది?
0: ఇన్ వాట్ ఫారం డస్ సెల్ఫిష్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ స్టూడెంట్స్?
1: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
0: యూ వాంట్ టు బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓన్లీ.
1: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు, నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్ లో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
0: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
1: శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
0: Give an opportunity first for the weaker people, the ladies, the children.
1: Okay, sorry. Lekapothe kontha duram nadachu manchi exercise.
0: If you get a seat, well, it is okay. If you don't get, walk a little distance.
1: Ee nadachadam valla rendu vidhamainatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
0: You get two benefits by this kind of walking a little distance.
1: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
0: By that walking you get a little physical exercise.
1: Oka mile duram nadachante aa mile duram charge kuda neelo migulutundi.
0: And also you save the bus fare for that particular mile which you walk.
1: ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Develop this kind of broad mindedness.
1: Examinations అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో.
0: After the examinations are over, results are declared.
1: పెద్ద పెద్ద పేజీలు, మూడు నాలుగు పేజీలకంతా వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
0: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
1: Veedu kuda tana yokka pass tana number kosam kaachukoni untunnadu.
0: He is concerned only about his number.
1: Aa yokka leka Indian Express o Indian Prabhano inke vidhamainatundi Hindu no edo okati terchi chustappudu enno numbers kanipistayi.
0: When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers.
1: Nijanga aa yokka numbers chusti enta aanandam padali.
0: But when you see so many numbers, how happy
1: you are. Mandi pass ayipoyinara ani aanandinchavachchu.
0: To be overjoyed with the feeling that so many people have passed.
1: Swartha parunaku ee aanandam raadu.
0: But selfish people will never
1: have
0: that joy.
1: Indi lakha number lo naa number unda, naa number unda ani dani vetrutham pothuntadu.
0: In the midst of so many innumerable numbers, you are looking for
1: your number. Modalu aanandinchu, tarvata nee number vetukku, tappu ledu.
0: First you enjoy, then you can search for your own number.
1: Kaani ఏ మాత్రం అంత విశాల భావం రావటం లేదు.
0: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
1: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయా భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
0: డిస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
1: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
1: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
0: దిస్ ఇస్
1: సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
0: Vedas have declared, well, child, you are the children of immortality.
1: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధి పరచుకో.
0: Develop broad mindedness.
1: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
0: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
1: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
0: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
0: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ through good deeds, good thoughts, good words, good action, you can remove that and purify your own.
1: కనుకని నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
0: Do not see
1: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
0: Do not hear bad things, hear good things only.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాలను మనము మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
0: Develop such sacred feelings.
1: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
0: There is only one thing which is important for purity.
1: See, only will see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good. Do no evil, do what is good. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
0: By this particular process, you can purify your heart. And you can also enjoy the bliss of wisdom and make your lives worthy and happy.
1: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
0: Mind by itself cannot see.
1: సూచేదంత ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
0: It can see only through senses.
1: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
0: Only through senses it can talk.
1: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
0: Use the senses properly, mind will always be pure.
1: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
0: In this youth, when you have got the strength of the body, strength of the mind, strength of the intelligence, strength of
1: atma, ippude daivanugrahanni manam adhikanga sampadinchukovali.
0: This is the best time to earn the grace of God.
1: Varshakalam lopala cheruvukanta neeru nimpukunnappude endakalamlo aa yokka neerunanta upayoga pettukovachu.
0: During rainy season you will have to collect water in the tank so that you can use it during summer.
1: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
0: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
1: ఈ వయసు లోపల మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
0: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యు హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
1: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
1: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
0: Develop love for God.
1: భగవంతుడు సర్వులయందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Have firm faith that God dwells in everyone.
1: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
0: God will never forget you.
1: కానీ మర్చేది భక్తుడే.
0: It is the devotee who forgets.
1: God never leaves his devotees. Only devotees leaves his God. God never goes away from his devotee, but devotee is going from his God. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
0: Swayed by the worldly objects and sense organs and their temptations, you think that God is leaving. God never leaves a devotee. Devotee only leaves God. God will never forget devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
1: కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
0: రికగ్నైజ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూత్.
1: అదే నిజమైనటువంటి కాన్షియన్స్.
0: దట్ ఈస్ రియల్ కాన్షియన్స్.
1: అదే మీ విట్నెస్.
0: అండ్ దట్ ఈస్ ది రియల్ విట్నెస్.
1: దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది.
0: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
1: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
0: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ద మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
1: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
0: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
1: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
0: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
1: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
0: Whatever water you fill in the tank, the same water flows through the taps.
1: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అన్నారు.
0: That is the meaning of the declaration.
1: కనుక ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చరించుకుందాం.
0: The tank, which is such an important thing, we'll discuss and try to know in future.

0: వెతుకబోదుర చటికి వెర్రి మనసా, వెతుకబోయెదుర చటికి వెర్రి మనస. అతయో మీలో నేనున్నది వెతుకుమచట, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా, బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి, వెతుకబోయుదురచటికి వెర్రి మనస. అదియు మీలోన ఉన్నది వెతుకుమచట, ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ the divine vision, the manifestation of God.
0: Indulo daivatvaniki

0: చక్కని అవకాశం అందించే విధానము నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ ఆల్సో గివ్స్ ఆంపుల్ ఎవిడెన్స్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్.
0: ప్రతి పదమునందు కూడాను ఒక మంత్రము, ప్రతి మంత్రమునకు కొన్ని పదములు, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ మిరియడ్ మీనింగ్స్ బట్ యెట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దాట్ విచ్ వీ కెన్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
0: దక్షిణామూర్తి యొక్క తత్వమును లోకమునకు ప్రచరింపచేసుకోరి అనేక విధములైనటువంటి యొక్క మార్గమును అవలంబించి అంతరాత్మను ప్రబోధించి ఆనందమును కలిగిస్తూ వచ్చాడు సాధకులకు.
1: దక్షిణామూర్తి హ్యాస్ షోన్ సో మెనీ పాత్స్ అండ్ ప్రొసీజర్స్ టు బి అడాప్టెడ్ బై ద సీకర్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: అయితే ఈ మంత్రములు ఏ రీతిగా వచ్చాయి?
1: What is the origin of all these mantras?
0: సామాన్యమైనటువంటి ఒక లౌకిక జగత్తుకునకు సామాన్య పదములైన మంత్రమే వినియోగం చేసి సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: All these mantras are passed on to the humanity in an ordinary way from the worldly parlance, making use of the words which are well known.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Three words were emphasized here.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: They represent the three periods of the time, past, present and future.
0: మూడు రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: They have been explained backed by forms.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: దేర్ ఆర్ త్రీ హియర్. వన్ ఇస్ ఆత్మ ద సెల్ఫ్, మనస్ ద మైండ్, ఇన్ బిట్వీన్ ద జీవ
0: జీవుడు
1: ఇండివిజువల్
0: దేవుడు మనస్సు.
1: ద టూ హియర్ జీవ ద ఇండివిజువల్ దేవ ద డివైన్ అండ్ ఇన్ బిట్వీన్ మనస్ ద మైండ్.
0: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
1: వాట్ ఈస్ ద టాస్క్ అసైన్ టు ద మైండ్ విచ్ స్టాండ్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ద డివైన్?
0: జీవుడు జడము.
1: ది ఇండివిజువల్ ఈజ్ జడ ఆర్ ఇనర్ట్.
0: దేవుడు చైతన్యము.
1: డివైన్ గాడ్ ఈజ్ చైతన్య.
0: ఈ జడ చైతన్యములు రెండింటినీ కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: జీవుడు దేవుడు మనస్సు.
1: Individual, God and the mind.
0: ఇది కూడా ఒక మంత్రమే.
1: This also constitutes a mantra.
0: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
1: This is called Prakriti the nature comprising these two, Jiva individual, Ishvara God.
0: ఈ ఈశ్వరత్వను జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: Manas is kept here as a witness to transform the human into the divine.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుని దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: How does the mind make an attempt to transform the man into God?
0: కేవలము జీవుడు వ్యష్టిస్వరూపుడు.
1: The individual is a member in a community.
0: దేవుడు సమష్టి స్వరూపుడు.
1: God is the cosmic form.
0: కాని మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: ఇంత పవిత్రమైన శక్తిని ఉండినది నిరూపిస్తూ వచ్చాడు.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్ కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: పిచ్చిపోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasso anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Manayeva manushyanam karanam bandhamochayo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasukunnatundi shakti mari denikkudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shaktini andinchukuntu raavatam chethane ee daivattam anetvanti kramakramena konchi gauravam taggutu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth God.
0: Unna gauravam eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: కానీ మనసునకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి గౌరవం అందించలేదు.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ ఇండివిజువల్ అండ్ గాడ్ మైండ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: మైండ్ హ్యాస్ గాట్ వెరీ పవర్ఫుల్ సోర్డ్ విత్ ఇట్.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాలర్.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: కరేజ్.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: సాంక్టిటీ.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వమును గుర్తించుకునేదానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి ఒక విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore, it's the power of the mind that proves clearly the strength of the individual and of God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: So we have to know clearly the difference between the divinity in man, the divinity which is all awareness, which is spread all over the universe.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: So it has been clearly established, the mind is so powerful and one pointed even above the level of the
0: individual. కనుకనే ఈ మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు.
1: So విష్ణు స్వరూప, the sustenance principle is the mind.
0: నిన్నటి దినం చెప్పినట్టుగా మనస్సు విష్ణు స్వరూపమే.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: శ్వాసము కేవలము బ్రహ్మస్వరూపమే.
1: The breath is Brahma.
0: ఈ బ్రహ్మం నుండి ఆవిర్భవించినటువంటి ఒక విష్ణువుకు దైవ స్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈశ్వరత్వమునకు ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది?
1: What gulf of difference lies between the principle of Brahma, the vak, and also Ishwaratva, the divinity.
0: ఈ బ్రహ్మత్వం నుంచి వారికి వరించినటువంటిది వాక్కే.
1: Therefore, the speech faculty or talk has originated out of
0: Brahma. వాక్కు ఉండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Vak or talk is highly powerful.
0: విశ్వస్థితుడు, చక్రసూర్యుడు, మహావీరుడు,
1: the man of valor and courage,
0: విశ్వస్థుడు,
1: విశ్వసుతుడు,
0: చక్రసూరుడు,
1: చక్రసూరుడు,
0: మహావీరుండు,
1: మహావీరుడు,
0: గోరాసచే
1: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: yes, beheaded అశ్వత్థామ
0: చూడాంతర్ మహారత్నమును,
1: and you want to carry the precious
0: శశ్వత్ కీర్తి ఎరింగ పుచ్చుకొని,
1: has been picked up
0: విశ్వాసమల్ నుంచి దొబ్బే శిభినోర్ విభాగమును బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: ఆనాడు పద్మవ్యూహమునందు ఏర్పరిచినటువంటి యొక్క మహాశక్తివంతమైన యంత్రాన్ని భేదించే నిమిత్తమై ఈ యొక్క అశ్వత్థామ చాలా పవర్ఫుల్గా వచ్చాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ టు బ్రేక్ దట్ డివైస్, ఎ స్పెషల్ డివైస్ ఇన్ ఆర్చరీ, పద్మవ్యూహ. ఇట్ వాజ్ ది ప్లాన్ ఆఫ్ అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: This Padma Vyuha is not of the design of an ordinary
0: Dronacharyudu. Adanu kudunu acharyude.
1: It was designed by Dronacharya.
0: Dronacharyudu ee Padma Vyuhamnu pannadu.
1: It was the Dronacharya whose design is this Padma Vyuha.
0: Ee Padma Vyuham samanyamainadi kadani.
1: That Padma Vyuha is not simple.
0: Tana kumarudu dinni bhedinchaledani.
1: That his son cannot get into it.
0: Kanukane aa yokka dinniki aapi vesesindi Subhadra.
1: Therefore Subhadra brought a total halt as Ashwatthama cannot get in.
0: కనుకని ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: Since that time these sacred words have been proved very powerful.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు.
1: The power is not merely natural.
0: క్రియ స్వరూపమునందు కూడాను ఈ శక్తిని నిరూపించుతూ వచ్చింది.
1: The power is also as well demonstrated in action.
0: కనుకనే మూడు మూడు పదములు చేరి ఒక్కొక్క మంత్రంగా నిరూపించింది ఈ యొక్క గీత.
1: Therefore, three three words constitute a mantra.
0: ఈ వేదములందు ఉపనిషత్తులు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క అంతరములే మంత్రములుగా మారుతూ వచ్చినాయి.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: It is very difficult to understand the essence of Upanishads.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మ ఇవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి.
0: ఇవన్నీ కూడా కేవలము ఉపనిషత్తులు ఎందు వచ్చినటువంటి యొక్క పదములు. ఇవి కేవలం మంత్రస్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్రస్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ యు థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధములైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకు కూడాను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద వేదాస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: joining tat
0: danito nenu cherchitamu.
1: In fact joining this with that.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi.
0: Nene brahma ga untunanu, brahma tho cherinanu.
1: I am brahma. I joined brahman.
0: Kalukuni ee vidhanga vicharana chesthe సర్వం కలివిదం బ్రహ్మ.
1: When we investigate like that, we will know sarvam kalvidam brahma.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకాత్వాన్ని బోధించేటువంటిది.
1: In fact, all of them connote same meaning.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రముల యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: The true spiritual practice wants us to know the oneness, the unity of all these statements.
0: బ్రహ్మమిత్ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటిది నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐ యామ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు అయినప్పుడు ఇంక దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: దెన్ వెర్ ఇస్ ద నీడ్ టు వర్షిప్ గాడ్.
0: అయితే దైవాన్ని కొల్చేటువంటి ఒక శక్తి సామర్థ్యం కానీ, దైవంను కొల్చేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యూ గాట్ ద
0: ఎలిజిబిలిటీ. సామాన్యమైన వ్యక్తిగా ఉంటుంది, సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ ఎన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్, హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: ది స్పిరిచువల్ కంటెంట్? అది దివ్యమైనటువంటి ఒక విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీవే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: All we are all individuals in the ordinary sense.
0: Vyashti samasti swarupani yenite gurtinchagaladu.
1: How do you expect the vyashti, the individual, to know the samasti, the cosmic form?
0: Karugani enni prayatnalu chesinappudikini, enni sadhanalu salipinappudikini, enni mantramulu uchcharinchinappudikini vyashti samasti swarupudu kaadu.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths one would adopt,
0: నేనే సమష్టి స్వరూపుడను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే ఇది నీకు సమష్టి స్వరూపుడు అవుతాడు.
1: When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God, I am God, I am God అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు I am God అని?
1: How can you declare that I am God?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి చేసుకోవాలి.
1: And we have to foster strong faith in this.
0: మంత్రమునకు ముడివేసి,
1: we have to tie up mantras.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: and we should understand the divinity in this.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination making use of mantra.
0: ముడి వేయటము, ముడి విప్పటము,
1: tying up and untying.
0: ఆదియందు అంత్యమునందు,
1: beginning and the end.
0: Kanukane daniki sarainaatundi arthanni meer gurtinchukoni vartinchali.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: Yedi prarambhamlo ayidu vachinado,
1: that which comes in the beginning,
0: adi ee yokka antyamlo kodanu kalugutundi,
1: will also come towards the end.
0: Prarambhamlo vachinatundi bidda,
1: the child born,
0: ee vidhanga teliyinatundi sthitilo untundo,
1: just as being not able to move,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ద ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనా ఏ వస్తువులకైనా ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగా ఉంటుందది.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: And you have mixed that water in that mud.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: And you processed it with the help of wheel and made into a pot.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: And as you made use of all this mud gathered over there, ultimately you find pit there.
0: కనుకని గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: దేర్ఫోర్ ద హీప్ హాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ పిట్ నౌ, విచ్ వాస్ వన్స్ అపాన్ ఎ టైమ్.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: ద మడ్ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ది పాట్ అండ్ ద పాట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ద మడ్.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: బట్ ద వాటర్ ఇఫ్ కెప్ట్ ఇన్ దట్
0: ఇంకిపోతూ వస్తున్నాయి.
1: ఇట్ లెవెల్ కమ్స్ డౌన్ గ్రాడ్యువల్లీ.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: దిస్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ ఇన్ ఫైర్.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటివారు.
1: So we say it is full of man only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it is the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance, విష్ణుత్వం.
0: ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత
1: this principle of sustenance vishnutva made this pot.
0: దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: It must be, it should be processed, kept, it should be burned.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: What is this jnana?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced.
0: కాలిపోతుంది.
1: When once you experience that oneness, non-duality, it will be burnt.
0: అప్పుడే దీంట్లో వేసినటువంటి పదార్థం నిలిచిపోతుంది.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: So we should see that the pot is not broken.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: We have to take care as it is.
0: అది ఏ అగ్ని సంస్కారం అన్నారు.
1: That is what we call the process of refinement.
0: కాల్చడం అనగా సంస్కారమే.
1: This burning principle is refinement.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: everything
0: samskaram chetane sarva vidhamainatvanti shaktulu maarutunnayi.
1: By refinement it will have special powers.
0: Agni samskaram cheta kundalu ye vidhanga gatti padipothundado
1: just as pots are strong by being kept in the fire.
0: Daiva anugrahamainatvanti samskaram cheta
1: by the refinement of God
0: jeevudu devuduga maaripothunnadu.
1: The individual becomes God.
0: Aithe deeniki oka chinna udaharanam.
1: For this a small example.
0: Prati manavudu kudanu మాంసముక్తంతో చేరికూర్చి వచ్చినాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ ఫ్లెష్.
0: ఇది ఒక మలినపు కొంప.
1: ఇట్ ఇస్ డర్టీ.
0: ఇది ఒక మాంసముక్తంతో చేసినటువంటి బొమ్మ.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: అండ్ దిస్ టాయ్ హౌ ఆర్ యు మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్?
0: దీనికి ఏమీ శక్తి కూడా లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఇన్ ది ట్రూ సెన్స్.
0: క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత
1: because it has been refined gradually
0: దీనికి శక్తి కూడా పెరుగుతుండాలి.
1: Its power increases.
0: దీనికి విలువ కూడా పెరుగుతుండాలి.
1: The value also rises.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను
1: the pot which is made up of mud
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: We cannot use it.
0: అదే విధంగానే బంగారు భగవంతుని ఎంత కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల
1: as we make ornaments
0: మనం ఎంత బంగారును చూసామో
1: the gold we have
0: అంత దానికి ఒక రాగి లేక పిత్తాడో కొంచెం వేరే లోహమును కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహమును కలిపినప్పుడే
1: when the other metal
0: is mixed మంచి శక్తి వస్తుంది.
1: The gold we have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవత్ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఇస్ హిరణ్యగర్భ?
0: మన యందే ఉన్నాడు.
1: గాడ్ హిరణ్యగర్భ.
0: అది మనమే తెలుసుకోవాల్సినటువంటిది.
1: ఇస్ ఇన్ యూ విచ్ యు ఆర్ సపోజ్ టు నో.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: దీంట్లో ఆమ్లమం ఉంటారు.
1: అండ్ వి సే యాసిడ్ ఆమ్లం.
0: ఆమ్లం.
1: యాసిడ్ ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వీ ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల
1: the food that we partake
0: inimu పిత్తళి ఆమ్లం అమ్మ బంగారు అన్ని కూడా చేరుతున్నాయి.
1: ద ఫుడ్ దట్ వి పార్టేక్ హస్ గాట్ ఆల్ దిస్ యాసిడ్ అండ్ మెటల్స్.
0: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్ ఇట్
0: యాసిడ్. కానే కాదు,
1: ఇట్స్ నాట్ యాసిడ్.
0: ఇది కూడా ఒక లోహమే.
1: ఇట్స్ ఆల్సో ఎ మెటల్ ఇన్ వన్ వే.
0: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయటం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
1: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ద వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్
0: కంటెంట్. ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము.
1: And
0: చింతపండు పులుసుతో.
1: అండ్ వీ ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుంది.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వీ మేక్ రసము ఆఫ్ వీ మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరుగా మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థమునందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వీ ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వీ మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణ దేహంలో ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైన రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్ ఇట్ ఇస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్త బిందువే.
1: In fact, every cell has got the drop of blood.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: In science and spirituality, there are lots of inner meanings.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుంది.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్స్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురల్లీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క వ్యారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్లు.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దే ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ దీన్ని పరిస్థించుకొని
0: వేదాంతమందు యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి అంత ఎట్ట వచ్చింది ఈ పవర్?
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్?
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణా మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ ద
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీని కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: కనుక ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి.
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ us.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్,
0: దీనికి తేజస్సు అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుంది.
1: వి ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరము మనం తేజస్సు చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థములకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హస్ గాట్ సమ్ స్పెషల్.
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్,
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు కానీ పదార్థములు ఎందుకు కానీ విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: We cannot consider simply as matter.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ is దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వములకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది.
1: There's lot of difference between దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మెటీరియల్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendent, ordinary, we are not able to know its
0: value.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్ ఫీలింగ్.
0: మనోప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: దట్స్ హౌ ద మైండ్ వేవర్స్ చేంజెస్.
0: కనుక మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాం.
1: ఎ వెరీ వాల్యుబుల్ థింగ్ ఇస్ వ్యూడ్ యాస్ వాల్యూ.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: దట్ విచ్ హాస్ నో వాల్యూ వీ కన్సిడర్ ఇట్ హైలీ వాల్యుబుల్.
0: కనుక మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో నో ద వెగరీస్ ఆఫ్ ది మైండ్.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ఇన్ రియాలిటీ ద నేచర్ ద మైండ్ వీ కెన్ ఆల్సో నో ద
0: ఈ మనస్సు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: మైండ్ సమ్ టైమ్స్ థింగ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: బై హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ వీ లూజ్ అవర్ ఎనర్జీ.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వి విల్ నాట్ హావ్ బ్యాడ్ థాట్స్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్?
0: ప్రతి ఒక్కటి కూడా నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడా దైవ స్వరూపమే.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై బాడీ.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ మేడ్?
0: ఇది కూడా ఈ ఆహారం చేతనే.
1: ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: ప్రతి శక్తి కూడా ఆహారం చేతనే.
1: ఆల్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుండాలి.
1: అండ్ దట్ బికమ్స్ డివైన్ ఎనర్జీ.
0: కనుకనే దైవ శక్తికి ఈ లోక శక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది డివైన్ పవర్ అండ్ ద వరల్డ్లీ ఎనర్జీ.
0: నీకు నిజంగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకుని
1: if you have got strong faith,
0: na endunnatundi prathi sankalpam kodunu daiva sankalpam ayani pattukondi,
1: and catch hold of this principle that every thought is divine.
0: kaani ee naati manavul lopala pichi sankalpamlu cheta idantha kodunu laukika sankalpamlu anukuntunnam.
1: Because of bad thoughts we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్స్ ఏ కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్స్ ఏ కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్స్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్ డివైన్ ఫీలింగ్ ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: స్మాల్ పాయింట్.
0: ఒక మూటడు బియ్యం తెచ్చాము, ఒడ్లు తెచ్చాము మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనం?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్ ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: క్రమక్రమేణా దీని వేల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకి అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇంటూ రైస్ ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము,
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తవుడు తీయటము,
1: గ్రైండింగ్
0: చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇంటూ ఏ ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము,
1: వాట్ ఇస్ ది వాల్యూ,
0: అంత విలువ ఇస్తున్నామా, వడ్లకి ఇస్తున్నామా,
1: అండ్ యూ డోంట్ హ్యావ్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: అప్పుడే మనం దాన్ని భుజించడానికి
1: ప్రైస్ విల్ గో అప్ దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా,
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ,
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్,
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనకు కష్టం పడే కొద్దీ పడే కొద్దీ ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్డ్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేఫ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు,
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో ఈ
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవడం ఒక సంస్కారమే. పరిగెత్తడం ఒక సంస్కారమే. నవ్వటం ఒక సంస్కారమే. ఏడ్చడం ఒక సంస్కారం. అన్ని సంస్కారం చేతనే లభ్యమవుతుంది.
1: దీస్ ఆర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆఫ్ రిఫైన్మెంట్.
0: ఈ ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైమ్.
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారం మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: ద బ్యాడ్ వాటర్ గోస్ అవుట్.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటూ అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని ఓ తోరణాలు కట్టుకుని ఏదో అరిటాకులు కట్టుకుని కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంటింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడాను ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణ తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ద లీవ్స్ దేర్.
0: కలుగుని వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు
1: అండ్ వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ యు హావ్ ప్లాస్టిక్ లీవ్స్.
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వీ హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది నీకు.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యు గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: రాదు. ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వీ జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: ఇట్స్ హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ దాని వల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీని లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం. అండ్ వి ఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. కొన్న కూర పావల. ఆఫ్టర్ ఆల్ వి పర్చేజ్ ది వెజిటబుల్ విచ్ సో చీప్. పావల ఫోర్ అండ్ హాఫ్.
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ. దాన్ని
0: తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బై?
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే యు రిలీజ్.
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతో సుఖాన్ని.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: ఈ విధంగానే మన ఆరోగ్యాలంత పాడు చేసుకుంటున్నాము.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as పదార్థ material, but you should know the పదార్థ.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందుకు దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వి షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింపచేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్ ఈజ్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ వీ కెన్ నో ది స్పిరిచువల్ కంటెంట్ ఇన్.
0: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థం అంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కాముండాలి.
1: ద వరల్డ్లీ మెటీరియల్ ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ బై ప్రాసెసింగ్ ది.
0: కనుకనే దీనికి వెల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్ దెన్.
0: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
1: అండ్ యుల్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ ఇన్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అన్ని చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: కానీ చదువుతున్నారే కానీ చదివిన ఆచారంలో పెట్టడం లేదు.
1: బట్ వాట్ యు ఆల్ యు స్టడీ యు డోంట్ ప్రాక్టీస్.
0: ఏమిటి చదువుతున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ యు స్టడీ?
0: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
1: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్? యు సే ఇట్ ఇస్ వాటర్.
0: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
1: యు ఆల్సో సీ ది సేమ్ H2O.
0: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
1: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
0: లేదు.
1: నో.
0: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
1: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్.
0: లెబొరేటరీ లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
0: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
1: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
0: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
1: యు ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ లైఫ్.
0: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థపడుతున్నాము.
1: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్.
0: అలాంటి లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ జంటి చేర్చి నీరుగా తయారు చేయండి.
1: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
0: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
1: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
0: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
0: ఒక భారతదేశం నందు ఎన్నో నదులు ఉంటున్నాయి.
1: ఇన్ భారత్
0: జీవనదులు అంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
1: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సెసెంట్లీ.
0: కానీ కట్టగడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
0: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
1: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ వాటర్.
0: ఆ వచ్చిన నీరు మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
0: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
1: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
0: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ getting into the ocean.
0: నువ్వు దానిని అంతా కాపాడుకో.
1: యూ జస్ట్ రిట్రీవ్.
0: దాని సద్వినియోగం చేసుకో.
1: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
0: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
1: భారత్ ఇస్ ద సీక్రెట్ ల్యాండ్. ఇట్స్ అన్ ఆస్పీషియస్ ల్యాండ్.
0: ఇది అన్నపూర్ణ దేశము.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేన్.
0: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీనికి కారణం ఏమిటి?
1: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్,
0: ప్రతి పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
0: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్.
0: నీవు అనుభవిస్తావు,
1: దెన్ యూ విల్ ఎక్స్‌పీరియన్స్.
0: నీవు అనుభవిస్తావు, నీ తోటి బంధువులకు ప్రజలకు కూడా అందించవచ్చును.
1: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
0: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
0: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
1: మెనీ పీపుల్ టు వాష్ దే హ్యాండ్స్.
0: నీరు పోస్తున్నారు, ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
0: నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
1: మేక్ యూస్ ఆఫ్ వాటర్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ట్యాప్ బిగించేసేయి.
1: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
0: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది,
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
1: అండ్ మిస్యూజింగ్ ఆఫ్ వాటర్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
1: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
0: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
1: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
0: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే, కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
1: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్, ఇట్ విల్ బి ఈటెన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
0: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
1: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అంత
0: పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు, వారికి ప్రాణం లేదా?
1: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
0: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
0: ఈ వాసన సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
1: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
0: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
1: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
0: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
0: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం, వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్, వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
0: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
1: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండది.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ వర్డ్.
1: Don't waste your words.
0: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
1: If you waste your words, rest will be wasted.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
1: So no one should waste any matter.
0: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
1: You should not
0: అది వేస్టే.
1: If you shout, you are wasting your words.
0: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
1: And in fact, the words should be heard by the person for whom it is
0: meant. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూములో ఉండేటువంటి వంట వాడికి కూడా వినపడుతుంటాయి.
1: If you walk, if you talk along the street, those in the kitchen can also hear you.
0: నీ గౌరవం కూడా పోతుంది.
1: You lose your respect.
0: ఏమిటయ్య ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
1: And people will consider you mad if you shout.
0: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
1: So you should show your respect as you speak.
0: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
1: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
1: ఈవెన్ వాకింగ్ స్టైల్
0: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
0: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్, వాట్ ఈస్?
0: చాలా మంది చెప్తారు నేను తొందరగా నడచవచ్చును.
1: People, you may walk fast.
0: కానీ నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ టు వాక్ సో.
0: నిదానంగా నడిస్తే,
1: when you walk slowly,
0: అందరూ చూస్తారు.
1: All can have darshan of Bhagavan.
0: అందరూ ఆనందిస్తారు.
1: All will be happy.
0: నేను సంతోషిస్తాను.
1: Swami will be happy.
0: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
1: To make everyone happy, Bhagavan walks slowly.
0: నా వాకింగ్ స్లో.
1: భగవాన్ వాక్ స్లోలీ.
0: కానీ స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
1: బై వాకింగ్ స్లో మెనీ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ అండ్ హ్యాపీ.
0: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
1: ఈ భగవాన్ వాక్స్ వెరీ ఫాస్ట్, మెనీ ఆఫ్ us ఫీల్ మిజరబుల్, వీ కుడ్ నాట్ సీ హిమ్.
0: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
1: నేచురలీ భగవాన్ విల్ మేక్
0: us suffer. కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్
0: ఎవర్ కూడా మీరు చూసుకోవాలి.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
0: ఇతరులకు సహాయం చేయాలి మనం.
1: వీ షుడ్ హెల్ప్ అదర్స్.
0: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
1: టుడే వాట్ యూ షుడ్ లెర్న్
0: ఫుడ్ వేస్ట్ చేయకండి.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
0: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
1: యూ ఆల్సో కెన్ సర్వ్ దెం హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
0: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బికాస్ దేర్ ఇస్ టూ మచ్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: ఆ పారేయించినటువంటిది మట్టిలోనూ చెత్తలోనూ దేంట్లో చేరిపోతాయి.
1: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
0: కడపటికి నీ యొక్క అన్నము, నీ ప్రసాదము కాకులు కూడా తినవు.
1: Even the crows also won't touch the food that you throw.
0: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the use by throwing it out?
0: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
1: The food should be pure.
0: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
1: అండ్ when out of the purity of the food,
0: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
1: As is the food, so is the mind.
0: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
1: As is the mind, so is the sanctity.
0: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
1: And that will take you to the divinity.
0: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
1: In order to reach, attain divinity, you have got to
0: say పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
1: All the food must be pure.
0: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
1: Then by consuming pure food, our conduct will be good.
0: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: And this conduct is based on the pure food.
0: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
1: Out of this purity leads to gain.
0: పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
1: And then you will have all the deservedness ప్రాప్తి.
0: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
1: Therefore every item of the food that we take must be pure and clean.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
1: You learn.
0: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
1: యూ పాస్ ఇన్ హై గ్రేడ్.
0: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
1: యూ గెట్ హై గ్రేడ్స్ ఇన్ ఎవ్రీ క్లాస్.
0: సంతోషమే,
1: ఇట్స్ గుడ్.
0: కానీ
1: బట్
0: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
1: అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో ద నోబుల్ పాత్.
0: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
0: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
0: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
1: కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్.
0: మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
1: We have to respect everybody.
0: మీకు అందరికీ తెలుసును.
1: యూ ఆల్ నో దిస్.
0: అమెరికా లోపల,
1: ఇన్ అమెరికా,
0: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
1: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
0: తినడానికి కూడాను తిండి లేదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: హి వాస్ సో యంగ్.
0: వాడు డర్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ కు పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడాను అతని గేలి చేసేటువంటి వారు.
1: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్ attending the school, he was made fun of by friends.
0: Okanadu school nunchi venikku vachadu pillavadu.
1: One day he returned from the school.
0: Talli degariki vachi todapaina kurchoni yedchadu.
1: And he cried sitting on the lap of the mother.
0: Enduku nayana yedustunnavu ani bujjiginchindi.
1: Mother said, why do you cry?
0: Amma naaku manchi vastralu levani, nenu chaala dattiga unnanani, nenu chaala beedavaadnani, vaadanta nannu avamana parustunnaru annadu.
1: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out
0: vaadu emaina anukoyina.
1: Let them think as they like.
0: Neevu andarni gauravinchu.
1: You respect everybody.
0: Vaadu nu deshinchaddu.
1: Don't hate anybody.
0: Manakunna sthiti neevu telusuko.
1: You know your position.
0: Nimmu kuda danni pavitranga utukkoni darinchu.
1: You wash your clothes and wear them.
0: వాళ్ళు ఏమైనా అనుకోండి,
1: లెట్ దెం థింక్ యాస్ దే.
0: మన స్థితిని మనం చూసుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
0: నాయన, నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
1: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు కేవలం అంబ్రీ గంజి తాగినా తప్పులేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
0: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
0: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
1: But they should be
0: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
1: యు వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్. దట్స్ వాట్
0: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
1: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాట్ ఇన్ టు హిస్ హార్ట్.
0: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
1: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్.
0: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
1: And he paid his respects to everybody.
0: అందరికి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు.
1: అండ్ హి షోన్ రెస్పెక్ట్.
0: అందరిని గౌరవించేటువంటి వాడు.
1: హి వాస్ వెరీ కర్టియస్ టు ఆల్.
0: గౌరవించి కట్టగట అతని అమెరికా ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
1: లేటర్ హి బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
1: ఇనిషియలీ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. By showing respect to everybody,
0: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
1: You should not run after position because of your ego.
0: నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
1: భగవాన్ మెన్షన్స్ హిస్ ఓన్ బయోగ్రఫీ.
0: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
1: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్,
0: నేను 3వ తరగతి 4వ తరగతి చదివే సమయం లోపల,
1: వెన్ హి వాస్ స్టడీయింగ్ 3rd class అండ్ 4th class,
0: ఒక నిక్కరు ఒక చొక్కానే.
1: హి హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
0: స్కూల్ నుంచి వస్తానే డబ్బాలు కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
1: Then after return from the school, he will wear the towel and wash the both of his
0: the shirt and the ikka.
1: For ironing, he has to pay
0: money. Well, Bhagavan
1: was not having
0: money.
1: Why can't I wash my
0: clothes?
1: Why can't I iron my
0: clothes? What
1: else I
0: have to do?
1: Immediately after returning from school, he washed
0: his clothes. And
1: there's fire
0: there. And
1: all that hot coal is kept in
0: it. And
1: it was used for ironing
0: purposes. And it
1: will be quite soft and iron
0: clothes can be had.
1: That was done in those days.
0: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
1: వెన్ నోట్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్
0: నాకేం ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
1: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
0: డబ్బును వేస్ట్ చేయకూడదు.
1: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
1: విత్ వన్ అనా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్
0: క్లోత్. ఒక అణాతో ఒక చొక్కా, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
1: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అనా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అనా.
0: ఇంత చీప్ గా ఉండేటువంటి ఆనాడు.
1: క్లోత్స్ వర్ సో చీప్.
0: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
1: భగవాన్
0: నిక్కర్లు రెండు చొక్కాలే.
1: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
0: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకపరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.

0: క్లోత్స్ వర్ సో చీప్
1: అప్పటి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు
0: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు
0: భగవాన్ డిడ్ హిస్ వర్క్
1: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను
0: భగవాన్ డస్ హిస్ ఓన్ వర్క్
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు ఎంతమంది సేవకులు ఉంటారు ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు
0: యూ థింక్ దేర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్ నో
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్
1: నా పని నేనే చేసుకుంటుంటాను
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను
0: అండ్ భగవాన్ హాస్ బీన్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడీ
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది
0: టుడే ది హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్
1: అది మీకు నిన్న కూడా చెప్పాను
0: God, Bhagavan said the other day,
1: నీవు అందరినీ ప్రేమించు
0: యూ లవ్ ఆల్
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు
0: ఇఫ్ యూ లవ్ ఎవ్రీబడీ బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ
1: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టమేం లేదు
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్
1: అదర్స్ ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంతా ఉంటారు
0: That very young boys.
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే ఓ బాబా నాకు తెలియదు అంటారు
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కానీ మర్యాద అని కానీ వినయం అని కానీ ఏమాత్రమూ తెలియదు
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి
0: వన్ షుడ్ స్పీక్ గౌరవంగా
1: మాట్లాడాలి
0: విత్ ఆల్ కర్టసీ
1: ప్రేమతో మనం మాట్లాడాలి
0: విత్ లవ్
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ నేమ్
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను
0: ఆల్ అవర్ చిల్డ్రన్
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను
0: కాలేజ్ స్టూడెంట్
1: మొట్టమొదటి అందరినీ గౌరవించడం నేర్చుకోండి
0: ఫస్ట్ దే షుడ్ లెర్న్ హౌ టు రెస్పెక్ట్ ఆల్
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: నాట్ ఓన్లీ దాట్
1: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి
0: యూ షుడ్ ఆల్సో షో ది కర్టసీ
1: ప్రేమను కూడా చూపాలి
0: అండ్ యూ షుడ్ లవ్
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పాత్
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తుంటే నేను అందరినీ గౌరవించాను కదా
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటం
0: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్
1: వద్దు వద్దు
0: యూ షుడ్
1: మృదుమధురమైన పదాలు నేర్చుకోండి
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్
1: ఎంత గొప్పవాడైపోయినాడు కట్టేటప్పటికి తాను ప్రపంచానికే ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్
1: మొట్టమొదటి దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటారు చూడండి స్ట్రీట్ లైట్ అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు
0: వెన్ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్ టు ఈట్ హి స్టడీడ్ అండర్ ది స్ట్రీట్ లైట్
1: ఇంతే కాదు వాడు తల్లి ఎలాంటిది తెలిసినా
0: యు నో హిస్ మదర్
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది
0: షి స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిటెన్స్
1: ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునే కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ద కర్టసీ డీసెన్సీ
1: ఈనాడు గౌరవమే లేదు
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్
1: ఎంత జలసా ఇష్టం వచ్చినట్టుగా మరణించాము
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: మన దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the lot.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రాకులాడాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడాను ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: Upanishads taught the principles
1: మన మాటలు కృతమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak soft and sweet.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో
0: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్
1: గుడ్ నేమ్ మనకు వద్దు
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్
1: గ్రేట్ నేమ్
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి
0: గ్రేట్ నేమ్
1: గుప్పు మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి
0: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్
1: గ్రేట్ నేమ్ కావాలి
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ
1: దీన్ని మనం

0: సాధించాలి.
1: దిస్
0: ఈనాడు గ్రేట్నెస్ అనేది లేదు వాళ్లకు.
1: దేర్ నో గ్రేట్నెస్ టుడే.
0: అంతే, అంతా స్టంట్ చేస్తూ పోతుంటారు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
0: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
0: వీడు మాత్రం జెల్ సగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంటు షర్టు.
1: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
0: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
1: ఔట్ సైడర్స్ మై రెస్పెక్ట్ యూ.
0: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
1: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
1: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్ వీ ఆర్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్,
0: త్రైలోక్య పవిత్రములు,
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్,
0: వరిజలాల విత్తంబులు,
1: సో క్లోజ్ టు ద సైన్స్,
0: సన్మిత్రంబులు,
1: సో డియర్,
0: ముని జన వన పౌత్రంబులు,
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్ సీయర్స్ అండ్ సెయింట్స్,
0: విష్ణుదేవు చారిత్రములు.
1: దట్స్ హౌ ద స్టోరీ, ది హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్.
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ.
0: కుటుంబము శాంతముగా ఉండవాలన్నా, గృహము దినదినాభివృద్ధి ఉందనన్నా, దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా, దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, యూనిటీ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఐకమత్యమే లేకుండా అనర్థములకు చోటిచ్చి జగత్ అంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: వెన్ దెర్ ఇస్ నో యూనిటీ విల్ బి ఫేసింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని, ఆనందాన్ని, ఐక్యతను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ కన్ఫర్స్ to the entire humanity comfort, bliss and happiness.
0: Anaikyata asantruptini andistundi.
1: This unity leads to dissatisfaction.
0: Ashantini chekurustundi.
1: It gives you restlessness.
0: Apramayamainatvanti yokka divyatvanni maripimpa chestundi.
1: It makes you forget even divinity.
0: Kanuka ee naadu manaku koravalsinadi శాంతి, శాంతి, శాంతి.
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈస్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలే శాంతి స్వరూపములు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వరూపం ధరం శాంతం. ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanamadharam Shivam. Anni perlu kudanu mangalakaramainatuntivi.
1: All names are equally auspicious.
0: Sachidananda Rupam Advaitam Satyam శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ ద ఫార్మ్, ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దట్ ఇస్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
1: In the modern man, we don't find such sacred thoughts.
0: Shanti annadi mana roopame telusukunnappudu evvaru nammaru.
1: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
0: Mari shanti ekkada annadi evarain cheppagalra?
1: Then where is peace? Can anyone say that?
0: Shanti nimittamai prapanchamantayi kudanu vetukutu unnaru.
1: In fact, all over the world people are in search of peace.
0: Kani adi tanayende untunnadi.
1: But it is within you.
0: Tara mukku painunna addalanu taru marchi na addamulu ekkada, addamulu ekkada ani vetikeetvanti yokka ajnani vale kanipistundadi ee jagat ippudu.
1: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time, right above his nose.
0: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
1: Being for yourself the very personification of peace, yet you struggle for it.
0: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
1: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
0: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
1: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
0: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
1: Every man aspires for peace.
0: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: How can you get it?
0: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
1: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
0: కనుకని మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
1: So man goes on praying continuously for peace.
0: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
1: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్నుంకరణి.
0: ఇది పాళ్ళి గ్రామం.
1: దిస్ రూల్ of grammar is found in the grammar composed
0: by Pali. ee pandit gyanamunu uchcharinchatam cheta goppa panditudu kavaladu ani aashisthunnadu.
1: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
0: ee panditattvam cheta neeku labhinchetundi phalitam emiti ani prashninchadu Shankarudu.
1: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
0: Swami, ee panditcham cheta nenu rajulu sannidhini cheragalanu.
1: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position in the court of the king.
0: మెచ్చి అనేక విధమైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
1: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
0: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
1: Shankara asked, how long would you possess these rewards?
0: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
1: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
0: శంకరాచార్యుల వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటుందా?
1: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
0: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలములు ఎందుకు నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
0: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale. Samprapte sannihite kale. Nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: Nee venta vacheetundi varu leru. Nee venta poyetundi varu leru.
0: No one followed you when you were born, nor would anyone follow you after your death.
1: Kevalam neeku neeve vastunnavu, neeku neeve velutunnavu.
0: You came here on earth all alone and you leave all alone.
1: Amta dukkamu dukkamani neevu bhavistunnavu.
0: You consider everything miserable.
1: Ee dukkamu dukkam kaadu.
0: It's not sadness altogether.
1: Punarapi jananam punarapi maranam.
0: You are born again and again, you die again and again.
1: Punarapi janani jatare sayanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam.
0: You are born time and again, you leave the world.
1: Sare bahuduttare kripaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavunaku evaru venta raru evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhu mitrulu chuttu cheri lopilisodistaru vichara padutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు ఎందుకు వీరు ఏడుస్తున్నారు.
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్ వై డూ యూ క్రై.
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: Pichivarlara,
0: you are mad people.
1: Nenu sampadinchinadi nenu sadinchinadi sarva sampattunu kuda nenu vadilipothunnanani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థలు మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని పత్తి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములు.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదన్ని కట్టుకోకమను నీ ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకు ఎవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హ్యావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేమ్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world, there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరమో అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యూ సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌజండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye. ఈ చర్మ
1: శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏ మాత్రమూ జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: వాట్ ఈస్ అవర్ ట్రూత్?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ లవ్ ఈస్ దిస్ ట్రూత్.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనం పొంది
0: బీయింగ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is the
1: prema tappa marokati edi kuda ee jagatlo shastramayade ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamnu unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్, నేచర్.
1: సర్వరూప ధరం శాంతం, సర్వనామ ధరం శివం, సర్వరూపం అత్యైతం, అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ పీస్ అండ్ లవ్ ఈజ్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యూ హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాడిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: That oneness we should experience.
1: Advaita darshanam gnanam annaru.
0: The true wisdom lies in the experience of non-dualism.
1: Itti gnana swarupudainatundi manavudu,
0: man being non-dual,
1: anityamo ashastramainatundi asatya swarupanni chusukoni,
0: just he goes by that ephemeral temporary
1: form. Dani visheshinchi dani kaisi neevu tapistu unnavu.
0: He reposes faith in these transitory artificial forms and struggles to acquire them.
1: Kanuka ee chintanu neevu maanivesi.
0: Give up that kind of search and anxiety.
1: Sarvulu endu undinatundi nene.
0: I am present in everyone.
1: Na endu undinatundi sarvulu.
0: All exist in me.
1: Sarva jeeva dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu endu kudanu ee aatma unnado aa aatma nee endu kuda unnadi.
0: That spirit aatma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్. వై యూ ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరుల ఎందు కూడా ఉన్నది.
0: ది ఆత్మా ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కనపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరి చేరింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ into its eye.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: And the blood started flowing.
1: ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
0: The dog is happy watching the blood.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుందని రక్తం అనుకుంటుంది.
0: And the dog went on feeling that the blood started flowing out of the bone that it had bitten.
1: కాదు కాదు, నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: In fact it is the blood of the dog only, not out of the bone.
1: అదే విధంగా ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తను ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుండదని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలి ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకనే ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: Both exist within us, not from the exterior.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: man is carried away by his own shadow.
1: కానీ అది షాడో.
0: It was only after all a shadow.
1: అది నీ నీడ.
0: It was just a shadow.
1: నీడను చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: You are just deluded by it.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: Therefore we should inquire clearly here.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: So the Vedanta said, know thyself.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: One IAS officer came on a camp to a taluk.
1: ఆ యొక్క క్యాంప్ యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, "Don't go anywhere near that house because it's full of demons."
1: Sir, meer telle shariram varu meeku adi kanipinchadu nallan shariram varukanta kanipistundi andulo bhootamulu untunnayi ani prashinchaaru.
0: Everybody said, "Sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near it."
1: Andaru ide vidhanga ani cheptunnaru. Ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: అండ్ ద వెరీ షాడో వాస్ సీన్ ఆన్ ద వాల్ దేర్.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: అండ్ హీ కుడ్ సీ బోత్ ద లెగ్స్ మూవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్న పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: అండ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పిస్టల్ అండ్ షాట్ ఇట్.
1: కట్టగడిపోయి తన వేలేపోయింది.
0: అండ్ ఫైనల్లీ వాట్ హ్యాపెండ్, హీ లాస్ట్ హిస్.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: సమస్త
1: బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: God is one, we refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: Only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaga ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness will release.
1: Dukham kaani aanandam kaani anni neeve kaani marokarivu kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti ni kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకును సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: Aa premane mana yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Kani aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chetane manam gadapali.
0: Let's lead our lives in love.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
0: Why do you worry? Why do you suffer having love within you, latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినప్పటి ఒక రూపం ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
0: I am here with this body.
1: నేను దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is I am going to achieve with this body?
1: ఈ చదువుల కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యల కాదు.
0: No.
1: ఈ ఆటల కాదు.
0: Not the
1: ఈ పాటల కాదు.
0: Not the
1: ఈ మాటల కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేనెవరు అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you will be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ద ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా,
0: we should not be mindful of the suffering.
1: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చింటే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: దిస్ ఇస్ ద క్వశ్చన్ యు షుడ్.
1: ఇక్కడ ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి,
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: In fact, we are
1: పెరిగింది సాధించటం కోసమని.
0: We are born, we grow.
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: We should know the truth.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: We should make all attempts to know the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే,
0: when once we make every trial,
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: You will be able to comprehend the rest.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: It's only through love you can know the truth.
1: చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
0: You find the bulbs burning all around.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: You find different forms of bulbs.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకును ఉన్నది కరెంటే.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: Without the current the bulbs you don't get light.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: The atma within, the spirit within us is the main switch.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
0: That current, the spirit gets into
1: the ear. కన్నులో చేరి కనిపిస్తుంటుందది.
0: To help you to hear, gets into the eye.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: And it is the same current that will help you to experience the awareness within the body.
1: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
0: The current is the primordial principle behind this.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divinity.
1: అది ఏ చైతన్యము.
0: That is awareness.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఇస్.
1: చైతన్యం ఎక్కడి నుంచి రావటం లేదు.
0: ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: ఎక్కడికి పోవటం లేదు.
0: ఇట్ నాట్ లీవింగ్ యు.
1: అక్కడనే ఉన్నది, అక్కడికి పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranamu ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Motta motta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడా మనం సత్యాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దేర్ ఆర్ డౌట్స్ యు కెన్ నెవర్ ఎక్స్‌పీరియన్స్ ట్రూత్.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
0: వి హావ్ బికమ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ దీస్ డౌట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: Don't entertain doubts more and more.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది డౌట్ దట్ మేక్స్ యు forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
0: Bereft of faith you are blind.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింప నేరేది.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificent
1: చెవులుండి చెవుటలై అతి మనోహరమైన నీగాన మాలింప నేరేది.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరిరేది.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Surada.
1: ఏమిటిది, నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
0: Then I had eyes, what is that I wanted?
1: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
0: Now I am blind, what is it I want?
1: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
1: లేకున్నా కూడా కనిపించేది ఒక్కటే.
0: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
1: కన్నుల యొక్క దీంతో పని ఆధార పెట్టుకోవద్దు.
0: Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యం యొక్క తత్వము నీవు మొట్ట మనసులో నింపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా పోతే ఈ లైట్ అంతా ఏవీ రావు.
0: Without the divine light, you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతాను?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: Think of God, sing his glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You and I are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మానవులకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాన్సెప్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్.
1: ప్రజ్ఞానం అనేటువంటిది వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రం దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest they come and go, pass off like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకొని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: Why should we worry, brood over these passing clouds?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని చూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యూ టర్న్ ఇన్ టు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యూ హ్యావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసం జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యూ అండ్ గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవరీబడీ.
1: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోపములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయి.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truth.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్ దేర్. అట్లే
1: కూడా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నుండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
1: ఏది కూడా నీకు చేయజిక్కదు.
0: You cannot get it either.
1: కనుక నీవు చెడ్డను దూరం చేసి,
0: so distance yourself from the bad.
1: పవిత్రాన్ని నీవు నింపుకో.
0: Fill it up with sacred qualities.
1: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
0: Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు,
0: to lead sacred
1: life, మన పాత్రను పవిత్రమైన ఇదిగా నిలుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన ఇదిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చు.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్, యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn a lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో, ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately, who will claim your property? Nobody can.
1: జనడ పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినటువంటిదంతా కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact, all the money that you earn, will it help you to fill the stomach?
1: లేదు.
0: No.
1: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వి ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్మలే నీవు నిజమైన తత్వాన్ని ఫాలో చేసుకుంటారా?
0: You should follow the reality.
1: ఇదే మనం ఈనాడు చదువులో నేర్చుకోవాల్సినటువంటి అంట.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: For all we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఆర్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్, uneducated beggar also fill their stomachs.
1: పొట్టం నింపుకోవటం కాదు,
0: not simply to feed your belly.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: We should fill our heart.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: Fill your heart with love.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: And this love will help you to get the rest of them in the world.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: Make every attempt, trial to fill your heart.
1: అది ఏ కంపాషన్? హృదయం అనగా ఏమి? కంపాషన్.
0: హృదయాస్.
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని నాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడబటికి ప్రేమను కూడా నిరాశగా మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఈజ్ అటాచ్డ్ టు ఎనీబడీ.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: హూ ఇస్ అటాచ్డ్ టు ఎనీబడీ?
1: ఎవరికి ఎవరికి అనుబంధం?
0: వాట్ ఈస్ దట్ రిలేషన్షిప్?
1: లేనే లేదు.
0: నథింగ్.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: అటాచ్మెంట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: నీవు పెండి కాకుండా ఎవరు నీవు భర్త?
0: ప్రయర్ టు యువర్ మ్యారేజ్ హూ ఇస్ యువర్ హస్బెండ్?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: Majjulo vachinayi, majjulo pothunnayi.
0: They have come in between and also leave in between.
1: Shashvatamainatuvi kaane kaadu.
0: Then, who is attached to anybody?
1: Evariki evariki anubandham?
0: What is that relationship?
1: Milene ledu.
0: Nothing.
1: Ee sambandham anubandhamlu nivei nivu penchukuntunnavu.
0: Attachments and relationships are of your making.
1: You pending.

0: passing clouds.
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటివి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: We don't need to worry for these passing clouds.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: What for should we worry?
1: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
0: Struggle, work to be
1: blissful. నీ ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందు కూడా నీవు నిరూపించు.
0: And you should share this love with
1: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని, అసూయను, క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness
1: through
0: jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: We are not sharing our love with the rest.
1: ద్వేషము, ద్వేషము, ద్వేషము, ద్వేషము.
0: There is hatred all the time.
1: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
0: And this hatred is much worse than the demon.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: The demonic hatred is ever on the rise today and not the love.
1: ఈలో కించిత్యమైన ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: If there is fraction of love within you, share it with others.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నిజమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: The subjects belong to this world.
1: యమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
1: పెంచుకోవాలి.
0: That we have to develop.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
0: Then you will have that eternal bliss.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్.
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ అ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి
0: హావింగ్ కమ్ దేర్
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్ ఓ పటేల్ ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్ yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్
1: వాస్ ఇన్ సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేల్?
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: What for are you worshiping?
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: You have lot of money.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: You don't need to pray for money.
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
0: You have got all happiness.
1: కాబట్టి సుఖం నీకు కావాలని కోరటం లేదు.
0: You don't need any comfort.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: Why do you pray so long? What for?
1: పక్కను నవ్వాడు ఆ పటేలు.
0: The Patel smiled.
1: Sir, నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
0: నాట్ హ్యాపీనెస్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు

0: ఉండేటువంటిది ఏమిటి? అదే పీస్.
1: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ? దట్ ఇస్ పీస్.
0: ఆ పీస్ నీవు కోరాలి.
1: సో డిజైర్,
0: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
1: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్,
0: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
1: All those things can be earned and acquired.
0: నీ దగ్గర లేనటువంటిది భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
1: What you do not have, what God has are two.
0: ప్రేమ, శాంతి, ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
0: ఈ రెండింటిని మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
1: When once you receive the truth, these two, you can get the truth.
0: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
1: If these two, you can achieve anything.
0: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
1: With sugar, you can have any number of sweets.
0: కానీ గోధుమ, హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
1: You can have different varieties of sweets.
0: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
1: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, బట్ స్వీట్నెస్ షుగర్ ఇస్ వన్.
0: కనుకనే దైవమే ఒక ప్రేమ.
1: గాడ్ ఇస్ లవ్.
0: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే,
1: దెన్ వన్స్ యు గెట్
0: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
1: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్, యు కెన్ హావ్ ఇన్ మెనీ లవింగ్,
0: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
1: యు కెన్ హావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్,
0: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
1: యు కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
1: దేర్ఫోర్ యు షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కోరు.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికీ. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అదియే దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి అగిపడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulaku maapichinde etvatti ee drishyamunu satyam ani bhavinchukotam entati mosam.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, left tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyamu student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంతకాలము?
1: This relationship between husband and wife, how long does last?
0: ఇది టెంపరీ.
1: This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: చేంజ్
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీస్ ఎగ్జిస్టెన్స్, హీ వాజ్, ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్. But we consider the fleet momentary scenario as if they reflect truth.
0: Kanuka mottamota satyanni meeru gurtinchadaniki prayatninchandi.
1: Therefore first of all we should make every attempt to know the truth.
0: Ee satyanni gurtinchinappude sarvamu gurtinchina vaaru avutaru.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: అవన్నీ కూడాను కేవలము మిథ్యములే.
1: They all represent illusion.
0: మిథ్యమనగా సత్యమనగా దీనికి భేదం ఏమిటి?
1: What's the difference between truth and illusion?
0: Mithyam anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya?
0: Satyam anaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence. The whole world will be changing. The whole world, yes, naturally is truth. Even this truth, you find so much of illusion,
0: mithya.
1: The hill over there, tomorrow you may find a valley there. A river, what you find today, well, it may run into floods, so the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful.
0: We are
1: forgetting this eternal truth.
0: And we are
1: forgetting God, who is all truth himself. But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: that?
1: The difficulties are the results of your own actions. The results of your thoughts come forth by way of these problems. In this world, everything is bound to change. It appears as though it is changing, but there is no total change either. It's only God who is changeless and eternal. We should install the changeless divinity within
0: us.
1: And we have to surrender the same love gifted to us by God back to Him. And our main task lies in experience this bliss by offering love to God.
0: What is the life?
1: What is life after all? What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately? You cannot say that human life is progressing. The human life is the rarest and noblest of all. We should remain as we are born in the state of
0: birth.
1: I am born. I am a boy. I continue to be a boy. However, in between, there are bound to be certain physical changes. These are physical changes.
0: Dehamu, manasu, pranamu, buddhi, ivanni kudanu bhautikaru.
1: The body, mind, and the intellect, they are all just physical.
0: Inka manlo unnatundi yokka kama krodhamu mohamu vachchedevu.
1: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions. When you like, naturally love flows forth. When you dislike, there comes hatred. So they are all reflections of one's own likes and dislikes.
0: పంచకోశములు గాని పంచభూతములు గాని లేవు.
1: In reality, there are neither five elements nor five sheets in a human body.
0: Prapancha.
1: Bhagavan gives us the definition that it is the one that comprises the five elements and the five life breaths.
0: Five elements pancha.
1: Because of five elements, pancha, and they constitute the panchakosha, the five sheets of this
0: prapancha.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: కనుకనే అన్ని కూడాను అంగములను గుణములను పురస్కరించుకొని ఇవన్నీ ఏర్పడుతూ వచ్చినాయి.
1: All these things are framed basing on the limbs and the relationship
0: ఏవి కూడాను with the qualities. ఆత్మను అంతను గమనించటం లేదు.
1: And we are not observing the main factor here.
0: కానీ మనము మానవుడై పుట్టి జంతువు నాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation. The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world. And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the Self.
0: Atma lakshyanni nirantaramu hrudayamulandun chunnatunte vadu bhuktudu.
1: And he is the only one who really understands the Self and the nature, or else he is only bhukta, the enjoyer.
0: Kanukane ee bhukti kosam vachinatunte vadiki ee anni vidhamulainatunte yokka panchabhutamulu panchakosamulu panchendriyamulu panchestuntayi.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets, and five life breaths. Body is temporary. And body is not permanent. Mind is a mad monkey wavering.
0: Water bubble.
1: Body is like a water bubble.
0: ఇవన్నీ కూడాను అనిత్యమైన తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: Though we know they are quite temporary and fleeting, we just go by them.
0: కానా ఇది ప్రపంచము అనగా ఏమిటి? మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: Aidu undinanta varaku kudanu manamu dinni vadalagaliki em matram avvilu ledu.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: Jeevitam ante kudanu kevalamu kashta nashtamulato sukhadukkhamulato paapa punyamulato baadha padavastundi.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: Deham panchabhautikamu.
1: Body is of limb.
0: Deham koolaka tappade podun.
1: Is bound to fall one day or other.
0: Dehi niramayundu.
1: But the dweller is eternal.
0: Kunitimpaka dehi chavu puttukal. మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: ట్రూలీ స్పీకింగ్ ది ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నర్ అన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కానీ నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ ఇన్వెలర్ వెరీలీ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ఆ దేహి అనేటువంటిదే చాలా స్థిరమైనటువంటిది.
1: దేహి ది ఇన్వెలర్ ఈస్ స్టేబుల్ అండ్ పర్మనెంట్.
0: అనగా దేహంతో కూడినటువంటిది కాదు.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the Self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెడితే పలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamunu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడుగా ఈ విధమైన భౌతికమైనటువంటి రచనలు నిరూపిస్తూ వచ్చారు.
1: Since there is a physical form, the external form, we have to think of the external form and the inner reality.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: All that what we see outside, they are of your own making, artificial.
0: ఏది మనం చూడమలో ఏది చూడలేదో అది సత్యము.
1: That what you can see, that what you do not see, well, that is the reality.
0: Adiye Atma.
1: That is the self, Atma.
0: Kabatti, who are you? Anni nivarana pichinappudu in Atma.
1: If anyone asks you who are you, you should say I am Atma, self.
0: Kevalam nee deham peru cheppakoodadu.
1: You cannot give the name of this body.
0: Deham nee tallidallulu pettinatvanti.
1: The name given to this body is given by your parents.
0: Deenni puraskarinchukune prajalanta kuda nu ee peru ni poochistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru munnaku pradhanam kaadu.
1: Is not that name given that's important?
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you are alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa Koteshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa Koteshwarudu.
1: Oh, you're very rich, affluent.
0: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
1: He's got lots, plenty of money.
0: Kaani ataniki maranakalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Atanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatvanti bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: Then he could have that awareness, jnana vidin.
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సార్,
0: పునరపి జననం పునరపి మరణం.
1: This sort of birth and death happening again and again repeatedly. And the state that one has to lie within the womb of the mother.
0: ఉన్నంత వరకే ఇది.
1: And this would be there so long you are alive.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలియజెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడా మీకే అప్పచెప్పాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులు అంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: you. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: Kanuka evvaraina kudanu ee lokamlo undinanta varaku loka sambandhamainatvanti yokka aasti paasthulu yokka tichchatunu matrame chuchukuntaru.
1: Therefore so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: Pranaksham ekkada velutundo emito anetvanti ye matrame yochinchukondi.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuniki sambandhinchindi manasuniki sambandhinchindi matham manam uchcharistundam.
1: Therefore so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesetappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
0: ఏ బంధువులకు సంబంధము?
1: ఆర్ రిలేషన్స్?
0: ఎవరికి సంబంధం లేదు.
1: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా దేహం మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main
0: thing.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములోకి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకోవడంప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: As we have rains, you find more and more pollution around.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: Many fall sick because of polluted water.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలను, తాగే నీటి లోపలను, గాచే పీల్చే గాలి లోపలను ఏదో పొల్యూషన్ చేయబడ్డాయి.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసేటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలు మొదలుపెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవ విధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: దేహం,
1: surrender,
0: ఆత్మనివేదనం,
1: the self surrender.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should follow one of these 9 paths of devotion and make our lives pure and sacred.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని మనం చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవస్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు, అనుమలు కూడా జీవితమే.
1: Birds and beasts, animals are divine.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్ఛంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: What a mistake it is to consider divinity as so low and simple.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రక్షింపబడేటానికి ఈ విధమైన కొన్ని వినయాలు, జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: However, to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూచా?
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూచా?
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూచా?
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్ చూటా?
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ.
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూసే చంచలత్వం.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: వెన్ వీ ఫాలో దీస్ యూ విల్ బి లాస్ట్ సమ్డే ఆర్ అదర్.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: We should make every effort to forget this aspect.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారములు అత్యవసరం.
1: ఫర్ సస్టెనెన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, ద ఫుడ్ అండ్ డ్రింక్ ఆర్ నెసెసరీ.
0: అవి కూడాను సాత్వికమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి సాత్విక్ ద పాయస్, ద అన్పొల్యూటెడ్ అండ్ ప్యూర్ అండ్ ఫ్రెష్.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is required?
0: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం సోహం సోహం సో నేను హం నేను నీవే నేను నీవే నేను నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore, we have to investigate and inquire clearly. Soham, I am you, this kind of thing.
0: Aham Brahmasmi, ani chepper Vedamalo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahmalo.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: నేను మానవుడు కాదు.
1: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
0: నేను బంధనకు చిక్కుకోలేదు.
1: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
0: కనుకని నేను దైవత్వాన్ని నిర్మలం నిష్కలం నిస్వార్థం నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
1: ఐఎమ్ డివైన్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ ప్యూర్ ప్రిస్టైన్.
0: కనుక నేను దైవాన్ని.
1: ఐఎమ్ గాడ్
0: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడా నేను దైవాన్ని దైవాన్ని దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God. It's only God who has taken care of me, who is responsible for my birth and life. The parents, who are there? They are also divine. Therefore, everything is gift and will of God.
0: కట్టగాడి పెట్టి దైవం కూడా ఉండడు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్ యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ కాన్స్టెంట్లీ.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: అండ్ వన్స్ యూ ఆర్ గాడ్ ఇన్ యువర్ మైండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ లీవ్.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: అండ్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా.
1: Without love.
0: No mother, no father, no brother, no wife.
1: No mother, no father, no brother, no wife.
0: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
1: All of them symbolize love.
0: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై మన ఆనంద నిమిత్తమై స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
1: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
0: భార్య ఎవరి కోసం? భార్య
1: వైఫ్ ఫర్ హూ సే?
0: నీకోసమే కానీ కోరి కోసం కాదు కదా.
1: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
0: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
1: ద సన్ ఇస్ for you, not for anyone.
0: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
1: For everything, for your own self-interest.
0: అందుకోసమని self-realization అన్నారు.
1: Naturally, we should step into that area, self-realization.
0: కనుకని మొట్టమొదట self-realization మనం తయారు కావాలి.
1: Therefore, we should be prepared for self-realization.
0: నేను ఎవరు?
1: Who am I?
0: దేహమా?
1: With the body?
0: Manasa?
1: Mind?
0: Buddhya?
1: Intellect?
0: Chittama?
1: Or that inner sense?
0: Ahankarama?
1: Or ego?
0: Kaadu kaadu.
1: None of these.
0: Nenu nene.
1: I am I.
0: Ee rakamainatvanti yokka nishkaranamainatvanti yokka nirupamainatvanti yokka nischayamainatvanti yokka satyanni manam gurtinchali.
1: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
0: Chadukuntunnaru meeru chadudu.
1: You start to learn, you study.
0: Oh, kavasani BS lu, BCom lu, BA lu, MBA lu, anni chadivesesi, tarvata degree ki poyi, tarvata doctorate degree teesukuntunnaru.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
0: Kaani ichchi postgraduate degree lu, ichivati PhD teesukunnaru, lokamlo entha mandi leru.
1: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
0: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
1: What help, what service they are doing to society?
0: వారి పోషించుకుంటున్నారు కానీ
1: they are just taking care of themselves.
0: Help చేయటం లేదు.
1: And they are not considerate to anybody.
0: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నారు.
1: So all these studies are for your living.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: It's not that important.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: We should be selfless and be prepared for sacrifice.
0: Desire yokka phaltamunu tyagam cheyali.
1: We have to sacrifice the results of our actions or desire.
0: Aa action desire manu tyagam chesinappude vaadu nijamaina yogi.
1: If you sacrifice your desire, reach a state of desirelessness, you are yogi.
0: Yogi ante kevalam chettu kinda kurchoni kannu moosukoni kevalam japam cheyatam kaadu.
1: A yogi is not a person who sits on a tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
0: Nee desiresnu tyagam chesukotame neevu nijamainatuvanti oka tyagi.
1: You are the one of sacrifice if you are desireless.
0: Kanukani ilanti chinna chinna padal lopalle mana manavatvanni chakkaparchukovali.
1: With these small things we have to rectify, correct our human life.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: We should expand our hearts, expand our mind.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: We should never be narrow minded.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ అవుతుంది.
1: The narrow mind becomes naturally further narrower.
0: Broad mind.
1: You should develop broad mind.
0: Broad mind చేసుకుంటే broad heart.
1: Broad mindedness will naturally lead to broad
0: heart. Not physical heart.
1: And not the physical heart, no.
0: Physical heart bad aithe heart enlarge ayipoyindani operation antaru.
1: If it's physical heart, broad heart, na naturally heart enlargement, that requires surgery.
0: Premanu enlarge chesukovali.
1: And you have to expand your love. Enlarge.
0: Ee premanu manam enlarge chesukunnappude nijamaina manavudu avutam.
1: And once there is expansion of love, you'll be true human.
0: Palvara.
1: Students.
0: Meeru swami cheppe matalu చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
1: యు థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటది.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
0: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
1: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సకల శాస్త్రములు చదివితేనంటును గర్వం ఎందుకు?
1: వై డూ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ గాన్ త్రూ సో మెనీ టెక్స్ట్?
0: కాదు కాదు.
1: నో,
0: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యూ ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబుల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కాలిగా ఉండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ విజ్డమ్ యూ షుడ్ బి సో హంబుల్ విత్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
0: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
0: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
0: డిజైర్ లెస్.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్ లెస్.
0: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
1: వెన్ యూఆర్ డిజైర్ లెస్ విల్ బి ట్రూ హ్యూమన్.
0: మా డిజైర్
1: without desire, ma desire.
0: Navudu, ma navudu,
1: manavudu, human being.
0: Narudu ani ayattam undante desireless ga undalla.
1: If you want to be nara, the human being, you should be desireless.
0: Too much desires chala pramadam.
1: Too many desires are dangerous.
0: Kaluka ee less desires mi pettukovali.
1: Therefore have less desires.
0: Anavasaramainatvanti okka vanchanu miri penchukokoodadu.
1: Do not develop unnecessary desires.
0: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
1: యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
0: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
1: ద వన్ హూ వేస్ట్ ది టైమ్ ఈజ్ ఓన్లీ కాల, బట్ హీ కెనాట్ బి మానవ.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మీరు టైమ్ ని వేస్ట్ చేయకూడదు.
1: సో నెవర్ వేస్ట్ టైమ్.
0: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నీ యొక్క శ్వాస నీవు గుర్తించుకుంటురా.
1: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: అన్నెసెసరీ అయినటువంటి ఊరికి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే
1: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్.
0: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
1: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
0: ఇప్పుడు ఎక్కడ చూస్తే కానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
1: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
0: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తాడు.
1: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఇస్ ఫౌండ్ దేర్.
0: ఆ బొమ్మలు మీరు చూచారా?
1: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
0: ఆ విషయాలంతా మీరు విన్నారా?
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్.
0: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
1: You don't feel like looking at the newspaper at all.
0: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
1: It's not that important.
0: రూపనామం లేనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
1: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner, which is
0: లేనటువంటి ఒక దైవత్వము ఒక్కటే.
1: It's only divine, the Godhead, that is beyond the name and form.
0: Sweet. Sweet.
1: And he is sweet and sweet.
0: Kadali kajulamulakanna kasturi ubbandakanna adi ye nijamaina sweet.
1: And therefore here the sweetness lies. It is much more than almost the precious fruits that we know.
0: Ee pandugalanta vastunnayi deni kosam vastunnayi.
1: Why do we celebrate festivals?
0: Prati panduga kodanu oka daivanni gnapakam chese nimittamai vastunnayi.
1: Every festival is observed to remind ourselves of God.
0: ఈ నాడు చాలా మంది ముస్లింలు కూడా పండుగ చేసుకుంటారు.
1: And today you find Muslims also celebrating.
0: అన్ని మతముల వారికి కూడా పండుగలు ఉన్నాయి.
1: All religions have festivals.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All religions together speak of goodness only.
0: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
1: All speak of the
0: ఏ మతం కూడా చెడ్డది కాదు.
1: No religion is bad.
0: అందువల్ల మీరు ప్రతి మతం వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
1: Therefore each one should follow one's own religion.
0: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
1: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
0: మతం మంచిదిగా పెట్టుకోండి.
1: And have your mati the mind perfect.
0: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
1: When mati the mind is perfect corrected, mata the religion gets unified.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: కాలమును వ్యర్థం చేయకండి.
1: Don't waste time.
0: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
1: Never make this sacred time unsacred.
0: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: By making the time sacred, experience the true state of bliss.
0: మానవుడు ఆనందమయుడు.
1: A human being is blissful.
0: ఆనందమయ.
1: And is full of bliss.
0: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
1: Remain eternally blissful.
0: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కుంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
1: Cause out of desire, you should never be depressed.
0: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్
1: ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: Bear the smiling face. Be blissful, be happy, continuously.
0: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆఫ్ చేయకూడదు.
1: Let the examinations approach, even at the examination times, you should not have castor-oil face.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: You should smile and smile all the way.
0: ఎంత ఉత్సాహంగా ఉంటారో మీలోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
1: The more enthusiastic you are, the inner divinity will manifest, will blossom.
0: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
1: And for all the enthusiasm activity, your happiness is the main cause.
0: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
1: Be happy.
0: మీకు ఏమి వరి ఉండాలి?
1: Why do you worry?
0: ఏమి వరి లేదు.
1: Don't worry for any
0: reason. ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
1: If you are really prepared and study well, why should you be worried of the exam?
0: చదవని వారికే ఎగ్జామినేషన్ భయం.
1: The one who has not prepared for the examination will be worried.
0: కనుక మీరు చదువుతూ ఉంటుంటే తప్పక అదే మనకు మార్క్స్ తెస్తుంది.
1: If you are studious, you'll get high ranks.
0: తప్పక మీరు చదివి చక్కని పాస్ చేసి ఉత్తీర్ణులైపోయి దేశాన్ని ఉద్ధారం చేయండి.
1: You study well, get high ranks and help for uplifting this country, for the advancement of this country.
0: ఈనాటి పండుగ,
1: this day's festival,
0: మిమ్మల్ని ఉత్సాహపరిచే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: Is the festival that will make you bubbling with joy.
0: ఇది ఏ పండుగ అని అంటారు మీరు?
1: What festival is this now?
0: దసరా.
1: దసరా festival.
0: దసరా అనగా దశ విధములైనటువంటి యొక్క భావములను అరికట్టాలి మనం.
1: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
0: ఈ దసరా లోపల ఉన్నటువంటి ఫలితం ఏమిటి? కట్టగడపటికి చాముండి వచ్చేసేసి ఈ యొక్క నరకాసుడిని వధించింది.
1: What happens is the control of the evil trades ultimately by Chamundi. And who is this demon, the Narakasura?
0: Who is
1: Akasura of Naraka? And he is really the Asura to Nara, the human.
0: Naruniki Asurdu.
1: And he is an enemy to human being. Therefore, we should never be close to our enemy, Asura. So this inimical element should never be within you. I am the human being, Nara. And his enemy, Asura. What sort of relationship should you have with this Asura?
0: Nara sambandham pettukovali.
1: Let us have human relations. That's what is said in this dictum, that it is good satsanga, and out of this satsanga you will have detachment, and the detachment will take you to steadiness, and ultimately liberation.
0: Be good company.
1: Be in good company.
0: Bad company chete.
1: If you are in bad company.
0: Who are you? Nee vivaram cheppagalavu.
1: How do you declare yourself? You are that depending upon the company in which you are.
0: Karugane, man bad company pettukoku.
1: So you should never be in bad company.
0: Bad company chustane goodbye cheppi vellipondi.
1: Say goodbye whenever you come across bad company.
0: Desham kuda vaddu.
1: Just don't be anywhere near them.
0: Meer manchi aanandanga undandi.
1: Be happy right all through.
0: Evarin chuchina gaani daiva swarupiga chusukoni andarki namaskarinchandi.
1: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, పంచేంద్రియములు చేరి పది చేతో ఇది పది నమస్కారములు అనగా పదివేళ్లు చేరినప్పటి దశేంద్రియములు.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
0: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
1: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
0: నీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
1: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
0: కనుక మీరు నమస్కారం చేస్తే ఎవరు దోషం అనుకుంటారేమో.
1: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
0: అందరికీ నమస్కారం చేయండి.
1: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
0: ఎవరిని ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
1: యు జస్ట్ పే యువర్ ఒబేసన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
1: యూ కెన్ పుట్ ఎ పర్సెప్షన్. Five senses of action join in unison in our namaskar.
0: Ee namaskaram anetundi panchendriyam yokka parvatame.
1: And this is

0: నమస్కారం చేయండి.
1: యు జస్ట్ పే యువర్ ఒబిసాన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యు బ్రదర్ అని ప్రశ్నించు.
1: యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్, హౌ ఆర్ యూ బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు మీట్ ఎన్ ఎనిమీ.
0: వాడు కూడాను హౌ ఆర్ యూ బ్రదర్ అని వాడు ప్రశ్నించాడు.
1: దే టు నేచురలీ విల్ రెస్పాండ్ సేయింగ్ హౌ ఆర్ యూ బ్రదర్.
0: ద్వేషం చూచి తల చెప్పుకోవద్దు.
1: Don't turn your face when you come across your enemy.
0: ఇది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది.
1: యు బీ హ్యాపీ ఆల్ త్రూ.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు కేవలము మానవత్వం కలిగినటువంటి వాడు.
1: ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ హ్యూమన్ క్వాలిటీ.
0: హ్యూమనత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
0: సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ఫైవ్, ద ట్రూత్, ద రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్.
0: లవ్ ఉంటే పీస్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్.
0: లవ్ ఈజ్ దేర్ పీస్.
1: వెన్ వన్స్ లవ్ ఇస్ దేర్ దేర్ ఇస్ పీస్ ఆటోమేటిక్.
0: పీస్ వచ్చేసినప్పుడు ధర్మం వచ్చేస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ధర్మ రైచియస్నెస్.
0: ధర్మం ఉన్నప్పుడు ట్రూత్ వచ్చేస్తుంది.
1: అండ్ వేర్ దేర్ ఇస్ ధర్మ రైచియస్నెస్ దేర్ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: అంటే ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పరుగుతూ ఉండు.
1: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సత్యాన్ని పరుగుతూ ఉండు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మాన్ని పెంచుకో.
1: ఫాలో ధర్మ.
0: పీస్ఫుల్ గా ఉండు.
1: అండ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆనందంగా మెలుగు.
1: బీ హ్యాపీ అండ్ మింగిల్.
0: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
1: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
0: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎందుకంటే నాలో ఉన్నది ఒకే ప్రేమనే.
1: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
0: ఓన్లీ లవ్.
1: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
0: అదే నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కావండి.
1: అండ్ యూ ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
1: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
0: నాకు ఎట్టి స్వార్థము లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: నాకు సెల్ఫ్ లెస్.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
0: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
1: Bhagavan will never hate anybody. He will never distance anybody. He is never angry with anybody.
0: Prema mudita manas kahe Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama.

ప్రేమ ముదిత మనసు కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Eenati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కాని సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని ధర్మస్థాపన నిమిత్తమై కాని లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: Helps us to struggle for worldly comfort, conveniences. But it does, the worldly education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
0: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
1: ఉద్యోగం పురుష లక్షణమని ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి ఒక మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
0: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
1: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
0: They go to their offices or colleges as the case may be, at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officeli endu kalaasala endu taamemo samapadinattu gaanu teerani panullo muniginattu gaanu intiki vachina tachaname 4 gantalaku tama dress nu maarchukoni veru dress nu alankarinchukoni vishranti nimittamai shanti nimittamai క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: Is there peace in these clubs?
1: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
0: Do they give you rest?
1: లేదు లేదు.
0: No.
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: దిస్ ఇస్ ద వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హి వాంట్స్ రెస్ట్ హి కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: But the modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతి?
0: What do they do there?
1: Cards ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: Idi uttama margama adho margama?
0: Is it a noble path or the path that put you to ruin?
1: Idi vidyavantulu cheyavalsinatundi paniya vidyahinulu cheyavalsinatundi paniya?
0: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
1: Indilo shanti unadani tappatragi mayamarachi ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
1: కాని ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: But it's highly dangerous.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడాను చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం నందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి యొక్క కార్యములో లేక సమాజముకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: దిస్ ఆల్కహాలిజం, టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
1: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
1: నెక్స్ట్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
0: సెకండ్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్స్ ఆడటానికి వచ్చినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాం.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వాడికి థ్యాంక్స్ అంటాం.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాం.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: టు వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లైట్ ఇట్ వుడ్ టేక్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: వెన్ వి ఆర్ ఇన్ ఎ విలేజ్,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీవన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: వెన్ దే టాక్ టు యూ,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాము.
0: When you say how are you, you say thanks.
1: Mana kerchief mana kinda padipothe mana kerchief mana kettinchinduku thanks antunnam.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: Ekkado tank lo undinatvanti neerunu mana gruhamunaku supply chesinanduku akada water tax istunnam.
0: The water present there over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజార్ లో ఉన్నటువంటి ఒక పోల్ నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: వాట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యాన్, యూ హావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాము.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్, యూ హావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాము?
0: The wonderful breeze gifted by God, what kind of tax
1: we pay? Tax manam bhagavanturiki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light, what tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాము?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, యు హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్, విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి
1: విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాము.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free gani istunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
0: This earth is a gift of God.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ భూమికి ఏదో కొంత లిమిట్ పెట్టుకుని 40/30 అని సెట్ పెట్టుకుంటే దీనికి ట్యాక్స్ మనం కడుతున్నాం.
0: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: ఈ భూమిని ఎవరు అందించినటువంటిది?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: Only God.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
0: All five elements are divine.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడా భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries. What tax we pay to God?
1: ఈ ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము. ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
1: గ్రేట్ భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాము.
0: యెట్ వీ బ్లేమ్ హిమ్ గాడ్ యూ హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వీ ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యు డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యెట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
0: Today mankind has no satisfaction.
1: తృప్తియే లేదు.
0: No satisfaction whatsoever.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు
0: at one
1: నారాయణుడు దర్శించాడు.
0: At one time a devotee visited
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ why have you built this మేరు mountain?
1: బంగారు కొండను సృష్టించావు.
0: You have created this mountain of gold.
1: ఇంతే కాదు.
0: Not only this.

0: కోప తెలయేరుల్
1: The running flow of water,
0: Tirukondalun,
1: the mountain,
0: Chitrapayogopa, Aranadhyavida Vidyalanniyu,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: ఎన్ని ఇస్తున్నావు నీవు భగవంతుడా
1: ఓ గాడ్ యు ఆర్ గివింగ్ ఎ లాట్
0: ఈ అడవులంతా కూడా నువ్వు పెంచి తద్వారా మానవులకంతా కూడా జీవశక్తిని ప్రసాదిస్తున్నావు
1: యూ హ్యావ్ క్రియేటెడ్ ద ఫారెస్ట్ అరౌండ్ అండ్ గివింగ్ అస్ ది ఎనర్జీ
0: నో
1: అండ్ ఆక్సిజన్ ఫర్ ఆక్సిజన్
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువు అంతా కూడా ఈ అడవులంతా తీసుకుంటున్నాయి కార్బన్ డైఆక్సైడ్
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఈస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్
0: కొండలను సృష్టిస్తున్నావు
1: యు క్రియేట్ మౌంటైన్స్
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు
1: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్
0: మౌ

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హిస్ హెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ.

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుళ్ళు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: ఇలాంటి భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంత మాలిన్యంప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: దీనిని
1: ప్రాచీన
0: కాలంలో మహర్షులు బలి అని పేరు పెడుతూ వచ్చారు.
1: తేజస్ in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani
1: sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru, apartham chestunnaru prajalu.
1: People misunderstood that sacrifice meant sacrificing an animal.
0: Bali anaga sacrifice kaadu, oka prani ni himsinchadam kaadu.
1: It's not harming any animal.
0: Bali anaga tax ani deeniki artham.
1: Your bali or sacrifice meant tax.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థంలో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్ బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాం. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: వీ టేక్ ది రాంగ్ మీనింగ్. శిఖండి మెన్ ఏదర్ ఎ మ్యాన్.
0: శిఖండి అనగా కృష్ణుడు ఆ శిఖపించమును దర్శించినటువంటి ఒక కృష్ణుని పేరే శిఖండి. నారాయణుకి శిఖండి అని పేరు పెట్టారు.
1: నారాయణ ఇస్ కాల్డ్ శిఖండి, కృష్ణ ఇస్ కాల్డ్ శిఖండి.
0: శిఖమనగా నెమలి పించమును ధరించినటువంటి వాడు శిఖండి.
1: శిఖండి ఇస్ ద వన్ దట్ వేర్స్ ది పీకాక్స్ ఫెదర్.
0: కృష్ణుడు,
1: కృష్ణ హింసెల్ఫ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: There's so many sacred words there. We go by the wrong interpretation and misunderstand.
0: కనుకని బలి అనేటువంటిది కూడాను హింసించడం కాదు.
1: So bali or sacrifice doesn't mean harming.
0: Tax అన్నాడు.
1: It's a tax.
0: భగవంతునికి ఒక tax మనం అందించాలి.
1: We have to pay tax to God.
0: ఏమిటి ఈ tax?
1: What's this tax?
0: అనగా
1: meaning
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే tax.
1: Expression of one's own gratitude is tax payment.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: How do you express?
0: Prayer తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: You express gratitude by praying.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: All the bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి tax ను అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what పోతన said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both his hands, and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారము లేకుండా, ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: Without any attachment or possessiveness, not mindful of what others would say,
0: one should pray, bhagavantuni naamamnu smarinchukolekapothunnaru.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుకు మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to
0: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you'll be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏం ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the 10 senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగెన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్. దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము. పరులు ఎవ్వరు లేరు. అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swaroopule.
1: All others from your point of view, no, they are God himself.
0: Kaluk evvarini manam vimarsincharadu.
1: Therefore, we should not criticize anyone.
0: Evvarini manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti krutagnata andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
1: In this world, we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియలీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్.
0: నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నాడు.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఎడిబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: దట్ ఈట్స్ ఆల్ దోస్.
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: క్రొకడైల్ will be eating all the left over there and
0: ee vidhanga kontha kaalam chakkaga tinindi aa crocodile kuda nu chakkaga balchindi.
1: As time passed off, the crocodile also has grown fat.
0: Ee kotiki crocodile kuda chakkaga sneham erpadipoyindi.
1: There is a very good friendship between the monkey and the crocodile.
0: Ee crocodile cheppindi.
1: The crocodile said,
0: oh monkey baba,
1: oh brother in law monkey,
0: oh brother in law monkey,
1: oh brother in law monkey,
0: nee daggara nunchi nenu dinnamu vindunu aaragistunnanu.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: Kaluka neevu kuda nu maa intiki oka dooru chuchi vindu maa vindunu aaraginchali anni.
1: You also visit us one day and accept hospitality.
0: Idi kotiki aashcharyam vesindi.
1: The monkey was
0: surprised. Idi ekkada illu untundadi, idi ekkada nivasistundadi ani anukoni kotti yochana chesindi.
1: The monkey thought over for some time, where is the residence of this
0: ee monkey ekkadi? Manavuniki purapu janmame monkey.
1: Monkey is just our forefather born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: ద మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కి కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామా. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఆమ్ ఐ టు కమ్
0: టు యువర్ నీళ్ళలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కానీ నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకు ఇంత దేహం ఉంటుండదు, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్-ఇన్-లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైపు ఈ సంతృప్తిని నేను ఇవ్వాలి, అందుకోసం నిన్ను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: I'll be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుంది ఏమను, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place, therefore I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously jump.
0: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకుని వచ్చేస్తాను అన్నాడు.
1: Now let's go back, let's go reverse. I bring back my heart.
0: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
1: Crocodile is a dunce, not intelligent.
0: సిట్టండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
1: It has got the strength but no intelligence.
0: విద్యావంతుల వలె ఉంటుంది.
1: The crocodile is like modern education, educate people.
0: గుండెని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: ఇక్కడే నేను దిగిపోయి గుండెని తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్నించి ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
1: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: Why should I have friendship with such a dunce idiot?
0: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి గల వారిగా ఉండాలి.
1: My friends should be intelligent.
0: నా కష్టమునందు సుఖమునందు కూడాను నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
1: So you cannot express gratitude through this art of acting.
0: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
1: You have to offer surrender wholeheartedly.
0: ఇది ఏ మన యొక్క tax.
1: This is the tax.
0: ఏ హృదయంబును సగితువో ఈసే నాకు.
1: Oh God, that heart you have given me then.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: It's not of our own.
0: నీ వందించినది.
1: It's your gift.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఓ గాడ్, ఐల్ ఆఫర్ ఇట్ టు యు.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యు హావ్ గివెన్ మీ.
0: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
1: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
0: నథింగ్.
1: ఐ యామ్ నథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యు. యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎవ్రీథింగ్ యు ఓన్లీ. ఐ యామ్ నథింగ్.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
0: పరగ వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: To worship your lotus feet, what else can I bring?
0: Anjaliki tintu anduko vayani.
1: I offer my obeisance and sincere respect.
0: Idi ni kandinchetvanti okka idi offer.
1: This is the offer I make.
0: Nen antakante vere em cheyalenu.
1: I can't do more than
0: na nene sarvasvamu nee okka sotte.
1: I offer myself entirely to you.
0: Naa daggara emtundadi?
1: What else I have?
0: Yemaina unte adi nivichinatvantide.
1: If I have anything,
0: adantha neede.
1: It's all yours.
0: Naadi anetvantide ekkada ledu.
1: Nothing like mine.
0: Idi keshaseerude anetvanti okka keshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti okka tattvanni bodhisthu vachadu.
1: This is the nature that starts.
0: Lakshmanudu ramulato prarthisthu vachadu.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam siranagati.
1: Lakshmana
0: prayed to Rama.
1: What is this surrender?
0: Nalo emi ledu.
1: I don't have anything.
0: Kanaka anta nide ane.
1: Everything is yours.
0: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక tax ని మనం అందించడానికి సిద్ధం లేకుండా.
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈ నాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job,
0: నేమ్ రాస్తారు పలాన సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక ఐఏఎస్ అని వేసేస్తారు లేక ఐపీఎస్ అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA, their degree.
0: కాని ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కాని ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: Ramayya and rasadu.
1: He wrote Ramayya.
0: TD. Yes, sir. FS.
1: FS.
0: And rasadu.
1: He wrote like that.
0: TD.
1: FS. FS.
0: Emitra ee degree lu ekkada nunchi vachayi?
1: TD.
0: Means 10 daughters.
1: TD. T10D daughters. TD.
0: FS.
1: FS.
0: అనగా ఏంటి? ఫైవ్ సన్స్.
1: ఎఫ్ ఎస్ ఎఫ్ ఫర్ ఫైవ్
0: నా డిగ్రీ అన్నాడట.
1: దిస్ ఇస్ మై డిగ్రీ.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: ఇస్ దిస్
0: పిల్లలు కట్టడం డిగ్రీనా?
1: ఇస్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇస్ దట్ ఎ డిగ్రీ?
0: అది కాదు. మనం ఏ డిగ్రీ మనకు సున్వంతరిస్తే అమృతస్య పుత్ర అదే మన డిగ్రీ.
1: ద డిగ్రీ ఇస్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని యొక్క అంశమును.
1: ఐఎమ్ స్పార్క్ ఆఫ్ ది డివైన్.
0: భగవంతుని యొక్క ఇది స్టేషన్.
1: And just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు. సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: Verily you are the spark of the divine.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: Chatavarshamulu daaka mitamu cheppiri kaani namarada maata nemmanamuna.
1: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
0: Balyamando
1: childhood
0: leka prayamando
1: in youth
0: లేక ముసలియందో
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముదిమియందో
1: ఆర్ ఓల్డ్ ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్
0: ఊరనో అడవినో
1: ఎదర్ ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్
0: ఉదక మధ్యంబును
1: ఆన్ ద వాటర్
0: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు.
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు డై ఇస్ నాట్ నోన్.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: ఎప్పటికైనా అది నిశ్చయం.
1: దట్ ఇస్ సర్టన్.
0: కనుక ఎప్పుడో
1: వెన్
0: ఎక్కడో
1: వేర్
0: ఏ విధంగానో
1: హౌ
0: కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తా.
1: దేర్ఫోర్ ఐ ఆఫర్ దట్ ఈవెన్ నౌ.
0: ఇది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: దేహం ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
0: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: వీ షుడ్ బి ట్రూ ఆస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
0: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
1: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
0: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ఇంకా ఎటువంటివి ఎటువంటివి ఉన్నాయో
1: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
0: ఎవ్వరికి తెలియదు.
1: నో వన్ నో.
0: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
1: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
0: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము ఇది మనం చేయవలసిన ట్యాక్స్.
1: వి పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్
0: దేహం అనే పత్రము.
1: బాడీ ఇస్ ద లీఫ్.
0: హృదయం అనే ఫలము.
1: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
0: హృదయం అనే పుష్పము.
1: అండ్ ద హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
0: మైండ్ అనేటువంటి ఫలము.
1: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
0: ఆనందం అనేటువంటి తోయము.
1: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
0: ఆనంద బాష్పములు అందించాలి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
0: అంతేకాని శోక బాష్పములు కాదు.
1: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
0: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: Lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్లు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: వీ జస్ట్ ఆఫర్ దోస్ దట్ వీ సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ పాస్టింగ్
0: సత్యం అనేది ఒక్కటే
1: ట్రూత్ ఈజ్ వన్
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు
1: There is no peace in playing.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24
1: hours.
0: ఇవన్నీ కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు
1: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్ వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి
1: వీ షుడ్ ప్రాపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ద ఫెలో మ్యాన్
0: విద్యార్థులారా మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవం చూపించాలి
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యు రిసీవ్ Share it with a fellow man there in society and show them the proper path.
0: Vidya kevalamu potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living. Rushi
0: kooti kosamu. Vidya vijnanam kosam.
1: This education is for vijnan or wisdom.
0: Vijnanam kaavali manaku.
1: It's the wisdom that we need.
0: Emiti aa vijnanam.
1: What is that?
0: Nityanatya vishpasthilana shakti vijnanam.
1: That vijnana wisdom is
0: vijnanam tho koodinatvanti vijnanam.
1: This wisdom is a one of discrimination discretion.
0: Kanuka
1: so
0: manam ee naadu అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము
1: టుడే వీ సీ మెన్
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం
1: వెన్ దేర్ ఇస్ స్టమకేక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా
1: యూ ఫైండ్ ఎనీ రిలీఫ్
0: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
0: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు అక్కడ తేలి కుట్టింది
1: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion.
0: Father
1: loves his son very
0: much. As the
1: son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ఆయింట్మెంట్.
0: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తెక్కుతుంది దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హ్యాస్ బిటన్
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు బిటన్
0: నానా ఆ మూల కుట్టింది అన్నాడు
1: ఇస్ ది సన్ సెడ్ ఫాదర్ అండ్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకొని మూల దిక్కాడు
1: అండ్ దెన్ హి అప్లైడ్ ది ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా
1: when this ointment is applied there in the corner of the room there's no relief for the pain
0: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి
1: all our modern efforts are of
0: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది
1: where is this restlessness
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి
1: we have to know the causes for this restlessness and find solution
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం
1: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ హస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము కొండ కొండలు తిరుగుతున్నాము ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టు
0: దైవం ఎక్కడ లేదు అక్కడ చూసినా ఉన్నాడు
1: God is everywhere, wherever you are. God.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there in the heart.
0: With you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుని నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్లా చిక్కుతాడు?
1: If you want to be in search of God, where else can you find
0: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and he is not there, he is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూచినా కూడా ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు రాముడు వేరు కాదు.
1: Shiva
0: అంత రూపనామం వేరు వేరే.
1: The names,
0: ఒక్కడే.
1: The names and forms are different, but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు?
1: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డు యు గెట్ ద లైట్?
0: పూలు తూది దారముంది పుష్పమాల తానగునా?
1: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్? కెన్ యు మేక్ ఇట్ ఎ గార్లెండ్?
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున?
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులు ఉందా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైన్.
0: ఒకడు జగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంటే కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒకడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపడం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: Not merely to declare, but to share the divine love with everybody.
0: అంతా పంచడానికి వచ్చినాడు.
1: He has come here to share with everybody.
0: మీ హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
1: But as he is the container of your heart,
0: కనుక దర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు వైడ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాజ్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్, యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: బ్రహ్మమునందు ప్రేమమయము, ప్రేమ రూపము బ్రహ్మమునందు ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును, అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ,
1: లవ్ మూవ్స్ అబౌట్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: అత్యంత దూరముగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీపం గావిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ఎ డిస్టెంట్ పర్సన్ కమ్ క్లోజ్ టు యూ.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యుమానిటీ ఇంటూ డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ several other paths.
0: Tallini premistam.
1: You love your mother.
0: Tandrini premistam.
1: So also your father.
0: Sodarulu premistam.
1: You love your brother.
0: Yogini premistam.
1: You also love an ascetic.
0: Yogini premistam.
1: You also love an ascetic.
0: Vairagini premistam.
1: Also the one renunciant.
0: Yagini premistam.
1: You also love the one of sacrifice. Ee
0: anninti endukudanu ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ ఎసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్డ్ టు దట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఇస్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క స్వశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ సాడ్నెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ వన్ హ్యాస్ టు అచీవ్ ఇట్ బై సెల్ఫ్ ఎఫర్ట్.
0: క్షమను మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కానీ ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పించుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్ సోన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవనీయందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటూ అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ దేశములు ఆరంభమవుతాయి మానవనీయందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in that this twins, the love and forbearance, going together.
0: Chama satyamu.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Patience is righteousness.
0: Chama vedamu.
1: It is Veda.
0: Chama sarvam.
1: It is everything in life.
0: Chama tapasu.
1: It is penance.
0: Chama satyamu.
1: It is truth.
0: Chama vedamu.
1: It is Veda, holy text.
0: Chama sarvasambhu, sarvalokamulandun.
1: For all worlds, it is everything. Treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: దిస్ ఫర్బేరెన్స్ ఇస్ నోబ్లెస్ట్ హైయెస్ట్.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: వెన్ వన్స్ దిస్ పేషెన్స్ ఇస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లైట్ దట్ వన్ వుడ్ బి సబ్జెక్ట్ టు అండ్ పుట్ టు ఇస్ వెరీ వెల్ రిఫ్లెక్టెడ్ in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyina tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla panduvanti samsaramunu panduvanti jeevitamunu enta paadu chesukunnaro Bharatamulandu meeku telusunu.
1: You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా చమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: Ravana got his golden Lanka, which is full of plenty and prosperity and affluence, which is brought down and totally ruined because of the absence of Kshama or patience.
0: అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది.
1: మెనీ ఫ్యామిలీస్ ఆర్ లాస్ట్ దే హ్యావ్ బీన్ పుట్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ క్వాలిటీ.
0: మానవత్వమే మంట కలిసిపోయింది.
1: ద హ్యూమన్ వాల్యూ ఈజ్ జస్ట్ సెట్ టు బ్లేజ్.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫర్ గివ్నెస్ విల్ ప్రొటెక్ట్ ఆల్ అదర్ టాస్క్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును
1: that day forbearance is gone.
0: Asuya deshamulu aarambhamavutunnayi.
1: That day began the envy and hatred.
0: Manavattamulo ee vidhamaitunte chamanu manam kolipovatam chetane anni deshamulu yandu anni partylu yandu aneka rakamulainatunte kalahalu prarambhamaipoyi evariki vare yamuna teere annattuga evariki varu cheeninchipothu vacharu.
1: Because of absence of these patients, every country is suffering from this, and their number of conflicts and infighting, each one behaving as one's own self because of absence of this.
0: Inni avasthalaku guri kavadaniki chamana kolipovatame moola karanam.
1: The country is passing through the present position because it has lost patience.
0: Goppa yogulu kudanu chamana kolipovatam valle cheerinchipoyaru.
1: Even spiritual aspirants also have lost their goal because
0: rajadi rajulu kudanu chamana kolipotam valle varu kevalam bichchagari vare tayarayyaru.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: Ee naati yogulu kudanu chamana kolipotam valle roguluga tayarayyaru.
1: Yogulu, the modern seekers, have become rogulu, the diseased, because of absence of this.
0: Chamachetane లోకం ఇంత అభివృద్ధికి పొందింది.
1: యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు ఎందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడా మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: వీఆర్ ఆన్ ద బ్యాక్వర్డ్ ట్రెండ్ రిట్రీట్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ టుడే.
0: దీనికి అన్నిటికీ కూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఈస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out. Railu
0: parugukku nadivettu driver unda.
1: When there is a driver that drives the engine.
0: Automatic light ku avadhununda.
1: When the automatic light has got its boundaries.
0: Okadu srishtin jeevimpani evaru kadi.
1: Should there not be a creator behind the creation?
0: Okadu srishtini kalpimpani undavalade.
1: Should there not be a creator behind the creation?
0: Kanukane ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోయిను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama anetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of trouble.
0: Chamanu manam poshinchu lekapoyinappudu manalo balaheenatalanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకనే మొట్టమొదట మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టములు అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడాను లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయం నందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్య లోపలే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: In fact, between two difficulties only, the patience develops in between.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: But we don't want any troubles or any difficulties to face in life.
0: ఇది చాలా బలహీనత.
1: It is a sign of weakness.
0: కష్టములను ప్రాప్తించాలి.
1: Let the troubles come.
0: దుఃఖములను వెంటాడాలి.
1: Let there be difficulties.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు అక్వైర్ దిస్ పేషెన్స్.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: వెన్ స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ ప్రమోషన్?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ and hence can be promoted to higher classes.
0: ప్రప్రథమంలో తాను కొన్ని కష్టముల గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: Though there is some difficulty initially, he'll be so happy ultimately.
0: ఎప్పుడూ కష్టమే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: Some feel so bad because they have got endless difficulties in life.
0: కష్టములు ఎందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: Is only difficulty that confers this patience.
0: Shamane mana yokka jeevitham yokka antyamu.
1: And patience is the end of our life.
0: Shamachetane mana yokka jeevithanni kattagarapadi swasa vadalali.
1: No, we have to live our lives with that spirit.
0: Yavare manna kudanu దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంటే చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ద పేషెన్స్ దట్ గివ్స్ యు ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యూ హ్యావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: so long you have devotion for swami,
0: samipamlo undinanta varaku,
1: you are close to him,
0: ee premanu abhirudhi palchukuneanta varaku,
1: so long you develop
0: meem to aanandanga untam,
1: you are so blissful.
0: Kani
1: but
0: kontha dooram poyin takshaname,
1: the moment you are little away,
0: maalo ee bhakti cheenichipothundi,
1: the devotion declines,
0: prema tarigi pothundi,
1: love diminishes.
0: Ini kaaranam emti,
1: why, what's the reason
0: ani tamalo taamu yochistuntaru.
1: You doubt and you inquire within yourselves.
0: Indulo chamanu meeru lekunda chesukovatam chetane ilanti sandehalu meelo kalugutu vastunnayi.
1: Because there is no patience in you, you start doubting this way.
0: Kanukane చమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: చమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: One with strong faith also at times start doubting.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తమ యందు ఉన్నటువంటి ఒక చమ సన్నగిల్లిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
0: ఆ క్షమన అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
0: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెన్స్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెన్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము.
1: ఇట్ ఈస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవ.
1: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచియస్నెస్, ఇట్ ఈస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము
1: అండ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
0: క్షమ నిధి
1: అండ్ ఇట్ ఈస్ వెల్త్, ద ట్రెజర్.
0: అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి.
1: దట్ ఈస్ ద చీఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
0: క్షమ అనేటువంటిది లేకపోవడం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల లోపల పతనమైపోతున్నారు.
1: Because of the absence of patience, people really spoil themselves in politics. There is mutual accusation, mutual criticism, and they make each other suffer. These are the qualities, the trends that come out of the absence of patience. When once the patience is lost, there arises envy.
0: అనసూయకు పుట్టినటువంటి కుమారులు ముగ్గురు.
1: In fact, the one without
0: Vare
1: jealousy,
0: Brahma, Vishnu, Maheshwarlu.
1: Three are born. They are Brahma, Vishnu,
0: Udayamu, Manasu, Vaku.
1: And that is the heart, the mind and the speech faculty.
0: Aame chellaneinte anusuyaku puttinatunte vaadu ee veeru. Kaani akkayainatunte asuyaku puttinatunte vaadu dveshamu, asuya, dambamu, krodhamu ilanti vanta puttai.
1: Whereas to another one full of jealousy, she has begotten the this hatred, the envy and pride.
0: Asuyaku puttinatvanti bidalantha kudunu durmarguli.
1: All those born out of envy are wicked.
0: Anasuyaku puttinatvanti vaalantha divyatvamai chernatvanti vaare.
1: Those who are begotten by this envylessness are really noble.
0: Okka akka chellendruki ee vidhamainatvanti oka sampathi kaligindi.
1: This is the difference between the two sisters.
0: Karanam,
1: what is the reason?
0: Anasuya aneka badalaku ochukundi.
1: Anasuya could bear all the suffering.
0: Aneka kashtamulu tattukundi.
1: She could also resist and bear the suffering.
0: Edirkuntu vachindi.
1: She could resist and face the troubles in life.
0: Aa anasuya yokka dhairya sahasamule ee chamaku moola kaaranamayindi.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: అతని యందు బుద్ధి బలము, భుజ బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: He has got the physical strength and intellectual strength too.
0: ఇన్ని ఉండి కూడాను
1: with all this,
0: క్షమ లేకపోవడం చేతనే అసూయ ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
1: As he has lost the patience, his whole heart is polluted by envy and hatred.
0: అనేక దూరంగా ఉండినటువంటి వారిని కూడా సమీపింపజేసేటువంటిది ప్రేమ తత్వము.
1: It is only love that bring people staying at a far off place come close.
0: దేశము కూడా ప్రేమగా మార్చేటువంటిది ప్రేమ తత్వము.
1: And it is love that would transform hatred.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లాస్ట్ ఇన్ హిమ్.
0: దేనివల్ల?
1: వై?
0: చమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: యాజ్ ఇస్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది? చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
1: వీఆర్ హావింగ్ ద ఫర్బిడెన్ విజన్ అండ్ సైట్.
0: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: ఇన్ దిస్ పొల్యూటెడ్ హార్ట్ How do you expect peace?
0: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
1: Peace has no place in our heart.
0: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలాలేదురా దుర్గుణ.
1: ఐల్ కరెక్ట్ యూ రావణ. వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక?
0: బుద్ధి చెప్పేద వినము నీవిక.
1: లిసన్ టు మీ.
0: చేయకనాది పలుకులు బుద్ధికి నియోజించి చావుకు బద్ధుడైతి విపాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ నాట్ పేడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యు ఎ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగ తల్లేరా,
1: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకుంటివి. ఏక శిరమున నీదు శిరములు అనేక మాగులు దుంచురావులు. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ బ్రాట్ ద మదర్, యు హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో. ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్. సీతతో
0: భాషించితి రామున చేతి ముద్దుటంగరమందితి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బ్రాట్
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షసవరుల చంపితి కోతినంచును నాతో పోరి ప్రాతపురిపాలాయ హత్యుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్. ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హ్యావ్ యూ నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ది జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది ఇంతే కాకుండా
0: క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ వి హావ్ లాస్ట్ ది పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
0: మన యందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of envy anywhere.
0: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు, మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ క్షమను లేకుండా చేసుకోవటమే.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
0: ఆ క్షమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
1: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
0: ఇంకొక గ్రంథాలతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
1: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్.
0: మీ స్వజీవితం నందే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
0: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
1: Let there be any trouble, I'll face it.
0: నీవు దాన్ని మీట్ చేసి దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: When once you meet the challenges of life, you'll certainly achieve.
0: Life is challenge, meet it.
1: Life is a challenge, meet it.
0: ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఎన్నో ఛాలెంజెస్ వస్తుంది.
1: Life is a series of challenges, not one or two.
0: అడుగడుగునకు ఛాలెంజెస్ వస్తుంటాయి.
1: Every moment is a challenge of life.
0: ఈ మనము నెట్టుకొని చట్టుకొని పోవాలి.
1: Resist and march ahead forward.
0: అప్పుడే మనము దీనిని క్షమను పోషించుకున్న వారం అవుతాం.
1: దెన్ దట్ యు షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయమంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
1: యాస్ దిస్ పేషెన్స్ ఫర్బేరెన్స్ ఇస్ గోన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
1: దే డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ యాజ్ టు నో వాట్ టు డౌట్ అండ్ వాట్ నాట్ టు డౌట్.
0: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే డే బై డే హస్ బికమింగ్ మచ్ వర్స్.
0: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
1: పర్హాప్స్ ద అనిమల్స్ సీమ్ టు బి బెటర్ దాన్ మ్యాన్ కైండ్.
0: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
1: బికాస్ అనిమల్స్ ఫాలో ఎ డెఫినెట్ సీజన్ రీజన్.
0: నో సీజన్ నో రీజన్.
1: But mankind has no reason, no
0: ఇలాంటి
1: season.
0: మానవత్వానికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: సమన అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
1: Because he could not develop, improve for barrens.
0: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
1: First we have to develop this.
0: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
1: Certain difficulties follow you in life.
0: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: Don't be worried about them.
0: దాన్ని తట్టుకుని నీవు పో.
1: Resistant.
0: దాన్ని నెట్టుకుని నీవు పో.
1: Yes, push full, be pushful.
0: అప్పుడే సాధించడానికి వీలవుతుంది.
1: Then you can achieve anything in life.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
1: At times you may fail in your examination.
0: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్. బట్ నో డౌట్
0: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
1: నో దట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్
0: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
0: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
1: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
0: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
1: యూ హ్యావ్ నెసెసరీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
0: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
1: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
0: దానికి ఏదో కొన్ని కారణాలు చెబుతూ పోతున్నావు.
1: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
0: ఈ కారణాలంత, రీజన్ అంతా నీకు పనికిరాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్.
0: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
1: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
0: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
0: లైంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మన కష్టములు రావచ్చు.
1: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
0: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
1: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
0: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
1: అట్ ద బిగినింగ్ దిస్
0: అది క్రమక్రమేణా సన్నగిలుతూ పోతుంది.
1: స్లోలీ డిక్లైన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దైవ దోషమా?
1: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: నీ దోషమే.
1: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
0: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్.
0: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
0: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ యూ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
0: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన జీవితము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమనే మన ప్రాణము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
1: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
0: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ఫర్బేరెన్స్. చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important.
0: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
1: This is the age when you can face, resist any
0: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
1: If you are not patient enough now, how can you be patient later?
0: నీ దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
1: And you cannot think of God later.
0: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ.
1: When the messengers of death are dragging your body hurriedly.
0: దబ దబ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు వేళ.
1: Giving all the hope when the body was asked to be kept on the street.
0: ఆరు బిడ్డలు లబలబ ఏడ్చివేడ.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్.
0: తరమా హరినామం నూటన బలక.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్? దెన్
0: ఇది అసాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అయ్యే పని కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపనే మనం సాధించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
0: క్షమను మనం స్టాక్ చేసుకోవాలి.
1: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
0: ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
0: క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ మెయిన్ వెపన్. ఏ బలహీనత
0: స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపైనే తాను సాటిగా ఉండాలి.
1: When certain bad thoughts come to you, you should examine yourself, find out that you have lost patience.
0: ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
1: In fact, when that quality of forbearance is in me, such thoughts can't come.
0: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
1: When you close your doors, who can enter?
0: కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ డోర్స్
0: టైట్. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
1: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్
0: అడుగడుగులకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
1: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
0: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో
1: Then your teacher is going to test you.
0: కానీ ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
1: But you should be ever ready for the
0: test. అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
1: If you say I am not prepared, whose mistake is it?
0: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
1: You should be ever ready.
0: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
1: What is that worldly photographers do?
0: అన్ని అరేంజ్మెంట్ చేసి
1: they make all arrangements.
0: రెడీ అంటారు ఒత్తుతారు.
1: They say ready and they click the camera.
0: కానీ
1: what?
0: ఆ ఫోటోగ్రాఫర్ అట్ట ఒత్తడు.
1: But there is divine photographer, he won't tell you like that.
0: ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
1: When he will click the camera.
0: ఎప్పుడు రెడీగానే ఉండాలి.
1: But you should be ready always.
0: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
1: Otherwise you will not get a true picture.
0: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము అది చెడ్డదిగా మారిపోతుంది.
1: When once you think of God continuously, then there will be your ever prepared.
0: కనుక నీ ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
1: You should always be ready.
0: Always be ready.
1: Always be ready.
0: అదే నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్
0: పర్పస్. లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫాలోయింగ్ ద టైమ్ యాజ్ మార్నింగ్ నూన్ అండ్ ఈవినింగ్
0: కాదు,
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: కాలాన్ని నీవు అనుసరించాలి, కానీ నీవు కాలాన్ని అనుసరించడానికి వీల్లేదు.
1: అండ్ యూ హావ్ టు ఫాలో ద టైమ్.
0: కాలం నిన్ను అనుసరించదు.
1: ఇఫ్ టైమ్ విల్ నెవర్ ఫాలో యూ.
0: కనుకనే
1: సో
0: నీ ప్రతి విషయంలో కూడా నీ జాగ్రత్త నీవు కాపాడుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
0: కనుకనే వేదాంతం కూడాను ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత అన్నారు.
1: సో వేదాంత సేస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్.
0: కేవలం అజ్ఞానం అనే నిద్రలో నువ్వు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆఫ్ స్లంబర్ అండ్ ఇగ్నోరెన్స్.
0: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
1: Get up out of the sleep of ignorance. Get into spirituality. And then experience that bliss.
0: అది నీ సాధన.
1: That is your spiritual endeavor.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
1: you have not understood this.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
1: Every man goes on making some effort or other.
0: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
1: Mere effort will never fructify.
0: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
1: And you should be determined first to attain it.
0: కంకణం కట్టుకో.
1: Did be determined.
0: భగవంతుడిట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
1: God has three determinations.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయ తృష్టం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక కంటకణం.
1: The first vow, the determination that God has undertaken is
0: రెండవది
1: అనన్యాశ్చింతయంతోమా
0: నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రెండో కంకణము.
1: The second one is those who think of me constantly, incessantly will be protected.
0: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
1: When these are the vows or kankanas or determinations of God, what about you?
0: జీవితానికే కంకణ లేకుండా పోతుండాలి.
1: In fact, you have no determination in life.
0: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
1: Therefore, the life is totally ruined.
0: కొన్ని దినాలు అటు కొన్ని దినాలు ఇటు.
1: Sometimes bumps and jumps come in life.
0: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇదే డిప్రెషన్ మూల కారణము.
1: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
0: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
1: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్
0: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
0: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
1: లైఫ్ ఫెయిల్స్.
0: జీవితమే నాశనం అవుతుంది.
1: లైఫ్ ఈస్ టోటలీ రూయిన్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షణ పట్టాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్
0: ఇది నేను సాధించాలి.
1: దిస్ ఐ మస్ట్ అచీవ్.
0: ఇది నేను పొందాలి.
1: ఐ మస్ట్ అక్వైర్.
0: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు ధన్యుడు అయిపోతావు.
1: విత్ ఆల్ డిటర్మినేషన్ యూ అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
1: అటైన్ దిస్.
0: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ దేన్ని కోరదు.
1: Love is desireless.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దాట్ ఈస్ ఫర్ బేర్.
0: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ దిస్ పేషెన్స్, ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
0: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
1: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక భగవంతుని ఆరాధన యందు భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
1: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యూ వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్
0: దేనిపై
1: ప్రయోజనమేంటి? అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్?
0: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: ఏది చింత కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ?
0: ఒక చింత.
1: బర్త్ ఇస్ ఎ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్
0: చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్ అవుతుంది?
1: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిన్ ట్రీ.
0: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
0: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
1: వీ షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ వెల్కమ్ స్మైలింగ్లీ.
0: నిజముగా మన ఫ్రెండ్స్ మనకు ఆనందాన్ని ఇవ్వరు.
1: ఫ్రెండ్స్ విల్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్.
0: ఎనిమీస్ మనకు ఆనందాన్ని ఇస్తారు.
1: ఎనిమీస్ విల్ మేక్ యూ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఎనిమీస్ నీ పైన ఎప్పుడు కూడా దుష్ట భావం కలిగి ఉంటారు.
1: ఎనిమీస్ విల్ ఆల్వేస్ హ్యావ్ వికెడ్ ఫీలింగ్.
0: వారి పైన నీవు సరైనటువంటి దృష్టి పెట్టుకుంటావు.
1: దేర్ ఫోర్ యూ విల్ బి వాచ్ఫుల్ ఆల్ ద టైమ్.
0: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
0: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
0: కనుక క్షమను సాధించుకోండి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
1: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
1: అలాంగ్ విత్ లవ్ యు ఆల్సో అటైన్ దిస్.
0: ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
1: యువర్ లవ్ ఇస్ నాట్
0: ప్రేమ.
1: అండ్ ఇట్స్
0: సంకుచితమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో నారో.
0: అల్పమైన ప్రేమ.
1: సో లో.
0: స్వల్పమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ లిటిల్.
0: అత్యంత అల్పమైనటువంటి.
1: అండ్ ఇట్స్ వెరీ లిటిల్ అండ్ మైన్యూట్.
0: ఈ ప్రేమను మీరు ప్రేమగా భావించుకోవద్దండి.
1: డోంట్ కన్సిడర్ యాజ్ లవ్.
0: ఇదంతా ఏదో స్వరాపేక్షల కోసం పాకుపడుతున్నాడు.
1: అండ్ ఆల్ దిస్ లవ్ లిటిల్ ఇన్ యూ ఇస్ సెల్ఫ్.
0: స్వప్రయోజనం కోసం పాటుపడుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థము స్వప్రయోజనము త్యజించు.
1: గివ్ అప్ సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దైవమును ప్రేమించు.
1: అండ్ లవ్
0: అది ఏ నా సర్వస్వమని విశ్వసించు.
1: కన్సిడర్ దట్ యువర్ లైఫ్.
0: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ పేషెన్స్.
0: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్.
0: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటి నిర్మూలమైపోయింది.
1: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్.
0: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
1: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
0: పరిగెత్తుంది గడ్డిపోచ.
1: అండ్ ఇట్స్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
0: అలాంటి గడ్డిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
1: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
0: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
1: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బేరెన్స్.
0: దేని ఎందు ఐకమత్యము?
1: ఇన్ వాట్ రెస్పెక్ట్?
0: మంచి ఎందు ఐకమత్యము.
1: యూ షుడ్ బి యునైటెడ్
0: ఇన్ గుడ్ థింగ్స్. ఐకమత్యము
1: in respect of God you should be right.
0: కనుక దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే,
1: if you develop unity in respect of God,
0: మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: Unity leads to purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
1: Then once purity is reached, divinity can be attained.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
1: యూ షుడ్ బి స్ట్రాంగ్, డిటర్మిన్డ్.
0: ఎన్ని నిష్ఠూరములు కానీ ఎన్ని కష్టములు కానీ మీరు ఏమాత్రమో భయపడనక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
0: కష్టం వచ్చే కొద్దీ మనం ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
1: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్.
0: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
1: మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
1: అర్లియర్ దెర్ వాజ్ ఎ ఫెస్టివల్ లైక్ మొహరం.
0: మొహరం
1: మొహరం
0: ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
1: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
0: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక్కలు వెనుకొక్కలు. అవి ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
1: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ సెయింగ్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
0: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
1: వెన్ కెన్ దే ప్రొసీడ్?
0: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
0: అదే విధంగానే మీరు ఎప్పుడు కూడాను
1: లైక్ దట్
0: సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ ఉన్న చోటే ఉంటారు.
1: లైక్ దట్ యూ సే సాయిరామ్ సాయిరామ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిమైన్ వేర్ యు ఆర్.
0: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
1: వెన్ కెన్ యూ గో హెడ్?
0: నడచాలి ముందుకు.
1: ప్రొసీడ్.
0: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
1: అండ్ యూ షుడ్ క్రాస్.
0: అడ్డు ఎవరైనా వచ్చినా వారు నెట్టుకుని పోవాలి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్ కమాండ్ ప్రొసీడ్.
0: ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్ యూ షుడ్ బి కరేజియస్.
0: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
1: వెన్ కెన్ యూ బి కరేజియస్?
0: క్షమ మీ యొక్క హృదయం నిండుకు ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్ యూ కెన్ బి కరేజియస్.
0: కనుకనే
1: సో
0: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి
1: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్
0: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి
1: ట్రాన్సెండ్ డిసోబేయింగ్ ఈవెన్ రావణ
0: తాను వచ్చి రామును చేరిపోయాడు.
1: విభీషణ కేమ్ టు రామ.
0: ఏ విధంగా వస్తున్నాడు?
1: హౌస్ ఈ కమింగ్
0: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామా.
0: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
1: Rama lifted his protecting hand from a distance.
0: కానీ ప్రకరణ ఉన్నటువంటి లక్ష్మణుడు మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా స్వామి వాడు రాక్షసుని యొక్క తమ్ముడు మీ విరోధి యొక్క తమ్ముడు వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
1: Whereas associates by his side Lakshmana and Sugriva said, Swami, the brother of the demon Ravana is coming. He's not the time to grant refuge.
0: Rama నేను నీ వాడను నీ వాడను నీ వాడను నీ వాడను.
1: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to
0: you.
1: I am yours, I am yours.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama says,
0: నీ వాడని ఒక పరియన.
1: If you say, I am yours,
0: నీ వాడని ఏరుదు వారిన్నన్నాడు.
1: Then once you say, I am yours,
0: ఎవరైనా సరే నేను నీ వాడని విశ్వసించాడు.
1: Then once you say, I am yours, let him be anyone, he'll be protected. As I love him, he says.
0: ఆ విధంగానే
1: like that.
0: ప్రతి విషయమునందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
1: In every aspect you should be determined.
0: Tana kumarudu netunti vaadu neerudu yuddhamlo maraninchadu.
1: And in fact his son died in the battlefield.
0: Ramunto cheptunnadu, Rama meeru chaala parakramantudu.
1: And Vibhishana lost his son.
0: Andukante adhikamainatundi balam undi veeniki.
1: In fact my son is very mighty.
0: Vaani tappaku nee vadinchabannadu.
1: You have to kill him.
0: Appudu Vibhishanu cheppinattuga kottadu.
1: And he shot him.
0: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
1: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ కేమ్ అన్కాన్షియస్.
0: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
1: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
0: విభీషణ ఎందుకు ఈ విధమైనటువంటి కలతపందుతున్నావు?
1: విభీషణ వై హావ్ యూ ఫెయింటెడ్ వై ఆర్ లైక్ దిస్.
0: నాకు అభిమానం లేదు స్వామి.
1: స్వామి ఐ హావ్ నో అటాచ్మెంట్.
0: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికంత మూల కారణము.
1: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
0: వాడు నా ఏకైక కుమారుడు.
1: ఈజ్ మై ఓన్లీ సన్.
0: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
1: బట్ ఐ టోల్ యూ టు కిల్ హిమ్.
0: నాకంటెదుగానే వాడు చస్తున్నాడు.
1: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: కానీ అది భరించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
0: నా యొక్క బలహీనత.
1: దిస్ మై వీక్నెస్.
0: కనుక నాకు క్షమను అనుగ్రహించమన్నాడు.
1: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
0: చూశారా ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
1: Vibhishana also prayed for that.
0: Adiye na satyamu.
1: That is my truth.
0: Adiye na dharmamu.
1: That is my righteousness.
0: Adiye na ramulu.
1: That is my rama.
0: Atti rama tattvanni nenu enaatiki maravanu.
1: Patience is my God. Rama himself I will never forget.
0: Koruku gintati goppa goppa vaaru kudanu aa chamaleinatundi samayam lopala innu avasthalu guri ayipoyaru.
1: Such great people, men of strength and courage, lost everything because of absence.
0: Chamanu sadinchitema sarvamu sadinchina vaadu avutavu.
1: When once you achieve this you will be able to achieve everything.
0: Kaani oka chamam oka daggare untunte shiksha inko daggara anivistuntadi.
1: But on the other hand, when patience is one side, there lies
0: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనిపించేది మరొకడుగా అనిపిస్తుంటాడు.
1: వెన్ వన్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్ వైల్ అదర్ పర్సన్ ఫీల్స్ ది పనిష్మెంట్ ఇట్ దే డు హ్యాపెన్ ఇన్ లైఫ్.
0: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
1: యు ఆర్ రెస్టింగ్ ఇన్ యువర్ రూమ్.
0: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
1: మెనీ మస్కిటోస్ హావ్ గాట్ ఇన్.
0: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
1: సెకండ్ డే యూ హ్యావ్ ది మస్కిటో నెట్.
0: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
1: మస్కిటోస్ హావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
0: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ఏ రీతిగా నీవు చంపగలవు?
1: హౌ కెన్ యూ కిల్ దెమ్ దోస్ ఇన్ సైడ్.
0: తర్వాత తాను తోలాడు మరీ వేసుకున్నాడు.
1: దెన్ హీ హస్ డ్రివెన్ దెమ్ అవుట్.
0: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోము ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో హస్ బీన్.
0: యాదో తనకు తెలియదు.
1: బట్ హీ కెనాట్ ఐడెంటిఫై.
0: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకుని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
1: దెన్ హీ అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
0: తనను కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
1: వన్ మస్కిటో హ్యాస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
0: కానీ నిరపరాధిక దైవి
1: కాదు.
0: ఫ్రెండ్షిప్, ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్.
1: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ
0: మస్కిటో. వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి.
1: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక ఆ కంపెనీ చేర్చడం వల్ల మనకు ఆ గతి పడుతుంటది. ఎప్పుడు
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ ప్లైట్.
0: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టేటప్పుడు,
1: when once your bad thoughts,
0: దుర్భావం మనలో ప్రవేశించినప్పుడు,
1: when once bad thoughts get in you,
0: దుష్టంకల్పం మనకు ఆవిర్భవిస్తాయి.
1: And bad thoughts will improve day by day.
0: దుష్టంకల్పం ఆవిర్భవించేటప్పటికి,
1: when once they are there,
0: మన క్షమ కోల్పోతాం.
1: We lose our patience.
0: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
1: When once it is lost, it cannot be regained.
0: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి.
1: We should see that it's not lost any time.
0: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
1: Then we can have strong determination.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరు ఈ 15 దినములు కూడాను,
1: ఆల్ దీస్ 15 డేస్,
0: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
1: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్,
0: స్వామి బోధించిన వాక్యములు,
1: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి,
0: విన్నారు, హృదయంలో దాచుకున్నారు,
1: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం ఇన్ యువర్ హార్ట్.
0: దాచుకున్నటువంటి వాక్యములను,
1: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్,
0: కానీ మీరు వదిలిపెట్టి దాన్ని సాధించాలి.
1: And you have to achieve the yoga.
0: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు.
1: There's no meaning in simply treasuring it. You should exhibit.
0: బయటికి పెట్టి అనుభవించాలి.
1: Experience.
0: అప్పుడే దీని సాధనని మీరు సాధించిన వారు అవుతారు.
1: Then you will be able to achieve anything tangible.
0: ఒక వ్యక్తి అన్నం కట్టుకుని ఇంట్లో పైన వేసుకుని పోతున్నాడు.
1: He was carrying food in a bundle.
0: పెద్ద బండల్,
1: ఎ బిగ్ బండల్ ఆఫ్
0: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది.
1: ఇట్ వాస్ సో టైర్డ్,
0: ఇది భారం అయిపోయింది.
1: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్.
0: ఒక దగ్గర పోయి దిగాడు.
1: హీ గాట్ డౌన్ ఎట్ వన్
0: ఆ మూట ఇప్పాడు.
1: హీ ఓపెన్ ద బండల్,
0: దాన్ని భుజించాడు.
1: అండ్ హీ ఏట్ ద ఫుడ్.
0: భారం తగ్గింది, బలం ఎక్కింది.
1: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్ బట్ హీ స్ట్రాంగ్ నౌ.
0: లోపల పోయింది ఆ అన్నము.
1: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్,
0: కాబట్టి బలం ఎక్కింది.
1: సో హీ స్ట్రాంగ్,
0: భారం తగ్గింది.
1: బట్ ద బర్డెన్ హ్యాస్ బికమ్ లెస్.
0: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో,
1: వెన్ హీ స్ట్రాంగ్,
0: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
1: హీ ఇస్ రెడీ టు,
0: అదే విధంగానే
1: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వైస్.
0: మనం దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
1: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్,
0: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి.
1: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్.
0: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడా ప్రవేశిస్తుంది.
1: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి స్ట్రాంగ్.
0: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు.
1: దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను,
1: ఆల్ ది ఔటర్ థాట్స్,
0: దుష్ట భావాలను దూరం నెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్,
0: సద్భావములను లోపల పెట్టుకోండి.
1: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్,
0: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమాశక్తిని మీరు పోషించుకోండి.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ, ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్,
0: సరైన యొక్క శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపించవచ్చు.
1: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్.
0: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు.
1: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ.
0: ఇది ఎంత చదువులు, చదువు.
1: వాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: బుకిష్ నాలెడ్జ్.
1: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అవుట్ లుక్స్.
1: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్ ఎక్స్టర్నల్.
0: కాదు కాదు, లోపల ఉంటుండాలి.
1: బట్ దేర్ లైస్
0: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్.
0: ఇదంతా ఆర్ట్.
1: Not all you find outside is heart.
0: The heart too.
1: But in heart is
0: మనం బలపరచుకోవాలి.
1: And you should strengthen your heart.
0: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: And we are developing, growing more and more outer heart.
0: పొట్టకూటి కోసము.
1: Why? For our living.
0: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
1: You can earn your living.
0: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
1: But we need the food to develop the mental power.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Food for head. Head for God.
0: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
1: And we should understand the unity in these three.
0: కనుక
1: so
0: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
1: You should also know the culture in detail.
0: మన వైస్ ఛాన్సలర్ నాడు భారతీయ సంస్కృతి గురించి చెప్పాడు.
1: The vice chancellor spoke on the culture of Bharat.
0: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
1: He in fact has summarized of all that contained in many of the
0: books. భారతీయ సంస్కృతి ఎలాంటిది?
1: What sort of culture is Bharat?
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సున్నితమైనటువంటిది.
1: It's so tender.
0: దృఢమైనటువంటిది.
1: It's strong.
0: మరువరానటువంటిది.
1: It cannot be forgotten.
0: రక్షింపజేసేటువంటిది.
1: And it one that protects you.
0: అలాంటి సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము.
1: And such ancient Bharat culture is forgotten.
0: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop it more and more.
0: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రిఫైన్మెంట్ సంస్కరించుట దేర్ ఇస్ సంస్కృతి.
0: అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: దిస్ క్లాత్ హౌ డిడ్ యు గెట్ ఇట్?
0: దారం నుంచి సంస్కరింపజేశాము.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్డ్.
0: దారం ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ ది యార్డ్?
0: ప్రతి నుంచి వచ్చింది.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ప్రతి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ కాటన్?
0: దీనికి మొట్టమొదటి రూపం ప్రతి.
1: సో ద ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్.
0: రెండవది థ్రెడ్.
1: నెక్స్ట్ యార్డ్.
0: మూడవది క్లాత్.
1: దెన్ యు గెట్ ది క్లాత్.
0: కాబట్టి ఈ క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
1: ద క్లాత్ పాస్డ్ త్రూ టూ stages of refinement or processing.
0: కాటన్ దాని నుంచి మనం సంస్కరింపచేయాలి.
1: సో ద కాటన్ హ్యాస్ గాట్ టు బి ప్రాసెస్డ్.
0: ఇది ఒక చెట్టు.
1: దిస్ ఇస్ ఎ ట్రీ నౌ.
0: ఈ చెట్టును అనేక రకములుగా సంస్కరించేయటం వల్ల ఇది ఒక టేబుల్ గా తయారు.
1: బికాస్ దిస్ ట్రీ ఈస్ పాలిష్డ్.
0: ఈ టేబుల్ గా తయారు చేసినటువంటిదే సంస్కృతి.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ సంస్కృతి.
0: మన నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి దానిగా తీర్చిదిద్దుకోవటమే సంస్కృతి.
1: టు హావ్ టు షేప్ ఇట్ for all convenience and comfort is refinement.
0: Vodlu pandinayi
1: and you have got the paddy.
0: Ani pandina vodlanta techukoni manu tintu kurchuntama?
1: And do you eat the paddy straight away?
0: Dani kuda nu samskaram cheyali.
1: And you have to polish it.
0: Gatti nunchi vodlunu veru cheyali.
1: And you have to remove the husk.
0: వేరు చేసిన తర్వాత ఈ వడ్డు నుంచి పొట్టును కొట్టివేయాలి.
1: అండ్ యూ హావ్ టు రిమూవ్ ఆల్ ద హస్క్ ఓవర్ ద ప్యాడీ.
0: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ రైస్.
0: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ టు కుక్. యూ హావ్ టు బాయిల్ ద రైస్.
0: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్.
0: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
1: ఆఫ్టర్ ఆల్ ది స్టేజెస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్.
0: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
1: సో దాట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: భారతీయ కల్చర్ ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుక
1: సో
0: భగవత్ నామం చేత,
1: విత్ గాడ్స్ నేమ్,
0: దృఢమైన విశ్వాసం చేత,
1: స్ట్రాంగ్ ఫెయిత్,
0: మన క్షమాశక్తిని సాధించి,
1: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
0: దయాశక్తిని మీరు పొందండి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

మహిళను దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను,

వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దే ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దే ఆర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనము యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshanas was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasudu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaaka brahma jignasudu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులని కర్మలేక భక్తి కలుగున జగతిలో.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగున.
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, Tanayokka Swanubhavuto, Parishodhanla Salipi, Parishinan Dwara, Tanayokka Manasuma Santrukti Parichukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma Jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కాలరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యు నీడ్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: వెన్ యు గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రం ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరి అయిన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైర్ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed that salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషము అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know that
0: ఆ దోషాన్ని నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is Brahma Jignasa.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము.
1: వి ఆర్ బోర్న్.
0: పంచభూతముల చేత కూడినాము.
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచకోశముల చేత చేరినాము.
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ.
0: పంచాత్మను అనుభవిస్తున్నాము.
1: వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ది ఫైవ్.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there's no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వత ఆనందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man, these three steps are there. Action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండములు సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ టాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రమూ తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతని మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరెవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ది బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హి ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సార్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తుల గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హీ డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యూ ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హీ విల్ సే ఐఎమ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హీ బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కానీ తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ ఈస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: టుడే యూ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: లేటర్ యూ మే అండర్టేక్ డిఫరెంట్ జాబ్.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతము కాదు.
1: ప్రొఫెషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యూ కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది సత్యం.
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: స్వస్వరూపాన్ని దూరము గావించుకొని,
1: away from the true form,
0: భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకుని,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus,
0: ప్రతి మానవునకు,
1: for every individual,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకు ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు?
1: ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్ మ్యాన్, అన్టచబుల్ టు ఎన్ ఎంపరర్.
0: నేను,
1: ఐ,
0: ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము.
1: దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆత్మ, ట్రూ సెల్ఫ్.
0: నాది, ఈ దేహమునకు సంబంధించినటువంటి అర్థము.
1: Mine relates to the body.
0: కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైన ఆత్మకు సంబంధించినటువంటిది.
1: సో ఐ రిలేట్స్ టు ఆల్ దట్ ఇటర్నల్.
0: అది దేహీ,
1: దట్ ఈస్ దేహీ ఇన్ డ్వెలింగ్.
0: నాది అనేటువంటిది దేహము.
1: మైన్ ఇస్ బాడీ.
0: దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహీ అనేటువంటి వాడు కూర్చున్నాడు.
1: ఇన్ దిస్ బాడీ దట్ ఇస్ అ chariot, there is this charioteer, dehi.
0: Dehi anetunti yokka goodulo undinappudu dehi dehamanetuntidi ga goodulu tayar avutundi.
1: When the indweller is there, the body will be the house.
0: Intilo nee undinanta maatramana illu nenu cheppukuntava?
1: Just because you are in the house, can you claim ownership?
0: Idi illu antave kaani nene illu ani evaru cheppaler.
1: You say this is my house, you don't say I am the house.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ, బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్. వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ కార్, కెన్ యు సే దట్ యు ఆర్ ద కార్?
0: నా కారు,
1: దిస్ మై కార్.
0: అదే రీతిగా దేహమనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: There is no relationship whatsoever between you.
0: ఒకవైపు వదలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
1: You can leave the chariot and take another.
0: ఇంటిని వదలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
1: You can leave your house and go to a foreign country.
0: కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
1: To consider yourself that I am the house is ignorance.
0: మన దేహము లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: In our body there are so many limbs.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: The present, the eyes, the ear, the nose, the mouth and legs.
0: ఇవన్నీ చేరినదే దేహం కాని,
1: the body is the combination of all.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot separate out eye.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరు.
1: We cannot identify the body with the ear.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: The combination of all the limbs is the body.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: The Atma true self is the combination of the mind, the intellect, the ego.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మ is intellect.
0: అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: It is present in the senses.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: ఇన్ ఎ కార్
0: స్టీరింగ్ ఉంటుండాలి,
1: దర్ ఇస్ స్టీరింగ్,
0: క్లచ్ ఉంటుండాలి,
1: దర్ ఇస్ క్లచ్,
0: బ్రేక్ ఉంటుండాలి,
1: బ్రేక్,
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
1: దర్ డిఫరెంట్ పార్ట్స్,
0: ఈ హారన్ ఉంటుండాలి,
1: దర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: Do they work apart from each other?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హార్న్ దాని పాటికి అది వాయిస్తుందా?
1: If you go in a car, do you expect the horn?
0: స్టీరింగ్ దాని పాటికి అది తిరుగుతుందా?
1: Does the steering work itself?
0: ఈ డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: There is a driver there.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నిటిని కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
1: It is the driver that drives and operates.
0: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
1: The driver is ఆత్మ.
0: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: The indweller, the true self, is present in the body. ఇట్ విల్ మేక్ యువర్ ఐ సీ, యు విల్ మేక్ యువర్ ఇయర్ లిసన్, అండ్ విల్ మేక్ యువర్ మౌత్ స్పీక్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: సో లాంగ్ ద డ్రైవర్ ఈస్ ఇన్ ద బాడీ, ఆల్ లిమ్స్ డూ దేర్ యాక్షన్.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు,
1: ద మూమెంట్ డ్రైవర్ గెట్ అవే ఫ్రమ్ ద బాడీ,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ దేర్,
0: చూడగలుగుతున్నాయా?
1: Are they able to see?
0: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
1: వెరీ సేమ్ ఇయర్స్ ఆర్ దేర్,
0: అదే నోరు నాలుక ఉంటుండాది,
1: ద సేమ్ మౌత్ అండ్ టంగ్ ఆర్ దేర్, డూ దే స్పీక్?
0: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
1: సేమ్ హ్యాండ్స్ ఆర్ దేర్, డూ దే యాక్టివ్?
0: ఏ మాత్రము చేయటం లేదు,
1: నథింగ్
0: వర్క్స్. సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి,
1: ఆల్ లిమ్స్ కమ్ టు స్టాండ్ స్టిల్,
0: జడమైపోయినాయి.
1: దే బికమ్ ఇనర్ట్.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: సో వాట్ ఇస్ ఇట్ దట్ డస్? ది సీయింగ్, లిసనింగ్, టాకింగ్.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్, ద ఓనర్, ద ఆత్మ దట్ డస్ ఆల్ దిస్ యాక్టివిటీ.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకు అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah, Sivam, ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam, the dead body.
0: Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvaangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
1: So long there is Atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్,
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamulu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamulu cheyatamu.
1: Recapitulate again,
0: karukane mananam cheyatamu chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: It is also instrument of ఆత్మ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: ఇట్ డిస్క్రిమినేట్స్ దాట్ విచ్ ఇస్ టెంపరీ అండ్ పర్మనెంట్.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: ఇట్ డిసైడ్స్ వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: ఇంటెలెక్ట్ హ్యాస్ త్రీ ఫ్యాకల్టీస్, డిస్క్రిషన్, డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: దెన్ వాట్ డూ యూ మీన్ బై రిఫైన్మెంట్?
0: పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితములో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth. కనుక
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. కరుణ
0: జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path. భగవత్ చింతన
0: మనం చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే,
1: because of all this,
0: అంతిమలో కూడా అవి మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యం లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: ఇట్ హెస్ బికమ్ ఎ ప్రాక్టీస్.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers.
0: నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నే ముక్కు దగ్గరికి పోతుంటారు.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద నాస్ట్రిల్.
0: అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: Just as bad habits have come to stay with us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
0: కర్మకాండ. జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: పీపుల్
0: కర్మము అక్షరాభ్యాసము ఇవన్నీ కూడా చెవులు కుట్టడము ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: Dehame ashashvitamu.
1: Body is temporary.
0: Kani ashashvitamainatundi deham aacharinchinatundi oka karmalanni nu shashvitam kagalava?
1: But do the actions performed by the temporary body can they ever be permanent?
0: Kaadu kaadu.
1: No.
0: Kani
1: but
0: ee karma kayamainatundi edo karmalu aacharistune povali.
1: But the body has to indulge in some activity.
0: Ee shashvitamulu kaakapoyinappudikini
1: though they are not permanent
0: manas samskaram nimittamai
1: because of the refinement of the mind.
0: ఈ కాయము కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మను మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాం ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: Why do you have bath?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: For purity of the body.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: The purity of the body is not important.
0: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
1: The mind also should be pure.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: This is called purity or outer and inner.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునేటువంటి ఒక ఆసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untunnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichhan dehi amma naaku aakaliga untundadi konchi annam pettandi anna.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchanami neenu neeniki taginatundi okka ప్రయత్నం చేస్తాను అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said I will cook for you, it will take some time, there is a river very close by, you go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు, సోంబేరి.
1: He is perfectly lazy, he is not willing to have bath.
0: చెప్పాడు అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady
0: is తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: She could understand that he is not, he that is a false renunciant.
0: వీనికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్
0: నాయన గోవిందే సదా భోజనం వెళ్ళిరాండి అని
1: హి ఆల్సో సెడ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యు గో
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు
1: ఇఫ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్
0: చూసారా ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం
1: దే ఆర్ వెరీ లేజీ
0: తమో గుణం అధికమైపోతుంది
1: దే ఆర్ వెరీ లేజీ దే డోంట్ డూ సర్టన్ యాక్షన్
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్
0: ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు
1: ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్
0: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు
1: సమ్ సే ఇస్ నాట్ గాడ్స్ క్రియేషన్ ఇట్స్ నేచురల్ సమ్ ఆర్గ్యూ దట్ వే
0: కర్త లేక కార్యం ఏర్పడదు
1: వితౌట్ ద కాస్ దేర్ కెనాట్ బి ఎఫెక్ట్
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది జడం ఉంది చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది.
1: There is matter and energy.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would combine two?
0: ప్రణతి నూనె ఒత్తుగలదు దీపపు వెలుగు కలుగున.
1: There is a container, the oil and the wick. Do you get the light?
0: ఎవరైనా ముట్టించే వారు ఒకరు ఉండాలి
1: దే షుడ్ బి సమ్ వన్ టు లైట్
0: స్వర్ణము ముత్యాలు గలవు రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున
1: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్ డు యు గెట్ జ్యువెలరీ
0: చేసేటువంటి వాడు ఒకరు ఉండాలి కదా
1: దే షుడ్ బి మేకర్
0: విద్య కలదు బుద్ధి కలదు నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ ఇంటెలెక్ట్ దేర్ షుడ్ బి టీచర్
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది వ్రాసవచ్చును కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్
0: అక్షరం ఉంది
1: దేర్ ఇస్ లెటర్
0: అక్షరంలో అర్థం ఉంది
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్
0: అక్షరంలో శబ్దం ఉంది
1: దేర్ ఇస్ సౌండ్
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్
0: ఇది ఏ
1: దిస్ ఇస్ లెటర్ ఏ
0: ఇది బి
1: దిస్ ఇస్ బి
0: ఇది సి
1: దిస్ ఇస్ సి
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి
1: అబ్సల్యూట్లీ టీచర్ ఇస్ నీడెడ్ టు షో ద నేమ్
0: ఏబిసిడి అక్షరాలు ఉంటున్నాయి
1: ఏబిసిడి లెటర్
0: దేన్ని ఏ అనాలో దేనిని బి అనాలో దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా
1: దేర్ నాట్ బి వన్ హూ టెల్ హూ షుడ్ టెల్ అస్ వాట్ ఈస్ ఏ వాట్ ఈస్ బి
0: అలాంటి వాడే గురువు అన్నారు
1: హీఈస్ ట్రూ గురు ప్రిసెప్టర్
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి
1: హౌ హీ షుడ్ బి
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి
1: హీ షుడ్ నో హిమ్సెల్ఫ్
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య
1: గుడ్ క్వాలిటీస్ గుడ్ ఇంటెలెక్ట్ ద ట్రూత్ డివోషన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్
0: ఈ నిర్మలత్వముకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ
0: పైన సూర్యుడున్నాడు
1: దేర్ ఇస్ సన్ అబౌవ్
0: నీవు కింద ఉన్నావు
1: యు ఆర్ డౌన్ బిలో
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్
0: సూర్యుని నుండినే పుట్టాయి
1: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది
1: క్లౌడ్స్ ద కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్
0: అయితే ఈ క్లౌడ్స్ ఈ మేఘములు శాశ్వతమైనవా కాదు కాదు
1: హౌఎవర్ దీస్ క్లౌడ్స్ ఆర్ దే పర్మనెంట్ నో
0: అశాశ్వతమైనవే
1: నాట్ టెంపరరీ
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్
0: ఓపిక పట్టు
1: యూ షుడ్ బి పేషెంట్
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది
1: the knowledge of the self is covered by ignorance.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహమునకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ passing clouds, కదిలిపోయే మేఘములే కాని స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds, they come and go, not permanent.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టీచర్స్ దిస్ పేషెన్స్.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడాను చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: In our daily life, what all the actions and responsibilities, duties discharged by man, how to get away from the obstacles on the way is taught by this.
0: Dukkam kaligindi.
1: You feel miserable.
0: Aa dukkamne neevu ekkuva smarinchavaddu.
1: You should not think of misery.
0: Sukhanni smarinchu.
1: Think of happiness.
0: Dukkam dooram avutundi.
1: Then you'll be away from misery.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: It also start teaching knack also.
0: అజ్ఞానం వచ్చింది.
1: You are ignorant now.
0: ప్రజ్ఞానాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: యూ ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపై కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిట్లు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యూ ఫీల్ సర్వ్.
0: వాడిపై కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: Is it the mistake of that person?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: When you inquire like that, the speed of the anger would be less.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
1: the moment he has anger, you get in.
0: ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు.
1: Drink a tumbler of cool water.
0: కూర్చో నెమ్మదిగా.
1: Sit down silently.
0: అప్పుడు ఈ కోపము చల్లారిపోతుంది.
1: And the anger would be pacified.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: This anger is perversion, is not the true form.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, ఈ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: When you are angry, you stand in front of the mirror, you don't like your form.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: Then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపం చల్లార్చుకుంటాడు.
1: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: స్పీడ్ గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
0: ఏమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom lo vellu,
1: go to bathroom,
0: bucket leki neellunu viduchu,
1: fill the bucket with water.
0: Oka swaranga vastuntayi,
1: the water will come in a particular tune.
0: Aa swarani neevu aadharam chesukoni paata paadu.
1: Basing on the tune of the water that comes out of the tap, you start singing.
0: Aa swaramuku ee paataku leenam gaavinchu.
1: And then make your song and the tune of the water same.
0: Padetvanti neetiki nee na swaraniki emaina vyathyasam unda ani vicharana chey. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
1: యూ ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్ యువర్ ట్యూన్.
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ సీక్రెట్స్, దేర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై అవర్ యాంగర్.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: అండ్ టుడే దేర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
0: అది నాడంత అడుగులు పడిపోయినాయి.
1: All these things are neglected now.
0: ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
1: We don't see anywhere.
0: ఒక దేహమాంసం కనిపిస్తుందని కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We should understand the sacredness of Purva Mimamsa.
0: ఇంతవరకు ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: To the extent possible, Uttaramimamsa darshana is also here.
0: Puramu Uttaramu anetvante rendu pachamulu ga vibhajincharu.
1: They are like two, one is purva and other is uttara.
0: Ivi rendittiki ni ekam kavadaniki veeru kaadu ani kuda nirupincharu.
1: It's also proved that both cannot be one.
0: Ee uttara darshanamu ekam kavadaniki avakasam unda? Ledu.
1: Is it possible for the east and west to become one?
0: Ekkadaina ekam aipothe madhyalo ekam kavali, భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంసే ఉత్తరమీమాంసే.
1: Till then these two, Purvamimamsa, Uttaramimamsa, lie apart.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున్ టోల్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ మిషన్,
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధులా కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: Those wicked people, Kauravas, would they have any kind of
0: compromise?
1: Will ever the east and west meet? Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: ఇంత వరకు తాను వాదించుతూ వచ్చేశాడు.
1: He argued to that extent.
0: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా.
1: Do you find anybody throwing jasmine
0: oil? ముష్కరుని బ్రోలా, హితోక్తులు మేళ, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: వై డు యూ స్పీక్ ఆఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
0: చాలిక, ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన.
1: ఎనఫ్, విల్ ఎవర్ ఈస్ట్ అండ్
0: వెస్ట్ కాలహరణ మీకు ఏలా?
1: వై డు వేస్ట్ టైం?
0: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానికి నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, it discriminates good and bad.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: So for violence and non-violence, mind is the cause.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: For bliss and misery, mind is responsible.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: For profit and loss, mind is responsible.
0: భూషణకు మనసే కారణము.
1: For praise and blame, mind is responsible.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్య సూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: Saint Jaimini taught all these truths.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్, ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు కంటిన్యూ.
0: కోటమానవు దేహము విధులను పోషించి రక్షించినను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్, ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మ ధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యు షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human body.
0: ఈ మానవ ధర్మము.
1: What is the human dharma?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human self follow.
0: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
0: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
1: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్, యూ డోంట్ గెట్ లిబరేషన్.
0: దేనినైనా చూడు.
1: యు సీ ఎనీథింగ్?
0: దైవ భావంతో చూ.
1: సీ విత్ దట్ డివైన్ ఫీలింగ్.
0: దేనినైనా విను, దైవభావంతో విను.
1: యు లిసన్ టు ఎనీథింగ్, విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
0: దైవభావంతో చేయి.
1: వాట్ ఎవర్ యు డూ విత్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: వెన్ యు డూ సో
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: దెన్ యూ అటైన్ బ్లెస్.
0: కాన
1: సో
0: విద్యార్థి విద్యార్థిని యులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ షుడ్ నాట్ ఫర్గెట్.
0: విన్న విషయములను
1: all those things heard,
0: కన్న దృశ్యమును,
1: the scenes you have seen,
0: హృదయమునందు చేర్చుకొని,
1: keeping them in heart,
0: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ,
1: recapitulating them,
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది.
1: If you practice one or two, then your life will be sacred.
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
1: Then only you will earn the true result by participation in summer classes.
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
1: This you deserved out of great good fortune.
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
1: Never spoil this deservedness.

0: संसारोऽयमतीव विचित्रः यवते भार्य इंकवडो बिड्डडु यवते भार्य इंकवडो बिड्डडु यंत चित्रमो जी संसारम
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family, which causes astonishment.
0: Yavadi vadamo, yavadate nuntimo, tatramu indulo terayumutamuda.
1: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
2: Pavitra Atma Swarupulaina Vidyarthulara, Gadachina 8 Janmala Nundi Shankara Bhagavatpadulu Rachinchinatuvanti Tana Shishyulu Kudanu Anduku Koodinatuvanti భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వవేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
1: పవిత్ర ఆత్మస్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ శంకర భగవత్పాద హ్యాడ్ గివెన్ అస్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్సెస్ కాల్డ్ ది భజగోవింద, యు ఆర్ బీయింగ్ టోల్డ్ For a whole week, the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
2: Prakashinchetuvanti Suryuniki దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైనటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు.

0: అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానంలో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుంది. అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరము గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
0: Kate kanta ఎవరు మనకు భార్యలు? భార్య అనగా ఎవరు? భర్త అనగా ఎవరు? ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందుకని గిట్టుట ఎందుకని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
1: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యు మస్ట్ రీకాల్ దట్ హూమ్ యు నౌ కాల్ యువర్ వైఫ్ వాస్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent. Simply because of the illusion in which you are, you regard this connection as a permanent connection.
0: ప్రవాహముల యందు అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడా అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
1: ఇన్ ఏ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance. separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
0: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మలు కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
1: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ one person who is coming out of a family. Another branch which comes out of another tree into the river is like another person who comes from a separate family. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
0: ఈ భార్య భర్తలు మధ్య కాలము లోపల చేరినటువంటి వారే కాని వీరు ఆదికి గాని అంత్యమునకు కాని ఏమాత్రము సంబంధులు కారు.
1: దిస్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఓన్లీ పర్సన్స్ హూ హావ్ జాయిన్డ్ టుగెదర్ ఫర్ అన్ ఇంటర్మీడియట్ డ్యూరేషన్. దే హావ్ నెవర్ బీన్ టుగెదర్ ఐదర్ ఇన్ ది బిగినింగ్ నార్ ఆర్ దే గోయింగ్ టు బి టుగెదర్ ఐదర్ అట్ ది ఎండ్.
0: కనుక వీరి నిమిత్తమై నీవు భ్రాంతిని పడి నీ యొక్క స్వస్థరూపాన్ని నీవు దూరము చేసుకునకు బిడ్డ అని శంకరుల వారు కాతే కాంత అన్నారు. ఎవరు నీ భార్య అని ప్రశ్నించారు.
1: ఫర్ దిస్ ఇంటర్మీడియట్ కమింగ్ టుగెదర్ డూ నాట్ టేక్ ది ఇల్యూషన్ బీ అండర్ ది ఇల్యూషన్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ అ పర్మనెంట్ రిలేషన్షిప్. శంకర ఆస్క్స్ యూ ది క్వశ్చన్ హూ ఈజ్ యువర్ వైఫ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: కాతే పుత్ర, ఎవరు నీ పుత్రుడు?
1: హూ ఈజ్ యువర్ చైల్డ్?
0: కేవలము ఒక జన్మాంతర కర్మ ఫలితము చేత రుణానుబంధం వల్ల నీకు ఇతను బిడ్డగా పుట్టినాడే కాని ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
1: This son of yours, you should realize, has come as your son as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
0: సుతులు రుణస్థులు అని కూడాను దీనికి ఒక పెద్ద బిరుదునిచ్చింది.
1: There is also a title given to these children by saying that they are indebted persons.
0: మానవుడు మరణించిన తర్వాత తన ప్రాప్తానుసారంగా సుఖదుఖములను అనుభవించి తదుపరి మేఘముల ద్వారా వర్షములో ప్రవేశించి ఆ వర్ష బిందుల ద్వారా పంటలో చేరి ఆ పంట యొక్క దీనివల్ల తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
1: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
0: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
1: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
0: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు, ఎక్కడ నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎంతమందికి తండ్రి ఆయనో, ఎంతమందికి కుమారుడాయనో, ఎంతమందికి భర్త ఆయనో, ఎంతమందికి సోదరుడాయనో, అది ఎంత వయసో, ఏ జన్మమును ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
1: ఇఫ్ యు ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యు, వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాజ్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
0: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu. ఈ మానవత్వానికి మానవత్వానికి కూడా అట్టిదే సంబంధం.
1: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
0: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిని రుంగరే మందమతులు.
1: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
0: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
1: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
0: Talli dendrulu evaru, tanayulu mari evaru, mitrulu evarellaru, shatrulu evaru, danamulu evarivi, danyamulu evarivi, gruhamulu evarivi, gestulu evaru, manam evaramu purvam andachatuntimo తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
1: హూ ఇస్ ది ఫాదర్, హూ ఇస్ ది మదర్, హూ ఆర్ ది సన్స్, హూ ఆర్ ది ఫ్రెండ్స్, హూ ఆర్ ది ఎనిమీస్, వేర్ ఇస్ ది మనీ, వేర్ ఇస్ ది వెల్త్? వీ డూ నాట్ నో హూ వీ ఆర్, వీ డూ నాట్ నో వేర్ వీ విల్ బీ ఆర్ వేర్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్.
0: ఇట్టి మాయ సంబంధమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మమతలను పెంచుకొని మాధవుని దూరం చేసుకుని దివ్యత్వమునకు అతి దూరమై ఈ బంధమునకు లోబడి మన జీవితమును కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ది చేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్. దేర్ బై వీ బికమ్ డిస్టెంట్ ఫ్రమ్ మాధవ. దేర్ బై వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ గెట్ క్లోజర్ టు డివినిటీ. We are only increasing our bondages in this world by all these processes.
0: Kanuka deha sambandhamainatvanti yokka anubandhamulu gaani pratibandhamulu gaani satyamuga manam bhavinchakoodadu. Unnanta varaku mana kartavyanni nirvartinchukuneetvanti prayatnamunukai manam samsiddhulu kavali. Ante kaani kayamunaku kayamu etti sambandhamunu kodunu shashvathanga undadaniki veelu kaadu.
1: In this context, we should not attach any importance to bodily connections or to bodily separations. So long as we are in this world, we should be able to make our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
0: Dehamu pancha bhautikamu. Dehamu kulaka tappadeppudu. Dehi niramayundu. గణుతింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు మదిం తలపోయగ ఆత్మరూపుడవు అని.
1: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. There is no stamp on the body to tell you when he will die or when he will be born. Do not be led away by this impermanent body. Think of the Atma, which is the permanent one.
0: దీనికి ఒక చిన్న కథ.
1: There is a small story for this.
0: ఒకానొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
1: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
1: వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ హీ వాజ్ టైర్డ్ హీ బికేమ్ థర్స్టీ హీ వాంటెడ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ మూవ్ హిదర్ అండ్ థిదర్ అండ్ రీచ్డ్ ఎన్ ఆశ్రమ్.
0: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆ ఆశ్రమ వాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
1: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ అండ్ సమ్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టేక్ రెస్ట్.
0: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
1: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
0: Tacharame aa rajakumarunni aa ashrama vasiyalopla aneka rakamulainatundi peddalu undinappatikini ashrama adhikari ainatundi yokka pedda swami chintaku teeskonu vellaru.
1: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
0: అక్కడికి వెళ్లిన తక్షణమే ఆ స్వాముల వారు, నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
1: This swami, who was the head of the ashram, asked this young man, who are you?
0: జితేంద్రియ రాజ్యం నుంచి నేను వచ్చాను అన్నాడు.
1: He replied that he comes from the kingdom of Jitendriya.
0: నీ పేరేమి అన్నాడు.
1: He asked him, what is your name?
0: జితేంద్రియ రాజకుమార్ అన్నారు.
1: He said that his name was Prince Jitendriya.
0: మీ తండ్రి గారి పేరేమిటి అన్నారు.
1: He asked him, what is his father's name?
0: జితేంద్రియ మహారాజ్ అన్నాడు.
1: He said, it was the Maharaja Jitendriya.
0: మీ రాజ్య ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు అన్నాడు.
1: The Swami asked him, how are the people in your kingdom?
0: అందరూ జితేంద్రియ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు.
1: He said, all the people are having the Jitendriya happiness or bliss.
0: సరే, ఈ స్వాముల వారికి సందేహం వచ్చింది. జితేంద్రియులనగా ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సలుపుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాములు వారు బయలుదేరాడు.
1: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
0: Antadito poka, nayana, nee dustunu naaku vadilipetti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
1: దిస్ స్వామి ఆస్క్డ్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
0: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
1: the prince, because he is a Jitendriya, he was not at all affected by this suggestion. He immediately removed his princely robes, handed them over to the Swami, and took the yellow robe from the Swami and put it on himself.
0: దానిని తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహాస్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
1: The Swami, after going some distance, he removed these princely robes and got some blood stains put on these robes and took those robes with him and travelled to this kingdom of Jitendriya.
0: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
1: హీ రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హీ టోల్డ్ దెమ్ that a Swami had come and the Swami is very much worried about the prince of that kingdom and he wants to convey some tragic news to the king. Please go in and tell the king.
0: Atanu vellina tachaname pradhanamantrini choochadu. Pradhanamantrini choochi, nayana mee rajakumaru ee vidhamainatvanti yokka pulivata padi pranamunu vadalaadu. Atani dustulu gurtuku nimittamai nenu techanu కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
1: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హీ టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ఎ టైగర్ అండ్ ఇన్ ఆర్డర్ దట్ యు మే బిలీవ్ ఇన్ ఇట్ ఐ హావ్ బ్రాట్ దీస్ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ది ప్రిన్స్ హ్యాడ్ బీన్ కిల్డ్ బై ది టైగర్ విల్ యూ ప్లీజ్ టేక్ దిస్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్.
0: ఆ మంత్రి ఇతను చెప్పినటువంటి వార్తలకు ఏమాత్రము కూడాను మార్పు చెందక చిరునవ్వు తోపల, అయ్యో తాము ధరించినది కాషాయ వస్త్రము, ఈ రాజకుమారుని యొక్క అంత్యము నిమిత్తమై అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి, అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
1: When he heard the news, he remained totally unchanged. In fact, he was unaffected and he even smiled and said, look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
0: Vellini tachaname rajunu darshinchi aa dustulu rajunuku appajeppi golluna yedchadu. ఏడ్చిన తక్షణమే రాజు పక్కున నవ్వాడు.
1: As soon as this sannyasi was led to the presence of the king, he handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
0: నాయన, సాయంకాలం నందు ఒక వృక్షం పైన అనేక పక్షులు వచ్చి వాలుతుంటాయి. ఆ వాలినంత మాత్రమున ఆ వృక్షం పైన ఉన్నంత కాలము ఆ పక్షులకు ఎట్టి సంబంధం కూడాను లేదు. తెల్లవారిన తక్షణమే ఏ పక్షి ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పక్షి తెల్లవారిన తక్షణమే పక్షులు లేచి వెళుతుంటాయి. ఒక పక్షికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదే విధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్ళు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పక్షి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
1: By the time the evening comes on, several birds come and perch on a tree. There is no connection between one bird and another, except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
0: Sare, Rajuku, ayokka kumarani paina yematramaina konta virakti kaligindo yemito, aa kumaruniki rajyam gattatam ishtam ledo yemito, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ధి చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురములకు బయలుదేరి వెళ్లాడు.
1: That perhaps this king does not like this particular son. It may be that he has developed some kind of detachment to this son. He may be having another wife. He may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
0: Antapuramulo dasilu aa sanyasini Rajamata daggariki teeskoni vellaru. Rajamata daggariki teeskoni vellina takshaname aa dustulu Rajamataku appajeppi talli nee kumarudu bebbulu vaatapadi pranamunu vadilaadu ani గట్టిగా ఏడ్చాడు.
1: The attendants took him to the palace and took him to the Rajamata. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
0: అప్పుడు రాజమాత సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడా కారణము లేదే, ఏదో ఒక చత్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు, కానీ ఆ చత్రంలో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు, తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చత్రం వంటిది. ఈ చత్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము, కానీ అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చత్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
1: రాజమాత అడ్రెస్డ్ దిస్ సన్యాసి అండ్ సెడ్, "ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest? They take rest and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
0: Sari, ఈ తల్లి కూడాను ఏదో మారు తల్లిగా ఉండవచ్చును, సవితి తల్లిగా ఉండవచ్చునని ఆ సన్యాసి తిరిగి తన ప్రాపంచ వ్యామోహంలో పడి తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమో అని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
1: That the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, "Let me go to the wife of this prince. Surely if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed and she will have to grieve about this matter."
0: Akkadiki velli aa yokka rajakumaru bhari daggariki velli తల్లి, నీ యొక్క మాంగళ్యమంత ఈనాటితో కూడా నువ్వు నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడా నువ్వు ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క రూపం కూడా నువ్వు విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడా ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
1: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
0: Aa Rajakumarani bharya chaala gattiga navvi sanyasi edo okka aranyam lopala varshamul dwara gaali dwara konni chettu kommalu virugutu untayi. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విరిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందం అనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటుంది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కానీ ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
1: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river. And in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. My family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss we are together because bliss is common to both of us.
0: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
1: దిస్ సన్యాసి థాట్ ఫర్ హింసెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
0: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని ఎందు కూడా నువ్వు జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
1: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
0: వెళ్లిన తక్షణమే ఆ రాజకుమారుడి దగ్గరికి వెళ్లి, నాయన కుమార్ రాజా, నీ రాజ్యమంతా పరరాజులు మీ యొక్క రాజ్యం పైన పడి దానిని వారి వశం చేసుకుని నీ తల్లి తండ్రులను అనేక రీతిలుగా హింసించి అడవుల పాలు చేస్తున్నారు, వాళ్ళను అనేక రీతిలుగా ముక్కలు ముక్కలు కొట్టి వారిని హింసిస్తున్నారు మీ ప్రజలను, కనుక ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడానికి వీలు కాదు, నీవు రాజ్యమునకు వెళ్ళు అని ప్రశ్నించాడు.
1: And he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
0: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవ్వరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు. భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు. ఇట్టి వారికే నిజ సంబంధం కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి. నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును. కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరైనటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు. కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
1: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
0: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశమునందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ఏ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
0: సంజయ, మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచింది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచింది.
1: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవర్స్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, కృపాచార్య అండ్ కృపణ. దీస్ ఆర్ ది ఓన్లీ 3 పీపుల్ హూ ఆర్ అలైవ్. As against this, amongst the Pandavas, the 5 Pandavas, Krishna and a friend of his, altogether 7 people are surviving.
0: Kanuka, vari vaipana 7 mandi, mana vaipana 3 matrame nilichiri. Ee 7 3 10 ga untuntundadi. Ee 10 mandi valla ee yuddhamu nilipinchi enniyo vela mandini lakshala mandini anta kudanu ee yuddham aneetundidi mingi vesa kada ani partapistu untuntadi.
1: She was expressing grief by saying that on their side there are 7 people alive, on our side there are 3 people alive, altogether there are only 10 people. So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
0: Daniki Sanjayudu chakkani jawabu cheptu vachadu. Sanjayudu anaga samjitheemithi Sanjayahani anaga indriyamunu arikattukunnatundi vaadu Sanjayudu.
1: Sanjaya gave a very beautiful reply to this statement of Gandhari. Sanjaya, the name signifies that one who has completely controlled all his organs.
0: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana 0 anaga ee 0 aneetundidi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుంటాది. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం 0 అంటున్నాము. ఈ 0కు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ 0 0 అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటాది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరుడితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
1: సంజయ టోల్డ్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. you will notice here that there is the integer 1, to the right of the integer there is a 0. 0 shows that it is the earth. The earth is spherical, we can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarvesvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
0: Bhumi sunna swarupamu. Suryudu sunna akaramu. Chandrudu sunna akaramu. Inka ye vidhamainatundi manaku aadharamainatundi swarupalu nirupana chesinappatiki anni kudanu oka sunna aakaranga untunnayi. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా, ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటుంది.
1: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
0: Then,
1: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
0: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanamu chettu anadilu. Ivi eppadiki undinatuvantive. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించటమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్. ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kudanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kudanu yama sa maya annadu. Anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కానీ ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే. మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: Daniki Shankarulu vare chakkani udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్,
2: But when you wake up, none of them exist. So also, you see so many things while you are waking up by your five senses and you experience them. But when you sleep in the dreaming state, these things do not exist.
0: కనుక ఇది పగటి కళ, అది రాత్రి కళ, రెండు రెండు కళలే, కళలంతా కళలే అన్నాడు.
2: ఇట్ మీన్స్ వాట్ యు నౌ సీ ఇస్ డే డ్రీమ్ అండ్ ది అదర్ వన్ ఇస్ నైట్ డ్రీమ్, ఆల్ డ్రీమ్స్ ఆర్ అన్ ట్రూ.
0: కనుక మన జీవితం అనేటువంటి దానిని ఇది సత్యము అది మిథ్యము అని చెప్పడానికి వీలు కాదు. మన జీవితంలో ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం, సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
2: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. అవర్ పర్పస్ అండ్ అవర్ మెథడ్ షుడ్ బి టు రికగ్నైజ్ వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్, regard them as truth and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatundi yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matram nirvartinchukuneetundi prayatnanike manam poonukovali kani vaatini oka pratyekamainatundi yokka sambandhanga manamu భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
2: Therefore, our bodily connections or other type of attachments should not worry us and should not create any special feeling in us. We should only regard it as our duty to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, nasti bandhu sahodarah, artham nasti, gruham nasti, tasmat jagrata jagrata ani Shankaralu varu kudanu marakuturi hecharinchadu. Janma dukkham, jara dukkham, jaya dukkham, పునః పునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
2: దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో రిలేషన్, దేర్ ఇస్ నో వెల్త్, దేర్ ఇస్ నో హౌస్, బివేర్ బివేర్, ఆల్ దట్ యు సఫర్ ఐదర్ బై బర్త్ ఆర్ బై గ్రోత్ ఆర్ బై డెత్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ ది డెత్ ఈజ్ అ గ్రేట్ పెయిన్, బివేర్ బివేర్, దిస్ ఇస్ వాట్ శంకర హెస్ సెడ్.
0: ఉండినంత వరకును మన కాయమును ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి, ఉండినంత వరకు మన మనసును నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి, చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ది పరుచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యు షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ steady and unwavering. You should keep your vision steady and not wavering from one place to another. You should enjoy by these means the bliss of Atma.
0: Parula cheta chikki padadani kashtamulu padadaniki taginettiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenamu kaaka swasaktito tama karmalu taanu chesukuneetuvanti okka shaktini kudanu manam pelchukovali. దేహం ఒక పడవ వంటిది, ఇహము ఇటువైపున పరము అటువైపున మధ్యలో జీవితమే ఒక ప్రవాహము. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
2: యు షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. You should keep your body healthy so that you stand on your own legs. This body is like a boat. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: I think. మధ్య మార్గము లోపల ఈ పడవకేమైనా ప్రమాదములు సంభవించినా చాలా కష్టమవుతుంది, మనము గమ్యమును చేరలేము.
1: హౌఎవర్ వి షుడ్ యూజ్ దిస్ బోట్ అండ్ రీచ్ ది డెస్టినేషన్ బిఫోర్ ఇట్ డెవలప్స్ లీక్స్ అండ్ బిఫోర్ ఇట్ డిటీరియరేట్స్. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: Enta kalamu ee padava jalamulo undina etti pramadamu ledu, kaani jalamu padavaleki praveshinchina pramadam ostundi.
1: There is no danger if this boat remains in water as long as you like, but if water enters this boat, then there is danger.
0: Kanaka neevu samsaramulo undu, kaani సంసారమును నీలో చేర్చకుండా చూచుకో.
1: విచ్ మీన్స్ యూ బీ ఇన్ ది ఫ్యామిలీ బట్ డూ నాట్ లెట్ ది ఫ్యామిలీ కమ్ ఇన్ టు యూ.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని నీవు గడిపితివా, నీవే ఆత్మస్వరూపుడు, నీవే నిత్య సత్య స్వరూపుడు, నీవే నిర్మల స్వభావుడు. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తీయ పుత్ర అని, ఎవరు పుత్రుడు, ఎవరు భార్య, నీవెవరు, ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్, దెన్ యూ విల్ బికమ్ ది ఆత్మ, యూ విల్ బి ది ఇఫల్జెంట్ సెల్ఫ్, యూ విల్ యువర్ సెల్ఫ్ సీ దట్ యు ఆర్ షైనింగ్ విత్ ఎ వ్యూ టు బ్రింగ్ యూ టు దిస్ పాత్. Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto. Dehame oka devalayam.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu brantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayamganu nischintaganu anandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulonane taruguchu chanamulone perugunattidi nijamaina prema kadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chavu puttaka lenatti jeevu nedalo nitya nirmala jyoti ai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani chepputa kante premane tana yokka swaroopamu ani chepputa chaala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane ఆత్మస్వరూపంగా భావిస్తూ అనేక మంది ఆరాధనలు సల్పుతూ వచ్చారు.
0: A number of people worship love in the form of ఆత్మ.
1: ప్రేమ భగవత్స్వరూపం అగుట చేతనే దేహో దేవాలయం ఈ దేహం దేవాలయంగా పోల్చుకోగలిగారు.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: అంతే కాదు, ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్, the husband who is free from fault and who is perfect, the wife who is having defects and who is wavering in her mind.
1: Doshi aina bharta bharya nidoshi aina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace
1: in this body? భర్తైనా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ ఇట్ వుడ్ నాట్ బి అప్రోప్రియేట్ for a fault free pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi chanchalamainatunti yokka bharya nirdoshi nirmalamainatunti bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bhartha evaru, bharya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshiyai, nirmalamai, nischalamai, nisvarthamainatunti yokka aatmane bharta.
0: Atma, who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshiyai, chanchalamai, swarthamai, kevalamu, paritapamuto undinatunti yokka ee bharyane manasu.
0: The wife is the mind which is full of faults and impure, unsteady and full of selfishness.
1: ఈ మనసు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: Devotion is that particular procedure and process by which the wife, this mind is made to follow the Atma.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: భక్తి ఋషికేశ సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితం గడపటమే మోహము అని.
0: It is infatuation if we spend our life with the body consciousness and fixing our vision on the body.
1: Vishnu bhaktulu, Vishnu priyulu, bhaktulu, Vishya priyulu, Vishaya priyulu, manavulu.
0: Those people who love the Lord and who follow the Lord Vishnu is devotee. Those people who follow the world and who are slaves of the world, they are not devotee.
1: Kanukane Krishna trushta kaliginatunti vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushna kaliginatunti vare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatunti krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamulu సార్థకం గావించుకొని తమ జన్మలు కూడాను పవిత్రము గావించుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ఆర్ దోస్ హూ హావ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఫిక్సింగ్ దర్ మైండ్ ఆన్ ద లార్డ్.
1: అయితే భగవంతుడంటే ఎలాంటి రూపం కలిగి ఉంటాడు, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో ఇన్ వాట్ ఫార్మ్ డూ యూ ఫైండ్ గాడ్? In what way does he grace the devotee?
1: Bhagavantudanaga aishwaryamu dharmamu yashassu sampada gnana vairagyamu ini ee shadgunamulo yokka swarupamto untuntadu bhagavantudu.
0: God is one who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: Vishakkarudu ani kodunu itaniki oka peru.
0: He has also another name as Vishakka.
1: Shadaishwarya sampannam kaliginatundi vaadu kanukane itaniki vibhudu ani kodunu oka peru.
0: He has been called Vibhudu because he commands all the six types of splendor and
1: wealth. ఈ జగత్తునందు ఉన్నదానికి రాబోయేదానికి జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: He is the master of all the three things. What has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావహ అని పేరు వచ్చింది.
0: He has been called Bhavaha because he is the master of the past, present and future.
1: మూడు కాలములు ఎందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: భావహ అని అంటే జగత్తునంతా సృష్టించేటువంటి వాడు అని కూడాను మరొక అర్థం.
0: Another meaning of the word Bhavaha is that he is the creator of the entire cosmos.
1: Samasta surya chandradulaku nakshatradulaku kudanu prakasham nandinchetunti vaadu kanukane itaniki bhavaha ani peru.
0: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called bhavaha.
1: Samasta srishti sthiti layamulakanta kudanu moolakarakuda kavatam chetane itaniki bhavakudu annaru.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called bhavaha.
1: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
0: వాట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ సచ్ గాడ్ బీయింగ్ ఆల్ పర్వేసివ్, బీయింగ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: When you put that question to yourself, you can say that wherever you find water and wind, you have
1: neeru gali atma nundiye avirbhavinchinayi.
0: Water and wind have taken their birth from atma.
1: Karukune bhagavantuni kodunu naramulu ani kodunu maroka peru.
0: That is why God has also been called naramulu.
1: Jeevitaniki aadharabhootamainatundi okka ee gali neeru atyavasaramu.
0: This water and wind are essential for
1: ఇవియ మన ప్రధానమైనటువంటి యొక్క ఆత్మ స్వరూపము.
0: దిస్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ and biggest in the biggest mountain.
1: Karuka bhagavantudu dehamanandu atma swarupudai untunnadu.
0: In the physical body he is found in the form of atma.
1: Atma enne swarupam anetundi dehamanandu maatrame kaadu sarvatra kuda untunnadi.
0: This principle of atma is all pervasive, not merely found in the physical body.
1: Antar bahischa tas sarvavyapya narayana sthita. లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వం.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ఫౌండ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈస్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: The first one is head, the second one is heart.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for external things.
1: కేవలము తాత్కాలికమై భౌతికమై లౌకికమై ఉండినటువంటి వస్తువులను వ్యక్తులను విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాడు.
0: The head goes on aspiring for the momentary things and worldly things and things which are external.
1: Kanuka eta vata deeniki pravutti lakshanam unnadi ee sirasuku ani cheppavachindi.
0: The sum and substance of this is the head follows the path of action, pravrutti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా హృదయము నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhaasha sambandhamaina, chanakyamaina, ee yokka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paatapadutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హి ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయ తత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్. యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున,
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున,
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున,
0: డస్ ది బుక్ నో ది గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్తి పండితుండెట్లెదుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the power of knowledge?
1: Chettulone unnadi pallu, ee pallulone unnadi madhura rasamu, kaani aa rasanni chettu e maatram kudunu anubhavinchaledu.
0: In the tree there is a fruit and inside the fruit there is sweet juice, but the tree does not know the taste of the sweet juice available in the fruit.
1: Mana dehame oka vrutchamu,
0: our physical body may be compared to a tree.
1: Induloni hrudayame oka phalamu,
0: the heart may be compared to a fruit.
1: ee hrudayamuloni yokka madhuryamainti premane indulo rasamu,
0: the sweet love inside the heart is the juice.
1: ee rasanni deham ane vruchyam e maatram kuda nu gurtinchukovatam ledhu.
0: The physical body is not able to enjoy,
1: anubhavinchatam ledhu,
0: nor does it enjoy,
1: anandinchatam ledhu,
0: it does not
1: artham chesukovatam ledhu,
0: it has not been able to understand either.
1: Kanukane manavudu inni dukkhamulaku, nirashalaku, nishtrupulaku kevalam guri avutunnadu.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki ee bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam,
0: a small example.
1: రైళ్లందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ ఏ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హీ హాస్ ఎ టికెట్ విత్ హిమ్, హీ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: Karanam emiti? Thanu first class lo kuchunnappatikini bhayam enduku antaniki ventaadutundadi?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: Ticket lekapovatam chetane.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: సిమిలర్లీ, ఇఫ్ యు హావ్ ది టికెట్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, వేర్ ఎవర్ యు గో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: జీవితం ఒక ప్రయాణం,
0: లైఫ్ ఈజ్ ఎ జర్నీ.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తంలో ఉంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా, నిస్సందేహముగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీఈస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్, వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా,
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్,
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా,
0: వాట్ ఎవర్ బి ది వెల్త్,
1: ఎంతటి పండితుడైనప్పటికి,
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్,
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూకుచుండినప్పటికి,
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్,
1: ఆత్మవిశ్వాసమే లేకుండినా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీఈస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్, వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనము చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్, నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్, వాట్ ఎవర్ హీ డస్, ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్, హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఇది ఎంతకాలం మనను ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది, సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్, ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్.
1: ఒకనొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, ఐ హావ్ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలు అనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్డ్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ, మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ, we do not have any disease whatsoever.
1: మాకు ఎట్టి యోగములు మాకు అక్కర్లేదు.
0: we do not want any yoga either.
1: ఒక కృష్ణుని పొందేటువంటి యోగం మాకు తెలిస్తే చాలు అన్నారు.
0: if we can have the yoga to attain god, that is sufficient for us.
1: ఏమిటి ఈ యోగము అని,
0: what is this yoga?
1: ఒక గోపిక చెప్పింది.
0: one gopika described,
1: త్యాగ భావముతో అనుభవించేటువంటి భోగమైన కూడాను అది ఒక యోగమేను అన్నది.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice, it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said ఉద్ధవ.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్, దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హ్యావ్ డన్ దెమ్.
1: ఆసక్తి ఎందు రాగము, ఆచరణ ఎందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: ఇఫ్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డిజైర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ డూయర్షిప్ ఇన్ యువర్ యాక్షన్ దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ త్యాగ.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి,
0: ఇట్ ఈస్ రెయినింగ్,
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: ఇన్ ది వరల్డ్ యూ గెట్ రెయిన్స్ అండ్ రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుతున్నాయి.
0: ది క్రాప్స్ ఆర్ రేస్డ్,
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: సన్ అండ్ మూన్ షైన్,
1: ఇవి ఎవరి కోసం?
0: ఫర్ హూమ్ ఆర్ దే?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద
1: సర్వ మానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: ది వరల్డ్లీ పీపుల్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ది థింగ్స్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములలో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్.
1: కృష్ణ సందేశం వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యూ సే దట్ యూ డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డూ యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనస్సు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: ఈవెన్ దట్ మైండ్ డజంట్ ఎగ్జిస్ట్ విత్ అస్ నౌ.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: ఇట్ హాస్ ఆల్రెడీ గాన్ విత్ కృష్ణ టు మధుర.
1: మనసే లేని అమనస్కులం మేము. నీ యొక్క యోగములు, నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: వెన్ వీ డు నాట్ హ్యావ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్, వెన్ వీఆర్ ఎంజాయింగ్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ, వేర్ ఈస్ మైండ్ టు?
1: నీ వలె మాకు పది మనస్సులే ఉంటుండినా మేము కూడా ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్త ఆజ్ఞను పాలించటము, ఒకవైపున భక్త ఆజ్ఞను పాలించటము, ఈ విధంగా జరుపుకుని ఉండవచ్చును.
0: If we also had 10 minds like you have, we would have used one mind to listen to the message of Krishna, one mind to bother about the husbands, and one mind to bother about the difficulties and problems given by the mothers-in-law, and all such things. We don't have 10 minds.
1: Sakala Shastrala Granthala Saramella, Okka Vakyala Cheppudu Okka Sari.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: Sarva Jeevuli Yendu Unna దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతనకు మూల కారణం మనసే.
0: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
0: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
0: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
0: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
0: Family life is another
1: worry. చావు చింత.
0: Death itself is a worry.
1: బాల్యమంతయు చింత.
0: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
0: Living itself.
1: చెడుపు చింత.
0: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
0: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
0: Difficulties
1: ఒక చింత. సంతసం ఒక చింత.
0: And joy is a worry. And surprise and ease
1: one day chintalanaitundi paggamulu kattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
0: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy, how can we?
1: సర్వేశ్వ ప్రేమ కొరుడు ఇకనైన ప్రజలార కోర్కే మీరా.
0: ఓ సిటిజన్స్, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
0: It is a love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
0: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
0: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
0: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
0: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
0: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
0: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
0: Therefore he is one who transcends the time, the country and the
1: bhagavantudu anaga tapaka shakti kalavadu ani artham.
0: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: Vyapaka shakti kalinatundi oka bhagavantudu ikkada unnadu akkada ledani etta cheppagalam.
0: God who is all pervasive, how can you describe he is here and not there?
1: Sarvatra untunnadu,
0: he is found everywhere.
1: Kanuka deeniki e matram kodano అవకాశం లేదు.
0: Therefore it is wrong to say that
1: సర్వత్ర ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు క్లియర్లీ డిక్లేర్ దట్ గాడ్ డ్వెల్స్ ఎవ్రీవేర్.
1: ఇంకా కాలము లోపల ఒక కాలంలో ఉన్నాడు మరొక కాలంలో లేడని చెప్పడానికి వీలు కాదు.
0: విత్ రెఫరెన్స్ టు టైమ్ ఫ్రేమ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సే
1: ఆది మధ్య అంతములు ఎందుకు ఉండినటువంటి ఒక భగవంతుడికి ఈ కాలం అనేటువంటిది ఎక్కడ కట్టుబడుతుంది?
0: వెన్ గాడ్ డ్వెల్స్ ఇన్ ది బిగినింగ్ అండ్ ఇన్ ది మిడిల్ అండ్ ఇన్ ది ఎండ్, హౌ కెన్
1: ఆది మధ్యాంతరహితుడు అన్నాడు.
0: హీస్ ద వన్ హూ ఈస్ ఫౌండ్ ఇన్ బిగినింగ్ అండ్ ఎండ్ అండ్ బియాండ్ దట్.
1: ఇంకా ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువునందు ఉన్నాడు ఏ వస్తువునందు లేడని చెప్పగలం.
0: వెన్ హీస్ డిస్క్రైబ్డ్ అస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్, హౌ కెన్ యూ జస్ట్ సే దట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ఆబ్జెక్ట్?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
0: దట్ ఈస్ వై గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వాత్మ.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ మీనింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్
1: పదములు కానీ దాని అర్థములు కానీ మనం ఏమాత్రమో గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
0: వీ ఆర్ నాట్ కేరింగ్ టు రికగ్నైజ్ ది వర్డ్స్ అండ్ దేర్ మీనింగ్.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ గాడ్ యాజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
0: హీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ పర్టికులర్ ఇండివిజువల్.
1: సమస్తాత్మకుడు.
0: He exists in collectivity, totality.
1: సర్వత్ర ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of ఆత్మ found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
0: This principle of ఆత్మ, in order to establish dharma, righteousness. And in order to
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: గోపికాస్ హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: They never had any sense of differentiation. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: They felt that Krishna, the Lord, is found in every
1: Krishnulu lenatundi ee srushtilo okkati kudanu ledu.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: Srushti trushtane Krishna trushna annaru vaadu.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: Vishwamunu visvaroopamlo meeru chudakandi, Vishnu roopamlo chudandi annaru.
0: Do not see the world as world, see the world as the very manifestation of the Lord.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనుభవిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: క్వైట్ అ ఫ్యూ పీపుల్ క్రిటిసైజ్ గోపికాస్ యాజ్ ఇగ్నోరెంట్ వన్స్, ద ఫూలిష్ వన్స్, the ones who are not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vaari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, prema puritamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema puchukunedi kaani ichukunedi kaadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichukunedi kaani puchukunedi kaadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: ఇది లౌకిక ప్రేమకు పారమార్థిక ప్రేమకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: This is the basic difference between the worldly love and divine love.
1: కనుక ఇట్టి ప్రేమ చేతనే ఆ గోపికలు దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: Only when every human being understands the sacredness of this love of Gopikas, his life gets sanctified.
1: Krishna Adamu anaga nadamu, Krishna vani, Krishnudu pratyekam kaadu variki.
0: For them, the sweet music of Krishna, the word of Krishna, and Jeho Krishna devalaya are different.
1: Jeevo deva sanatanaha. Manayuk dehamu ka devalayamu.
0: Our physical body is a temple of God.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
0: When do we consider that as temple?
1: దైవ చింతన మన హృదయం నుండి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: Our body becomes temple only when we contemplate on God.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: If we don't contemplate on God, it is only a house.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: After a few days, even this house becomes a forest.
1: కనుక ఏ ఒక్క విషయం నందు కూడాను ఎక్కడో మనం దేవాలయంకు పోనక్కర్లేదు. భగవత్ నామం మన యొక్క నాలుగు పైన చరించినంత వరకు కూడాను మన యొక్క దేహం దేవాలయమే.
0: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీత మన ఇంటి ఎందు ఉంటున్నదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: If we can think of the Lord in our own heart, we should feel that our own house is the temple of God.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సాత్వికంగా భావించుకోవాలి.
0: We should really sanctify the description of the physical body as a temple of God.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: A temple where God dwells. How sacred it should be, how nicely we should
1: ఆ విధముగా పవిత్రము గావించుకున్నటువంటి వారే గోపికలు.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: వారికి ధన కనక వస్తు వాహనాదుల పైన ఏమాత్రం కూడా వ్యామోహం లేదు.
0: They never had any love for the
1: world. వారికి సర్వస్వము భగవంతుడే.
0: For them everything consisted
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సకస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్, యు ఆర్ ది ఫ్రెండ్, యు ఆర్ ఎవ్రీథింగ్.
1: వ్యత్యాసమే లేదు.
0: ఫర్ దెమ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలం తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: దే ఆర్ ఎక్స్టటిక్, ఆల్మోస్ట్ మ్యాడ్ in the love of Lord Krishna.
1: Lekapothe Krishna yokka venugana vinnanta matramane ardharatri velalo andaru Vrindavanamlo praveshincharu.
0: If only it was not so, How would they have entered Vrindavan the moment they heard the sweet music of the flute of Krishna?
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరే కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. Sarvaswarupudani kudanu telusunu.
0: He is found in all forms.
1: Kani Giridhara Gopala antene ayanaku chala trupti.
0: But she got real delight only when she addressed him as Giridhara Gopala.
1: Sakubai Krishnudu sarvavyapakudani telusu.
0: Sakubai also knew Krishna as
1: Sarvaswarupudani telusunu.
0: And she also knew that he dwells in
1: Kani ayanaku ranga panduranga antene ayanaku trupti.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోదకుడు ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే, ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ మ్యూజిక్.
1: ప్రవేశించారు,
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్ బాడీ కాన్షియస్.
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదలను.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మనయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌడి తెప్పిత పింఛము వాడు.
0: హీఈస్ ద వన్ హూ వాజ్ హావింగ్
1: నవ్వు రాజుల్లెడి మోమువాడు.
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్, స్వీట్ స్మైల్.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీఈస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి.
0: Please let us know.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచార శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: They were filled with faith. They were not at all bothered about the head and thinking.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్స్.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purna madam purnamidam purnaatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాజ్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తాను అంటనటువంటి వాడు?
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatikini okka rajyamulaina taanu palinchaledu.
0: He conquered a number of kingdoms. బట్
1: ఇతను రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్.
1: ఎట్టి వాంఛలు కూడాను అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్.
1: అన్ని వాంఛలు కూడాను అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్.
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: As Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
1: గుణములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుని ఎందు గుణములు లేవు.
0: గాడ్ కెన్ బి ఫౌండ్ ఇన్ క్వాలిటీస్ సత్వ రజతమో, బట్ దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హిమ్.
1: సూర్యుని నుండి ఏ విధంగా కిరణాలు ఆవిర్భవిస్తున్నాయో,
0: జస్ట్ యాజ్ ది రేస్ ఎమర్జ్ ఫ్రమ్ సన్,
1: ఏ విధంగా కూడా నువ్వు భూమి నుండి వృక్షములు పుడుతున్నాయో,
0: జస్ట్ యాజ్ ది ట్రీస్ స్ప్రింగ్ ఫ్రమ్ ఆర్త్,
1: ఆ విధంగా కూడా నువ్వు హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్.
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే,
0: ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ దివ్యత్వాన్ని
1: చక్కగా మనం అర్థం చేసుకోగలం,
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ.
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని,
0: వీ షుడ్ డెవలప్ లవ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సెల్ఫిష్నెస్,
1: ఈ యొక్క ఆధేయమైనటువంటి ఒక జగత్తునందు జీవించి,
0: we should live in the world which is the manifestation
1: of adhayamulu rendintini kuda ekatvam gavinchetundi yokka pavitramaina margamlo mana praveshinchali.
0: We should take the path which reconciles these two things. One is the basis, the other is the manifested world.
1: Okati upadhana karanamu, rendavadi nimitta karanamu.
0: One is the upadhana karana, the other is nimitta karana.
1: Nimitta karanamu lokaliki sambandhinchinatundi.
0: This nimitta karana is the one which is associated with
1: upadhana karanamu, daivatvaniki sambandhinchinatundi.
0: The upadhana karana is one associated with God.
1: Kanu ee jagat antai kudunu nimitta upadhana karanamu cheta koodinatundi.
0: Therefore this world consists of these two causes. One is God, the other is the world.
1: Ee tumbler chudandi, vendi tumbler.
0: Take this tumbler as an example. Here is a
1: kani
0: silver tumbler.
1: Kani vendi anetundi upadhana karana.
0: Silver may be described as
1: చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: ది గోల్డ్ స్మిత్ హూ మేడ్ దిస్ టమ్లర్ ఈజ్ ది ఉపాధాన కారణం.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను, ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకటి కాదు, భగవంతుడే.
0: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ క్రియేటెడ్ ది సిల్వర్ ఇట్సెల్ఫ్.
1: దీనిని టమ్లర్ గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: ది సిల్వర్ స్మిత్ ఈస్ ఫౌండ్ ఇన్ ది వరల్డ్ హూ హాస్ మేడ్ సిల్వర్ ఇన్ టు ది టమ్లర్.
1: ఈనాడు టమ్లర్ గా పెట్టుకోవచ్చును, రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును, మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టమ్లర్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎ ప్లేట్.
1: ఈ టమ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది, అది ఊరి అదే ఉపాదాన కారణం.
0: ది ఫార్మ్స్ టమ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు, మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, బట్ ది వరల్డ్ చేంజ్.
1: చలించే జగత్తునందు,
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్,
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని.
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిదే ఈ లోకం.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవములో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్ యూ హావ్
1: బస్సులో కూర్చుంటే, కారులో కూర్చుంటే, పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్, ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈజ్ మూవింగ్ బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్, ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే యొక్క కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు, ఇది కేవలం శాశ్వతమైనటువంటిది, స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈజ్ స్టడీ,
1: ఇది ఉపాదాన కారణం.
0: This may be described as upadhana.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: The moving cars may be called as nimitta karanam.
1: కదిలే ఈ జగత్తుకంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam.
1: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: But we are not making any effort to understand, to inquire into this truth.
1: Nijanga idi enta kadileetundi jagat ainappudikini,
0: this changing world, no doubt,
1: oka divyattam aneetundi danni chakkaga manam artham chesukoni nerchukunte ee chellinu mana em chestundi.
0: Well, if only we understand the principle of divinity clearly,
1: idi enni kashtanashtamulu dukkhamulato koodinappudu ainappudikini deentho manam em maatram kudunu bhayapadanakkarledu.
0: Whatever be the difficulties, problems, sorrows we may get, we will never be shaken.
1: Adhe chepparu. మరే నీటి లోతును చూసి భయపడక్కర్లేదు, ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయం అవుతుంది.
0: That's what I have just said. A person who knows swimming need not be afraid of the depth of the water.
1: నీటి యొక్క లోతుతో మనం భయపడనక్కర్లేదు.
0: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: వి నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇఫ్ ఓన్లీ వి హావ్ లవ్ ఫర్ గాడ్.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: గోపికాస్ వర్ సచ్ హూ హాడ్ అటైన్డ్ దిస్ లవ్ ఫర్ గాడ్.
1: దైవత్వం సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది, కానీ
0: యూ మే గెట్ ది ఇంప్రెషన్ దట్ హీ ఈస్ చేంజింగ్.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: దోస్ ఆర్ నాట్ చేంజెస్ ఇన్ గాడ్.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తానే తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: హీ సూపర్ ఇంపోజెస్ ది గిల్ట్స్ అండ్ ది డిఫెక్ట్స్ ఆన్ గాడ్ అండ్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ చేంజింగ్.
1: ఎట్టి దోషములు కూడా ఉండడానికి వీల్లేదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ డిఫెక్ట్ ఇన్ గాడ్.
1: దోషరహితుడు.
0: గాడ్ ఈస్ అబ్సల్యూట్లీ.
1: అందువల్లే నిర్దోషో నిర్మమో నాథః అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫాల్ట్.
1: అతనే పురుషుడు.
0: And he is
1: sadosho chanchalo vaduhu ade prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కాని దాని ఎందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation you should see God who is free from all defects.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Kevalam Krishna janma dinamu Rama janma dinamu ani maatrame manamu aa naadu panduga parvadinanga manam bhavistunnamu.
0: We should not consider the birthday of only Krishna or Rama as a festival day.
1: Parvadinamu chesukotam cheta vachinatundi phalitam em maatrame undadu.
0: What is the fruits of celebrating such festivals?
1: ఎవరిని భగవంతులను మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద వర్డ్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూమ్ వీ కన్సిడర్ యాజ్ గాడ్.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ ఇట్
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: All such worship would become only good action.
1: Manu okati rendaina kuda nu aacharanalo pettadaniki poonukovali.
0: We should try to practice at least one or two things.
1: Anni avataramulakante
0: of all the types
1: Krishna avataram anipindi chaala aakarshaniyamainatundi.
0: The incarnation of Krishna is most attractive.
1: Anduvalle Krishna anetundi perunike untundali dini antaratham.
0: The meaning is embedded in the word Krishna itself.
1: Karshatiti Krishnaha annaru.
0: One meaning is karshatiti Krishnaha.
1: Akarshinchetundi Krishnatvam.
0: The principle of Krishna's worshipping with all sorts of devotion.
1: Idi kevalam prakrutamainatundi oka satkarmalaga manam bhavinchavachunu.
0: All such worship would become only good action.

0: అండ్ కృష్ణ ఇట్
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: వన్ మీనింగ్ ఈస్ కర్షతీతి కృష్ణ,
1: ఆకర్షించేటువంటిదట కృష్ణత్వం.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ ఈస్ హైలీ అట్రాక్టివ్.
1: కృషితీతి కృష్ణ అన్నారు.
0: అనదర్ వర్షన్ ఈస్ కృషితీతి కృష్ణ.
1: కృషి అనగా సేద్యం చేయటం, భూమి పైన పంటను పండించటం.
0: కృషి రెఫర్స్ టు కల్టివేషన్ అండ్ రైజింగ్ క్రాప్స్.
1: ఇక్కడ హృదయం అనే క్షేత్రం లోపల దుర్గుణములనేటువంటి మొక్కలను తీసివేసి సద్గుణములు సదాచారం అనేటువంటి పంటను పండిస్తుంటాడట.
0: కృష్ణ ఈజ్ వన్ హూ రైజెస్ ది క్రాప్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్, రిమూవింగ్ ది వీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: దట్ ఈస్ వై హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్షతీతి కృష్ణ.
1: మరీ కట్ట కనబడికి కుష్తీతి కృష్ణ అన్నారు. అలాగే ఆనందమును అందించేటువంటి వాడు అని. నేను చాలా ఖుషిగా ఉన్నావే అంటే కుష్ కుష్ అనేటువంటిది కృష్ణత్వం నుంచి వచ్చినటువంటిది.
0: ది వర్డ్ కుష్ మీన్స్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కృష్ణ తత్వ, ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అనగా హృదయాన్ని సాగు చేసి మనకు దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి పంటను అందించేటువంటి వాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ గివ్స్ ద క్రాప్ ఆఫ్ బ్లిస్, కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడు అని కూడా పేరు.
0: హి హాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హి హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: భగవద్గీత యందు ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ఒక శ్లోకం, ప్రథమ శ్లోకం.
0: ది ఫస్ట్ స్టాంజా ఇన్ భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్ర, ధర్మక్షేత్రం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై ధర్మక్షేత్ర?
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉండేటువంటిది కాదు అది.
0: It is not a field found somewhere.
1: మొట్టమొదటి ధర్మక్షేత్రంగా ఉంటుండాలి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ధర్మక్షేత్ర ఇన్ ది వెరీ ఫస్ట్.
1: పుట్టిన సమయం లోపల నిస్వార్థమై నిశ్చలమై నిరహంకారమై ఎట్టి కోరికలు లేకుండా పవిత్రమైనటువంటి హృదయంగా ఉంటుంటాది.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: నిర్గుణుడై ఉంటాడు.
0: He is free from all qualities in fact.
1: అట్టి మానవ జీవితమనే ధర్మక్షేత్రంగా పోల్చుకున్నారు.
0: Such human life can be compared to ధర్మక్షేత్ర.
1: ఇది పెరుగుతూ పెరుగుతూ ఆహారం మారిన కొలది, అభిరుచులు అభివృద్ధి అయిన కొలది, సహవాస దోషములు పాశములు అంటగట్టుకున్న కొలది ఇవి మరింత కొన్ని బంధనలు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అహంకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and myness.
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: నా పర అనేటువంటిది లేనంత వరకు కూడా అది ధర్మక్షేత్రం.
0: As long as you are free from mine and thine,
1: నా పర అనేటువంటి ప్రారంభమయ్యేటప్పుడు కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Once you develop the feeling of mine and thine, it becomes కురుక్షేత్ర.
1: కనుక ఈ ధర్మక్షేత్రంగా పుట్టి కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్రుడు ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర, దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై.
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయవాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయవాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హాస్ డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ ది వర్ల్డ్లీనెస్.
1: మామక పాండవాశ్చైవ నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హాస్ డెవలప్డ్ I and my people, this kind of
1: ఇంతే కాదు, దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కుమారులు ఏమి చేసినా కానీ

0: దానిని సమర్థించుకుని వారిని సై అని అనిపించేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఈజ్ నాట్ మెర్లీ దాట్, హీఈస్ ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రిషియేటింగ్ హిస్ ఓన్ సన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దేర్ వీక్నెసెస్ అండ్ ఈవిల్.
0: కుమారులు గావించేటువంటి యొక్క అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడా సమర్థించుకుంటూ వచ్చేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ద వన్ హూ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ ఈవిల్ థింగ్స్ కమిటెడ్ బై హిస్ ఓన్
0: అలాంటి తల్లిదండ్రులు అధికం కావటం చేతనే ఈ యొక్క కౌరవులు చాలా పెరిగిపోతున్నారు భూమి పైన.
1: ఇన్ టుడేస్ వరల్డ్ ది కౌరవ క్లాన్ ఇస్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్ దర్ చిల్డ్రన్.
0: కానీ అతి అజ్ఞానికి ప్రక్కలోపల ఉన్నాడు జ్ఞాని.
1: జస్ట్ బై
0: సంజయుడు అనగా సర్వేంద్రియములను కూడా నిగ్రహించుకున్నటువంటి ఒక మహాజ్ఞాని.
1: జస్ట్ బై ది సైడ్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఈజ్ సో ఇగ్నోరెంట్ ఈజ్ వన్
0: కిమకుర్వత సంజయ. సంజయ నీవు నాకు చెప్పమన్నాడు.
1: సంజయ హూ హాస్ కాంకర్డ్ ఆల్ ద సెన్సెస్
0: అనగా జ్ఞాని కనుకనే నీవు నాకు చెప్పడానికి అధికారం ఉన్నది అని అక్కడ అర్థం.
1: As you are the wise one, you have got the authority to tell me.
0: నాకు కావలసినంత సిరి సంపదలు ఉంటున్నాయి.
1: I've got all the
0: wealth. నాకు కావలసినంత భోగ భాగ్యములు ఉంటున్నాయి.
1: All the worldly possessions.
0: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించడం లేదు.
1: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
0: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
1: Joy you can get
0: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
1: Love of God alone can give you joy.
0: దీనికి ధృతరాష్ట్రుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
1: For this ధృతరాష్ట్ర is an outstanding
0: example. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుండాలి అతనికి.
1: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
0: ప్రేమ లేకపోవటమే.
1: ది రీజన్ ఈజ్ హీ డిడ్ నాట్ హ్యావ్
0: ప్రీతి లేకపోవటమే.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
0: దైవ ప్రీతి లేకపోవటమే.
1: నో లవ్ ఫర్ గాడ్ నో
0: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
1: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
0: కనుకనే ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
1: Therefore, dharma
0: మన దేహమే ధర్మక్షేత్రము.
1: Our body itself is dharma
0: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
1: Body free from defects and evil tendencies dharma
0: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
1: Body full of defects is kurukshetra.
0: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
1: In this physical body are found the path of action.
0: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ దీస్ టూ.
0: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
1: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: విజ్ఞానులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్
0: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
0: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
1: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్ టుక్ they kept krishna in front and under to
0: rajasuya yagam cheyalanukunte kudunu krishnuni aadya kosam ee kaachukoni unnaru.
1: Even while conducting rajasuya yaga they kept krishna beside them.
0: Ee karyam gaavinchavallanna mundu krishnudu.
1: Whatever work they wanted to do they gave first place to krishna.
0: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
1: That is why pandavas were victorious always.
0: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అదియే మాకు ప్రధానము అదియే మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
1: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
0: కృష్ణుని విశ్వసించారు.
1: దే గేవ్ అప్ కృష్ణ.
0: విశ్వమును విశ్వసించారు.
1: దే బిలీవ్డ్ వరల్డ్.
0: సర్వనాశనము గావించుకున్నారు.
1: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
0: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
1: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
0: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
1: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
0: కౌరవులు అట్ల కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
1: Kauravas believed in the reverse process of I first, world next and God last.
0: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు విజయమే.
1: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
0: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రంతో సంజయుడు.
1: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
0: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
1: హి సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్
0: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. అక్కడ
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ గాడ్ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతు ఉండి కూడా నువ్వు భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
1: దేర్ మే బి గాడ్ ఇఫ్ దేర్ ఇస్ నో person who has faith in God,
0: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
1: విక్టరీ లైస్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటుంది.
1: ఇఫ్ వీ కెన్ హ్యావ్ గాడ్ హింసెల్ఫ్ విత్ us, then
0: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహంలో నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్ రామ ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ I have control over all the 9 planets.
0: అదే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడమంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
1: If we have succeeded in loving God, we would have achieved everything.
0: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
1: There is only one thing found everywhere and that is love of God. అది
0: ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: We should make efforts to achieve such great sacred love.
0: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
1: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకు ఏమాత్రమో అర్థం కాదు.
1: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
0: తానే ప్రేమమయుడు,
1: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
0: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
1: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫోర్,
0: చాలా విలువైనటువంటిది,
1: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్, వాల్యుబుల్,
0: ప్రకాశవంతమైనటువంటిది,
1: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
0: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: ఇఫ్ వీ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
0: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
0: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
0: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
0: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
0: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
1: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
0: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
1: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
0: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
1: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
0: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
1: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
0: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
0: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
1: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
0: ఏవి మనకు అక్కర్లేదు.
1: There is absolutely
0: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడొచ్చు.
1: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
0: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Ee jagattunandu sarvamu marpu chendunadi.
1: In this world, everything is fast changing.
0: Sukhamu, dukkamu.
1: The pain and the pleasure.
0: Ashanti, allakololam.
1: Agitation and disturbances.
0: Anandam, apriyam.
1: Bliss and that also which is not acceptable.
0: Ivanni kudanu marpu chendunavi.
1: All of them change.
0: కాని మానవుడు తన నిజస్వరూపాన్ని గుర్తించుకునలేక నశ్వరమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ దేహమే సత్యమని భ్రమించి దీనిని నమ్ముకుని జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ ఈస్ క్యారీడ్ అవే బై దాట్ విచ్ ఇస్ టెంపరరీ ఫ్లీటింగ్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ with the body, with the mistaken idea that it is permanent.
0: Manavudu vesti jeevi kaadi kaadu samasti jeevi.
1: Man is not a separate individual, but he is community.
0: Manavudu eka jeevude jeevinchadaniki prayatninchadu.
1: Man does not prefer to lead the life in loneliness.
0: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
1: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ద ఫీట్.
0: తాను సమష్టి స్వరూపుడనే సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను నేను దేహస్వరూపుడను నేను వెస్టి స్వరూపుడను అని భ్రమిస్తూ దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ది కాస్మిక్ ఫామ్ విచ్ ఇస్ హిస్ రియాలిటీ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మియర్ ఇండివిజువల్ అండ్ హెన్స్ హీస్ మిజరబుల్.
0: భారతీయ సంస్కృతి యందు అనంతమైనటువంటి జగత్తునందు అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించుకోవటమే భారతీయుల యొక్క వ్యవధి అన్నారు.
1: ద మెయిన్ ట్రైట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ టు కాంప్రిహెండ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఈనాటి మానవుడు వెస్ట్లోని ఏకత్వాన్ని భావించుకుంటూ సమత్వాన్ని విస్మరిస్తూ కేవలము ఒక విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నాడు.
1: టుడే మ్యాన్ ఈజ్ హైలీ రెస్ట్లెస్ బికాస్ హీ గోస్ బై హిజ్ ఓన్ ఇండివిజువల్ లైఫ్ కన్సిడర్స్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఫర్ గెటింగ్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ వేర్ హీ హాస్ టు ఎంజాయ్ ఈక్వాలిటీ.
0: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
1: సో ది యాక్చువల్ ట్రూత్ లైస్ ఇన్ కాంప్రిహెండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ ది అన్ట్రూత్ ఈజ్ టు ఫైండ్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఇట్టిది అనాది కాలం నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలంలో వ్యర్థం చేస్తూ వచ్చారు.
1: ద టైమ్ హ్యాస్ బీన్ వేస్టెడ్ సిన్స్ లాంగ్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ.
0: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
1: బట్ ద డిక్ట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
0: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
1: However, they have not made an attempt to experience the truth in its totality.
0: Prachina kalamunandu aneka mandi rakshasulu kuda undi kudanu vedamunu paripurnanga patinchi artham chesukunnatundi vaaru ainappudikini vaaru kudanu tama yentunnatundi oka satya tattvaniki vismarinchi asatyamu apramanamu anitimainatundi oka margaanni avalambistu vacharu.
1: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
0: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi.
1: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
0: Goppa scientistu kudanu.
1: They are very great scientists of eminence.
0: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
1: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
0: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi okka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
1: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
0: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
0: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
1: And narakasura belongs to that trend of people.
0: Itani goppa shakti samarthude.
1: Narakasura is one of ability and capacity.
0: Goppa vidyavantude.
1: Is highly educated.
0: Endariku sahayam chestu vachadu.
1: And he helped many people.
0: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడాను తెచ్చి ఇచ్చాడు.
1: He could bring back to life the sons of his preceptor.
0: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
1: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
0: Nirne Tyagaraja kuda paadadu.
1: This was sung by Tyagaraja.
0: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
1: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
0: Kucheluni aarti teechinavu.
1: You have relieved Kuchela from suffering.
0: Kubira sakkamalanu pogottinavu.
1: And in fact you made him.
0: Melu melu pandavulanu kaachinavu.
1: And you protected Pandavas.
0: Intiye kaadu 16000 ramamulanu prochinavu.
1: And you gave refuge to 16000 women.
0: Rama vaachama gocharundavi.
1: Rama, you are beyond the comprehension.
0: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
1: Even the creator Brahman cannot describe
0: ani varninchadu.
1: That was his narration.
0: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
1: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
1: అప్రోచ్ హిస్ మదర్, ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
0: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
1: She said, there is a lot of education available.
0: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనా అంతమయ్యేటువంటివి కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
1: The education will not take you to the end, serve the purpose of life.
0: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
1: All this education has certain its limitation.
0: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
1: The spiritual knowledge is true education.
0: దానికి మరణము లేదు.
1: It is deathless.
0: దానికి పరిమితం లేదు.
1: It has no limit.
0: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది.
1: It is of the same standard in all periods of time, then and now.
0: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
1: She wanted him to cultivate that form of education.
0: అందువలననే చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
1: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
0: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
1: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
0: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
1: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
0: Anna danamu kanna adhika danam vedi.
1: Is there any other greater charity other than offering food?
0: Talli danrulakanna daivam edi.
1: Is there any other god beyond one's own parents?
0: Jagadeetapam kanna satyaseelam vedi.
1: In this, what can be the greater penance than truth?
0: Dayakante ekko dharmam edi.
1: What is greater property than compassion?
0: Sujana sangati kanna chuda labham vedi.
1: And good company gives you the profit more than anything else.
0: Shatrutvam kanna veru daivam vedi.
1: And its enmity, which is worse than all dangers.
0: Kanukane ee annintikante mooladharam entundi శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
1: Therefore education wants us to be away from this enmity and be closer to friendship.
0: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
1: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness, full of hatred.
0: Sahasrasisha purushahani ee purusha suktam enduku uchcharinchindi?
1: Why did purusha sukta say that God has thousands of heads, feet and hands all over?
0: Anaga bhagavantudu ekaswarupudu kaadu.
1: God
0: samasta swarupude.
1: God is the form of the universe.
0: Sarva jeevula yandu sarva pranamula yandu taru chalinchaka kadalaka స్థిరంగా ఉండేటువంటి వాడే.
1: గాడ్ ఈజ్ స్టడీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
0: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపంలోందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
1: వెన్ దట్ గాడ్ ఈజ్ సో నియర్ హౌ ఇస్ దట్ మ్యాన్ ఈజ్ డెల్యూటెడ్. Why does he move about in this world full of confusion and chaos?
0: Bhagavantudu prati hrudayamulandu kudanu achancharudai untunnadu apramanudai unnadu.
1: God is present at the altar of every human heart, steady, installed.
0: Ekkada chuchina kudanu atti bhagavantuni manam darshinchavachunu.
1: You can visualize God everywhere.
0: స్పర్శించవచ్చును.
1: You can touch him.
0: సంభాషించవచ్చును.
1: You can converse with him.
0: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
1: That capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
0: చైతన్యుడు వెళ్ళాడు. తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
1: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
0: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
1: He said, O God, you present in all over the world.
0: నీవు లోకనాథుడివే కాదు.
1: You are not only the master of
0: సర్వ జీవనాథుడు.
1: You are also the
0: సర్వ ప్రాణనాథుడు.
1: You are the life of all of the living beings.
0: కాని
1: but
0: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
1: I don't want all this.
0: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
1: I don't want that paradise.
0: నీ కైలాసము నాకు అవసరం లేదు.
1: I don't want that heaven.
0: నీ మోక్షము నాకు అవసరం లేదు.
1: I don't want liberation.
0: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
1: I want your love, that's enough.
0: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
1: Gift me that love has to be so near you.
0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్.
0: మార్పుకు కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైన ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: అండ్ హీ ప్రేడ్, ఓ కృష్ణ, ఐ వాంట్ దట్ ఎటర్నల్ లవ్ విచ్ ఇస్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఫ్లీటింగ్.
0: అనిత్యం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ టెంపరరీ.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: ఓ గాడ్, గ్రాంట్ మీ దట్ లవ్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్లు.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your
0: address? నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon with supreme devotion,
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామ సమేతుడై,
1: along with సత్యభామ,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: కృష్ణ వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అకంపనీడ్ బై సత్యభామ.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for Satyabhama to accompany Krishna?
0: Anaga akkada kuda nu konni qualifications anta untunnai.
1: There also certain qualifications required.
0: Itti durmargunni na cheta champadam nyayam kaadu.
1: And it's not justifiable for me to kill him.
0: Abalulaina aadavartu itanni champinchali.
1: So this wicked demon must be killed by a weak woman.
0: Nenu sarvashaktimayudanu.
1: I'm all powerful.
0: Veedu sarvahinudu.
1: And you are so mean.
0: Daya premalu lenatvanti oka rakshasudu.
1: You are the demon without love and compassion.
0: Paramanu preminchinatvanti oka paranushandu.
1: And you cannot love anybody, that she has been your temperament.
0: Alanti vaani oka jeevini nenu champakoodadu anukunnadu.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu.
1: Krishna accompanied by satyabhama, the concept.
0: Ee narakasuni hatamarchi.
1: He killed Narakasura.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of Narakasura?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: devotees and princess were there.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
1: They are the very personification of love, who thought of God.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని,
1: They were held as captives
0: by వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: They were passing through the hell.
0: అది 16,000 రమామణులను బ్రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: That was the description of Chagaraja, who said that you have protected 16,000
0: narakasurni hatamarchi,
1: you have killed narakasura,
0: ee gopikalnu vichchal vidiga ichi pettadu,
1: and they were set free from his bondage.
0: Idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti,
1: it is a sort of liberation from bondage.
0: Rajasattvam anetundi oka durgunamul nundi duramu gavinchi sadguna sadaacharamullo praveshapettadam.
1: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way.
0: ఈ దుర్గుణం యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: the qualities.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏ మాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కుర పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: ఈ విధమైనటువంటి ప్రమాణమును సలిపి,
1: హావింగ్ ప్రామిస్డ్ సో,
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హీ స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వసామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Since then, he went on propagating the principle of love, which is unconditional and selfless.
0: ఈ నరకాసుర వదనగా ఏంటి, నరుని యందు రాక్షసుడైనటువంటి నరకాసురుడు అసురుడు ఉన్నాడు.
1: In man, nara, there is asura, the demon, narakasura.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నర అనగా ఆత్మస్వరూపుడే.
1: If you go by the etymology, the term is nara.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రమూ మార్పు లేదు.
1: దిస్ రా, ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా, హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద రిఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: This demonic qualities are the wickedness, the unrighteousness, the injustice.
0: అతివారి అంటే దుర్గుణములు, దుష్భావములు చన చనము కొడను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full of
0: vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో, ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటాది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: యు ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ దట్ యూ విల్ బి ద రెసిపియంట్స్ ఆఫ్ వెరీ హై నాలెడ్జ్.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణమే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: విదౌట్ ద గుడ్ కంపెనీ, విదౌట్ గుడ్ కాండక్ట్, హౌ కుడ్ దట్ బి గుడ్ కంపెనీ?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
0: కానీ రాముని ఎప్పుడు కూడాను సత్సంగం, సత్సంగం, సత్సంగం.
1: బట్ రామ వాజ్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: సద్భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సత్ప్రవర్తన,
1: గుడ్ కాండక్ట్,
0: సదాలోచన,
1: గుడ్ థింకింగ్,
0: సత్కర్మలు,
1: అండ్ గుడ్ డీడ్స్.
0: కానీ ఇన్ని చదువులు చదివినటువంటి రావణుడికి ఏమిటి చేస్తుండడు?
1: విత్ ఆల్ దిస్ వాట్ ఇస్ దట్?
0: దుర్జన సంబద్ధము,
1: రావణ
0: దురాలోచనలు, దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హి వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైన దూషణ భూషణలు వస్తాయి.
1: people go on accusing Ravana because of his wicked thoughts and wicked behavior.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: The good and bad name, what's the basis?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: It is the behavior of the person that is the basis.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: So the conduct of the person should be good and perfect.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేము ఏదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone? It is only bad thinking. And you will be in bad company.
0: ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్పెత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ekkada pavitramaina purushulu untaro akkadiki poru.
1: You don't go to a sacred place.
0: Enduku veediki kannulu undi prayojanam emti?
1: What for are the eyes?
0: Purandadas cheppadu.
1: So he said, so
0: kanulerara ee kanulerara ravani chudani ee kanulerara.
1: Why these eyes? What for is this vision?
0: Kannundi mutilai kalyanakaramani nee murti darshimpa neralaidi.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Pani pankajamandu paramatma yundivu paadu samsarambu korirayi.
1: Though God is in me, the immortal, I have drowned myself in this cavern.
0: Nijamuga sarva jeevulu endukudunu paramatmunnaranu pitti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nada.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing నరకాసుర,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రిడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు ఏదైనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్.
0: వెలుతురే లేదు.
1: దేర్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్లే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevan mukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation. So we should not be in the bad company even for a moment.
0: కనుకనే అలాంటి కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: In fact, Hiranyakashipu has been away from his son, an ardent devotee.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize
0: Narayan.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanamu?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: Ye chakravarti? Durmargapu chakravarti.
1: What kind of emperor?
0: Durachara chakravarti.
1: An emperor?
0: Durgunamula yokka chakravarti. Duschintana yokka chakravarti.
1: An emperor of all vices. A king of bad behavior. A ruler of all bad thoughts and bad deeds.
0: Kanuka manamu okkadaina chale manam chakkani chakkani varu chikkite chalu.
1: Therefore it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైనకును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: At least once we should sanctify the time at our disposal.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: Then only our life would fructify.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచార చక్రవర్తి.
1: An emperor.
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి. దుశ్చింతల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior.

0: నాట్యంలే జరుగుతున్నాయి.
1: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్
0: చెవులతో వినేక కాదు.
1: వీ కాంట్ ఈవెన్ బేర్
0: కళ్ళతో చూచే కాదు.
1: యూ కెనాట్ విట్నెస్ దోస్ డీడ్స్
0: కనుకనే కళ్ళతో చూడలేనిటువంటివి చెవులతో వినలేనిటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: యూ కెనాట్ బేర్ ది వెరీ సైట్ ఆఫ్ ఇట్ nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: లెట్ అస్ ఇన్స్టాల్ ద డివైన్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వభూతముని యందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.
1: God is present in all living beings.
0: కానీ అతి భగవంతుని కూడాను భగవంతునిగా భావించటం లేదు.
1: But we don't think of God in the true sense.
0: అదక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
1: We go in the contradictory way.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: తమకు ఎట్టి భావములో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
1: As is your feeling, so is the form
0: అట్టి స్వరూపములే అతన్ని హతమార్చిపోతాయి.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: Man may appear to be pious.
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: But there may be wickedness at heart.
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: We should not have any kind of understanding with them.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ.
1: నర ఇస్ ఆత్మ.
0: అసురుడు రాక్షసుడు.
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: He is Nasura, demon is in everyone.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: We don't need to acquire weapons to kill the demon within.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: There is the principle of self nara within us.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము?
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ప్రేమ చేతని ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
0: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: ఒకటి ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వి ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ ఆత్మతత్వాన్ని
0: అభివృద్ధి. ఈ నరకుడు చచ్చిపోతాడు.
1: And when once the self is forgotten, man is ruined totally.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి ఒక భక్తి.
1: The true devotion emphasizes on the realization of the self.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: పవిత్రమైనటువంటి ఈ నరకాసుర సంహారం దినము,
1: this day which is so holy and sacred,
0: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
1: We spend this holy festival full of delicious items prepared at home and we party.
0: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: No one is making an investigation to know the significance of this festival.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: In order to make proper use of this festival, we should join.
0: నీ ఒంటరిగా జీవించవద్దు.
1: Never be alone.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: దట్ ఈస్ నాట్.
0: అది వ్యష్టి జీవితము.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వేస్ట్ జీవితము.
1: ది వ్యష్టి జీవిత, ది ఇండివిజువల్ లైఫ్ ఈస్ వేస్ట్ లైఫ్.
0: సమస్త జీవితమే నిజమైనటువంటి సర్వేశ్వరుని యొక్క సదము.
1: ద లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ ఈస్ ద వన్ దట్ ఇస్ ద రియాలిటీ.
0: సమస్త జీవితంతో మనం జీవితాన్ని ఆనందంగా గడపాలి.
1: వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద యూనివర్స్ కమ్యూనిటీ సమిష్టి.
0: కనుకనే సమిష్టిని భగవంతుడు అని పిలిచారు.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra shisha purushaha sahasracha sahasrapat.
1: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
0: Ilanti jeevitanni manam gadapadaniki tagina krushi cheyali.
1: We should make every effort to lead this life of universal life.
0: Manava jeevitam ichindedi endukosam?
1: Why the human life is given?
0: Kevalamu pasupachukulu gaadulu vale tini teegi taagatamu aanandanga jeevinchadu adi kaadu.
1: Is not enough if we have the food, water and other rest of the facilities.
0: Neevu tinnattu pasupachukulu

0: కూడా తింటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ యు ఈట్ ఈస్ ఈక్వల్లీ షేర్డ్ బై
0: నీవు అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడా పశుపక్షి మృగాదులు కూడా అనిపిస్తున్నాయి.
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దేర్ ఇన్ ద అనిమల్ కింగ్డమ్ ఆల్సో.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: అండ్ వీ హావ్ టు అపోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్, ది ట్రూత్ and righteousness. అది బహిరంగంలో
0: మనం ప్రబోధించాలి.
1: అండ్ వీ షుడ్ ప్రాపగేట్ ఇన్ దిస్ వరల్డ్.
0: దాన్ని ప్రచారం చేయాలి.
1: వీ షుడ్ పబ్లిసైజ్.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వేస్ట్ అయిపోతుంది.
1: వితౌట్ ట్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మియర్ ప్రాపగేషన్ ఈజ్ యూస్లెస్.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
0: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సేక్రెడ్
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రం గావించుకుంటున్నాం.
1: ది సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సేక్రెడ్
0: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
1: The word manava means the one who is sacred.
0: ee pavitramainatvanti manavuni apavitram gavinchukodaniki enduku inta prayatnam chestunnavu.
1: Why should we make this sacred life?
0: Adi ee janma janmantram yokka karma saramu.
1: It is only because of the destiny, the fate of the past life.
0: Cheppedevu manchi cheptunnaru manu pavitramaina jeevitham ani antunnadu.
1: We declare that this is a sacred life.
0: Kaani dani pravartanalo pettadaniki chaala shrama padutunnadu.
1: But in experience we are not able to translate in reality.
0: Adi పాపముల యొక్క ఫలితము.
1: దిస్ ఇస్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
0: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్
0: రామా
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: దెన్ ఇట్ వాస్ సెడ్ there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
1: You do namaskar to noble souls because you don't want to be away from them.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వారికి ఒక నమస్కారం.
1: You do namaskar to the bad company because you don't want
0: bad company కి ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: You just do namaskar and do away with their company once for all.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హి వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు,
1: Vasudeva objected to that and said, what harm?
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
1: I'll see to it that you will not be put to any harm.
0: ఆమె గర్భంలోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: It was the ethereal voice declared that the eighth child will kill you.
0: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
1: Do you believe those words?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
1: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
0: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
0: కనుక నీ అంతకాలం నీవు కాచుకుని ఉంటుండు.
1: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి ఒక పాపానికి గురి కట్టుకోవద్దు.
1: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
0: అని చెప్పేటప్పటికి
1: వెన్ హీ సెడ్ సో
0: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: Then he could have good thoughts at that moment.
0: Anaga sadbuddhulu durbuddhulu kodanu tama yokka hrudayam nunchine vastuntai.
1: The good thoughts and bad thoughts will find their origin in human heart.
0: Kani ashtagarbham varaku kaachukunnade kani taru shanti ga ledu.
1: Though he waited that long till the birth of the eighth child,
0: eppudu
1: he was not in peace.
0: eppudu purtado ani దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: He knows it's God's voice.
0: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు, రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
1: When he acts according to God's voice in one respect, why not in another point?
0: దేవకి దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: డూ యూ థింక్ దట్ హి హస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇఫ్ యూ డిస్లైక్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక 10 సంవత్సరం పూర్వము,
1: 10 ఇయర్స్ బిఫోర్,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: Sat Sai Baba is god ani cheppadu.
1: Declared that Sat Sai Baba is god.
0: Sat Sai Baba ne kaadu prati jeevi endukudu god unnadu.
1: In fact god is present in every individual.
0: Kaani aa vidhanga chaatutu vacharu.
1: He went on declaring like that.
0: Tirigi tama yokka abhishtamnu kontha varaku viruddhanga maarichapudiki he is not god ani cheptaru.
1: The moment when his desires are not fulfilled, he said he is not god.
0: Yes no rendu cheppindi okay nore.
1: The same man declared yes and no.
0: Anadu yes annadu.
1: He said yes then.
0: Anadu no annadu.
1: Today he says no.
0: Adi nijama idi nijama.
1: Is that true or is this true?
0: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
1: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvariki no anura.
1: If you say no, God says no.
0: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
0: Not andaru manchi vare.
1: To Bhagwan all are good.
0: Evaru chedda vaaru leru.
1: There are no bad people.
0: Kaani
1: but
0: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాషియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్,
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, అజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayami
1: everything will be full of love.
0: Aa premamunni daggara dvesham anedi undadu.
1: Where there is love there is no hatred.
0: Dvesham lenappudu krodham anedi raadu.
1: When there is no hatred there is no
0: krodham anedi lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger there is no violence.
0: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence there is truth.
0: Where there is truth,
1: where there is truth
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదట విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం?
1: Without this faith what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There's nothing wrong if you believe everybody.
0: కానీ దైవ భావముతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: Aa daiva bhavanto vishwasinchinappudu sarvamu neeku daivattvangane kalpistundi.
1: With the spiritual promptings everything would be divine.
0: Manasulo okati, maatalo marokati.
1: Thought is one and that which is said is different.
0: Idi ka sarinatvanti kaadu.
1: Is not proper on your part.
0: Manasu endu okati, maata endu okati, kriyalo marokati.
1: The thought is one, that what is said is different and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి. అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the attributes.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: Who is vyakti?
0: Sarva vishayamunandu kudanu tani yandunnatundi shakti tattvanni swikarinchatame vyakti.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: Aa energy ni swikarinchali.
1: And then you should acquire that energy.
0: Kaani energy antunnavu, energy lo pothunnavu.
1: But you say energy, but you are along allergy.
0: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naa kavalsindi prema sadhyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sadhyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: Premato sadhinchaleinatundi lokamlo okkati kuda ledhu.
1: There is nothing that you cannot achieve in this world without love.
0: Kanukane premato manam dennaina manam sadhinchavachchu.
1: So you can accomplish anything through love.
0: Ee narakasura udanaga emti? Durmargulu, dushtulu, duracharam leinatundi varini samharinchadame narakasura samharam.
1: The killing of narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three is
0: తేజ దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు. బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally done by animals. Human is noble,
0: పవిత్రుడు,
1: sacred,
0: సాత్వికమైనటువంటి వాడు,
1: and he is
0: సత్యంగా కలిగినటువంటి వాడు,
1: and he is one of truth,
0: సద్భావములు చెందించేవాడు.
1: He has got good feelings.
0: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం భావించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts.
0: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపుడిగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందుకు కూడాను దైవస్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people in the neighborhood.
0: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: Let there not be any wicked activity, cruel activity in us.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్.
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దాట్ విచ్ ఈస్ రియలీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi.
1: Then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu.
1: Then you will be able to realize the self.
0: Self realization chestappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi.
1: Then you will have the manifestation, visualization of the self.
0: కనుకని మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటూ రండి.
1: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంత చందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఇస్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈజ్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదేది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరటి మనిషే నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Yevu good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning nor
0: evening. Ee vidhamaina marpulu kalugutunnayi.
1: Morning and evening are the results of
0: the sunrise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves. Ee lendani
0: matram nishchayinchutunnaru.
1: But we have faith in this unreality.
0: Unnadanni matramu ఏ మాత్రము విచ్చరించటం లేదు.
1: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడా తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
1: అండ్ ఇఫ్ యు రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లి మనసుని ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: మీరు
0: కూడా ఆనంద పడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also
0: receive. This is not one way traffic, give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బిన సుఖ శాంతి నహి.

కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. కాలరు పిన్నొకటి జారి కనబడలేదు. ప్రాపంచక సంబంధము పిన్నయి తొలగిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్.

0: జగచర్యం ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ అట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height, Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni,
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged 12.
0: Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరంలో బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddanu cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunramani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari. So he has to obey
0: the primary school officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan adaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ద చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది శాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: How is it that I asked Satyam to stay outside the temple? How is that I find him
0: inside
1: the temple? And he came out.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: There he saw Swami there.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: He went inside. There he saw Swami again.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: Still he was having doubts.
0: భార్యను బయట పోమన్నాడు.
1: He asked his wife to go outside.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: You stay with Satyam there outside the temple.
0: Satyani kadalivukunda chesko.
1: See that Satyam won't move. He will be there only.
0: Nenu lopalu velthanu velladu.
1: And he said
0: akkadu kodanu navutu nenu undinanu.
1: And he has gone inside. There he found smiling Bhagavan there.
0: Ee rendu kodanu santoram maatone vachinatvanti okka commissioner raju kodanu chustu vachadu.
1: All this was noticed by the commissioner who accompanied them.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషమరాజు
0: చేతులు పట్టుకుని,
1: హి కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషమరాజు.
0: రాజు మీరు చాలా పొరపడుతున్నారు.
1: హి సెడ్ రాజు యూఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యూఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్ హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవకొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యాడ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవకొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాడు.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ యూ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నాను.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు. అప్పుడు
1: యాజ్ దే డిడ్ వాంట్ టు ఫోర్స్ స్వామి ఫర్దర్, ద వైఫ్ సెడ్ అనదర్ ప్లాన్. చిల్డ్రన్ హ్యాడ్ పిన్, కాలర్ పిన్ ఇన్ దోస్ డేస్ ఎ డెకరేటివ్ పీస్.
0: కాలర్ పిన్ వేసుకుంటే చాలా గొప్పవాడు అని పిలిచేటువంటి వారు.
1: ఎ కాలర్ పిన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఇన్ దోస్ డేస్.
0: ఆయన చాలా వేగంగా వెళ్లాడు. కాలర్ పిన్, బంగారు కాలర్ పిన్ తీసుకొచ్చాడు, నా కాలర్ కు వేశాడు.
1: హీ వెంట్ ఫాస్ట్, గాట్ దట్ గోల్డెన్ కాలర్ పిన్ అండ్ గాట్.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్ హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ద కాన్ of corporation, a big man, don't show any disrespect towards him, accept it, he said.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: With the collar, Swami was moving to school.
0: హంపి నుండి వచ్చి స్కూల్కి అరుగుచు బాబా కాలర్ పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: Returning from Hampi, wearing the collar, while Baba was pushing the school, this pin dropped on its way, which is not seen.
0: ప్రపంచంగా సంబంధం పిన్నే తొలగే.
1: The whole worldly feeling is dropped like the pin.
0: ఈ ప్రపంచ సంబంధమంతా ఒక పిన్నుతో సమానం నాకు.
1: The whole worldly feeling is like a pin after all.
0: అది తొలగిపోయింది.
1: It lost, it vanished.
0: భక్తుల బాధలను ఒప్పించిన నిమిత్తమై నేను వెళ్ళాలి అన్నాను.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: అక్కడ నుంచి పుస్తకాలు అక్కడ పారవేశాను.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకు వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో రాజొచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టచ్ ఎనీబడి.
0: ఏ పదార్థం కూడా ఎవరిది నేను ముట్టలేదు.
1: హీ డి నాట్ టచ్ ఎనీ ఆఫ్ ది ఐటమ్స్ బ్రాట్ దేర్.
0: శేషంరాజు వచ్చాడు.
1: శేషంరాజు కేమ్.
0: సత్య ఇంటికి పోదామరా ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
1: శేషంరాజు ఫోర్స్డ్ హిమ్, సత్య లెట్ అస్ గో బ్యాక్, లెట్ అస్ రిటర్న్ హోమ్.
0: నేను రాను అన్నా.
1: ఐ విల్ నాట్ కమ్.
0: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
1: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడి.
0: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
0: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ?
0: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడా అతనికి చాలా కప్పి పెట్టుకుంటుంది. అది
1: విత్ స్మైలింగ్ ఫేస్ around the Bhagavan was seen the brilliance and the radiance which has mystified the brother.
0: Tatchan intiki vachadu.
1: Immediately returned home.
0: Puttaparthiki telegram ichi pampichadu.
1: He sent a telegram to Puttaparthi.
0: Aanadu Puttaparthiki telegram raavalante oka varam pattedi.
1: For the telegram to reach to Puttaparthi in those days it took one full week.
0: Oka school pillavanto cheppi manishtone pampichadu.
1: The message was sent through a messenger, a school boy.
0: Iddaru tatchaname raavalsindi annadu.
1: That both of them should report immediately.
0: Evaru?
1: Who are they?
0: Eeswaramma, Pedda Venkamaraju. Meeru iddaru bayal deri raavali annaru.
1: Eeswaramma and Pedda Venkamaraju should report immediately.
0: Iddaru akkadiki vacharu.
1: Both of them came there.
0: Rendavo dinam chusetappudike Seshamaraju intlo unnaru.
1: The second day at the residence of Seshamaraju.
0: Vaaridduru niku teeskoni ఈ యొక్క అంజనేయులు ఇంటికి వచ్చాడు.
1: దే కేమ్ టు అంజనేయులు'స్ హౌస్.
0: నాయన అన్నగారింటికి పోదాంరా పోదాంరా.
1: హి సెడ్ లెట్ అస్ గో టు బ్రదర్స్ హౌస్, లెట్స్ గో దేర్
0: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
1: ఈశ్వరమ్మ క్రైడ్ ఎ లాట్.
0: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
1: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
0: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టవర్తి.
1: If you really want me, I'll follow you to Puttaparthi.
0: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
1: I'll come to Puttaparthi, I'll follow you. Make all the villagers of Puttaparthi happy and then do according to my way.
0: రెండవ దినము.
1: Second day.
0: School prayer.
1: It was school prayer time.
0: School prayer time లో దినము నేనే ప్రేయర్ చేయాలి.
1: భగవాన్ did prayer every day.
0: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
1: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
0: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటుంది.
1: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్
0: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
0: ఆనాడు
1: దట్ డే
0: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
1: భగవాన్ వాజ్ రెడీ to leave for Puttaparthi at that day.
0: School pillalandarum mem vastamani kurchunnaru.
1: All school children decided to follow him.
0: Andaru yedchukuntu kurchunnaru.
1: All children were crying bitterly.
0: Evaru prarthanaku poledu.
1: Nobody attended prayer session.
0: Appadiki oka pillavani swamiki chaala daggarlo kurchuneetuvanti pillavadu benchilo.
1: A boy who used to sit quite close to Swami.
0: Ramesh.
1: His name is Ramesh.
0: Atanu naa paatalu nerchukunnadu ganaka అతను స్టెప్స్ ఎక్కి స్టేజ్ పైన పాట పాడటానికి ప్రారంభించాడు.
1: దట్ రమేష్ క్లోజ్ అసోసియేట్ హ్యావింగ్ లెర్న్డ్ ద సాంగ్ ఆఫ్ ప్రేయర్ హీ క్లైంబ్డ్ అప్ ది స్టెప్స్ అండ్ రెడీ టు సింగ్.
0: ఆ ప్రేయర్ కు ప్రారంభించినప్పటికే గట్టిగా ఏడ్చాడు.
1: యాజ్ హీ స్టార్టెడ్ సింగింగ్ హీ క్రైడ్ లౌడ్లీ.
0: అందరూ ఏడ్చారు.
1: ఆల్ క్రైడ్.
0: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
1: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
0: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
1: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
0: అందరూ రావాలని.
1: దే ఆల్ వాంటెడ్.
0: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
1: But then who will come for?
0: చాలా కష్టమవుతుంది.
1: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
0: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకి నేనే గట్టిగా చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
0: అక్కడి నుంచి వెళ్ళినారు.
1: భగవాన్ లెఫ్ట్
0: రమేష్ పరేష్.
1: రమేష్ అండ్ పరేష్
0: వారిద్దరు కూడా ఉన్న డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
1: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
0: అని
1: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
0: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
1: It will be regular classroom. Bhagwan would give answers.
0: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
1: Both the boys classmates were feeling sad.
0: 108 వచ్చేసింది.
1: The register number of one student.
0: 95 వచ్చింది.
1: The register number another 90.
0: 5 నంబర్ వచ్చింది.
1: Another 5.
0: ఒకరు ఒక చోట కూర్చుంటున్నారు.
1: All of them sat at different places.
0: మా గతి ఏమవుతుందో అనేవారు చాలా బాధపడుతున్నారు.
1: Because it was examination, they were feeling very sad.
0: వాళ్ళకి నేను చెప్పాను.
1: స్వామి టోల్డ్
0: ఏమీ రాయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ.
0: నేను రాస్తాను.
1: ఐ విల్ రైట్.
0: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
1: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
0: నా పేపరు నేను ఒక 10 నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
1: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
0: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
1: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
0: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
1: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
0: కింద రమేష్ అని రాశాను.
1: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
0: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
1: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
0: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
1: అండ్ యూ ఆల్సో స్క్రిబుల్ హీ సిగ్నేచర్.
0: ఆనాటి పరిస్థితుల లోపల
1: ఇన్ దోస్ డేస్
0: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
1: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
0: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
1: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
0: వచ్చింది రిజల్ట్స్. వచ్చింది
1: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
0: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
1: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
0: ఇక్కడ అందరికీ ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
1: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
0: ఇదేమి చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
1: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
0: ఎట్లవుతుంది? వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
0: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
1: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
0: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
1: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
0: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాడిద్దరు.
1: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
0: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 12 and 14.
0: నేను ఉరవకొండ వదిలాను.
1: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
0: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
1: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
0: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
1: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
0: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
1: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
0: రాజు నేను స్కూల్కి రాను.
1: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
0: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
1: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
0: పిచ్చాసుపత్రిలో చేర్చినారు. ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
1: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
0: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్ను వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
1: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
0: నేను బళ్ళారి పిచ్చి ఆసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
1: అండ్ దే టుక్ భగవాన్ టు ద మెంటల్ హాస్పిటల్ ఇన్ బళ్ళారి.
0: అక్కడే పోతాను రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పేరు పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
1: సీయింగ్ స్వామి హీ షౌటెడ్ రాజు రాజు రాజు, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి అండ్ డైడ్ దేర్.
0: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
1: దట్స్ హౌ దే హవ్ సరెండర్డ్ దెమ్సెల్వ్స్.
0: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
1: We should always be with you.
0: మిమ్మల్ని వదిలి క్షణమైనా మేము ఉండలేము.
1: We cannot live away from you for a
0: అని కోరేటువంటి వారు వారు.
1: That was their prayer.
0: తర్వాత నేను
1: లేటర్
0: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
1: when Swami came here,
0: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
1: సుబ్బమ్మ గేవ్ వన్ ఏకర్ ఆఫ్ ల్యాండ్ నియర్ దట్ సత్యమ్మ టెంపుల్.
0: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
1: ఎ స్మాల్ హౌస్ వాస్ కన్స్ట్రక్టెడ్.
0: అప్పటి లోపల వీళ్ళిద్దరు కూడాను రెండు కుక్క పిల్లలై నా దగ్గర వచ్చారు.
1: అట్ దట్ టైమ్ దీస్ టూ క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ లిటిల్ స్మాల్ డాగ్స్ పపీస్.
0: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆమె,
1: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా,
0: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
1: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
0: జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
0: మైసూర్ డివిజన్ రాణి,
1: మైసూర్
0: పెద్ద రాణి,
1: ది క్వీన్,
0: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
1: షీఈస్ ఎ గ్రేట్ డివోటీ.
0: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఏరియా షుడ్ బి శాంక్టిఫైడ్.
0: ఆ నీళ్లు కొట్టిన తర్వాత పాలు కొట్టాలి.
1: అండ్ దెన్ మిల్క్ హ్యాస్ టు బి స్ప్రింకిల్డ్ అరౌండ్.
0: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
1: అండ్ షీ హ్యాస్ టు పర్సనల్లీ ప్లక్ అవుట్ ద ఫ్లవర్స్.
0: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
1: అండ్ విత్ దోస్ ఫ్లవర్స్ పర్సనల్లీ పిక్డ్ అప్ ఆర్ యూస్డ్ ఫర్ వర్షిప్.
0: అలాంటి ఆమె
1: సక్స్ లేడి
0: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
1: కేమ్ టు సీ స్వామి ఇన్ బై
0: కార్. అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే కానీ రోడ్లు లేదు.
1: దెర్ వాజ్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
0: అక్కడ నుంచి వచ్చింది.
1: షీ కేమ్ ఫ్రమ్ దేర్
0: పాత మందిరం, అనగా ఇప్పుడు కళ్యాణ మంటపం కట్టారే అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
1: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దెర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
0: ఆమె వచ్చింది.
1: షీ కేమ్
0: స్వామికి నమస్కారం చేసింది.
1: షీ నమస్కారం
0: వెళ్ళిపోవాలని ఉంటుంది.
1: అండ్ షీ డిసైడ్ షీ
0: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
1: స్వామి సెడ్ యు స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
0: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి వర్షి.
1: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
0: స్వామి అంటే చాలా ప్రాణము.
1: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
0: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
1: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
0: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
1: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
0: నేను జాక్కు చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు అతని వెంట నీవు పో అన్నాను.
1: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఫాలో హిమ్.
0: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
1: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
0: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
1: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
0: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
1: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్టార్టింగ్ ది ఇంజన్.
0: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
1: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
0: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
1: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
0: కడుపు పైన పోయింది టైర్.
1: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
0: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
1: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
0: అక్కడి నుంచి అరుచుకుంటూ అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని ఈడ్చుకొని వస్తుండది పాపం.
1: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్ క్రయింగ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
0: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
1: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
0: నేను బయటికి వచ్చాను.
1: స్వామి కేమ్ అవుట్
0: ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
0: వచ్చి స్వామి పాదాలపైన పడింది, ప్రాణమిచ్చింది.
1: The jack crying fell at the feet of Bhagavan and died there.
0: ఆ జాకును ఎనకల పెట్టినటువంటి బృందావనము జాకు యొక్క సమాధి.
1: Today you find there in Vrindavan the tomb of this jack.
0: అది సెంటర్ లో కట్టలేదు.
1: It was not the center.
0: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
1: Swami said it should be built by the side.
0: దీనికి రెండో సమాధి కూడా కావాలి అన్నాను నేను.
1: The second samadhi is also required. Subbanna came hurriedly. Swami, jack is crying. It is feeling so sad. Some danger is there.
0: నేను బయటికి వచ్చాను.
1: Swami came out.
0: ఏడ్చుకుంటూ వస్తున్నది.
1: The jack

0: by the sign.
1: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
0: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టాంబ్.
1: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాబ్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ జిల్లు కూడా ప్రాణం పెట్టింది.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ డైడ్.
1: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
0: దట్స్ వాట్ వీ ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్ ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
1: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
0: దట్ వాస్ ది ప్రేయర్ ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
1: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
0: దీస్ చేంజెస్ హావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
1: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
0: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
1: ఆ కాలర్ పిన్ జారిపోవటము,
0: ద డ్రాపింగ్ ఆఫ్ ది కాలర్ పిన్,
1: స్కూల్కు లేకుండా పోకుండా నిలిచిపోవటము,
0: దట్ హీ డిడ్ంట్ అటెండ్ స్కూల్,
1: ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము,
0: ద కమింగ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: నన్ను ఇక్కడికి తీసుకుని రావటము,
0: అండ్ స్వామి బీయింగ్ బ్రాట్ హియర్.
1: ఈ విధమైన కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
0: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
1: కాఫీపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని,
0: దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీపొడి సాకమ్మ.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు,
0: దర్ ఇస్ క్వీన్ ఆర్ టూ.
1: వాళ్ళందరూ వచ్చారు, స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి, కమ్ టు మైసూర్, ఐ గివ్ యు ప్యాలెస్. స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్,
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: దట్ నైట్ ఈశ్వరమ్మ కేమ్.
1: స్వామి ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు,
0: స్వామి మెనీ ఆర్ కమింగ్ అండ్ ప్రే,
1: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని,
0: ఫర్ దేర్ సెల్ఫిష్నెస్,
1: స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
0: దే వాంట్ యూ టు గో దేర్ అండ్ హియర్ అండ్ దేర్.
1: మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను.
0: ఇఫ్ యూ లీవ్ పుట్టబర్తి ఐ డోంట్ లీవ్ ఎనీ లాంగర్.
1: మీరు పుట్టబర్తిలోనే ఉండాలి.
0: యూ షుడ్ డెఫినెట్లీ స్టే హియర్.
1: నాకు మాట ఇవ్వండి అని.
0: స్వామి మేక్ ఎ ప్రామిస్ టు మీ.
1: నేను ఇచ్చాను మాట.
0: స్వామి ప్రామిస్డ్
1: ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను.
0: Swami gave a promise to Ishwaramma, any day I will never leave this puttaparthi.
1: Anduvalle puttaparthine nenu ikkada peddadiga bhavanam atti vache bhaktulukandarki anukoolalu parichi taginatundi sevalu chestu vachanu.
0: It is for that reason all these things are built, all these constructions are made for the comforts and the conveniences of the visiting devotees.
1: Appude ee oka chinna kottam undatam manchidi kadani,
0: that a small residence is not good,
1: okati chinna bhavanam kattalani,
0: that a small building is to be made,
1: aa palliki daggaraga undakoodadani,
0: that it's not good to be near the village.
1: Maharaja Menamama,
0: the uncle of Maharaja
1: Sakamma,
0: Sakamma,
1: veellandaru ee pradeshaniki vachi kolta veskoni ikkada 10 ekaralu ivvala annaru.
0: They have decided to acquire 10 acre land here.
1: ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంతి నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెట్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్.
1: ద మెడ్రాస్
0: ఆర్యన్
1: రావు అని, ఆర్యన్ రావు,
0: ఆర్యన్ రావు,
1: నీలాద్రి రావు అని,
0: నీలాద్రి రావు,
1: పిఠాపురి మహారాజా అల్లుడు,
0: అండ్ సన్ ఇన్ లా ఆఫ్ పిఠాపురి మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు,
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్ ఇన్ లా ఆఫ్ బరోడా మహారాజా, దే వర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ హియర్.
1: ఈ విధంగా వచ్చి వాళ్ళందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ వెరీ సూన్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాస్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము,
0: ఇట్ వాస్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు,
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: విత్ ఆల్

0: డిఫికల్టీస్ ఇన్ సిన్సెరిటీ సమ్ దే కుడ్ కంప్లీట్
1: కట్టేంత వరకు కూడా స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: They have decided the Swami should not be here until construction is
1: over. ప్రతి ఒక్కటి కూడా నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ గివెన్ టు
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీ ఇన్ ఫ్యాక్ట్
1: ఏది నాకు ఆశ లేవు.
0: హి హస్ నో డిజైర్
1: ఏది నాకు కోరిక లేవు.
0: హి హస్ నో డిజైర్స్
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంచ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రి పౌరు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్ దే స్ట్రగుల్ హార్డ్ పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కారు తీసుకుని నేను పుట్టబట్టి పోవాలా ఈనాడు బట్టువాడ ఇవ్వాలా అంటే కూలీస్ కంత డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: ఎవ్రీ సండే ఫాదర్ యూజ్ టు విజిట్ దిస్ ప్లేస్ టు పే వేజెస్ టు లేబర్.
1: బెంగళూరులోని ఏదో ఇంత వంట చేసుకునేది కారులో పెట్టుకునేది తీసుకుని వచ్చేటువంటి వాడు.
0: అండ్ సమ్ ఫుడ్ దే కుక్ దేర్ ఇన్ బెంగళూరు.
1: ఈ విధంగా
0: ఆల్ అలాంగ్
1: స్వామి యొక్క సంబంధము ఈనాటికి 55 ఏళ్ళు అయిపోయింది వాడు నా దగ్గర ఉండడం.
0: అండ్ దే హ్యావ్ బీన్ హియర్ 55 ఇయర్స్ ఆఫ్ లాంగ్ లాంగ్ అసోసియేషన్.
1: ఇక్కడికి రావటం ప్రశాంతం రావటము స్వామి యొక్క భజనలు పాడటము ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: హస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
1: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒకటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
1: Venkamagari eppudu kuda nu naaku ikkadiki vanta chesukoni teeskochetuvanti vaaru.
0: Venkamagari used to make food for bar swami.
1: Tarada kontha kaalamulaku parvatamma kuda vachindi.
0: Later parvatamma also came.
1: Ante aame chellelu venkamma chellelu.
0: Meaning the younger sister of venkamma.
1: Aa parvatamma gari kuda nu పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు పొద్దున ఒకరు సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్ వన్ ఇన్ ద మార్నింగ్ అనదర్ ఇన్ ది
1: కాల పరిస్థితి సరిలేదు.
0: ఎవరి
1: భోజనము తినకూడదు స్వామి.
0: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
0: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
1: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
0: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూరు.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: షీ నెవర్ ఓపెన్డ్ హర్ ఐస్.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: వెంకమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ వెంకమ్మ.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: కన్నులు తెరిచింది స్వామిని చూచింది.
0: అండ్ షీ సా స్వామి దేర్.
1: నా చేతులు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
1: కంటి దారిలో కార్చింది ప్రాణం ఇచ్చింది.
0: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలే.
0: సేమ్ థింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
1: బెంగళూరు. అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
0: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
1: వచ్చేటప్పటికి
0: when she came there
1: nenu vellaru ikkiki
0: swami went
1: parvatamma parvatamma annanu.
0: swami said parvatamma parvatamma.
1: aami kuda ante kannulu terchindi.
0: she opened her eyes.
1: kanti darara kaarchindi.
0: she shed her tears.
1: prana vechindi.
0: and she died.
1: varu prana undinanta varaku kuda nu swami ki paddunakuru sayankaram okaru bhojam teeskoni vachetunti varu.
0: so long they were alive till their last breath they were serving swami cooking for swami.
1: idantha kudunu oka janmantra sukrutame gaani okaru prayatnamto labhinchetundi kaadu.
0: these things are not attained by any human effort. it is a merit of the past lives.
1: ee vidhanga variki enta jabbulu ochina kudunu care cheyakunda swami seva chesukuntu vacharu.
0: they were never bothered of any ailment or sickness.
1: వారి జన్మ సార్థకమైంది.
0: their lives are liberated.
1: అదే విధంగానే కర్ణం సుబ్బమ్మ కూడాను.